0: sweeter than the sugar, tastier than the butter, tastier than the nectar. It is the very nectar.
1: Santosh.
0: Chant the name, the glorious name of Krishna, which is all the sweetness. Embodiments of love.
1: ప్రాచీన కాలం నుండి కృష్ణతత్వం అనేటువంటిది ఆబాల వృద్ధుల వరకు కూడాను అతి మధురమైనటువంటి పేరు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యంగ్ అండ్ ఓల్డ్ లైక్ రిలిస్ట్ ద నేమ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ నెక్టరైన్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను ఆనందము చేతను ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్నులు గావిస్తూ వచ్చింది.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ది బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.
1: గోపపాలులతో చేరి బలరామకృష్ణులు ఇరువురు కూడాను యమునా తీరమునందు గోవులను తీసుకుని ఆటలాడుతూ వచ్చారు.
0: అలాంగ్ విత్ కౌహర్డ్ బాయ్స్ బలరామకృష్ణ వర్ గేజింగ్ ది కౌస్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్ యమున.
1: గోపబాలురు కృష్ణుని యొక్క ఆటపాటల్లో ఆనందములో మునిగి గోవులు యొక్క తత్వమనే మర్చిపోయారు.
0: ద కౌహర్డ్స్ దేర్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ కృష్ణ హ్యావ్ ఫర్గాటన్ దెమ్సెల్వ్స్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కౌస్ అరౌండ్.
1: కొంతసేపటికి చలిది భుజించి కొంత విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు.
0: దే వర్ రెస్టింగ్ ఆఫ్టర్ పార్టేకింగ్ దేర్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ లోపల తీవ్రమైనటువంటి వేడి నలుదిశలో కూడా వ్యాపిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ద హాట్ ఎయిర్ స్టార్టెడ్ బ్లోయింగ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్.
1: ఎక్కడ చూసినా కూడా మంటలు.
0: దేర్ ఫ్లేమ్స్ అబ్లేజ్ ఆల్ అరౌండ్.
1: చూచటకే సాధ్యము కానటువంటి యొక్క జ్వాలలు.
0: ద ఫ్లేమ్స్ కాంట్ బి ఈవెన్ వాచ్డ్.
1: గోపబాలులు చూచారు.
0: Cowherds noticed this.
1: Krishna, ee mantalanu neevu tappa anyulu challachaleru.
0: Cowherds said, Krishna, you only can extinguish the flame, the fire. None can ever do it.
1: Ee teevramaina vedi valla pasuvulu kodanu bharinchukolaleka nalutisalu kodanu parigettu vachayi.
0: Cows started running hither and there, being not able to bear the severe heat.
1: ఎవరూ తన యొక్క గోవులను పట్టడానికి వీలు కాలేకపోయింది.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కౌస్.
1: ఈ వేడి క్షణ క్షణమునకు కూడాను అధికమవుతూ వచ్చింది.
0: ద హీట్ వెంట్ ఆన్ రైజింగ్ మోర్ అండ్ మోర్.
1: ఇంకా గోపాలకు వేరొక మార్గం కనిపించలేదు.
0: కౌహర్డ్స్ డిడ్ ఫైండ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్.
1: అందరూ పరిగెత్తి వచ్చి కృష్ణ కృష్ణ కృష్ణ నీవే వీటిని కాపాడాలి, రక్షించాలి, మమ్మల్ని క్షమించము అని కోరారు.
0: ఆల్ కౌహర్డ్స్ అప్రోచ్ కృష్ణ అండ్ దే సాట్ హిస్ పార్డన్ అండ్ సెడ్ దట్ హి వాస్ ది ఓన్లీ రిఫ్యూజ్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు పక్కన నవ్వి, గోపబాలురారా, ఇంతకాలం నాతో తిరిగి ఆడి పాడి ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఇంత మాత్రం మీకు ఒక విధమైనటువంటి అనుభవం లేకపోయిందా?
0: Krishna smilingly said to those cowherd boys, you have been moving with me, smiling, playing, singing, but could you not experience this much of fraction?
1: Kamsulu pampetuvanti dutala valla aneka paryayamulu varini hatamarchi meeku aanandam andistu vacharu.
0: I gave you all the delight by killing the messengers of Kamsa.
1: Ippudu ee govuru yokka avasthanu chuchi మీరు భరించలేకపోతున్నారు.
0: I am not able to bear the present plight of the cows now.
1: ఎక్కడ వెళ్ళినవో ఈ గోవులు, ఏ విధంగా ఉన్నవో ఏమి గోవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You were not able to notice where they have gone, where they have ran about all around in the vicinity.
1: అందర్ని దగ్గర పిలిచి
0: he called them
1: close. గోపబారురా, విచారించకండి.
0: He said, "Oh boys, do not worry."
1: కోరిన ఫలమిచ్చి కల్పవృక్షం ఉండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: When there is a wish fulfilling tree there in the backyard, why are you after other weeds?
1: అడిగిన పారిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: When there is wish fulfilling cow there, why do you buy another cow?
1: మిండెడి కాంతితో మేలు పర్వతం ఉండా వెండి బంగారుకై వెతుకునేలా.
0: When there is Meru mountain full of gold, why do you want to buy silver and gold?
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడు మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండగా ఈ చిన్న ఆపత్తునకై మీరు ఎందుకు ఇంత భ్రమిస్తున్నారు?
0: When Krishna is always with you, in you, above you, below you, around you, why are you worried about all these problems?
1: ఒక్కతూరి కన్నులు మూసుకొని నన్ను స్మరించండి.
0: You close your eyes and think of me at once.
1: కృష్ణుని ఆజ్ఞలతో నడుచుకునేటువంటి వారు గోపబాలు.
0: Those boys followed the command of Krishna in toto.
1: తక్షణమే అందరూ కన్నులు మూసుకున్నారు.
0: They closed their eyes immediately.
1: కృష్ణ కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వచ్చారు.
0: They were chanting the name of Krishna repeatedly.
1: ఒక్క క్షణమైన తర్వాత
0: within a moment of time
1: గోపబాలురా మీ నేత్రములు తెరచండి.
0: He wanted the cowherd boys to keep their eyes open.
1: చూడండి మీ గోవులు ఎక్కడ ఉన్నావో.
0: Find out where your cows are.
1: తెరిచి చూచేటప్పటికీ
0: when they watched,
1: అగ్ని చల్లారింది.
0: The fire was extinguished.
1: తమ తమ గోవులు తమ చెంతకు వచ్చినాయి.
0: They could see their own cows.
1: ఈ దృశ్యాన్ని చూచి ఈ గోపులు గోపబాలులు ఆనందంతో మునిగి దీన్ని భరించుకునలేక అతి త్వరగా తమ తమ గృహములకు వెళ్లి తమ తల్లిదండ్రులకు ఈ విచిత్రమైనటువంటి చిత్రమును నిరూపించాలని వెళ్లారు.
0: The cowherd boys were extremely happy, very much excited to find their own cows over there. By the grace of Krishna, they immediately ran to their residences and started narrating what all that happened to their parents.
1: ఇత్యాది విచిత్రమైన చిక్తులు ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపిస్తూనే వచ్చాయి.
0: Such mysteries are noticed everywhere.
1: కేవలం భారతదేశంలోంది మాత్రమే కాదు.
0: Not merely in Bharat alone.
1: రష్యా యందు కూడాను
0: country Russia
1: అక్కడ కూడాను ఇట్టి విచిత్రమైనటువంటి శక్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి.
0: Many miracles and mysteries were noticed.
1: Wolf Messenger అనేటువంటి అతను
0: Wolf Messenger
1: 1899 లోపల
0: in the year 1899
1: సెప్టెంబర్ 10వ తేదీ
0: September 10th
1: రష్యాలో జన్మించాడు.
0: He was born there in Russia.
1: జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
0: Right from the time of his birth, his face was just shining with all the brilliance.
1: చిన్న పిల్లవాడు తనకు తెలియకనే చేతులు త్రిప్పటం.
0: And that boy started just moving his hands.
1: నవ్వుకోవటము.
0: Started smiling within himself.
1: ఏదో మాట్లాడుకోవటము.
0: Talking within himself.
1: ఈ విధమైన చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చేష్టలన్నీ చేస్తూ వచ్చాడు.
0: He was acting in a mysterious way, ununderstandable way.
1: తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడి ఈ చిత్రాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: The parents were mystified because they could not know the significance.
1: ఈ విధంగా ఒక్క సంవత్సరం గడిచింది.
0: One year passed like this.
1: రెండవ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు.
0: Second year he started speaking.
1: తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు.
0: He was talking within himself.
1: తల గోక్కుంటున్నాడు.
0: Scratching his head.
1: నవ్వుకుంటున్నాడు.
0: He was smiling with him.
1: ఇక్కడ పరిగెత్తటం అక్కడ పరిగెత్తటం ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: He started running about all around and he was pretending as if he was talking to
1: someone. తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు.
0: Parents could not understand this mystery.
1: ఈ పిచ్చి పిల్లవాడ ఏంటి?
0: They were thinking that the boy might be mad.
1: ఎందుకోసం ఈ విధంగా చేస్తున్నాడు?
0: Why is he acting so?
1: ఎవరితో మాట్లాడుతున్నాడు?
0: With whom he is?
1: ఎవరిని చూసి నవ్వుతున్నాడు?
0: With whom has he been laughing?
1: ఈ విధంగా తమలో తాము ఎంతో ఆశ్చర్యపడుకుంటూ ఆనందాన్ని పొందుతూ తిరిగి కొంత భయాన్ని కూడా పొందుతూ వచ్చారు.
0: దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, దే వర్ మచ్ డిలైటెడ్, అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఈ విధంగానే జరుగుతూ ఉండగా
0: ఐ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్
1: 1806వ దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకుని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు.
0: ఎ హెఫ్టీ పర్సనాలిటీ, హీ జస్ట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి.
0: హీ కాల్డ్ దట్ బాయ్ టు కమ్ క్లోజ్.
1: మెస్సింగ్ మెస్సింగ్ మెస్సింగ్ కమాన్ కమాన్ అన్నాడు.
0: దిస్ జైజాంటిక్ పర్సన్ కాల్డ్ హిమ్ మెస్సింగ్ కమ్ క్లోజ్ టు మీ కమాన్.
1: దగ్గరికి పిలుచుకొని
0: హీ కాల్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన
0: బాయ్,
1: నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని,
0: యువర్ పేరెంట్స్ ఆర్ థింకింగ్ దట్ యువర్ మ్యాన్,
1: ఎక్కడో ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుల యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు.
0: యువర్ పేరెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు అడ్మిట్ యూ ఇన్ ద మెంటల్ హాస్పిటల్, దే వాంట్ టు అడ్మిట్ యూ టు స్కూల్.
1: నీవు ఎక్కడా నీవు వెళ్ళవద్దు.
0: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: నీ పిచ్చి తెలిసిన వారికే తెలుస్తుంది, కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది?
0: నాలెడ్జ్ పీపుల్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్, నాట్ టు ది ఇగ్నోరెంట్.
1: ఆధ్యాత్మిక పిచ్చి,
0: దిస్ ఇస్ స్పిరిచువల్ మ్యాడ్నెస్.
1: ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది.
0: ఇఫ్ ఆల్ ఆర్ స్పిరిచువల్ మ్యాడ్, ద హోల్ కంట్రీ వుడ్ ప్రోగ్రెస్.
1: కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ అడ్మిటెడ్ టు ఆర్డినరీ స్కూల్.
1: లౌకికమైన భౌతికమైన ఈ విద్యార్థి నీకు ఏమాత్రమో అంటదు.
0: ద ఫార్మల్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ నెవర్ ఇంప్రెస్ యూ.
1: ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విచ్ యు హావ్ గాట్ టు లెర్న్.
1: చెప్పే నిమిత్తమే నేను వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ ఓన్లీ టు టీచ్ యూ.
1: అప్పుడు ఆ పిల్లవాడు మిస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడ నుంచి వచ్చారు అన్నాడు.
0: దెన్ మిస్సింగ్ సెడ్, ఓ గ్రాండ్ ఫాదర్ వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: నేను చెప్తాను తర్వాత.
0: హి సెడ్ ఐ టెల్ యు లేటర్.
1: నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ అక్కడి నుంచి నేను వచ్చాను.
0: ఐ హావ్ కమ్ ఫ్రమ్ దాట్ ప్లేస్ యాక్చువల్లీ విచ్ ఇస్ నాట్ నోన్ టు.
1: ఈ మాటను మాత్రం నీవు మరవద్దు.
0: నెవర్ ఫర్గెట్ దిస్.
1: ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు.
0: లెర్న్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ టు దిస్ వరల్డ్లీ ఎఫిమరల్ సెక్యులర్ మొమెంటరీ నాలెడ్జ్.
1: నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది.
0: Now you are a boy.
1: ఇది పరిపక్వమయ్యేంత వరకు కూడాను నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు.
0: Until you mature, grown up, don't have any kind of association with anybody.
1: ఇదిగో నేను ఇంక వెళ్ళొస్తున్నాను అన్నాడు. అక్కడ నుంచి అంతర్ధానమయ్యాడు.
0: Then he said, I'll go back. And there he vanished.
1: చూచాడు ఈ మెషిన్.
0: This machine started watching.
1: ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు?
0: Actual place. Where from he has come, where he has gone back to.
1: Nenu antena vachanu tirigi nenu akkadike velthana tanlo taananta vicharam chestu vachadu.
0: He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the same place.
1: Ekkadiki veldadu ni itu atu parigettadu lopaliki veldadu baita vachadu egiraadu dumkaadu ememo chestu vachadu.
0: He ran in different directions. He was jumping in search of him.
1: ఇది నా చేత కానిటువంటి పని.
0: అండ్ హీ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ అల్టిమేట్లీ.
1: ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపరుడు నేను చేయలేడు.
0: ఇట్ వాస్ పాసిబుల్ టు దట్ నోబుల్ సోల్ టు డూ ఇట్ అండ్ నాట్ ఫర్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ లైక్ మీ.
1: ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు.
0: అండ్ హీ వాస్ గ్రోయింగ్ డే బై డే.
1: తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు.
0: పేరెంట్స్ డిడ్ంట్ సెండ్ హిమ్ అవుట్ ఎనీవేర్.
1: కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు.
0: అండ్ దే కెప్ట్ హిమ్ ఎట్ హోమ్.
1: 1909 ఫిబ్రవరి 9 చూచాడు.
0: హి సా,
1: నేను ఎక్కడికైనా వెళ్ళాలి.
0: ఐ షుడ్ గో సంవేర్.
1: ఈ ఇంట్లో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ స్టే హియర్.
1: ఇది లౌకికమైనవన్నీ విద్యను నేర్పుతున్నది.
0: అండ్ దిస్ teaches me the material knowledge.
1: ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు.
0: బట్ ద నోబుల్ సోల్ వాంటెడ్ మీ టు ఎక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: లోపలికి వెళ్ళాడు.
0: హీ హస్ గాన్ ఇన్.
1: ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు.
0: అండ్ హీ డిడ్ ఫైండ్ ఎనీ మనీ దేర్.
1: ఒక అరపైన ఎనిమిది అణాలు ఉండినాయి.
0: A particular rack he could find eight anas.
1: ఆ ఎనిమిది అణాలు తీసుకున్నాడు.
0: And he took those eight anas.
1: బయలుదేరాడు.
0: And he started moving.
1: ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు.
0: He does not know where he is going, where he should exactly go.
1: క్రమక్రమేణా ఈ ఎనిమిది అణాల తోపల్నే ప్రపంచమంతా చుట్టాడు.
0: With these eight anas he could go round the world.
1: ఎవరూ అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు.
0: నో వన్ క్వశ్చన్డ్ హిమ్.
1: ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వారు లేరు.
0: నో వన్ ఆస్క్ ఫర్ ద టికెట్.
1: ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు.
0: నో వన్ ఆస్క్ ఫర్ మనీ.
1: ఎవరు అతని చెంతకే రాలేదు.
0: నో వన్ కేమ్ క్లోజ్ టు హిమ్.
1: ఈ విధంగా తిరిగి తిరిగి తిరిగి తిరిగి
0: హి వాండర్డ్ మూవ్డ్
1: కట్టగలపటికి 10 సంవత్సరం తిరిగాడు.
0: హి వెంట్ రాంగ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్.
1: అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది.
0: అండ్ హి వాస్ ఏజ్ 19.
1: 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు.
0: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇన్ టు దిస్ కంట్రీ ఇండియా.
1: ఇండియాలో ప్రవేశించి
0: హావింగ్ కమ్ ఇన్ టు ఇండియా
1: కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్ లో కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్ టు రీచ్ అనంతపుర్ ఫ్రమ్ కడప. హీ సాట్ దేర్ ఇన్ ద ట్రైన్.
1: ఇది వస్తూ వస్తూ వస్తూ వస్తూ కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్.
0: ద ట్రైన్ స్టాప్ దేర్ నియర్ కమలాపురం స్టేషన్.
1: అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను.
0: భగవాన్ వాజ్ స్టడీయింగ్ దేర్ అట్ దట్ టైమ్ ఇన్ కమలాపురం.
1: ఏమి చదువు?
0: వాట్ స్టడీస్?
1: పిచ్చి చదువు.
0: జస్ట్
1: 3-4 క్లాసులు చదువుతున్నాం అంతే.
0: జస్ట్ స్టడీయింగ్ 3rd class.
1: దాంట్లో రమేష్ రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు.
0: అండ్ ద 2 ఫ్రెండ్స్ సిట్టింగ్ వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ హిస్ డెస్క్.
1: ఈ రమేష్ చాలా రిచ్ బాయ్.
0: రమేష్ ఇస్ ఎ రిచ్ బాయ్.
1: అతని తండ్రి సిరిస్ దార్.
0: హిస్ ఫాదర్ ఇస్ సిరిస్ దార్.
1: సిరిస్ దార్ అంటే సిరిస్ దార్ అప్పుడు పేరు సిరిస్ దార్ అంటే
0: రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్ దార్.
1: అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని సాయంకాల సమయం లోపల స్టేషన్ వైపును వెళ్లేటువంటి వారం.
0: అండ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ దే యూస్డ్ టు గో క్లోజ్ టు ద స్టేషన్.
1: ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారం.
0: అండ్ దే టాక్ అబౌట్ ది స్పిరిచువల్ మ్యాటర్స్.
1: అప్పుడు ఏదో ఒక దినానికి 2 ట్రైన్లు ఒక ట్రైన్ ప్రయాణం చేసేటువంటివి.
0: ఎవ్రీ డే అలాంగ్ ద రూట్ 1 or 2
1: ట్రైన్
0: టచ్ ది స్టేషన్.
1: ఎక్కువ లేదు.
0: నాట్ మెనీ ట్రైన్స్ వెన్ బై.
1: మేము ముగ్గురు నడిచాము.
0: All the three
1: స్టేషన్ కు ప్రక్కలోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము.
0: All the three sat there on a boulder. వారంతా
1: ఏదో ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము.
0: And the 2 other boys were putting questions to Bhagwan and Bhagwan was clarifying their doubts.
1: ఈ కడప నుంచి అనంతపురంపోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెషిన్.
0: This missing notice through the window as he was traveling from Kadapa towards Anantapur.
1: ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు.
0: ద మూమెంట్ ద ట్రైన్ స్టార్టెడ్ ఓపెన్ ద డోర్
1: దుంకాడు.
0: హి జంప్డ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్
1: పడ్డాడు.
0: అండ్ హీ ఫెల్ డౌన్.
1: అయ్యో పాపం కాలు విరిగిందో ఏమో అని నా వెంట ఉన్నటువంటి ఈ రమేష్ రమణ్ వాళ్ళు చాలా బాధపడ్డారు.
0: ద 2 other boys felt so sad because he might have sustained a fracture as he jumped out of the train.
1: కాలేదు. ఎవరి కోసం వస్తున్నారు? నా కోసం వస్తున్నాడు.
0: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్.
1: ప్రమాదము జరగదు, నిరుముకుండండి అన్నాడు.
0: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. For whom is he coming? He is coming to see me. Nothing will happen.
1: నడిచాడు. ఒక బ్యాగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు.
0: And he was accompanying these three, following these three boys.
1: అయితే మాకు దగ్గర రాలేదు.
0: But he didn't come very near to them.
1: 10 అడుగులు దూరంలో కూర్చున్నాడు.
0: He sat 10 feet away from them.
1: కంటిధారలు కారుస్తూ,
0: shedding tears,
1: నన్ను చూస్తూ ఉన్నాడు.
0: హీ వాజ్ వాచింగ్.
1: రెప్ప కూడా వేయలేదు.
0: వెల్ హీ డిడ్ జస్ట్ ఎవరీ వింగ్.
1: ఈ దృశ్యాన్ని రమేష్ రాము చూచారు.
0: అండ్ ది 2 other boys రమేష్ నోటీస్ దిస్ సీన్.
1: అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు.
0: అండ్ ద బాయ్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ ఫారినర్స్.
1: ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ బాయ్స్ వర్ అఫ్రైడ్ టు సీ వైట్ పీపుల్ బికాజ్ దే వర్ అండర్ ద ఫాల్స్ ఒపీనియన్ దట్ దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఆర్మీ.
1: ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు.
0: దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ దే వుడ్ బి దే హావ్ టు జాయిన్ ది మిలిటరీ.
1: కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర దగ్గర వస్తూ వచ్చాడు.
0: బట్ దిస్ మిస్సింగ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్.
1: రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి.
0: రమేష్ ran immediately.
1: తండ్రి దగ్గరికి వెళ్లి
0: he went to his mother.
1: నాన్న నువ్వు జీప్ తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ ఫాదర్ యూ షుడ్ కమ్ హియర్ ఇమ్మీడియట్లీ.
1: నీవు మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో.
0: సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు అస్.
1: ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికి అని వచ్చారు.
0: దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ అస్.
1: ఒక తెల్లటి దొర.
0: He's a white man.
1: అతను స్వామి వైపునే చూస్తున్నాడు.
0: And he has been watching రాజు.
1: కనుక రాజును చూస్తూనే ఉన్నాడు.
0: And he has been watching him intensely.
1: అని చెప్పి తండ్రితో చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే.
0: అండ్ సో సేయింగ్ హి మేడ్ హిస్ ఫాదర్ టు కమ్ టు దట్ స్పాట్ ఇన్ హిస్ జీప్.
1: ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకుని కార్ లో కూర్చోబెట్టుకున్నాడు.
0: అండ్ దెన్ ఫాదర్ మేడ్ రాజు భగవాన్ సిట్ దేర్ ఇన్ హిస్ కార్.
1: రాజు నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను.
0: అండ్ హి సెడ్ ఐ విల్ సర్టన్లీ టేక్ యు
1: మొట్టమొదట మా ఇంటికి రా.
0: And you first you come to our residence.
1: వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు.
0: And he took భగవాన్ to his home.
1: తీసుకుని పోతే ఆ జీప్ పోయిన చోట అంతా తాను వచ్చాడు. Messing.
0: The messing followed the jeep throughout.
1: వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేశాడు. డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు.
0: అండ్ హీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హౌస్ డే అండ్ నైట్.
1: తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము పిలిచటము చాలా ఆనందంగా తను నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది.
0: Whenever he had an occasion to see Bhagwan over there, he used to smile and talk within himself, jump in joy, in ecstasy.
1: కానీ ఇది సరైన కాదు. బ్రిటిష్ వాళ్ళకు మనం ఏం చెప్పడానికి వీలు లేదు కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు.
0: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టైమ్ యాజ్ హీ హ్యాపెన్ టు బి ద ఫారెన్ రూల్ ఇట్ వాస్ బోల్టెడ్ ఫ్రమ్ హిస్
1: సైడ్. ఇంటికి పంపించారు, చెప్పి పంపించారు.
0: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ రెసిడెన్స్.
1: అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు.
0: అట్ దట్ టైమ్ శేషం రాజు వాస్ ది టీచర్ దేర్.
1: చూడండి, ఒక దొరగారు వచ్చి అబ్బాయిని తీసి రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు. మేము మా ఇంటిలో దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు.
0: మెసేజ్ వాజ్ సెంట్ టు శేషంరాజు, సార్ హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్ బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్ బట్ రైట్ నౌ హీస్ విత్ అస్.
1: చూచాడు చూచాడు, మూడు దినములు అయిన తర్వాత తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు.
0: హీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ త్రీ డేస్ అండ్ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్.
1: ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్తో డోర్ పైన రాసేశాడు.
0: హీ స్క్రిబుల్డ్ ఫ్యూ లైన్స్ ఆన్ ద డోర్.
1: ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతుడు.
0: ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆర్ వెరీ లక్కీ ఫార్చునేట్.
1: ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు.
0: దే హ్యావ్ దిస్ బాయ్ హియర్.
1: ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ దిస్ బాయ్.
1: నాకు ఇంతనే ప్రాప్తి.
0: I deserved only this much, right?
1: Ani vaalaku thanks ani cheppi.
0: And he said thanks to them.
1: Thanu velli poyadu.
0: And he returned.
1: Velli poyinatunti vaadu tirigi Russia cheraadu.
0: And he reached Russia.
1: Russia cherin tarvata,
0: having gone there,
1: mari oka 20 samvatsaram tarvata mari India ku vachesadu.
0: After 20 years he visited India again.
1: Kirlin anetunti oka camera teesukoni vachesadu.
0: He brought a Canon, Kirlin camera.
1: దాన్ని తీసుకుని వచ్చాడు.
0: హి బ్రాట్ దట్ కెమెరా స్పెషల్.
1: ఎక్కడే దాన్ని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ హీ నెవర్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ కెమెరా.
1: దాంట్లో ఔరా అనేటువంటిది, అనగా ఒక మనిషి చుట్టూ కూడాను ఒక తేజస్సు వస్తుంది.
0: ద కిర్లియన్ ఫోటోగ్రఫీ వుడ్ కవర్ ద ఔరా అరౌండ్ యువర్ హెడ్.
1: సాత్వికమైనటువంటి దీనికి మంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సు వెనుక వైపున వస్తుంటుంది.
0: If one is pious in his nature, the aura color would be bright around.
1: Tamogunamainatunti variki nallati aura vachestuntadi.
0: Man with inertia will have his aura black in color.
1: Tamogunam variki vachesindi inka rajogunam variki erratti aura vachindi.
0: The one with emotional temperament will have red aura.
1: Ee kamalaparame vachadu. ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏమిటని ఎన్క్వైరీ చేసుకున్నాడు.
0: హి కేమ్ బ్యాక్ టు కమలాపురం అండ్ ఎంక్వైరింగ్ వేర్ రాజు వాస్.
1: అప్పటికి నేను మారిపోయినాను, రాజు కాదు.
0: బై దట్ టైమ్ హీ ఇస్ నో మోర్ రాజు.
1: అతను ఇప్పుడు గురువు అయినాడు మా హిందువులకంతా.
0: నౌ హీ ఇస్ ప్రిసెప్టర్, ఎ గురు హింసెల్ఫ్.
1: అతని పేరు సత్యము.
0: హిస్ నేమ్ ఇస్ సత్యం.
1: కాబట్టి సత్యసాయి బాబా అని పేరు పెట్టినారు.
0: హిస్ ప్రెసెంట్ నేమ్ ఇస్ సత్యసాయి బాబా.
1: ఇప్పుడు పుట్టపర్తి లేక బెంగళూరులోనే ఉంటాడు అని చెప్పారు.
0: రైట్ నౌ హీ మే బి దేర్ ఇన్ పుట్టపర్తి ఆర్ బెంగళూరు.
1: తాను అక్కడ నుంచి బయలుదేరాడు బెంగళూరుకి.
0: హీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. టువర్డ్స్ బెంగళూరు.
1: బెంగళూరు బయలుదేరి రైలు వచ్చేటప్పటికి అక్కడ క్రౌడ్ అంతా కాచుకొని ఉంటున్నారు.
0: ఇన్ఫాక్ట్ దేర్ బిగ్ క్రౌడ్ వాజ్ వెయిటింగ్.
1: ఏమిటి ఈ గుంపు అంటే సత్యసాయిబాబాకి దర్శనం కోసం వచ్చామన్నారు.
0: ద క్రౌడ్ రెస్పాండెడ్ దే ఆర్ ఆల్ దేర్ టు హ్యావ్ దర్శన భగవాన్.
1: చెప్పేటప్పటికి ఇదేనేమో సత్యసాయిబాబా అని చెప్పిందని అక్కడనే నిలుచుకున్నాడు.
0: హీ స్టూడ్ దేర్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: నేను అప్పుడు వచ్చి జనం లోపల తిరుగుతూ ఉండినాను.
0: భగవాన్ వాజ్ మూవింగ్ అమిడ్స్ట్ ద క్రౌడ్.
1: చూచాడు బెర్లిన్
0: అండ్ దిస్ మిస్సింగ్ సా హిమ్.
1: ఈ అబ్బాయే ఆనాడు చూచినది.
0: హీ కుడ్ ఐడెంటిఫై దట్ హీ సా ద సేమ్ పర్సన్ 20 ఇయర్స్
1: అగో. ఇంకను ప్రకాశిస్తూనే ఉన్నది.
0: అండ్ స్టిల్ యు ఫైండ్ ద బ్రిలియంట్.
1: అని మెత్తగా మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళాడు.
0: First he went to the college principal.
1: College principal peru Narendra ani athane appudu.
0: The principal of that college at that time was Narendra.
1: Adan chaala goppa vaadu.
0: He's a very great man.
1: Sanskritam kuda chadivinatunti vaadu.
0: He knows Sanskrit.
1: Pillaku chaala chakka bodhinchetunti vaadu.
0: And he was a very good teacher.
1: Athanu doctor tandri peru Damodare.
0: And he happens to be son of Damodar.
1: Athanu judge.
0: Damodar was the judge.
1: Vaallidru akkade unnaru.
0: Both of them were there.
1: Chepparu ee pillavaadiki nannu okka thooru choopinchandi annadu.
0: And he requested both of them, let me have darshan of this boy.
1: Tarvata camera open chesi,
0: and he opened the camera.
1: Itanu neeku sariyainatvanti deento meeku kanipinchatam ledhu.
0: You are not able to see the reality, he said.
1: Itanu sakshat bhagavantude.
0: He is God himself.
1: Meeru gurtinchukolekapothunnaru.
0: You are not able to know.
1: సామాన్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు.
0: యూ గో బై ది ఆర్డినరీ ఫామ్.
1: ఔరాలో చూడండి మీరు బాగా.
0: యూ వాచ్ ది ఆరా.
1: దాన్ని తీశాడు. నేను నగర సంకీర్తన పోతే అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాను పైన నుంచి.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది నగర సంకీర్తన ఇట్ వాస్ దట్ టైమ్ వెన్ భగవాన్ వాస్ గివింగ్ దర్శన్ టు ది క్రౌడ్.
1: కింద నుంచి కెమెరా ఒత్తాడు.
0: అండ్ హీ క్లిక్డ్ ది కెమెరా.
1: ఏమిటో అన్ని లైట్ లైట్ లైట్ లైట్ అవుతుండో అని అతని దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్ రౌండ్ ది ఆరా.
1: ఆ ఫోటో చూపించాడు.
0: అండ్ హీ షోన్ ద ఫోటో.
1: నా మొహం చుట్టూ కూడాను పెద్ద తేజస్సు.
0: అరౌండ్ ది ఫేస్ ఆఫ్ భగవాన్ దేర్ ఇస్ ఎ బ్రిలియన్స్ రేడియన్స్.
1: నా దేహం పూర్తి కూడాను ఒక పవిత్రమైనటువంటి వైట్ లైట్ వచ్చేసేసి.
0: ద హోల్ బాడీ ఇస్ హైలీ ఎఫల్జెంట్.
1: నా బాడీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
0: నథింగ్ ఎల్స్ వాజ్ నోటీస్డ్ అదర్ దాన్
1: ది బాడీలో ప్రతి ఫింగర్ ప్రతి నెయిల్ ప్రతి ఇది అన్ని కనిపిస్తూ వచ్చాయి.
0: Everything, every part of the body was cognizable.
1: Narendra ee photo teeskunnadu.
0: Narendra collected that photo.
1: Teeskoni ilanti photos maa Bharat Deshamlo chikkavu.
0: He said it's not possible to have such photos here in India.
1: Idi naaku kavali ani aashinchadu.
0: And he wanted that photograph.
1: Photograph isthanu gaani camera nenu ivanu annadu.
0: He said I'll give the photo but not the camera.
1: Deentho nenu inka ento anubhavinchavalsinatundi unnai.
0: I need some work to be done with this camera.
1: Motta motta aa baba tho nannu cherchandi chaal naaku.
0: And he said just carry this photo bhagwan, that is enough, he said.
1: Sayankalam oka meeting pettukunnadu, class meeting ani.
0: And it was a meeting of his class students there.
1: Appudu nenu kurchunnanu.
0: Bhagwan also was present at that time.
1: Athanu vachadu. Ee class teachers so ee masters so evvanni chuttam ledhu.
0: And he missing also came over there. He didn't watch anybody.
1: Nenu ikkadunnanu em chestunnanani atu itu chuttamu aa janal lopala chuttamu ee rakamga jarugutundadi.
0: He has concentrated his attention on Bhagwan only, where he was moving, what he was doing.
1: Kattagadapadiki nannu chucharu.
0: Finally he saw Bhagwan.
1: My dear, my dear, my dear ani daggariki nadchukuntu dokkuntu vachesesi.
0: He went on shouting my dear and started coming closer and closer to Bhagavan.
1: You are my everything.
0: And he said you are my everything.
1: I am your instrument.
0: I am your instrument.
1: You are my everything.
0: You are my everything.
1: You are my everything. You are my everything. You are my everything.
0: He went on repeating this, you are my everything, you are my everything, you are my everything.
1: ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ టెల్ దిస్ టు ఎనీబడీ టిల్ నౌ.
1: కనుకనే ఈ విధంగా చెప్పుకుంటూ తాను అక్కడే ఉంటుండి 10 దినములు అక్కడే ఉన్నాడు.
0: మిస్సింగ్ స్టేడ్ దేర్ ఫర్ 10 డేస్.
1: తనకు అన్ని చూపవలసినవన్నీ చూపినాను, చెప్పవలసినవన్నీ చెప్పినాను.
0: భగవాన్ టాట్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్ మెనీ టైమ్స్.
1: ఇది సామాన్యమైనటువంటి మానవత్వంతో గోచరిస్తుండాలి.
0: ఇట్ అపియర్స్ టు బి ఎ నార్మల్ హ్యూమన్ లైఫ్.
1: దైవం మానుష రూపేణ, దైవం దైవ రూపంలో ఎప్పుడు కూడా రాడు.
0: God appears in human form only and
1: మానవాకారం తందే వస్తుంటాడు.
0: He comes in human form only.
1: ఇది మా శాస్త్రమునందు కూడాను ఇది ఈ పద్ధతి ఉంటుండాలి.
0: This has been the dictum of the sacred text.
1: అని చెప్పి
0: so saying
1: దానిపైన ఒక పెద్ద పుస్తకం రాశాడు.
0: And he has written a book.
1: అది రాసి గోకాకు ఇచ్చాడు.
0: And having written that book, he presented it to Gokak.
1: Gokaku English telusu kani ee French anta baaga teliyadu.
0: Gokak knows English thoroughly but not French language.
1: Dani paina ee Russian language asale teliyadu.
0: And Russian language he has no knowledge at all.
1: Edo pettukunnadu daggara katta kadapudiki andartona vachina vaa daggara andarki translation chesukuntu ta nerchukuntu vachadu.
0: However, he started picking up the language from all the visitors which happened to be there.
1: కొన్ని దినములైన తర్వాత తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించకుండా వెళ్ళాడు.
0: People did not know where this missing has gone later.
1: రష్యా నుంచి నరేంద్రకు లెటర్ వచ్చింది.
0: Principal Narendra received a letter from Russia.
1: You are teacher for God.
0: And he said, you are the teacher of God.
1: నీవెంత అదృష్టవంతుడు.
0: వెరీ లక్కీ
1: అని చెప్పి అక్కడి నుంచి స్వామి విషయాలంతా నాకు తెలుపుతుండమని చెప్పి చెప్పాడు.
0: అండ్ హీ రిక్వెస్ట్ నరేంద్ర టు టెల్ హిమ్ వాట్ ఆల్ దట్ హీ నోస్ అబౌట్ భగవాన్.
1: ఒక దినము
0: వన్ డే
1: నేను నరేంద్ర ఇద్దరే కూర్చున్నాం.
0: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్ భగవాన్ అండ్ నరేంద్ర.
1: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు నేను చెప్తూ వచ్చాను.
0: హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, భగవాన్ వాజ్ క్లారిఫైయింగ్ హిస్ డౌట్స్.
1: ఆ సమయంలో టక్కర్ అక్కడ వచ్చి దిగాడు.
0: At that moment, Messing arrived there.
1: Etta vachadu, em vachadu ani kuchuste ticket ledu, emi ledu.
0: How he came there is a mystery because he didn't have any ticket.
1: Vachadu, nannu chuchadu, tarvata mayamaipoyadu.
0: Immediately appeared there, saw Bhagavan and disappeared.
1: ఇది అందరికి గోచరమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ బై ఎవరీ.
1: చెప్పితే అందరికి అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్.
1: దైవత్వం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది.
0: డివినిటీ ఇస్ హిడెన్ ట్రూత్
1: అని చెప్పి అప్పటి నుంచి ఈ కృష్ణుని యొక్క తత్వం అంతా నేర్పుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ వాజ్ టాట్.
1: తరువాత
0: లేటర్
1: ఒకనాడు
0: వన్ డే
1: ఈ గోప బాలునంతా చేరి కృష్ణుతో యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుకున్నారు.
0: ద కౌహెడ్ బాయ్స్ అలాంగ్ విత్ కృష్ణ దే వర్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా. The branches of the tree. They go on jumping from one tree to another tree.
1: ఆ విధమైన ఆటలు ఆడుతుంటే
0: while they were playing so,
1: కొంతమంది చాలా అలసిపోయారు.
0: Some were very much tired.
1: ఆ సమయం లోపల
0: at that time,
1: వామనమూర్తి అనగా పేరు వామన.
0: His name is Vamana.
1: భరద్వాజ మహర్షి
0: ద సేజ్
1: వాళ్ళిద్దరూ ప్రయాణమైపోతున్నారు. అప్పుడు
0: దే వర్ పాసింగ్ బై
1: ఆ యమునా తీరంలోకి వచ్చి
0: దే కేమ్ టు దట్ షోర్ ఆఫ్
1: గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్ గా ఉండేటువంటి స్థానము, ఎక్కడ నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు.
0: దే వర్ ఆస్కింగ్ ద కవర్డ్ బాయ్స్ వాట్ ఈస్ ద సేఫ్ జోన్ టు హ్యావ్ దేర్ బాత్, విచ్ ప్లేస్ ఈస్ so deep, so shallow.
1: Chettu pai unnatundi krishnudu okka turu dunkadu.
0: And Krishna was on the branch of a tree, jumped at once.
1: Dunkina tacheme Balramudu kuda dunkadu.
0: Immediately Balram followed him.
1: Kannulu musukunnaru.
0: They closed their eyes.
1: Yochana chesaru.
0: And they were thinking,
1: viru sakshat jeevatma paramatmalu.
0: They could identify that one is the individual soul, other is the cosmic spirit. The
1: divinity is the divine powers.
0: They could know the divinity, the divine power behind.
1: అని చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి
0: భరద్వాజుడు
1: కృష్ణుని అడుగుతున్నాడు,
0: నాయన
1: ఎక్కడ నోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు.
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ భరద్వాజ స్టార్టెడ్ ఆస్కింగ్ కృష్ణ విచ్ ఈస్ ఎ సేఫ్ జోన్ వేర్ ద షాలో వాటర్.
1: నేను చూడాను రామని చెప్పి తానే దుమికాడు అక్కడ నీటిలో.
0: And Krishna himself jumped into water.
1: కృష్ణునికి ఇంతవరకు నీరు వచ్చినాయి.
0: And he was just
1: ఇది సేఫ్టీ ప్లేస్ అన్నాడు. ఇది క్షేమమైనటువంటి,
0: దిస్ ఇస్ ది సేఫ్ జోన్ సెడ్ కృష్ణ.
1: మీరు తక్షణమే స్నానం చేయండి.
0: You have your bath right now.
1: వెన్నతో చేసినటువంటి భోజనం మీకు తయారు చేస్తాము.
0: అండ్ వీల్ మేక్ ద ఫుడ్ మేడ్ అప్ ఆఫ్ ద బటర్.
1: మీకు ఆహారం అంతా కూడా సిద్ధం చేస్తాము.
0: వీల్ మేక్ ది ఫుడ్ రెడీ.
1: మీరిద్దరు స్నానం చేసి రండి.
0: బోత్ ఆఫ్ యూ ఫినిష్ యువర్ బాత్ అండ్ కమ్
1: అన్నారు.
0: దే సెడ్ సో.
1: అనేటప్పటికీ కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు.
0: కృష్ణ డిడ్ంట్ బ్రింగ్ ఎనీథింగ్.
1: ఆనాడు ఈ టిఫిన్ క్యారీలకు వెనకాలి ఇలాంటివంతా లేవు.
0: దేర్ వర్ నో టిఫిన్ క్యారియర్స్ ఇన్ దోస్ డేస్.
1: రండి ఇక్కడ అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ దెమ్ టు కమ్.
1: ఒక మూట విప్పాడు.
0: హీ ఓపెన్ ద బన్ బ్యాక్.
1: అంటే ఒక ఘమ ఘమ ఘమ వాసన వస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ వెరీ గుడ్ స్మెల్.
1: మంచి వాసన.
0: గుడ్ స్మెల్.
1: పాలతో వండినటువంటి అన్నము.
0: ఇట్స్ వన్ ఫుడ్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ మిల్క్.
1: దానిపైన ఒక చిన్న తట్ట.
0: And there's a plate above.
1: ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నాడు.
0: And food is served to both and he wanted
1: ఈ
0: both of
1: పిల్లలు ఉన్నారు చూడండి, కోతి పిల్లలు. వీడు వారి వైపున వీడి వైపున చూచి చాలా తమాషలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
0: The other boys like monkeys started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food.
1: మహర్షులు వారి దగ్గర ఏం మాట్లాడేది.
0: They are sages. They can't dare to open their lips.
1: కనుక ఊరికో ఉన్నారు.
0: They remained silent.
1: వారు తీసుకున్నారు, సంధ్యావందనం చేసుకున్నారు, భుజించారు.
0: After saying some prayers, they started eating their food.
1: నాయనా కృష్ణ,
0: కృష్ణ
1: ఈ వంట ఎవరు వండారు?
0: Who cooked?
1: ఎవరు? మా అమ్మ యశోద.
0: హి సెడ్ మై మదర్ యశోద.
1: ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడు భుజించలేదు అన్నారు.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ సెడ్ ద ఫుడ్ ఇస్ వెరీ డెలీషియస్ ద టైప్ ఆఫ్ విచ్ వీ హావ్ నాట్ టేస్టెడ్ సో ఫార్.
1: తిరిగి భోజనం చేశారు, ఆ యమున నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చిన తాగుపోతున్నారు.
0: ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ దే హ్యాడ్ దట్ వాటర్ from Yamuna, when they thirst, and started moving from there.
1: ఈ యొక్క చిత్ర చిత్రంతా కూడాను బ్రహ్మ కనిపెడుతున్నాడు.
0: బ్రహ్మ వాజ్ వాచింగ్ వాట్ ఆల్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ దీస్ థింగ్స్ కమింగ్.
1: ఆ యొక్క కెమెరా మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు?
0: వేర్ ఫ్రమ్ దిస్ కెమెరా మ్యాన్ కేమ్.
1: ఈ భోజనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ దిస్ ఫుడ్ కేమ్.
1: కనుక ఇతన్ని పట్టాలి.
0: దిస్ పర్సన్ షుడ్ బి కాట్.
1: రెండవ దినము గోపబాలులందరూ కూడాను తమ ఇంట్లో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ డే ఆల్ ద కౌహెడ్ బాయ్స్ టుక్ ఆల్ ద కౌస్ టు ద నియర్ బై ఫారెస్ట్.
1: ఇక్కడ బలరామకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యములు బయట పెట్టాలని అతను చుట్టూ తిరిగారు.
0: అండ్ ఇట్స్ ఓన్లీ టైమ్ టు నో ది పవర్ ఆఫ్ బలరామకృష్ణ సో దే హీ వెంట్ రౌండ్ దెమ్.
1: వీళ్ళంతా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు.
0: ద బాయ్స్ వర్ ప్లేయింగ్.
1: వాళ్ళకు గోవుల పైన చింత లేదు.
0: దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద కౌస్.
1: కృష్ణుడిపైనే వారి చింత అంతా.
0: దే వర్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ.
1: కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఎగురుతూ దుమ్ముతూ దీంట్లో మునిగిపోయారు.
0: దే వర్ కన్వర్సింగ్ విత్ కృష్ణ, ప్లేయింగ్ విత్ హిమ్, సింగింగ్ విత్ హిమ్.
1: బ్రహ్మ ఆవులను, దూడలను, బిగులను, ఆ గోప బాలను అందరినీ దాచిపెట్టేశాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ వాట్ బ్రహ్మ డిడ్ వాస్ he has taken away all these cows and the calves and also the
1: ekkade gaani oka govu kanipinchaledu.
0: There is not even single cow.
1: Ekkade gaani oka gopa baarulu kanipinchaledu.
0: Not even one cowherd boy around.
1: Idantha kanipettadu krishnudu.
0: All this was noticed by
1: brahma chesinatundi pani.
0: This is the act of brahma
1: ani cheppi
0: so saying
1: oka gopa baarunni pilchi
0: he called one boy to come close to him.
1: Chudu neevu kudunu kanipinchukunda po.
0: See, you also run away so that nobody would know you.
1: Nenanna sarvanni srishtisanani anta mandi gopabalunu anta mandi govunnu anta gopa doodalnu annitni srishtinchadu krishnudu.
0: Krishna created there and then itself number of cowherd boys, the cows and
1: the calves. Evaravari kovu evaravari doodalu evaravari anni vallaku srishtinchichadu.
0: And each one had his own cow that belongs to him.
1: Oka dinamu rendu dinamulu kaadu.
0: Not for a day or two.
1: 1 year.
0: It went on for one full year.
1: 1 year anta kuda nu intiki povatamu govulu aa bucket lo chuttukamu pettinavanta tinatamu tigi raavatamu taam kuda tellavaru lestane bon cheyatamu pillalu kuda raavatu ee vidhanga jarugutu vachindi.
0: This happened for one full year. Right in the morning the cows would be taken to the forest followed by boys, they would be returning in the evening. The routine went on.
1: కాని ఆ తల్లిదండ్రులు కూడా తమ పుత్రులు అనుకుంటున్నారు, కానీ ఈ మాయా పుత్రులు అని చెప్పిన తెలుసు.
0: Parents also did not know what had happened. They were thinking that they are their own children.
1: ఇదంతా జరిగిన తర్వాత
0: after all this had happened
1: బ్రహ్మకు సిగ్గు వచ్చింది.
0: Brahma felt ashamed of it.
1: ఎన్ని దినములు చేసినా కానీ నా చేత కాదు ఇంకా.
0: It's not possible for me any longer.
1: దైవ లీలలు ఎంత విచిత్రమైనటువంటివి.
0: The will and the mystery of God.
1: అప్పుడే చెప్పాడు భాగవతం లోపల చిత్రంబులు.
0: They are peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: Sacred to all three worlds.
1: మునిజనాల విత్తంబులు.
0: They are very dear.
1: సన్మిత్రంబులు.
0: They are so close.
1: మునిజన వన పౌత్రంబులు.
0: That to be appreciated by sages.
1: చరిత్రంబులు అన్నాడు.
0: That is the leela and the will, the story of Vishnu.
1: అని చెప్పి రెండవ దినం బ్రహ్మనే వచ్చి
0: next day Brahma came.
1: కృష్ణ నేను ఓడిపోయాను.
0: కృష్ణ ఐ లాస్ట్ ఇన్ దిస్.
1: ఇదిగో మీ పిల్లలు మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చిచ్చాడు.
0: హియర్ ఆర్ యువర్ బాయ్స్, హియర్ ఆర్ ద కౌస్ అండ్ ద కౌస్, ఐఎమ్ రిటర్నింగ్ దెమ్ టు యూ.
1: ఆ గోవులు వచ్చినప్పటికి ఈ గోవులంతా అర్థధారమైపోయాయి.
0: బై ది టైమ్ దే కేమ్ ది ఎగ్జిస్టింగ్ వన్స్ డిసపియర్డ్.
1: ఈ విధంగా కృష్ణ లీలలు బాల్యము నుండి కూడా శక్తివంతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క దృశ్యమును చూపుతూ వచ్చినటువంటి వాడు.
0: రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ద మిస్టరీ ఆఫ్ కృష్ణ, ద లీలాస్ ఆఫ్ కృష్ణ వర్ మిస్టీరియస్, ఇన్కాంప్రిహెన్సిబుల్, అన్అండర్స్టాండబుల్.
1: ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేను.
0: భగవాన్ నెవర్ టెల్స్ ఎనీబడి, బట్ వీఆర్ లక్కీ టు హియర్ ఫ్రమ్ హియర్ లాస్ట్ ఇన్ దిస్.
1: ఇదిగో మీ పిల్లలు మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చిచ్చాడు.
0: హియర్ ఆర్ యువర్ బాయ్స్, హియర్ ఆర్ ద కౌస్ అండ్ ద కౌస్, ఐఎమ్ రిటర్నింగ్ దెమ్ టు యూ.

0: అండర్స్టాండబుల్.
1: ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేను.
0: భగవాన్ నెవర్ టెల్స్ ఎనీబడి, బట్ వీఆర్ లక్కీ టు హియర్ ఫ్రమ్ హిమ్ రైట్ నౌ ఎన్ ఎక్స్పీరియన్స్.
1: నేను ఈ ప్రశాంతి నిలయం అయిన తర్వాత ఇటువైపు రూమ్ లో వచ్చి నేను భుజించలేను.
0: భగవాన్ యూస్ టు మూవ్ టువర్డ్స్ దిస్ వింగ్ అండ్ పార్టేక్ ఫుడ్.
1: నేను భుజించే సమయంలో అంతా కూడా గృహం అక్కడికి వచ్చేటువంటిది.
0: ఇట్ వాజ్ ద టైమ్ యాజ్ భగవాన్ టేక్స్ హిస్ ఫుడ్ ద మదర్ ఆల్సో యూస్ టు బి దేర్.
1: కూర్చునేది.
0: షీ యూస్ టు సిట్.
1: స్వామి ఇంకా కొంచెం తినండి తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది.
0: మదర్ ఆల్వేస్ యూస్ టు ఫోర్స్ యు ఆర్ సో లీన్ అండ్ థిన్, వై డోంట్ ఈట్ మోర్.
1: నేను ఎవరితో యుద్ధం చేయాలన్నా, నేను ఫ్యాట్ కావాలా, చీచి అది నాకు వద్దు ఇష్టం లేదు అనేది.
0: అండ్ భగవాన్ యూస్ టు టెల్ మదర్ వై షుడ్ ఐ ఈట్ మోర్, ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్.
1: ఒక దినము
0: వన్ డే
1: ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు.
0: భగవాన్ వాస్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్.
1: ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని.
0: Why have they invited him to poison Bhagwan?
1: దినదినానికి పెరిగిపోతుండాలి మహత్తరము.
0: ద నేమ్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్.
1: ఈ ప్రశాంతి నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు?
0: ఇన్ ఎ స్మాల్ హ్యామ్లెట్ లైక్ దిస్ హౌ డు ఎక్స్పెక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ మందిర్స్?
1: ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు.
0: అండ్ దే వర్ థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్.
1: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టము.
0: భగవాన్ రిలీజ్ టు వడస్ ఇన్ దోస్ డేస్.
1: అల్చంద వడలు చాలా ఇష్టము.
0: Vadas made up of special grain by name alachanda.
1: Alachandal vadal chesi
0: and vadas were made.
1: Aa vadalopala payajan karipi
0: and they mixed the poison in those vadas.
1: Naaku pettaru
0: and those were served.
1: Nenu poyesame lone cheppanu.
0: Bhagwan said on the way itself.
1: Krumammayito cheppanu.
0: He told the mother.
1: Ishwaramato cheppanu.
0: He told mother Ishwaramma.
1: Cheppi nuvem bhayapadavaddu.
0: Don't be afraid of the situation.
1: Nenu Subbamma kuda cheppanu.
0: Bhagwan told Subbamma also.
1: Chusukuntaru.
0: Just wait, he said.
1: నువ్వేమి భయపడవద్దు అన్నారు.
0: Don't be afraid of the thing.
1: సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది.
0: After that, the whole body turned blue and the foam started coming out. Saliva started coming out of the mouth.
1: నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను.
0: And Bhagavan told Ishwaramma, just turn the hand.
1: ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు, ఇటు తిప్పింది ఆమె.
0: అండ్ షీ వెంట్ ఆన్ మూవింగ్ హర్ ఓన్ హ్యాండ్.
1: తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది.
0: దేర్ అపియర్డ్ విభూతి ఇన్ హర్ హ్యాండ్.
1: చాలా భయపడిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ మోమెంట్.
1: ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి?
0: స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ హిస్ హ్యాండ్.
1: కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము.
0: భగవాన్ కన్ఫర్డ్ దట్ పవర్ ఎట్ దట్ మూమెంట్ టు హర్.
1: దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
0: అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాస్ గివెన్
1: అయిపోయింది
0: అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్.
1: మేము పూరము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం.
0: ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి.
1: చిత్రావతి పోతుంటున్నప్పుడు చిత్రావతి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు.
0: ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్.
1: అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు.
0: దేర్ వర్ నో స్టూడెంట్స్.
1: గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు.
0: అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్ దేర్.
1: మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి.
0: దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్.
1: ఒక కుప్ప మాదిరి చేసుకోండి.
0: అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్.
1: ఆ కుప్పలో మీకు ఏది కావాలో వెతుక్కోండి అనేది.
0: వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యూల్ గెట్ ఇట్ దేర్.
1: ఒకరు పెన్సిల్ కావాలనేది,
0: వన్ వాంటెడ్
1: ఒక పెన్ కావాలనేవాడు,
0: అదర్ పెన్,
1: ఇంకోటి లడ్డు కావాలనేవాడు,
0: వన్ పర్సన్ వాంటెడ్.
1: ఈ విధంగా అన్ని వారికి బాధ్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి.
0: దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్.
1: ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ వెనుక్కు రావాలి పాత మందిరానికి.
0: అండ్ దే హావ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్, పాత మందిర్.
1: స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్నిదా శరణం నాస్తే బుక్ కూడా రాసింది ఆమె.
0: దేర్ వర్ టూ అట్ దట్ టైమ్, కుమారమ్మ హూ రోట్ దట్ బుక్ అన్నిదా శరణం నాస్తి,
1: సుశీలమ్మ, వాళ్ళిద్దరు పరిగెత్తి వచ్చేసేసినారు.
0: అండ్ దే ర్యాన్ టు ది పాత మందిర్.
1: ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా?
0: బికాస్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైమ్.
1: అక్కడ ఎవ్వరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము.
0: హోల్ మందిర్ వాజ్ లాక్
1: అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు.
0: దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్.
1: పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగి చేశాను.
0: భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ.
1: వాళ్ళని వెనుక నెట్టేసేయి.
0: బ్రష్ దెమ్, పుట్ దెమ్ అసైడ్.
1: నీవు ముందు పో సుబ్బమ్మ.
0: యు ప్రొసీడ్
1: చెప్పింది ఆమె. మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను.
0: షీ సెడ్ యు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గో.
1: వాళ్ళకి ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క

0: లౌకికమైనటువంటి భావాలు.
1: దే హావ్ దట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: మేమిద్దరు ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే ఈమె ఎట్ట హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్లకు.
1: ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్, బోత్ ఆఫ్ అస్ ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ వీ షుడ్ గివ్ హారతి బట్ నాట్ ఎ విడో.
0: సుబ్బమ్మ అక్కడ పోయింది,
1: సుబ్బమ్మ వెళ్ళింది,
0: హారతి అంతా కలిపింది.
1: అండ్ షీ మేడ్,
0: కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది.
1: అండ్ దేర్ వాస్ ఎ బిగ్ సర్పెంట్ నియర్ ద డోర్ స్టెప్.
0: నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను.
1: That for that reason Swami sent Subbamma there.
0: Subbamma chaala jagrataga chusukuntundi.
1: Subbamma is highly careful.
0: Akkada vellindi chuchindi.
1: She saw that serpent.
0: Chuchesi aa sarpanni Sai Nageswara, Sai Nageswara, Sai Nageswara ani pilichindi.
1: And she went on calling Sai Nageswara.
0: ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు.
1: ఇన్ ద మెయిన్ టైమ్ ది టూ కేమ్ రన్నింగ్.
0: లోపల మేమందరం వచ్చేసేసినాం.
1: అండ్ ఆల్ అదర్స్ రీచ్డ్ ద స్పాట్.
0: అప్పుడు ఈమె ధైర్యం చేసి అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడా భగవంతుడే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె.
1: She picked up the courage because Bhagavan says that there is God in every living being, in every living creature. Caught hold of the serpent. And she caught hold of the serpent and she wanted to drop somewhere. And the serpent coiled round her fist and in the meantime Bhagavan arrived.
0: ఆడుతున్నావా అని తమాషగా చెప్పాను.
1: భగవాన్ సెడ్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, వాట్ సుబ్బమ్మా యు ఆర్ ప్లేయింగ్ విత్ సర్పెంట్స్.
0: నన్ను ముందుగా పంపించారు వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని, నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు.
1: అండ్ సుబ్బమ్మా సెడ్ యూ హావ్ సెంట్ మీ ఫస్ట్, యూ ఆస్క్ దోస్ టూ లేడీస్ వెయిట్ దేర్ టు ప్రొటెక్ట్ దెమ్.
0: ఈ విధంగా సుబ్బమ్మతో ఎన్నో జరిపించుకుంటూ వచ్చాను.
1: భగవాన్ మేడ్ సుబ్బమ్మ డూ మెనీ.
0: కారణం సుబ్బమ్మ అంటే చాలా పుణ్యాత్మురాలు.
1: కరణం సుబ్బమ్మ ఇస్ అ వర్చ్యూస్ లేడీ.
0: మహా అదృష్టవంతురాలు.
1: షీస్ హైలీ లక్కీ వన్.
0: మొదటి నుంచి సేవలు చేస్తూ వచ్చింది.
1: హస్ బీన్ సర్వింగ్ స్వామి.
0: నాకే కాదు, నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం.
1: షీ సర్వ్డ్ ఆల్ డివోటీస్, షీ కుక్డ్ ఫర్ దెమ్.
0: బంధువులందరూ ఆమెకు విరోధమైనారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ టర్న్డ్ అగైన్స్ట్ హర్.
0: ఆమె చెప్పింది, నాకెవరు నాకు అక్కర్లేదు.
1: షీ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: నాకు ఒక సాయిబాబు ఉంటే నాకు చాలు.
1: If I Sai Baba won, that's enough for
0: Sai Baba. Yem chepte aa pani chestanu nenu.
1: I'll follow his commands scrupulously, she said.
0: Anta drudamainatundi vishwasam.
1: She had that strong faith.
0: Oka dinam kurchoni,
1: one day while sitting there,
0: Subbamma,
1: Subbamma,
0: neevu nee bhartham choodalani aasha unda ani adigaanu.
1: Do you want to see your husband?
0: Nen appudappudu ilanti joke anta edichetundi vaadi.
1: Swami, it's a joke like that now and then.
0: Chi, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
1: హి సెడ్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్, నో డిజైర్.
0: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
1: హావింగ్ హీ లెఫ్ట్,
0: వాళ్ళు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు.
1: అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్.
0: నాకు ప్రాప్తి ఉంది, నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను.
1: ఐఎమ్ లక్కీ వన్, దేర్ ఫోర్ ఐఎమ్ సర్వింగ్ యూ నౌ.
0: నేను ఒకసారి నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్, వెల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ.
0: కొంచెం అటు బయటికి పో అన్నాను.
1: జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్.
0: బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకొని ఉంది ఆమె పాపం.
1: And they noticed a tree, drumstick.
0: Aa chettu kinda poyeta padiki aa Narayan Rao cigarette kalustunnadu.
1: When he went there, she found her husband Narayan Rao smoking.
0: Chuchindi ee drishyam.
1: She saw that scene.
0: Aani pratyakshanga chuchindi.
1: She saw directly.
0: Chuchi santoshinchadame kaakunda tittindi kudanu.
1: She was happy, at the same time accused him.
0: చచ్చి కూడాను ఈ ఈ యొక్క దురభ్యాసములు వదలలేదు.
1: ఈవెన్ ఆఫ్టర్ డెత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ యువర్ వైసెస్.
0: ఇక్కడ కూడా సిగరెట్ తాగుతున్నాడే.
1: యు ఆర్ స్టిల్ స్మోకింగ్.
0: చీ, నేను ఈ దృశ్యం చూడను.
1: ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ సీన్
0: అని వచ్చేసేసింది.
1: అండ్ షీ రిటర్న్డ్.
0: అతనికి ఇద్దరు భార్యలు.
1: అండ్ హీ హాస్ టూ వైవ్స్.
0: సుబ్బమ్మ, కరణం కమలమ్మ అని.
1: సుబ్బమ్మ అండ్ కరణం కమలమ్మ.
0: కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరంలోనే ఉంటుండాలి.
1: కమలమ్మ ఇస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్.
0: అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి.
1: భగవాన్ సార్, కమలమ్మ యు గో అండ్ సీ.
0: నేను ఆ రూపే నేను చూడను.
1: హి సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అట్ ఆల్ అండ్ సీ.
0: స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను.
1: వి ఆర్ హియర్ విత్
0: స్వామి. ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దీస్ ఫార్మ్స్.
0: ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను.
1: హి సెడ్ జస్ట్ వన్స్ యు గో అండ్ సీ.
0: ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు.
1: బై టైమ్ దిస్ లేడీ వెంట్ సా, షీ సా హర్ హస్బెండ్.
0: ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళకి కనిపించాయి.
1: దే కుడ్ సీ ఆల్ దట్ సీన్ ఆఫ్ ది రిలేటింగ్ టు దిస్ నారాయణ రావు, వాట్ హీ వాస్ డూయింగ్ వైల్ హీ వాస్ అలైవ్.
0: ఈ విధంగా కృష్ణావతారంలో కూడా ఎప్పుడెప్పుడు జరిగినవన్నీ కూడా తిరిగి చూపటం.
1: లార్డ్ కృష్ణ ఆల్సో డిడ్ సేమ్ థింగ్.
2: those things which had happened earlier were made to happen again.
0: గోవర్ధన గిరికి పర్వతం ఎత్తినప్పుడు గోవర్ధన యొక్క ఉత్సవం జరుపుకున్నారు.
2: When Govardhana mountain was lifted, it was a matter of celebration.
0: ఆ ఉత్సవాలు జరుపుకునేటప్పుడు దీనికి అప్పుడు కేవలము గోపికలందరూ పెండి కానటువంటి వాళ్ళంతా కూడాను ఒక విధమైన వరలక్ష్మి వ్రతము అని వేస్ట్ చేసుకునేవాళ్ళు.
2: At that time of the festival, the unmarried girls వరలక్ష్మి వ్రతం
0: చేసుకునేటువంటి
2: వరలక్ష్మి వ్రతం ఇస్ పర్ఫార్మ్
0: ఈ వరలక్ష్మి వ్రతము గోవర్ధన గిరి దగ్గరికి పోయి చేసుకునేటువంటి వాళ్ళు.
2: They perform this వరలక్ష్మి వ్రత very close to this Govardhana mountain.
0: అప్పుడు లోపల కూడాను రాధ చాలా గొప్ప భక్తురాలు.
2: రాధ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆ భక్తురాలను హింసించుకుంటూ వచ్చారు చాలా మంది.
2: మెనీ పీపుల్ టెస్టెడ్ హర్ పుట్ టు సఫరింగ్.
0: ఎందుకంటే అప్పుడు కూడా నాస్తికులు లేకుండా పోలేదు.
2: ఎథీస్ వర్ ఆల్సో దేర్ అట్ దట్ టైమ్.
0: నాస్తికులు యాస్తికులు ఆస్తిక నాస్తికులు నాస్తికులు ఆనాడు నేడు ఏనాటికైనా ఉన్నారు.
2: థీస్ ఎథీస్ అండ్ ఎథీస్ థీస్ థీస్టిక్ ఎథీస్ వర్ దేర్ దెన్ అండ్ నౌ.
0: అప్పుడు ఈ రాధను ఒక ఇంటిలో వేసి బీగం వేశారు.
2: రాధా వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
0: దానినే నేను ఒక డ్రామా కూడా రాసి పిల్లలకు నేర్పించాను.
2: భగవాన్ కంపోజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రామా అండ్ టాట్ టు అవర్ స్టూడెంట్స్.
0: కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వస్తే ఇంక చూస్తానే ఇంక కృష్ణుడు వెంట పరిగెత్తిపోతుంది ఈమె.
2: యాజ్ కృష్ణా కమ్స్ రాధా రన్స్ ఆఫ్టర్ హిమ్.
0: కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోతుంది.
2: ది న్యూస్ విల్ గో అరౌండ్ ద విలేజ్.
0: ఆ కృష్ణకు రాధా ఒక కుటుంబం యొక్క గౌరవమే పాడైపోతుంది.
2: అండ్ ద రెప్యూట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రాధా విల్ బి స్పాయిల్డ్
0: అనే ఉద్దేశంతో ఆమెను తలుపు వేసి పెట్టేశారు.
2: విత్ దట్ ఐడియా షీ వాస్ కెప్ట్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
0: లోపల నుంచి ఏడుస్తూ పాడుతూ ఉంటుండాలి.
2: రాధా వాస్ క్రైయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్.
0: అప్పుడు వినిపించింది కృష్ణునికి.
2: కృష్ణ హర్డ్ దిస్.
0: వచ్చేసి తలుపు తెరిచేసి కొట్టి తీసేసేశాడు.
2: అండ్ హి జస్ట్ ఓపెన్డ్ ద డోర్.
0: భక్తును చూచి ఇది మీరు చేయవలసినటువంటి పని.
2: ఇస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ టు
0: మీ భక్తి లేకపోయినప్పటికీ పర్వాలేదు, భక్తులను ఈ విధంగా పాడు చేయటం మీరు మహాపాపులు అని చెప్పిన
2: ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డివోషన్ దట్స్ వన్ థింగ్ ఇస్ దిస్ నాట్ ద వే హౌ యూ షుడ్ మేక్ ఎ డివోటీ సఫర్ లైక్ దాట్.
0: చాలా అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి
2: అండ్ హి గేవ్ ఎ బిగ్ టాక్.
0: రుక్మిణి సత్యభామతో పాటు తీసుకుని పోయాడు.
2: రాధ అలాంగ్ విత్ రుక్మిణి సత్యభామ.
0: ఇక్కడ పోయేటప్పటికీ ఒక్క కోరిక కోరింది పాపం రాధ.
2: రాధా హ్యాడ్ వన్ డిజైర్.
0: నాకింకేమి వద్దు స్వామి.
2: ఐ డోంట్ వాంట్ ఎనిథింగ్ మోర్ స్వామి.
0: నీ మురళిని ఒక్కతూరి వాయించండి నేను వింటాను చాలు.
2: ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఫ్లూట్ ద మెలడీ.
0: ఆనాటి నుంచి కృష్ణుడు మురళిని ఇంకా పట్టుకోవటం లేదు.
2: అండ్ హీ హాస్ నాట్ పిక్డ్ అప్ ద ఫ్లూట్ దేర్ ఆఫ్టర్.
0: ఆమె అక్కడ పోతానే పాదాలపైన పడి
2: షీ ఫెల్ దేర్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.

0: Sing for us, O Krishna, such that our parched hearts are completely lifted in joy. Speak to us all your nectarine words.
1: Gopalu antatisi.
0: Drawing the milk out of the udder.
1: Nadamandu tirugabosi.
0: And it's just put there in the flute there.
1: Anaga nadam.
0: It's just put there in that flute.
1: ఈ విధంగా పాట పాడమని కోరింది పాపం.
0: అండ్ షీ వాంటెడ్ కృష్ణ టు సింగ్ దట్ వే.
1: కృష్ణుడు ఒక పాట పాడాడు.
0: కృష్ణ సాంగ్ ఎ సాంగ్.
1: పాట పాడేటప్పటికి వినింది.
0: షీ హర్డ్.
1: ప్రాణం విడిచింది.
0: షీ బ్రీద్ హర్ లాస్ట్.
1: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
0: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
1: అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్కరి త్యాగం చేసుకుంటూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ అనదర్ ఫర్ ద బీయింగ్స్ దెన్.
1: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
0: హి సాక్రిఫైస్ దిస్ ఫ్లూట్ ఫర్ హర్.
1: ఆ గానంను త్యాగం చేశాడు.
0: అండ్ దెన్ ద మెలడీ టు
1: నాదమందు తిరిగిపోసి గాన రూపముగా మార్చి పాట పాడు మా కృష్ణ పరుకుతే నెలకొన్నట్టు.
0: యు ఫిల్ ఇట్ అప్ ది హోల్ ఫ్లూట్ అండ్ సింగ్ ద గ్లోరీ అండ్ ద మెలడీ సో దట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్.
1: ఇంకా అంతటితో కృష్ణుడు పాట పాడటం మానివేశాడు.
0: అండ్ దెన్ కృష్ణ డిడ్ సింగ్ అగైన్.
1: గ్రామాల్లో సినిమాలు ఇంకా కావాల్సిన పాటలంతా వేస్తుంటారు.
0: And today we find so many other songs.
1: కానీ కట్ట కడపటి పాట కృష్ణుడు ఇది ఒక్కటే చెప్పింది.
0: In fact, this was the last song of Krishna.
1: కృష్ణుడు అనేక రకమైనటువంటి ఒక లీలలు చెప్తూ వచ్చాడు.
0: There are many leelas associated.
1: లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు.
0: And his very personification of leela.
1: ఇలాంటి లీలా మానుషుడైనటువంటి కృష్ణ తత్వాన్ని ఎవరు ఎంతవరకు వర్ణించినా వర్ణించడానికి వీలు కాదు.
0: It's not possible for anybody to extol or narrate.
1: ఇది అనంతమైనటువంటిది, అగాధమైనటువంటిది.
0: It is a fathomless depth. Unimaginable.
1: అప్రమాణమైనటువంటిది ఇది.
0: It is beyond all measure.
1: దీనికి ఒక ప్రమాణమే లేవు.
0: You cannot estimate.
1: అలాంటి దైవం యొక్క తత్వములు ఎన్నో కృష్ణ లీలలో మీరు చూస్తూ వచ్చారు.
0: You must have noticed number of the leelas, miracles of Krishna.
1: కొన్ని కల్పితమైనటువంటివంతా కూడా చేస్తూ వచ్చారు డ్రామాల్లో.
0: Of course, there are certain things which were just.
1: కానీ కొన్ని సత్యమైనటువంటి కూడా చూపుతూ వచ్చారు.
0: There some were genuine, some are not.
1: కానీ కృష్ణ తత్వము పూర్తి ప్రేమతత్వమే తప్ప అన్యతత్వాలు అక్కడ కనిపించవు.
0: బట్ ద నేచర్ ఆఫ్ కృష్ణ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి కృష్ణ లీలలు ఆనాడు కృష్ణుడు తయారు చేసి అన్ని విధాల జగత్తునికంతా కూడా చూపించుకుంటూ పోయాడు.
0: దిస్ ఈజ్ ద లీలా, ద విల్ ఆఫ్ కృష్ణ విచ్ హాస్ బిన్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ద్వాపర యుగమునందు మాత్రమే దైవత్వాన్ని ఎక్కువ విశ్వసిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ద్వాపర యుగమునందే స్త్రీల వల్ల దైవత్వం పబ్లిక్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ హాస్ బిన్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్ మోర్.
1: స్త్రీల యొక్క తత్వము భావం యొక్క తత్వమే.
0: అండ్ ద నేచురల్ ఉమెన్ గోస్ బై ద ఫీలింగ్.
1: దైవం యొక్క చరిత్రను బయట పెట్టినటువంటి వారు స్త్రీలే.
0: ఓన్లీ ఉమెన్ హూ హాస్ బ్రాట్ అవుట్ ద డివినిటీ టు ద వరల్డ్.
1: అడవి లోపల
0: then the forest
1: gayatri yagnam chestunnaru. Gayatri yagnam,
0: they were doing gayatri yagna.
1: Yagnam chestundangane
0: as it was going on
1: krishna pilchadu gopavarunu.
0: Krishna called boys.
1: Akkadiki velli yagnam chestunnaru, maaku aakal avutundi bhojam teeskonra ante annaru.
0: Gayatri yagna was taking place there in the forest. Well, we are feeling hungry, go to that altar and bring food.
1: Motta mota rutikulni adagamannadu.
0: In fact, first ask those priests, Rutvik.
1: Rutvikin daggariki poyi amma ayya gopaludu balaramudu iddaru vacharu nadchukoni vacharu aakaliga undata meeru koncha annam pettara annadu.
0: And the boys went to Rutvik's priest and said, Balaram Krishna, they are very hungry, would you serve them food?
1: Idem chatrama chavidu anukunnara, maa yagnam anta poorthi ayin tarvata daivarpitamaina tarvata mem bhujinchin tarvata migilinappudu vaallaki istam annaru.
0: They said, do you think it's a chowdhury? No. Only at the end of this ritual we'll have food and the remaining food will be given to you.
1: Tirigi poi ammalni adagandi annadu.
0: And then Krishna said, ask women there.
1: Venika vaipuna poi
0: they went through the back door.
1: Ammalanta vantalu vandutunnaru
0: and women were cooking.
1: Bobbattu chestunnaru.
0: They were preparing bobbattu sweet.
1: Amma Krishnudu chaala aakal antunnadu, Krishna Balaramulu kaachukunnaru, maaku inta bhojanam pedtara annaru.
0: They said, here, look here.
1: ఇంతటి భాగ్యమా, ఇంతటి భాగ్యమా అని అన్ని విడిపిడి విడిపిడి ప్యాకులు చేశారు, మూటలు కట్టేశారు, తన దగ్గర తామే తీసుకుని వెళ్ళినారు. అక్కడ
0: విమెన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు నోటీస్ ఇట్. దే బ్రాట్ ఆల్ ది స్వీట్స్ దేర్ అండ్ మేడ్ ఎ ప్యాక్ అండ్ దే స్టార్టెడ్ క్యారీయింగ్.
1: ఒక్కొక్క గోపికలంతా కూడా చెప్పారు, మరి ఇక్కడ వచ్చిన తర్వాత భర్తలు చేరుస్తారో చేరో.
0: Whether it will be passed on to the family members or not.
1: వారికి ఇంకా నైవేద్యం కాకమని కృష్ణుడికి పెట్టడము ఇది తప్పు కదా.
0: బిఫోర్ ది కుక్డ్ ఫుడ్ is offered to God, is brahmin to serve Krishna.
1: అతను గొల్లవాడు.
0: And here are the Ritviks who are Brahmins and is a coward boy, Krishna.
1: అతనికి ముందు రెట్టు పెట్టడం.
0: How can you offer?
1: అని కొంతమంది ఆడవాళ్ళు అడ్డు చేశారు.
0: There were some women who objected.
1: ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు.
0: The other people didn't
1: bother. దేవుడు దేవుడు దేవుడు.
0: Krishna is God himself.
1: గోపాలుడు దేవుడు.
0: Gopala is God.
1: అంత తీసుకొని వచ్చేశారు. నడుచుకొని వచ్చేశారు. వాళ్ళకంతా వడ్డిచ్చారు బలరామకృష్ణులకు. బాగా భుజించారు.
0: They served food to Balram Krishna. They ate well.
1: తిరిగి వీళ్ళంతా కాలం అతీతమైన తర్వాత ఇంటికి పోయి చేరారు.
0: And at some time they returned home.
1: అప్పుడు భర్తలు ఎక్కడ పోయింటి మీరు ఇంతవరకు.
0: Then husband started asking, where have you gone?
1: మాకు లేకుండా భోజనము గొల్లపిల్లవాడికి పెట్టాలని పోయారా?
0: Obviously you have not served food to us and you have gone there to serve food to Krishna.
1: అని చాలా చీవాట్లు పెట్టారు.
0: And they just scolded them.
1: మరి కొంతసేపు అయిన తర్వాత ధ్యానంలో కూర్చున్నారు.
0: They sat in meditation.
1: చి మేము చేసింది తప్పు.
0: We have committed
1: the right.
0: We have committed a mistake. What you have done is right.
1: అని చెప్పి తిరిగి స్నానాలు చేసి
0: and they had their bath.
1: ఆ మిగిలినటువంటి ప్రసాదాలను మాకు పెట్టమని చెప్పి అడిగారు.
0: And they wanted the remaining food to be served to them as prasadam.
1: ఈ అవతారమునందు కాని దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ ఎనీ ఇన్కార్నేషన్ డివినిటీ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్.
1: దైవం దగ్గర కూడా లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ది ఉమెన్ హూ డ్రాస్ ద మ్యాన్ టువర్డ్స్ గాడ్.
1: స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడా అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డివోషన్ ఆఫ్ ద ఉమెన్ ద మ్యాన్ ఆల్సో కుడ్ హ్యావ్ డివోషన్.
1: కనుకని స్త్రీలే లేకపోతే మగవారికి భక్తే రాదు అక్కడ.
0: దేర్ ఇస్ నో ఉమెన్ ద మ్యాన్ కెన్ నాట్ బి డివోటెడ్.
1: ఆడవారు లేనిది అడవి అన్నారు.
0: ఎ హౌస్ విదౌట్ ఎ ఉమెన్ ఇస్
1: మగవారు లేనిది మఠము అన్నారు.
0: ద ప్లేస్ విదౌట్ ఎ మ్యాన్ ఇస్ మఠ.
1: కనుకనే మీరు స్త్రీలే భక్తికి చాలా మూలకారకులు.
0: సో విమెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ డివోషన్.
1: కనుకని దైవము నిలిచాలని ప్రపంచంలో దైవత్వం ప్రాప్తి కావాలంటే కూడా స్త్రీలే మొట్టమొదటి మార్గము.
0: ఫర్ ది డివోషన్ టు స్ప్రెడ్ అండ్ ఫర్ ది డివోషన్ టు బి సెంటర్డ్ విమెన్ ఆర్ మెయిన్ పీపుల్.
1: కనుక స్త్రీని భక్తి అన్నారు.
0: Woman symbolizes devotion.
1: పురుషుణ్ణి జ్ఞానము అన్నారు.
0: మ్యాన్ స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
1: జ్ఞానము అనేటువంటిది కేవలము వాక్య సద్ధి.
0: అండ్ విజ్డమ్ ఇస్ వెర్బల్.
1: కానీ భక్తి అనేటువంటిది ప్రవర్తన యొక్క పవిత్రమే.
0: డివోషన్ స్పీక్స్ ఆఫ్ సీక్రెట్నెస్ ఆఫ్ కాండక్ట్.
1: ఈ స్త్రీలు అనేటువంటి వారు అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు.
0: విమెన్ కెన్ గెట్ ఇన్ టు ది ప్యాలెస్, ఇన్ టు ది ఇంటీరియర్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్.
1: మగవారికి దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశం, కానీ తర్వాత వాళ్ళని వెడితే వదలరు.
0: మెన్ కెన్ ఎంటర్ దర్బార్ హాల్, ద సెంట్రల్ హాల్ ఆఫ్ ది ప్యాలెస్.
1: కనుకనే జ్ఞానంకి అంతే ఉండేది.
0: జ్ఞాన కెన్ రీచ్ టు దట్ ఎక్స్టెంట్.
1: జ్ఞానం దైవస్థానానికి మాత్రమే చేరుస్తుంది.
0: జ్ఞాన విల్ టేక్ యూ టు ద ప్లేస్.
1: భక్తి దైవం యొక్క హృదయంలో కూడా చేర్చిపోతుంది.
0: వేరస్ డివోషన్ విల్ టేక్ యూ టు ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే భక్తికి అంత గొప్ప విలువనిచ్చారు.
0: డివోషన్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఇట్టి భక్తిని ఆనాటి నుంచి గోపికలు జగత్తునకు వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
1: దైవ ప్రార్థనలకంతా కూడాను వాళ్లే మూల కారణము.
0: దే ఆర్ ది మెయిన్ పీపుల్ హూ ప్రే టు గాడ్.
1: ఎక్కడికి పోయినా హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యవ నాస్త్యవ కతిరంజిధా అని భావించారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నథింగ్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అదర్ దెన్ ది నేమ్ ఆఫ్ గాడ్ హరినామ.
1: హరినామే స్మరించండి.
0: థింక్ ఆఫ్ హరినామ.
1: ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ గోపికాస్.
1: ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట
0: ఇన్ దిస్ పుట్టపర్తి విలేజ్ ఇన్ ద బిగినింగ్
1: సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ
0: కరణం సుబ్బమ్మ
1: ఆమె ఇల్లు లేనంత వరకు ఎవరు కానీ భగవత్ యొక్క చింతనే చేయలేదు.
0: నో వన్ థాట్ ఆఫ్ గాడ్ ఎక్సెప్టింగ్ హర్.
1: ఒక్కొక్క తూరి
0: సమ్ టైమ్స్
1: నేను దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూచేటువంటిది గృహమమ్మాయి.
0: ద మదర్ నోటీస్డ్ మెనీ బిగ్ ఆఫీసర్స్ కమింగ్ టు విజిట్ భగవాన్.
1: పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తే చాలు భయపడేది.
0: ఇఫ్ ఎనీవన్ పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్ ద మదర్ ఈస్టర్ అమ్మ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ పర్సన్.
1: మెత్తగా సుబ్బమ్మ ఇంటికి వచ్చేసేది.
0: అండ్ షీ యూస్ టు కమ్ టు సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏమైనా స్వామితో మాట్లాడతారో ఏమో, మీరు అక్కడ పోనీకోకుండా చూడండి, పోనీకోకుండా చూడండి అని చెప్పేది పాప.
0: షీ ఈజ్ టు ప్రే టు సుబ్బమ్మ, సమ్ పోలీస్ ఆఫీసర్ హాస్ కమ్ హియర్, సీ దట్ హీ విల్ నాట్ హావ్ ఛాన్స్ టు స్పీక్.
1: సుబ్బమ్మ చెప్పేది, అమ్మా వారు కూడా భక్తులే కదా.
0: And Subbamma used to respond,
1: for
0: Swami all will come
1: here. Don't
0: have any kind of differences like
1: Swami. None
0: can touch Swami.
1: None
0: can interfere.
1: అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మని కూడా కోప్పడేటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర మస్ట్ స్కోల్డెడ్ ఈవెన్
1: సుబ్బమ్మ. ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంటాను.
0: బికాస్ స్వామి ఈజ్ స్టేయింగ్ అట్ యువర్ రెసిడెన్స్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్.
1: కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి చేర్చొద్దండి.
0: సీ దట్ నో పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్.
1: ఒకానొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: మెడ్రాస్ నుంచి
0: ఫ్రమ్ మెడ్రాస్
1: ఐజీపీ రంగనాయకు అని ఒకరు వచ్చాడు.
0: ఐజీపీ రంగనాయకం కేమ్ హియర్
1: మెడ్రాస్ తీసుకుని పోవాలని వచ్చారు.
0: అండ్ హీ వాంటెడ్ టు టేక్ స్వామి టు మెడ్రాస్.
1: ఓమమ్మ ఇంకా ఒకే ఏడుపు ఒకే ఏడుపు.
0: మదర్ స్టార్టెడ్ క్రయింగ్ బికాస్ షీ డిడ్ వాంట్ హిమ్.
1: అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము.
0: ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ విజిట్ టు మెడ్రాస్.
1: అది ఏదో పెద్ద గ్రామం అట.
0: ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్.
1: అది ఏదో పెద్ద దూరం అట. ఆ దేశం
0: ఇస్ ఫార్ ఆఫ్ ప్లేస్.
1: మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట.
0: అండ్ భగవాన్ ఇస్ టేకెన్ టు దిస్ కంట్రీ.
1: నేను అర్థం పట్టుకుంటాను నేను పోనివ్వను.
0: Said, I don't allow him to go.
1: Swami, మీరు పోకూడదు పోకూడదు అని ఊరికి ఏడ్చింది.
0: She went on saying, Swami, better you don't go, don't go.
1: ఎక్కడికి నేను పోకూడదు అన్నావు.
0: He said, what is the place that you want to go?
1: పట్టణమట ఎక్కడో ఉందట.
0: It is Madras.
1: అది ఏ దేశమో ఏమో. అప్పుడు పుట్టపర్తికి మెడ్రాస్ అంటే ఏదో ఏదే దేశం.
0: At that time to Puttaparthi, Madras is a foreign country.
1: ఆ విధంగా భావించేటువంటి వాడు.
0: దట్ వాజ్ ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్
1: దెన్. అప్పటి నుంచి చాలా బాధపడుతూ బాధపడుతూ వచ్చేటువంటి.
0: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: కానీ ఇదంతా ఏది కారణము?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్?
1: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా.
0: హర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ ది మెయిన్ కాజ్.
1: స్వామి ఎక్కడ తీసిపోతారు ఏమో.
0: స్వామి మే బి టేకెన్ ఎనీవేర్.
1: తర్వాత మొట్టమొదటి ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మందిర్.
1: సాటమ్మ వచ్చి, స్వామి ఈ పల్లె లోపల మేమందరం రాలేము పోలేము, కార్లు రావు ఏమీ రావు, చిన్న ఎద్దుబండి కూడా రావు.
0: సాకమ్మ కేమ్ అండ్ సెట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు రీచ్ దిస్ విలేజ్. కార్స్ కెనాట్ రీచ్ హియర్.
1: పెరుగుంట దగ్గర నుంచి పెట్టి రావాలా?
0: We have to drop our all our vehicles there and walk all the
1: Swami,
0: distance.
1: మీరు బెంగళూరు రండి, మేమంతా గొప్ప భవనం కట్టిస్తాము.
0: Swami, you come to Bangalore, we'll construct a very big building for you.
1: మేము ప్యాలెస్ ఇచ్చేసేస్తాము.
0: We'll give you the palace.
1: ఏం చెప్పాను, నాకు ఆ ప్యాలెస్ అక్కర్లేదు.
0: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్
1: భవనాలు, నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ బిల్డింగ్
1: నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు.
0: వన్ స్మాల్ రూమ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ
1: అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు.
0: దే డిడ్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: కట్ట గడపడికి ఆ ఏడుపు వల్లనే నేను పుట్టబర్తి వదలకోకుండా నేను వదలను వదలను వదలనని ఆమెకు మాట ఇచ్చాను.
0: భగవాన్ మేడ్ అ ప్రామిస్ టు మదర్ దట్ హీ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ పుట్టబర్తి.
1: ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది.
0: She gave a small example.
1: Swami, mokka ekkada puttundo akkade daniki paadi gatti eruvu vesi neelu postunte goppa vrusham avutundi.
0: She gave a small example where the seed germinates, sprouts up, it has to be watered, it has to be manured on the spot only.
1: ఇంకొక చోటు ఇంకొక చోటు పెరిగి ఇంకొక చోటు ఈ విధంగా పెరిగి పెరిగి పెడుతుంటుంటే అది వృద్ధిగా అభివృద్ధి రాదు.
0: If we go on shifting this little plant sapling from one place to another, it won't grow.
1: కనుక మీరు పుట్టిన గ్రామంలోనే ఉండండి, గొప్పగా అభివృద్ధి వస్తుంది అన్నారు.
0: You stay here in your birth place, it will progress.
1: నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను, నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హర్ ఎ ప్రామిస్, ఐ విల్ సెటిల్ హియర్, ఇన్ బిట్వీన్ ఐ గో అండ్ కమ్ బ్యాక్.
1: భక్తి ప్రపత్తులకంతా కూడాను ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు.
0: ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్, ఉమెన్ కమ్స్ ఫస్ట్.
1: కనుక స్త్రీల లోపల గొప్ప వివేకం ఉంటుండాలి.
0: అండ్ విమెన్ ఆర్ ఇంటెలిజెంట్.
1: విజ్ఞానం ఉంటుండాలి.
0: దే గాట్ విజ్డమ్.
1: ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: స్పిరిచువల్
1: జ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే గాట్ గుడ్ నాలెడ్జ్.
1: సర్వజ్ఞానం కూడా వారి ఎందే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్.
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి.
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్.
1: కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి.
0: దే టూ హ్యావ్ weaknesses.
1: ఆ బలహీనతలు వాళ్లే వాళ్ళు సర్చ్ చేసుకోగలరు.
0: దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్.
1: కానీ ఎవరిని మనం చులకన చేయకూడదు.
0: వి షుడ్ నాట్ టేక్ ఎనీవన్.
1: ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు.
0: వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి ఆర్ వ్యూ దెమ్ లో.
1: ఈనాడు వారికి వచ్చింది, రేపటిదిన మనకేమి వస్తుందో.
0: టుడే దే మే బి ఇన్ దిస్ సిచ్యుయేషన్, టుమారో వాట్
1: క్షేమంగా ఉండాలని లోకక్షేమం మహాభిహం అన్నారు.
0: వి షుడ్ ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకని మొట్టమొదటి అందరూ కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: ఈ అందరి క్షేమం నిమిత్తమే భగవద్గీతలో కూడాను ఈ విధమైన బోధన చేస్తూ వచ్చింది.
0: ఇట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఎయిమింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సర్వుల యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి.
0: వీ షుడ్ ప్రే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
1: ఏకోహం బహుశా ఒక్కడే సర్వుల యందు ఉంటున్నాడు.
0: ఓన్లీ వన్ గాడ్ హు హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: కనుకనే భగవంతుడు సర్వస్వరూపుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: కనుక కృష్ణుని యొక్క తత్వము ఎన్ని రకములైనటువంటి యొక్క ద్వాపరయుగంలో ప్రజలకంతా కూడాను మహాతత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ ఏజ్ ద్వాపర.
1: ద్వారకకు ఒక చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ విల్లింగ్ టు టెల్ సంథింగ్ దట్ హ్యాపెండ్ దేర్ ఇన్ ద్వారక.
1: కృష్ణుడు మధురలో ఉన్నాడు. మధురలో ఉన్నాడు.
0: కృష్ణ వాస్ స్టేయింగ్ దేర్ మధుర.
1: ఈ కంసుని యొక్క భార్య ఎక్కడ పోయినా తప్పింది గెలింది.
0: And Kamsa's attempts didn't stop.
1: Dutalu pampatamu veerni himsinchadam vaarni himsinchadam ee vidhanga chaala baadalu pedutu vachadu.
0: Kamsa went on putting people to suffering.
1: Okanaadu krishnudu kamsunu champin tarvata
0: after krishna killed kamsa
1: kamsuni bharyalu iddaru untunnaru.
0: Kamsa had two wives.
1: Veeriddaru kudanu oka maharaj kumartalu.
0: They are the daughters of a king.
1: కానీ అక్కడ ఆయన కృష్ణుడి పైన దండెత్తి వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కేమ్ ఓవర్ దట్ టు విన్ టు కాంకర్ కృష్ణ.
1: ఈ విధంగా దండెత్తి వచ్చేటప్పటికీ ఏం చేయాలి? వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. గోపికలు
0: ది గోపికస్ వర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
1: గోపల్లె అంతా కూడా వేపల్లె అంతా కూడా బాధపడుతున్నారు.
0: ఆల్ ఇన్సైడ్
1: ఎన్ని దినాలు మేము ఈ అవస్థను పడాలి?
0: హౌ లాంగ్ షుడ్ వి సఫర్
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: నా యొక్క శక్తి సామర్థ్యం ఒక్కతూరి మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ఎట్ వన్స్ మై మిస్ టుడే మై కెపాసిటీ.
1: రాత్రికి మీరందరూ కూడా వేపల్లెలో పండుకోండి.
0: టు నైట్ యూ స్లీప్ దేర్ ఇన్ వేపల్లె.
1: రేపు తెల్లవారికి ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్.
1: వేపల్లెలో చక్కగా తన్మయత్తులైపోయి నిద్రపోతున్నారు.
0: వేపల్లె దే వర్ ఆల్ ఫాస్ట్ స్లీప్.
1: తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ విన్ దే గాట్ అప్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్స్ దేర్ ఇన్ ద్వారక.
1: వేపల్లె ఎక్కడ ఉంటుండేది?
0: వేర్ ఇస్ ద్వారక? వేర్ ఇస్ వేపల్లె?
1: 1000 మైళ్ళ దూరం ఉంటుండాలి.
0: 1000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్.
1: ఇక్కడ రాత్రి పడుకున్న వాడు తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ హియర్. నెక్స్ట్ మార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్స్ దేర్.
1: ఆ విధంగా గ్రామాలు గ్రామాలనే మారుస్తూ వచ్చాడు.
0: లైక్ దిస్ హీ వెంట్ ఆన్ షిఫ్టింగ్ విలేజ్ టు విలేజ్.
1: ఇంతటి దైవత్వం మరొక దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే దైవత్వాన్ని మీరు చులకనగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ ద డివినిటీ.
1: ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ గో ఎనీవేర్.
1: ఏమైనా మార్చగలడు.
0: హీ కెన్ చేంజ్ ఎనీథింగ్.
1: కాబట్టి దీనికి ఏమాత్రం సందేహమే పడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ద డివినిటీ.
1: ఈ డౌట్స్ ఏ మనం ముంచి వేస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ డౌట్స్ దట్ విల్ స్పాయిల్ us.
1: కనుకనే దేనికి మీరు డౌట్స్ పడకుండా
0: నెవర్ డౌట్.
1: అన్ని గాఢమైన విశ్వాసంతో
0: డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దాన్ని విశ్వసించి దాన్ని మీరు ఫాలో చేస్తూ రండి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ ఫాలో ది డివైన్.
1: దైవత్వాన్ని అనుసరించడం వల్ల మనకి ఎప్పుడు కూడా నిజమైనటువంటి ధర్మమే ఏర్పడుతుంది. కానీ మరొకటి మనకు వరకు రాదు.
0: బై ఫాలోయింగ్ గాడ్ ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రాపర్.
1: లోకస్థమస్తా సుఖినో భవంతు.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ ద హోల్ హ్యూమానిటీ బి ప్రాస్పరస్.
1: కనుక దైవత్వాన్ని మాత్రం మీరు పూర్ణంగా విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముద నొందనేల భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మా

0: భక్తి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేలా. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ. అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది.
1: జగత్, ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్.
0: దీనికి ఆధారము భూమియే.
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. అండ్ హెన్స్ ఎల్డర్స్ ఇన్ ద పాస్ట్ డిక్లేర్ that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught? How is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration. With the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchadam kodanu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kaani ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కనో లేక పాలు యొక్క భాగంలో నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఏ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ క్లియర్ దట్ వీఆర్ బోర్న్ విత్ దిస్ ఎపిటైట్ హంగర్.
0: అది ఎట్టి ఆకలి? ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎపిటైట్ ఇస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఈజ్ దట్ వరల్డ్లీ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ బియాండ్?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: హౌఎవర్ ద హంగర్ ఇస్ యూనిఫామ్.
0: ఆహారములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద ఫుడ్ దట్ వీ కన్స్యూమ్ వేరీస్.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ వీ పార్టేక్ ఆఫ్ ఫుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ డిలైట్ అవర్ సెల్వ్స్.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore, to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరిని ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore, it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికీ తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: ఇతనికి చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్ దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బీ బెనిఫిటెడ్ బై ద ఫుడ్. హీ బోర్న్ అగైన్ అండ్ హీ ఇస్ ఎటర్నల్.
0: ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: గాడ్ బీయింగ్

0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొట్టుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ ఎపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ ఫోర్ ఫుడ్ దట్ వీ డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యూ కెన్ ఎక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఇస్ ఈక్వలీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతనే దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: Jagattu, Paramatma, rendu okkate anetundi samatvanni gurtinchali.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: Neeru manavudu srushtinchaledu.
1: Man cannot generate water all
0: himself. Aharamunu manavudu puttinchaledu.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టు వర్షిప్ గాడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థనలు చేయాలి.
1: వీ హావ్ టు ప్రే గాడ్ ఫర్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాడు.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు గో బ్యాక్ వెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బై గాడ్.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, what kind of food that we require and carry on our life sojourn on earth.
0: Daiva nirnayaru enni vidhamuluga untuntado evaru cheppaleru.
1: The mystery of God is beyond all parameters and
0: adiyu nidhi.

0: Why this and that?
1: విపేలకాది బ్రహ్మ పర్యంతము నీవే.
0: Right from Ant to Brahman, you are there.
1: అది ఎరుంగరు.
0: They do not know that.
1: మది గరంగరు.
0: Cannot understand.
1: భూమిని చెందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: వివేకమున
1: వర్తించదని కడు వెర్రవీగెదరు కాని.
0: They are highly egoistic because of the intellect.
1: కడబడికి ఏది ఎత్తమునో ఎవరికి తెలియదు.
0: No one can decide what would happen at the end.
1: కనుక దైవము యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
0: It is not possible for anybody to express God's will or the divine plan.
1: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
0: The divine plan has to be revealed by divine himself.
1: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ గుణములు ఇవ్వాలనో అది భగవంతునికే తెలుసు.
0: God knows what to give, where to give, why to give, whom to give.
1: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
1: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే అందరూ కూడాను ప్రేయర్ చేయాలని.
0: So it's essential that all of you should pray.
1: దీని కోసం దాని కోసమని కాదు.
0: Not for desire.
1: కానీ భగవంతుని ప్రేమించేలా ఎందుకోసం చేయాలి?
0: Why should you pray to God?
1: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
0: Oh God, I want your love.
1: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
0: And this love will be able to accomplish all the
1: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
0: In fact, you can achieve the whole world for that matter.
1: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
0: In fact, there is no doubt whatsoever that because of some failure.
1: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
0: The knowledgeable people know that, not the rest.
1: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
0: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
1: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
0: Oh God, you know best what I need at what point of time.
1: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
0: When once you offer to God, anything can be achieved easily.
1: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
0: But till now we have not made any attempt.
1: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
0: Effortlessly things started arriving here.
1: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
0: In fact, there is no special plan for anything.
1: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
0: And things are utilized as they reach here.
1: ఇంకా ఒకటి.
0: Another point.
1: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
0: And there is also the second procedure adopted.
1: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
0: యాజ్ థింగ్స్ కమ్ టు అస్
1: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
0: వీ ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
1: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
0: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
1: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
0: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
1: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
0: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
1: మాకు ఏది వద్దు.
0: We don't want anything whatsoever.
1: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
0: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
1: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
0: You don't need to give anything to Bhagavan.
1: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
0: Bhagavan is ready to give you whatever you want.
1: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
0: But better you know whether you need it or not.
1: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
0: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
1: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
0: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
0: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
1: సైలెంట్ గా చేయండి.
0: ప్రే సైలెంట్లీ.
1: ఇది అది కావాలని కోరికలు పెట్టుకుని చేయకండి.
0: నాట్ విత్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ నీడ్ బేస్.
1: కోరికలు లేకుండా
0: విదౌట్ డిజైర్
1: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
0: విత్ ఆల్ లవ్ ప్రే టు గాడ్.
1: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
0: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్టు యూ.
1: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
0: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
1: ఇలాంటి రీతిగా భగవత్తత్వాన్ని మనం భగవత్తత్వాన్ని కనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
1: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
0: Without love, nothing could ever happen.
1: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
0: Therefore, the love will be able to fulfill all the tasks.
1: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
0: There is nothing that you cannot achieve without prayer.
1: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
0: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
1: అది మీ ప్రేయర్లు ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
0: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్, నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
1: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: Therefore, all tasks are fulfilled successful by prayer.
1: చిత్రంబులు
0: peculiar.
1: త్రైలోక్య విచిత్రంబులు
0: and important for all the three words.
1: వంజనాల విత్తంబులు
0: and it's that so endearing, so close.
1: మునిజనవన భౌతంబులు
0: and that's so intimate to all the saints.
1: చరిత్రంబులు,
0: that is the history and the glory of God.
1: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
0: Whatever that you want is bound to happen.
1: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
0: But in fact, we have not missed anything till now.
1: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
0: And things, prayer is going on.
1: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
0: Divine will is there.
1: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
0: And the divine will guarantees the fulfillment of all planned for.
1: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
0: All programs go as per the divine master plan.
1: ఈనాడు క్రిస్మస్.
0: Today is Christmas.
1: కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
1: డిజైర్స్. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
0: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఐ యామ్ యువర్ చైల్డ్.
0: ఫాదర్,
1: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
0: వై డు యూ పనిష్ మీ?
1: పనిష్మెంట్ ఇవ్వద్దు.
0: Do not punish me.
1: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
0: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
1: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
0: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
1: అహంకారము, నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
1: అహంకారం ఏమీ లేకుండా, ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
0: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
1: మీరు ప్రార్థన చేయండి. కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
0: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
1: దైవం లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్ దేర్
1: దైవం చేయనటువంటి పనులు లేవు.
0: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
1: సర్వమును చేయగలడు.
0: గాడ్ కెన్ అకంప్లిష్.
1: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
0: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
1: అందరూ తన బిడ్డలే.
0: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
1: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
0: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
1: దైవం మనకంటే దూరం వాడు కాదు.
0: God is not present at a distant place.
1: హృదయం నుండే ఉంటున్నాడు.
0: God is in your heart.
1: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
0: And he goes on willing being in our heart.
1: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
0: And things happen as per his will.
1: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
0: Like this you pray to God egolessly without pomp and show.
1: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
0: And today is Christmas.
1: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టవచ్చు.
0: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
1: అప్పుడు తల్లి వచ్చింది, మేరీ.
0: మదర్ మేరీ కేమ్.
1: ఏమిటి ఈ పనిష్మెంట్?
0: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
1: ఎందుకు ఈ శిక్ష?
0: వై దిస్ పనిష్మెంట్?
1: మీరు చేయవచ్చునా?
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్
1: పార్ట్? చేయాలనేటువంటి పని కదా ఇది.
0: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
1: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
1: తక్షణమే,
0: ఇమీడియట్లీ
1: ప్రత్యక్షమైనాడు తిరిగి.
0: అండ్ దేర్ దర్స్ ఎ ఎథీరియల్ వాయిస్. ది
1: రెండవ దినమే,
0: ఫాలోయింగ్ డే,
1: అతన్ని వదిలిపెట్టాడు.
0: అండ్ హి వాస్ లెఫ్ట్.
1: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను దైవం బిడ్డను దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చారు.
0: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్ ది చైల్డ్ గాడ్.
1: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
0: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
0: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ will be successful.
1: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
1: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
1: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
1: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
0: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
0: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్ సరెండర్ టు హిమ్.
1: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: And you will be successful in every task that you undertake.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Na yokka sambhashanalante kodunu prema chetane jarigetundi.
0: Bhagwan's conversation, the quintessence of his speech is love.
1: Na shakti ante kodunu prema shaktiye pradhanamaitundi.
0: Bhagwan's power is the power of love.
1: Premaku minchinatundi yokka phalam maligaledu.
0: There is nothing greater than love.
1: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
0: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
1: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవసం.
0: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును.
0: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
1: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంతనే కట్టనే ఉంటుంటాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: కనుక దైవ ప్రాప్తాల చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
0: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
1: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
0: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
1: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
0: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్ స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
1: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది.
0: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: స్వామి ఇస్ విత్ యూ ఇన్ యూ ఆల్వేస్ అబౌవ్ యూ అరౌండ్ యూ.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏ దీని మీద కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్.
1: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
0: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
1: ప్రేమ ముదిత మనసే.

విలువలేని ఇనుప పెట్ట ఈ దేహంబు పెట్టే

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenadainapatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదేవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యం.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamulainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only
1: అనేక అంగములతో కూడినటువంటి ఒక సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: Ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunukudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunte dehamu balahinataku guri ainatunte dehamu oka dudamainatunte sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatuntidiganu aarogyamaina ventidiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్,
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivitoda.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti chemamunake కానీ వ్యష్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలీజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫర్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమనందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
1: ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka, deham anekvanti aneka malinyamuto kudinatvanti dainappatikini. Indulo nirmalamu nischalamu nisvarthamainatvanti atmatattvamu nirantaramu kudunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto. Idi deham anekuntidi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: Tadvara manamu nitya satyamainatundi atma tattvanni manam gurtinchalemu.
0: By undertaking such steps, you will never realize the reality of atma.
1: Puttapaina maddinchina paamu marana unduna.
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanumunta dandinchina vishayabhogamulu anuguna.
0: By putting this physical body to suffering, can you get realization?
1: Akali dappulu maninanta atmagnani taanavuna.
0: By merely giving the food and water, can you really become atma?
1: Taanevaru teliyakunna tattvagnanam etukudunu.
0: Without knowing who you really are, how can you become
1: tattvagnanam kudaravalanna taanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvagnani, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజ్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: Manavattam divyattamto kudinatundi atmatattvam anetundi satyanni idi nirupistundi.
0: It also shows that man is, the human life is basically associated with the divinity.
1: Idi konni vidhamainatundi vicharana salipinappude din nijaswaroopam manaku gocharam avutundi.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: Swaroopa sandhaname deeni yokka nishtha.
0: The most important object is to realize who you really are.
1: Iti nishtane gnanamulaku sariyainatundi drashta.
0: A real gnani is one who has this kind of
1: ee drashta yokka sandarshaname bhakti yokka prabhavam.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: Drashta dhagam chetane drushtini manamu abhruti parchukoni srushtini manam anubhavinchali.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy
1: kaani aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Manava gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chuchi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ఈ మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: అర్థం చేసుకొనుక నానార్థములో అనర్థములు మాత్రమే ఉంచుకుని యథార్థమును విసర్జించటం చేత ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్?
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మము కప్పినట్టు గాడిద తాపురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగవుతుందటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భ్రమించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటారు.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్,
1: పనుల యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్,
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: Dehamu oka neeti budaga vantedi.
0: The physical body is like a water bubble.
1: Ee chanamulo ee oka neeti budaga leenamavuto neeti endu.
0: In what moment this water bubble breaks down?
1: I think ee neeti budaga ekkada nunchi vachindi?
0: But then this, from where did this water bubble come? It has come from water.
1: Neeti ende perigi,
0: it has grown in water.
1: Neeti ende anangu neeti budaga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: Narayana is water.
1: Karuka ee budaga kevalamu neeti nundine puttinatuvantidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరం అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ will take steps to take care of this physical body in a proper way and look after it.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: although this is only an instrument,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: జగత్తునందు ప్రతి పదార్థమునకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యయో నియమం వినా,
0: there is no welfare without a code of conduct. ఇదేం
1: అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తన ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: in our feelings,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should always develop sacredness in all these things.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: without that kind of
1: అనుగ్రహించినటువంటి అంగములను అన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: If one misuses and abuses the limbs of the physical body, the humanity becomes demonic.
1: మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: Our entire life may be compared to a business field.
1: మన దేహంలో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
0: If the heat increases to 99 degrees, then we say it is.
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: Similar is our blood pressure 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: If this 80 becomes 90, it becomes a disease.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురు నేను చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం నేను విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. Limited sound is okay, otherwise they burst.
1: కనుకు మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: Our physical body may be compared to a limited company.
1: ఇలాంటి ఒక దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: To take care of such a physical body, there are certain limits.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
1: వినటం ఎందు పరిమితము.
0: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
1: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: వన్ ఎక్సీడ్స్ ది లిమిట్, దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: Atibhasha matihani, mita bhasha atihai.
0: Excessive talk makes a person
1: kanukune manavudu ee dehamunu ee vidhamainatundi oka margamulo anubhavimpa cheskovalo aa aanandamunaku sariyainatundi margamune manam anusarinchali.
0: We have to undertake such path which can really confer joy on us in using our physical body.
1: మానవునకు ఐదు విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: There are five types of thinking power in every human.
1: దానిని ఒక జ్ఞానం అన్నారు.
0: And that has been described as జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటిలో సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి. అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: The type of knowledge which is available in the world and which is all pervasive,
1: దీనిని మొట్టమొదటిదాన్ని bookish knowledge అన్నారు.
0: This type of knowledge is called bookish knowledge.
1: ఈ bookish knowledge నుంచి కూడా ను superficial knowledge గా మారిపోయింది.
0: This bookish knowledge has given birth to superficial knowledge.
1: ఈ superficial knowledge లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ఈ వయసునందు ఈ మానవునికు ఉండవలసినటువంటి general knowledge, common sense జీరోగా ఉంటుండాలి.
0: What is required as general knowledge and common sense for man is a big zero in him.
1: కనుక జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ అనేటువంటిది కేవలం విద్య వల్ల లభించేటువంటిది కాదు.
0: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ కెనాట్ బి అక్వైర్డ్ త్రూ బుక్స్.
1: నిత్య జీవితంలో కర్తవ్య ధర్మం వల్లనే మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవచ్చును.
0: వన్ కెన్ ప్రొటెక్ట్ అండ్ అక్వైర్ జనరల్ నాలెడ్జ్ త్రూ డైలీ లివింగ్.
1: సమాజ సేవ వల్ల, సమాజ సంపర్కం వల్ల ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: పక్షపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్.
1: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination chustunnadu. Not the right.
0: Man is using discrimination to defend and say that it is his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala pedamargam pattaniki avakasam erpadutundadi.
0: That is the reason why the youth are prompted to go on the wrong path.
1: It is fundamental discrimination kavali.
0: It should be transformed into fundamental discrimination knowledge.
1: ఎవరికి సంబంధించినటువంటికి అందరికీ సమన్వయమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: The discrimination must be such that it is applicable to all people, not to one alone.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ చైనీస్ కానీ అమెరికన్స్ కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టుంటుంది.
0: People who defend are thinking in terms of individual discrimination.
1: కానీ ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: Spirituality will never undertake such narrow discrimination.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్.
1: ఇది సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్.
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యూమానిటీ.
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణా శక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది. ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: Love has emerged from God in the same way.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after the physical body. That is the reason why they are getting different
1: diseases.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: Dharmartha kama mochanam arogyam mulamuttamam.
0: In order to achieve
1: chaturvidha purushartamulainatunti yokka dharmartha kamamulu kodunu manam aashinchavalanu anubhavinchavalanu ee dehamulaku aarogyam athyavasaram.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ee vidhamaina margaanni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatunti yokka vicharana cheta ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
0: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
1: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన కనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this
1: worry? What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
0: We are getting mental diseases because of unnecessary thinking.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: We should not think at all.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమణ కలగడానికి కారణం ఇదే.
0: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
1: Entavaraku antavaraku manam chintinchali.
0: Our thoughts must be always be
1: within the limits. They
0: should not exceed the limits.
1: Avasaramainatundi aa samayamunku maatrame manam chintinchali.
0: Depending upon the exigency of the
1: situation, gadichipoyina darini రాబోయేదానని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: డూ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి.
0: సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ mad because of that excessive thinking.
1: Enta varaku antavarku manam chintinchali.
0: Our thoughts must be always be within limits.

0: కూడాను మనం పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడాను మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
1: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
0: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు,
1: this time, this youth is most sacred.
0: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు.
1: We should not subject ourselves to any type of problem or disease.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
1: As far as possible, think within limits only.
0: అధికంగా చదవటం కానీ,
1: ఎక్సెసివ్ రీడింగ్,
0: అధికంగా ఆడటం కానీ,
1: ఎక్సెసివ్ ప్లే,
0: అధికంగా పాడటం కానీ,
1: ఎక్సెసివ్,
0: అధికంగా నిద్రించడం కానీ,
1: ఎక్సెసివ్ స్లీప్,
0: ఈ శరీరములకు హాని కలిగింపచేస్తుంది.
1: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
1: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
0: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
1: వై షుడ్ వీ నాట్ వేస్ట్ ఫుడ్?
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
0: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
1: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
0: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
0: ఇది అన్నమయమైన జీవితము.
1: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
0: ఇది అన్నగత ప్రాణము.
1: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
0: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారము.
1: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
0: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
1: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
1: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
0: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
1: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
0: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
1: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
0: సాధ్యమైనంత వరకు కూడాను దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
0: ఇది సరైనది కాదు.
1: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
0: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
1: Our country, Bharat, is facing a number of economic and financial problems.
0: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావటం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
1: All these economic problems have arisen on account of selfishness.
0: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
1: వన్స్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
0: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
0: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గానీ ఆధ్యాత్మిక పరిస్థితి గానీ చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
1: When you bring about unity and diversity, then only we
0: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Our entire life rests on balance.
0: నడవడానికి బ్యాలెన్స్ కావాలి.
1: First balance.
0: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
1: While sitting down.
0: సైకిల్ తొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
1: సైక్లింగ్ వీడ్.
0: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: కార్ డ్రైవింగ్ వీడ్.
0: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: థింకింగ్ వీడ్స్.
0: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
1: Life is based upon balance.
0: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
1: If there is a little imbalance,
0: కారణమేమిటి?
1: Why is the అనకం
0: మితిమీరిన తెలివి పెరిగిపోయింది?
1: It is an excessive cleverness.
0: Knowledge చాలా అధికమైపోయింది.
1: Knowledge has grown beyond
0: ఈ knowledge ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
1: If you want to properly use knowledge, it has to be converted into skill.
0: ఈ knowledge ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
1: When you convert knowledge into skill, there is balance.
0: కానీ ఈనాటి యువకులు knowledge ని కిల్ చేస్తున్నారు, దాని వల్ల బ్యాలెన్స్ తప్పిపోయింది.
1: But unfortunately, today's youth are killing knowledge, therefore the balance is disturbed. What is the
0: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడాను వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
0: మన వినికిడి లోపల కూడాను మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ హియరింగ్
0: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ ఎక్సెసివ్ టాక్
0: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ ఎ రేడియో.
0: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
1: యు హావ్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
0: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు వాయిస్.
1: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్.
0: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
0: దాన్ని స్టార్ట్ చేసి పెట్టావు.

0: కాబట్టి
1: వన్స్ యు ఆన్ ది రేడియో
0: విను వినకపో
1: whether you listen to radio or
0: not పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు
1: whether the volume is more or less
0: ఎన్నో యూనిట్లు కరెంట్ వేస్తే మాత్రం
1: so many units of current is used up
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ రేడియో
0: మనం నిరంతరము యోచన చేస్తున్నాం మాట్లాడుతున్నాం గట్టిగా మాట్లాడుతున్నాం తనలో తాను మాట్లాడుతున్నాం నిద్రలో మాట్లాడుతున్నాం నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్
0: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి
1: అన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం
1: అన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హెస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ
0: కనుక ఈ దేహమునందుంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే
0: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది
1: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్
0: విద్యార్థులారా దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును
1: డియర్ స్టూడెంట్స్ వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ వీ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్
0: గడచిన దాన్ని మీరు ఏమాత్రమూ చింతించదక్కర్లేదు
1: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్
0: పాస్ట్ ఈజ్ పాస్ట్ ఫర్గెట్ ది పాస్ట్ నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా ఇంక వెనక్కి ఎందుకు చూడాలి
1: యు హావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్ వై డు యు లుక్ బ్యాక్
0: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు
1: యు కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్
0: అలాంటి రానిదాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి
1: వై డు యు వరీ అబౌట్ పాస్ట్ విచ్ యు కెనాట్ గెట్ బ్యాక్
0: ఇన్ ద ఫ్యూచర్
1: దెన్ ఫ్యూచర్
0: భవిష్యత్తు ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది అగాధమైనటువంటిది
1: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్ ఇట్ ఈస్ అన్ఫాథమబుల్
0: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ
1: యు మే సే టుమారో బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో
0: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది
1: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో
0: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి
1: వై డు యూ థింక్ అబౌట్ టుమారో విచ్ ఇస్ నాట్ ష్యూర్ You are not sure of tomorrow.
0: Future is అలాంటి ష్యూర్ కానటువంటి దానికి ఇన్సూర్ చేయటం ఎందుకు
1: వై డూ ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్
0: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ
0: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము విచారములకు గురి కావటము అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్
0: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు
1: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీవ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ వీఆర్ సింప్లీ ఆస్పైరింగ్ టు హ్యావ్ విచ్ వీ కెనాట్ గెట్
0: విద్యార్థులారా
1: డియర్ స్టూడెంట్
0: గతము గతం
1: పాస్ట్ ఈస్
0: భవిష్యత్తు భవిష్యత్తు
1: ఫ్యూచర్ ఈస్ ఫ్యూచర్
0: ఈ రెండింటినీ మనం విచారణ ఎక్కలేదు వర్తమానం చాలా ప్రధానమైనటువంటిది
1: లెట్ అస్ నాట్ బాదర్ అబౌట్ దోస్
0: ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్
1: Present is very important. Present.
0: This is not ordinary present. This is omnipresent.
1: Present is not ordinary present. This is omnipresent.
0: Anaga empty. Bhavishyattu yokka phalatamu ee yokka present lo untundali. Past yokka phalatamu present lo untundali.
1: What do you mean by omnipresent? The future's fruits are available in the present.
0: Mundu ye vitramu natabo aa yokka mokkane ippudu vachindi.
1: Whatever seed you have sown in the past,
0: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు
1: వాట్ ఎవర్ సీడ్ యు ఆర్ సోయింగ్ టుడే యూఆర్ గోయింగ్ టు రీప్ ఇట్ ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్
0: పాస్ట్ రెండు కూడా నువ్వు ప్రెజెంట్ లో ఉంటున్నాయి
1: దేర్ ఫార్ ఇన్ ది ప్రెజెంట్ యు ఫైండ్
0: వర్తమానాన్ని సక్రమైన మార్గంలో అనుభవించండి
1: దేర్ ఫార్ ఎంజాయ్ ప్రెజెంట్
0: ఎట్టి విచారణకు అవకాశం అందించకూడదు
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ వరీ
0: ఈ సక్రమమైన మార్గం అనుభవించినప్పుడే మన జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది
1: ఓన్లీ వెన్ వీ ప్రెజెంట్ ఎంజాయ్ ప్రెజెంట్
0: అమృతమైన జీవితంగా రూపొందుతుంది
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఇమ్మార్టల్
0: అమరత్వాన్ని పొందుతుంది
1: ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ
0: మానవత్వాన్ని సార్థకంగా ఆవిస్తుంది
1: ఇట్ విల్ శాంక్టిఫై మ్యాన్స్ లైఫ్
0: విద్యార్థులారా దేహం యొక్క విశిష్టతను మనం అలక్ష్యం చేయకూడదు
1: డియర్ స్టూడెంట్స్ డూ నాట్ ఇగ్నోర్ దిస్
0: అన్ని అనిత్యమే ఈ జగత్తునందు
1: In this world, everything is important.
0: అయితే అన్నింటినీ మనం అలక్ష్యం చేస్తున్నామా?
1: Are we ignoring everything?
0: లేదు. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమామనేది అనిత్యము అసుఖం, ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
1: కన్సిడర్ బాడీ యాజ్ ఎ టెంపుల్.
0: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
1: వాట్
0: నడిచే దేవాలయము.
1: దిస్ ఇస్ ఎ వాకింగ్ టెంపుల్,
0: పర్మనెంట్ దేవాలయం కాదు.
1: దిస్ నాట్ ఎ ఫిక్స్డ్ టెంపుల్.
0: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యు.
0: ఈ మూవింగ్ టెంపుల్,
1: దిస్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సేక్రెడ్.
0: ఏది చేసినా దేవుడున్నాడు లోపల.
1: వాట్ ఎవర్ యు డూ,
0: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
0: ఆత్మవిశ్వాసం లేకుండా
1: యు షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత,
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
0: అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
1: If you want to construct a wall, there is need for good foundation.
0: గోడ భద్రంగా ఉంటాలి.
1: Then only wall will be
0: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
1: Only when the wall is safe, the roof
0: రూఫ్ భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
1: We can live happily only when the roof is safe.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుక మనం సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సెల్ఫ్?
0: రెండు రకములైనటువంటి సెల్ఫ్ ఉన్నాయి ఇక్కడ.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్ఫ్.
0: ఏకాక్షరం అనేటువంటి సెల్ఫ్, ఐ ఒక సెల్ఫ్.
1: వన్ లెటర్డ్ సెల్ఫ్, ఐ ఈజ్ వన్ సెల్ఫ్.
0: ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
1: ది అదర్ వన్ ఈస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్,
0: ఐఏ బాడీ.
1: ది త్రీ లెటర్డ్ ఐ ఈస్ ది బాడీ.
0: ఏకాక్షర ఐఏ ఆత్మ.
1: ద వన్ లెటర్డ్ ఐ,
0: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
0: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వులు ఎందు ఉంటుండాలి.
1: The one letter I exists in every human being.
0: ఈ మూడు అక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
1: Some people may not have this three letter
0: I. కొంతమంది ఉండి కూడాను కేటరాక్ట్ రావచ్చును.
1: Some people may get cataract with, in spite of their having
0: it. ఇంకా వేరే దోషములు అందులో ప్రారంభం కావచ్చును.
1: And there may be some other
0: కాని యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు ఈ ఏకాక్షర ఐ సమంగానే ఉంటుండాలి.
1: Whether it is యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
0: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
1: నౌ ఐ కాల్ భగవతే, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
0: హక్ సర్ అని పిలిచాను నేను, ఐ అంటాడు.
1: ఐ సే హక్ సర్, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
0: అర్జున్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
1: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
0: చిక్బర్ అని పిలిచాను, ఐ అంటాడు.
1: చిక్బర్ ఐ సే, హీ రైజెస్ హిస్ హ్యాండ్.
0: భగవతే హక్ సర్ సింగ్ చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
0: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
0: describe it as unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should enjoy unity in diversity.
0: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
1: We are losing peace because we are considering unity as diversity.
0: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉంటాయి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: భిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give room for any differences in thoughts.
0: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
1: Apparently the body may be
0: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
1: But the mind may be weak.
0: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
1: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
0: మన బాడీ ఏ విధమైనదిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
1: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
0: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
0: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: From a weak mind, only doubts emerge.
0: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్
0: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
1: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హ్యావ్.
0: కనుకనే యద్భావం తద్భవతి హి అన్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్
0: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే. కానీ ఇందు లోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
1: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్.
0: ఇనుప పెట్టికి ఒక వెలవు ఉంటుండదు.
1: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
0: కానీ వెలలేని ఇనుప పెట్టె లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టెను మనం కాపాడుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఐరన్ సేఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది జ్యువెలరీ విచ్ కంటైన్స్.
0: అందులో ఏమాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కర్లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో జ్యువెలరీ ఇన్ ది ఐరన్ సేఫ్, నో నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: బాడీ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఐరన్ సేఫ్.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి యొక్క ఆత్మ ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ ఆత్మ విచ్ ఈస్ సో.
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ.
0: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: వీ హావ్ టు పార్టేక్ ఫుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, వీ షుడ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: మెనీ పీపుల్ థింక్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్.
0: మనకు నిజముగా ఆత్మభావమే, ఆత్మవిశ్వాసమే అనుకుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆత్మ, ఫుడ్ వాక్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు యూ.
0: అన్నం కోసం మనం వెతకలేనట్టు అక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
0: అందుకోసమనే వేదాంతం నందు, భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్, One who seeks Atma is Gopi. One who seeks food is a Papi.
0: Atma anveshanakai manam vachi anna anveshana sarputunnamu.
1: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after Atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada?
1: The one who has given birth to you, will he not take
0: care of you? ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop firm faith in this kind of thinking.
0: నాయన, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు చూసుకో, నిన్ను నీవు గుర్తించుకో అని నీకు బోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
0: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: But man has given up this truth.
0: ఒరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: చైల్డ్, హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్, అండ్ వెన్ ది మిర్రర్ ఈస్ షోన్ టు సమ్వన్ ఎల్స్, హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ ఇమేజ్?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరలోకం ముందు పెడుతున్నావు.
1: ఇంటెలెక్ట్ విచ్ ఈస్ గివన్ యాజ్ ఎ మిర్రర్ టు సీ యువర్ సెల్ఫ్.
0: అందువల్లనే నీ దోషములు నీకు గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
1: దట్ ఈస్ వై యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హూ యూ రియలీ ఆర్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
0: విచారములు ఏమాత్రము మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు నష్టములు దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును సంపాదించుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
0: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F's అని చూబోధించాం.
1: దట్ ఈస్ వై 4 F's హావ్ బీన్ టాట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: అదే మొదటి F, ఫాలో ది మాస్టర్, నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
1: ఫాలో ది మాస్టర్, ఫాలో యువర్ కాన్షియన్స్.
0: రెండవది ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ వన్ ఇస్ ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ F, ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ వన్ ఇస్ ఫైట్ టిల్ ది ఎండ్.
0: ఫోర్త్ F, ఫినిష్ ది గేమ్.
1: ఫినిష్ ది గేమ్.
0: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
1: దిస్ ఈస్ ది
0: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు మేక్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ దీస్ 4 directions.
0: ఏమిటి ఈ చదువులు?
1: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్
0: ఆంగ్ల చదువుల లోపల ఏబిసి అని ఉండాలి.
1: ఇన్ ద ఎడ్యుకేషన్ యూ హావ్ గాట్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి?
0: ఆల్వేస్ బి కేర్ఫుల్.
1: ఆల్వేస్ బి కేర్ఫుల్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి.
0: మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత అజాగ్రత్త అప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త అజాగ్రత్త జాగ్రత్త.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ వేదాంత. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ దై గోల్ ఇస్ రీచ్. అవేర్నెస్ అవేర్నెస్.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ స్టడీ అసోసియేటెడ్ విత్ కల్చర్.
0: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
1: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
0: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
1: హౌ ఎవర్ మచ్ ఆఫ్ సైన్స్,
0: ఎన్ని ఫలములు ఏలినప్పటికీ,
1: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
0: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
1: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు ఎరైజ్ యువర్ రియల్ ట్రూత్.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
1: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, ఇన్ వాట్ మూమెంట్ హౌ ఇట్ బిఫాల్స్ యూ, యు డు.
0: భౌతికమైన లౌకికమైన ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సట్లిటీస్.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
1: దేర్ఫోర్ వి షుడ్ గో ఆన్,
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
1: ఇఫ్ వి ఆర్ రెడీ టు ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మూమెంట్,
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్, ఇట్ కన్ఫర్స్.
0: రాబోయే దాని నిమిత్తమై విచారం చేయకూడదు.
1: డు నాట్ వరీ అబౌట్ ది అన్బోర్న్.
0: గడిచిపోయిన దానిని ఏమాత్రము చింతించకూడదు.
1: డు నాట్ వరీ అబౌట్ ది డెడ్ పాస్ట్.
0: పాస్ట్ ఇస్ అన్ని పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, నో మ్యాటర్, నో ఇండివిజువల్ హూ ఇస్ పర్మనెంట్.
0: దీని పేరే జగత్.
1: ది నేమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ జగత్.
0: గత్ జా గత్, రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్. దిస్
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్ వై షుడ్ యు వరీ.
0: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీయింగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
1: అమంగ్ 84 lakhs ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్,
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999
0: are bound by their own nature. పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్.
0: వీటికి ఏమాత్రం అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore they are not suffering any type of diseases.
0: కానీ మానవుని యొక్క జిహ్వచాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
0: కానీ వాని ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టు లివ్.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను,
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరియైన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ దట్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
0: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
1: దట్ ఈస్ అనిమల్ బాడీ ఫ్రమ్ విచ్.
0: ఈ రెండింటికి సరియైన యొక్క చేరిక కుదరదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
0: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటా, అది భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
1: Doctors, when they say that this mutton has
0: protein
1: is not merely available in mutton, it is available in every type of vegetable, in dal.
0: ఇది కేవలము శారీరకమైనటువంటి అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
1: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
0: మన మైండ్. ఎట్ల పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధమైన ఉంటుంది.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యు గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రోషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
1: Man's mind is becoming worse than the animals.
0: Nirdarshinyanga, nirmohanga, apreetiga manavatvanni himsistundadi.
1: Man is cruelly putting other people to suffering without
0: manaviki manaviniki madhyane sanikta sambandha bandhavyam kolipothundadi.
1: Man is losing the human approach towards other human beings in the very first
0: karanamu mana aahara dosame.
1: The reason is the type of food that you take.
0: Vidyarthulara, aahara viharanni సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
0: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యూ.
0: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: ది ఏన్షియంట్ వన్స్ యూజ్ టు పార్టేక్ ఫుడ్ ఓన్లీ ట్వైస్ ఎ డే.
0: దినములకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ ఫుడ్ ఓన్లీ వన్స్ ఎ డే.
0: కనుకనే ఒక పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: పర్సన్ హూ టేక్స్ ఫుడ్ వన్స్ ఎ డే ఈజ్ ఎ యోగి.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: ద పర్సన్ హూ టేక్స్ ఫుడ్ ట్వైస్ ఎ డే.
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: The person who takes food thrice a day
0: is the
1: person who deceives.
0: ఇంకా ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
1: టుడే వీ ఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ యూ టేక్. The physical body suffers diseases and indigestion because
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: The physical body consumes 1 calorie worth of food.
0: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: Youth can take 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: If you want to really enjoy good health, 1000 calories of food would be sufficient.
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000 calories.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: On account of that, your sleep is disturbed.
0: నిద్రలేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: A person who does not get proper sleep gets very wrong
0: ఈ వికారమైన భావము లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: And with such kind of perverse ideas, man loses
0: his health.
1: Man loses his health also.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను హద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహభ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: కనుక కర్తృత్వ భక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should reduce our doership and our possessive instincts.
0: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
1: Then only we can offer ourselves as an ideal life.
0: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
1: On account of certain psychological reasons also, we suffer.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ నైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
0: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్,
0: ఇవి బలహీనతలు,
1: ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షులంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్,
0: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 ఇయర్ ఓల్డ్, కానీ పూర్వకాలంలో ఓల్డ్ మ్యాన్
0: 80-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరంలో కృష్ణునికి, 84 సంవత్సరంలో అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
0: యువకుడు వాడు,
1: దేవర్ యూత్.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరంలో అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 106
0: కమాండర్ ఇన్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
0: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు.
1: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్, వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించి చేశారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం
1: ఏమిటి? 9 డేస్.
0: వారికి మనోబలమే.
1: వాట్ ఇస్ ది రీజన్? దేర్ ది
0: వారికి ఆహార బలమే.
1: దేర్ ది స్ట్రెంగ్త్,
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్
0: ఆత్మవిశ్వాసం క్షణక్షణములకు కూడాను బంప్స్ జంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: స్థిరత్వమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టంలో నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషం,
0: అభిష్టం ఏమైనా భిన్నమైన ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: If his will is wishes are not satisfied, he removes the photos of God.
0: Kani, idi sarainatundi sthirattam kaadu.
1: But this is not.
0: You may worship a picture as a God, but not God as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: ఇఫ్ యు గో ఆన్ వేవరింగ్ మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్, హౌ కెన్ యువర్ లైఫ్ బి స్టడీ అట్ ఆల్?
0: ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకుని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు కరేజియస్లీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ ట్రిబులేషన్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాటి మానవులకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: టుడేస్ భారతీయస్ కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ బిలీవర్స్, బట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ భారత్ ఈస్ ఫేసింగ్ ఈజ్ అన్ అకౌంట్
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: ది బిలీవర్స్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhukti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
1: We must be ready for everything.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
0: పిగొట్టి రసము పీల్చకున్నా.
1: Only when you crush it and
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలయు.
1: Even if it is a very valuable diamond, you have to just
0: cuttings lekapothe daniki viluve takku aipothundi.
1: Without cuttings a diamond will not
0: badale lekapothe ee cheruku palanina ivadu.
1: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
0: Kanaka manavuni yandu aneka kashtamunu nashtamunu dukkamulu anitini madinchinappude andulo nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
1: That is the reason why when man undergoes various trials, tribulations,
0: kanukane bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వి కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
0: విద్యార్థులైనటువంటి వారు దేహమును ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆత్మ ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: There is no need for any other sadhana.
0: Satyanni gurtinchukunte ante chaalu.
1: Realize the truth, everything
0: is achieved. Satyame sarvasvarupamu.
1: Truth is everything.
0: Ee naadu satyanni gurtinchukoka enni sadhanalu chesinappatikini aneka vidhamainatundi oka avasthalaku uri ayipothunnam.
1: People are facing all problems because they are doing sadhanas without realizing truth.
0: Kanuka ఈ దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైన మనసు సంబంధమైనటువంటి ఒక రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
0: jhanam, these things. Jhanam antunnamu.
1: We say meditation.
0: Yemi chestunnamu manam jhanam.
1: What are we doing in meditation?
0: Kannulu musukuni chakkaga kurchuntunnamu.
1: Closing the eyes, we sit in a good posture.
0: Ee manasu ekkadekkadako, ee chakalindako, ee kummarindako, ee bazaruko perigettundadi.
1: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
0: Ee vidhamainatundi jhanamlo kalamu vyaktham chesedanti karmalo praveshinchu, sevalo praveshinchu, samaja sevalu cheyi.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంత కాలం కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన యూ స్లీప్. and you will never meditate.
0: కనుక మొట్టమొట్ట మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్. దానికి
0: వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: One old lady came and prayed, Swami, this mind is giving me all sorts of troubles. It is dragging me to various places and taking me to different places and giving me unnecessary.
0: Evarinu badhistunnaru ani prashninchetappudu ee manasu aninde.
1: When I asked her, who is giving you trouble, she said, this mind.
0: Ekkadundo cheppu danni patti champestan annadu.
1: You show me this mind, I am going to kill it.
0: Ekkadundo naaku teliyadu aninde.
1: She said, I do not know where it is. Without knowing where it is, how do you know that it is giving you trouble? I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself. When you know that a particular person alone is giving you trouble, if we are go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
0: మనసు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the principle underlying the mind in the very first.
0: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the secrets of sense organs.
0: ఒక్కొక్కటి కూడా దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
1: Everything which is created by God has certain truths.
0: ఏనాడు కూడా భగవంతుడు సృష్టించడు.
1: God never creates anything which does not have meaning. అసహితమైనటువంటివి. Everything has meaning and significance.
0: ఆనందమయమైనటువంటివి.
1: They are full of bliss.
0: అమూల్యమైనటువంటివి.
1: Most precious.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making efforts to realize that truth.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, ప్యూర్ and also ideal, and thus I bless you and bring this discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయకుడను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
0: స్థూల సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్ సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ an instrument.
0: Manaku kanipinchunadi ee sthoola shariramu.
1: What we see is this physical body.
0: Deenini satyamani nityamani vishwasinchi
1: considering this as truth and eternal
0: sarvasvamainatvanti oka atma tattvanni vismaristunnadu manavu.
1: Man is giving up the principle of atma which is really eternal and permanent.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవ్వరితో కూడాను సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్. దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.

0: creates for itself and it becomes itself many things it experiences.
1: Rupamu kani rupamunu.
0: It is a form without form.
1: Vinikidi gani vinikidini.
0: It is a hearing without hearing.
1: Ruchi kani ruchini kudanu tane srishtinchukuntundi.
0: It creates also a taste without being any taste there.
1: Kani ee srushti antai kudanu tanaku tane parimitamai untundi.
0: But this entire creation is restricted to that individual's experience alone.
1: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
0: In this dream state, even when there are 10 people living or sleeping in the same room, each one's dream is different from the others. Each one's experience is very unique and restricted to himself.
1: ఈ స్వప్నమునకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
0: There is no relationship whatsoever to this dream state and the waking state.
1: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
0: One person may dream that his friend is giving him a lot of trouble.
1: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడనేలేదే అని తాను జవాబు చెప్తాడు.
0: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్, వై డిడ్ యూ గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విల్ సే, వెల్
1: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
0: ఓ మ్యాడ్ మ్యాన్,
1: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
0: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ friend in the dream.
1: Sarvanubhutulu kudanu tane srishtinchukunnadu.
0: He has created all the experiences for himself.
1: Kanuka swapnavasthayandu jarigetvanti yokka samasta anubhutulu kudanu tanaku tane parimitam kani evvarikona parimitam vyapti ayi undavu.
0: In this way the experiences of a person in the dream are restricted to himself. They are not a reality in the real world at all.
1: సుఖదుఃఖములను అనుభవించున్నది ఈ స్వప్నావస్థయే.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆర్ సారో ఈజ్ ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్.
1: కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించున్నది ఈ స్వప్నావస్థయే.
0: ఇన్ ద డ్రీమ్ స్టేట్ హీ మే ఆల్సో గెట్ ఎ రీబర్త్.
1: అనగా సూక్ష్మ శరీరమే.
0: అండ్ దట్ ఈస్ ద సటిల్ బాడీ.
1: ఇందులో మనస్సు ప్రధానమైనది.
0: ఇన్ దిస్ స్టేట్ మైండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
1: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
0: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: మనోమూలం మిదం జగత్, ప్రపంచమంతయకుడును మనోమయంతోనే కూడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
1: మనస్సు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
0: మైండ్ హ్యాస్ బీన్ గివన్ డిఫరెంట్ నేమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
1: సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు.
0: ఇట్ గెట్స్ ది నేమ్ మనస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఇట్ గెట్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికే బుద్ధి అని పేరు.
0: Mind is also called intellect when it discriminates.
1: Nirantaramu chintinchatam cheta deeniki chittamu ani maroka peru.
0: As it goes on remembering things, it is also called chitta.
1: Dehamto tadhatma bhavamunu pondinappudu deeniki ahankaramu ani peru.
0: When mind identifies itself with the physical body, it is called ego.
1: Manasu buddhi chittamu ahankaramu, ఇది మనసు యొక్క పర్యాయ పదములే.
0: ది ఫోర్ వర్డ్స్ మైండ్, చిత్త, ఇంటలెక్ట్ అండ్ ఈగో ఆర్ ఓన్లీ ఫోర్ నేమ్స్ ఫర్ ది సేమ్ మైండ్.
1: ఈ నాలుగింటి యొక్క సన్మిళిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ.
0: అంతఃకరణ ఈజ్ పుట్టింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
0: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ or the

0: creations of the mind.
1: Mood of the sushupti.
0: The third one is sushupti.
1: Sushupti anaga su anaga manchi.
0: Su stands for
1: shupti anaga oka nidra.
0: Sushupti therefore stands for
1: manchi nidra.
0: Good sleep, sound sleep.
1: Aite indulo manasu ledu.
0: In this state there is no mind.
1: మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడాను లేదు.
0: As there is no mind, there is no world also.
1: ప్రపంచము లేకపోవటం చేత సుఖదుఖములు కూడాను లేవు.
0: As there is no world, man does not have joy or sorrow also.
1: మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం.
0: The world exists as long as mind lasts.
1: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు.
0: As long as you are concerned with the world, you have got sorrow
1: or joy. సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము.
0: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
1: ప్రపంచమునకు మనస్సే కారణము.
0: For the world, it is the mind which is responsible.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయోహో అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
0: In this context it is said mind is responsible for the bondage as well as the freedom or liberation.
1: Aithe ee annintikini atheetamainatunti yokka sthitiye aatma sthiti.
0: But there is one more state, transcendental state of atmic state.
1: Manavudu ee jagrata swapna sushupti shariramulu yokka tadatmam pondatam chetane ఆత్మను మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
1: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
0: బట్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ద బేసిస్ ఈజ్ ఆత్మ.

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లింబ్స్, ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: దేర్ విల్ బి ఇన్యూమరబుల్ వేవ్స్ ఇన్ ఎ ఓషన్.
0: ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు.
1: దేర్ వుడ్ నాట్ బి ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్.
0: అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి.
1: వేవ్స్ అపియర్ డిఫరెంట్లీ టు అస్.
0: కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: బట్ వీఆర్ గివింగ్ అప్ ది ట్రూత్ దట్ వాటర్ ఇన్ ఆల్ దీస్ వేవ్స్ ఈజ్ ద సేమ్.
0: మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి.
1: యూ కమ్ అక్రాస్ ఇన్యూమరబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే.
1: ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేవ్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కానీ అన్నింటికీ ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడినట్టు.
1: బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై ద అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బాడీ, ద ఫిజికల్, ద లైఫ్ ఫోర్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్
0: ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఆత్మ సో క్లియర్లీ బికాస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై దీస్ ఫైవ్ షీట్స్.
0: శరీరమే అన్నమయ కోశం.
1: ఫిజికల్ బాడీ ఈజ్ అన్నమయ కోశ. ఫుడ్
0: ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ కోశములే ఈ సూక్ష్మ స్వరూపం.
1: దిస్ లైఫ్ షీట్, మైండ్ షీట్, ఇంటెలెక్ట్ షీట్ ఆర్ ది సటిల్ బాడీ.
0: ఆనందమయ కోశమే కారణ శరీరం.
1: ద బ్లిష్ షీట్ ఈజ్ ది కాజల్ బాడీ.
0: ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఇది నిజానందము కాదు.
1: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్ బట్ దిస్ ఇస్ నాట్ రియలీ బ్లిస్.
0: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
1: ది కాజల్ బాడీ ఈజ్ ఎంజాయింగ్ దిస్ బ్లిస్ షీట్ విచ్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ ఆత్మ.
0: చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు.
1: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడిపైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: మూన్ షైన్స్ వెన్ ది రేస్ ఆఫ్ ది సన్ ఫాల్ ఆన్ హిమ్.
0: అదే విధముగానే చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయిత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుని వంటిది.
1: మైండ్ లైక్ మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: స్వయం ప్రకాశకుడు ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ హెస్ గాట్ దట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: ప్రకాశమే బుద్ధిపైన, మనసుపైన, ఇంద్రియములపైన, దేహంపైన పడి ఈ సర్వపుష్ను కేవలం చైతన్యమంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఆత్మ which illumines all these other aspects of the body, the mind, the intellect.
0: Atma chaitanyame ee prapanchamunu nadipinchuchunnadi.
1: It is this consciousness of Atma which is making this world function.
0: Charachara prapanchamunakantai kudanu ee chaitanyame mooladharam.
1: For the moving and unmoving world, it is the cosmos which is the basis.
0: Kanuka ee mooladhara tattvamunu manavudu vismarinchatam chetane samasta kashtamulaku dukkhamulaku vicharamulaku guri avutunnadu.
1: Man is subjecting himself to various problems, grief and sorrow because he is giving up this root truth.
0: Sharira indriya mano buddhula cheta jarugunnatvanti sukha dukkhamulu atmaku ye matramu kudanu sambandham ledu.
1: The joy and sorrow experienced by the body, the mind, the senses and the intellect do not touch the Atma at all.
0: Surya prakashamunu aadharam chesukoni aneka mandi aneka vidhamulaina karmalanu acharistaru.
1: Different people carry on different activity from the light which they get from sun.
0: Kondaru manchi karmalu acharinchavachunu mari kondaru cheddanu acharinchavachunu.
1: Some people may undertake meritorious activity.
0: కొందరు పుణ్యకర్మములు కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
1: సమ్ పీపుల్ మే డూ గుడ్ వర్క్, సమ్ పీపుల్ మే
0: కొందరు ఉపకారములు మరికొందరు అపకారములు గావించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ హెల్ప్ఫుల్ యాక్టివిటీ, సమ్ హార్మ్ఫుల్ యాక్టివిటీ.
0: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
1: బట్ దిస్ యాక్షన్ డస్ నాట్ టచ్ ఆత్మ.
0: సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు.
1: The results of action will never go.
0: Suryudu kevalamu sakshibhootudu maatrame.
1: Sun god is only a witness.
0: Ade vidhamugane sharira indriya mano buddhulu yokka pravartanulu yokka phalitamulu aatmaku ye maatram

0: అంటావు.
1: ఇన్ ద సేమ్ వే
0: ఆత్మ సాక్షిభూతుడు.
1: ఇన్ ద సేమ్ వే ద రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ విల్ నాట్ టచ్ ఆత్మ. ఆత్మ ఇస్ ఓన్లీ ఎ విట్నెస్.
0: కానీ మానవుడు శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత, తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ రాంగ్లీ దట్ దిస్ ఇస్ ఆత్మ బికాస్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్సెస్, ద మైండ్, ది ఇంటెలెక్ట్.
0: అన్నింటికీ మనసే మూల కారణము.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్.
0: మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
1: వన్స్ యు ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
1: వీ హ్యావ్ క్రియేటెడ్ వన్.
0: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒకటి, మనం వేరు వేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్, బెడ్ రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
0: Addamu kattina godalanu kotti vesinappudu anta okka bayilegaane roopondutundi.
1: Remove the walls that separate, then there will be only one common hall.
0: Ade vidhamgane sarvatra undinadi aatma tattvame.
1: In the same way, aatma tattva is all pervasive.
0: Deham ane oka goda, indriyam ane oka goda, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ. ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటెలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: This is not a divine broad way of looking at things.
0: Kanuka manavattamu inni vidhamulainatundi oka ashantiki guri kavadaniki ee abhimanamule moola karanam.
1: It is this attachment which is responsible for all the grief and the sorrow of the man.
0: Vaddanu danchi pottunu biyam nundi veru chesinatlu,
1: just as you can remove the husk from the rice after pounding it,
0: శ్రవణ మనన నిత్యధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ the senses which cover this atma, by process of shravana manana nididhyasa, you would be able to experience who you really are, your own real self.
0: ivi kevalamu sharira indriya mano buddhulu kappapadinatvanti pottu vantivu maatrame.
1: This body, senses, mind and intellect are like this husk which covers the grain.
0: Pottu teesina migulunadi biyame.
1: Once you remove this husk, what remains is rice.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: As long as there is husk on this rice, there will be again rebirth.
0: ఈ పొట్టును మనం వేరు చేసితమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే. ఇంక దీనికి జన్మనే లేదు.
1: Once you remove the husk, the rice cannot be grown further. There is no question of rebirth again.
0: కనుకనే ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: దేర్ఫోర్ ఫర్ ది ఎంటైర్ బాండేజ్ ఇట్ ఇస్ ది బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అయితే అన్నింటి ఎందుకు కూడా సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
1: బట్ ఆత్మ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
0: దీనికి మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది.
1: వెన్ యూ టచ్ ఎన్ ఐరన్ బాల్ విచ్ ఈ in the fire, then your hand gets burnt.
0: Inapagundu kaachindi ani manam cheputunnam.
1: We are telling that this particular iron ball is made hot.
0: Sari ainatvanti jababu kaadu.
1: This is not a proper reply.
0: Inapagundu ninnu kaalaledu.
1: It is not the iron ball which has It is the fire which is inside this iron ball which has caused that burning sensation in you.
0: Aithe ee inapagundulo agni ekkada undi?
1: If that be so, where is the fire in this iron ball?
0: Velupala unnada leka lopala unnada?
1: Whether this fire is outside of this iron ball or inside of this iron ball?
0: Bahirta sarva vyapya narayana sthita. Lopala velupala kudanu ee agni untundadi.
1: Inside and outside of this iron ball is this fire.
0: Manam kaalchinatvanti nippainappatikini agni ainappatikini manam gundu paina aaropistunnam.
1: When it is the fire which has caused this burning sensation to us, we are accusing the iron ball and not fire.
0: Ee prapanchamantai kudunu oka pedda globe gundu vante.
1: This entire world may be compared to an iron ball.
0: Indulo సుఖ దుఃఖములు, లాభ నష్టములు, కష్టములు, నిందలు, నిష్ఠూరములు అనేటువంటి మనల్ని బాధిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు జాయ్, సారో, క్రిటిసిజం, సెన్షర్, ప్రైజ్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి?
1: ఇట్ ఇస్ ది బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ విచ్ ఆర్ బీయింగ్ ఇన్కన్వీనియన్స్ ఆఫ్ హర్ట్ ఎక్స్పీరియన్స్ బై దిస్.
0: ఈ ప్రపంచమంతా కూడాను అంతర్ బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే.
1: బట్ ది ట్రూత్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఈస్ పర్వేడింగ్.
0: సర్వమునకును ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు.
1: ద ఇండివిజువల్స్ హూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ the fact that atma is inside and outside of this world are only accusing in the wrong way.
0: Kanuka samastamunaku moola karanamu atmane.
1: Therefore it is atma which is responsible for everything.
0: Ini darshinchalante manam ye upayamunu etakali?
1: What is the strategy that we should have to have a vision of this atma?
0: Ini vetuku rakkaraledu. There is saprakashamainatvanti oka sthiti.
1: There is no need for searching or seeking. It is
0: leni dalini kottaga sampadinchukuneetundi kaadi.
1: It is not something which can be acquired.
0: Sarvakala sarva avasthalu endukudunu unnatundi.
1: At all times, in all places, under all circumstances,
0: unna dalini vetakadam ekkada?
1: When it is so, we are having to search for atma.
0: Veligi deepani vetakadaniki maroku velugunu teeskun raavatam enta veritanam?
1: Is it not some kind of madness to search for light in the light itself with the help of another lamp?
0: Nirantaram kudunu prakashinchutunnatvanti velugi.
1: Atma is luminous all the while and at all times.
0: Deeni inkoka sadhana cheta deeni vetakanakkaraledu.
1: There is no need for a special sadhana to seek atma.
0: Tananu taanu gurtinchukolenanta varaku kudunu idi ekkado varaku pradeshamlo unnadani bhramistunnadu manavudu.
1: Until man recognizes his own real nature, he deludes himself that atma is in some other place.
0: Nimuru gappina nippu vale mana deha bhranti ee atma gnanamunu kappi vestundadi.
1: It is like the ashes which cover the embers. The ignorance is covering our own
0: akaruka nijanandamainatvanti yokka nenu gurtinchinappude ee sarvasam kunu mayamavutundi.
1: Once I recognize my true bliss, all the delusion disappears.
0: Idi nenu nenu nenu,
1: and that is, it must be said, I
0: nenu aneetundi padam puttina tarvatane srushti anta ikunu srushtimpabadile.
1: The entire creation has emerged only after this word I has
0: nene lekapothe srushte ledu.
1: If I is not there, there is no creation.
0: Kanuka aa nenu aneetundi em?
1: What is this I then?
0: Adi evaru?
1: Who is that I?
0: Ade uniki.
1: And that is the very basis.
0: Aa unikiye sarvula endukudu spurinchutundadu cheta deeniki atma ani maroka peru.
1: As this expresses itself in everyone, దిస్ హెస్ బీన్ కాల్డ్ ఆత్మ.
0: ఇది బ్రహ్మ అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఫర్ ది సేమ్ ఎంటిటీ ఈజ్ బ్రహ్మ.
0: దీనికి హృదయము అని ఇంకొక పేరు.
1: అనదర్ నేమ్ ఈజ్ హార్ట్.
0: దీనిని అహం అని కూడా మరొక పేరు.
1: స్టిల్ అనదర్ నేమ్ ఈజ్ అహం.
0: నేను,
1: బ్రహ్మ,
0: ఉనికి, హృదయము, అహం, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే.
1: ఐ, ఉనికి, హార్ట్, బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్
0: హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము.
1: When we say heart, we are mistaking it for physical heart.
0: ఇది కాదు హృదయం.
1: That is not the real heart.
0: హృదయమునకు ఒక పరిమితము లేదు.
1: For heart, there is no specific
0: సర్వత్రా ఉండినటువంటిది నిజమైన హృదయం.
1: The true heart is all pervasive.
0: కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము.
1: We are giving up this broad heart which is all pervasive and considering the physical heart alone as the true heart.
0: ప్రతి పదమునకును నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాము.
1: We are living our entire life on the basis of this one word, I.
0: అది అహం, అహం, అహం.
1: And this I is aham.
0: Ahame brahma.
1: This aham itself is brahma.
0: Nenu kutumbikudanu antunnav.
1: I am a family man, we say.
0: Kutumbikunaku mundu nenu aneetundi padam untundali.
1: Before this word family man, you get this word I.
0: Nenu sanyasini antunnadu.
1: I am a sanyasini.
0: Ee sanyasiki mundu nenu ane padam untundali.
1: Before this word sanyasi, I comes.
0: Nenu purushudanu antunnadu. ఈ పురుష అనేటువంటి పదములకు నేను అనే పదం ముందు ఉంటుండాలి.
1: ఇన్ ది స్టేట్మెంట్ ఐఎమ్ ఎ మ్యాన్ ఐ కమ్స్ ఫస్ట్, మ్యాన్ నెక్స్ట్.
0: కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదములు దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
1: వెన్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐఎమ్ ఎ సన్యాసిన్, ఐఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ ఉమెన్. Once you remove these different words, man, woman, sannyasi, what remains is I.
0: Annintikini nene aadharamu.
1: This proves that it is I which is the basis for everything.
0: Nenu anaga ade atma.
1: When you say I, it is atma.
0: Itti sarvatra sarvagnudai undinatvanti atma tattvanni manamu marchipothunnam.
1: We are forgetting this principle of atma, which is omniscient, omnipotent and omnipresent.
0: కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు.
1: This forgetfulness is responsible for making man subject to so many griefs, so many problems, so many types of.
0: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
1: What we have to love is not the man.
0: ఆత్మను ప్రేమించాలి.
1: But we have to love atma.
0: Kanuka manamu preminchavalsinatvanti yokka atmanu visvarinchi premincha taganatvanti yokka dehanni manam premistunnam.
1: Instead of loving atma, which is the right thing, we are loving the physical body, which is a mistake.
0: Kanukane atma vishwasam anetundi drudamuga nilchukolekapothundali.
1: That is why there is no self confidence which is firmly established.
0: Neeku talli untunnadi.
1: You have got
0: tandri untaru.
1: You have got
0: బిడ్డలు ఉంటున్నారు,
1: చిల్డ్రన్.
0: కానీ ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
1: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ యు వుడ్ బి లవింగ్ యువర్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్.
0: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్లు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాము అని భావిస్తారు.
1: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్.
0: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
0: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ చిల్డ్రన్.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములు వంటివి ఈ సంబంధములు.
1: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
1: You are getting so many doubts because you don't have that firm love and firm relationship with
0: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండేటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
1: You have got so much of firm love because you consider him as your father.
0: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి.
1: యు ఆర్ డెవలపింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ ఎ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ పర్మనెంట్ లవ్ ఆన్ ఆత్మ.
0: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
0: సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఇస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
1: మ్యాన్ హు షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూ.
0: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: హీ ఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
0: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
1: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
0: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
1: ఓన్లీ వెన్ యూ కన్సిడర్ ఎనీథింగ్ యాజ్ యువర్స్ యూ విల్ హ్యావ్ దట్ ఫర్మ్ ఫెయిత్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్ విత్.
0: అది లేనంత వరకు కూడాను మనము స్థితప్రజ్ఞులం కాము.
1: Without that kind of firm faith, you can never be a sthitapragna.
0: Nijanandanni pondalemu.
1: You can never attain truth.
0: Nitya satyamainatundi sthananni cheralemu.
1: You can never reach a state which is permanent.
0: Kevalamu ivanni ippudu nu bhrantulu yokka swabhavamule.
1: All the other things are mere delusions.
0: Bhranti undinanta varaku nu bhrama manaku duranga untuntadi.
1: As long as you have delusion, Brahma will be distant from you.
0: కనుక ఏనాడు మనకు భ్రాంతి వదలనో అప్పుడే మనకు బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది.
1: ద మొమెంట్ యు గివ్ అప్ డెల్యూజన్ బ్రహ్మాస్ విజన్
0: సర్వమునందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి.
1: హూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దాట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివైన్ ఎంటిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: అప్పుడే ఈ ప్రపంచమునందు ఏ విధమైనటువంటి భేద భావములకు అవకాశం ఉండదు.
1: దేర్ విల్ బి నో రూమ్ దెన్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్.
0: కలతలకు కల్లోలములకు ఏమాత్రమో అవకాశం ఉండదు.
1: ఫర్ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫైట్స్ దేర్ వుడ్ బి
0: నో రాగద్వేషములకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: దేర్ వుడ్ బి నో రూమ్ ఆల్సో ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: భిన్న భావములను పెంచుకుని రాగద్వేషములను అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
1: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions.
0: Kanuka manavattamulo motta mota manam gurtinchavalsinatundi prati vishayamandunu nenu nenu nenu antu aa nenu evaru aneetundi vishayanni gurtinchali. Adi atma bhavam.
1: That principle of I is principle of atma.
0: Ee atma bhavamulandu sthiramuga nilchinappude ide nijamainatundi gamyam.
1: Once you are firmly established in this feeling of atma,
0: samasta pariharamunaku ide moola karanamu.
1: This destroys all doubts.
0: Inaadu prapanchamu samasyalato nindi untunnadi.
1: Today's world is full of problems.
0: Ee samasyalaku karanamu raga dveshamule.
1: Likes and dislikes are responsible.
0: Raga dveshamulaku moola karanamu swarthame.
1: Selfishness is responsible for likes and dislikes.
0: Swarthamulaku moola karanamu swaprayojaname.
1: The self interest is responsible for selfishness.
0: Ee swaprayojanam anetundi deha bhrantiye.
1: And it is the delusion on the body.
0: Ee deha bhrantiki moola karanamu manasse.
1: Mind is responsible for this delusion of the body.
0: Manasunu daivamunandu అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
1: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్ యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
0: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
1: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ.
0: దీనినే సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా, అంతా కూడా నువ్వు ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యు షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
0: మనసుతో కూడిన ఐ ఒకటి.
1: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
1: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ,
0: అనగా ఆత్మభావమే ఐ.
1: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
0: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
1: దిస్ రియల్ ఐ, వన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్, దిస్ బికమ్స్ అహంకార, ఈగో.
0: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
1: ది ఐ అసోసియేటెడ్ విత్
0: ఆనందముతో చేరినప్పుడు,
1: వెన్ ఇట్ బికమ్స్
0: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
1: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
1: వాట్ ఈజ్ ట్రూత్ ఈజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
0: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా నువ్వు మార్పు చెందినటువంటిది.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: క్షణ క్షణములకు నువ్వు అనేక విధమైన మార్పు చెందుతున్నది.
1: చేంజెస్ ఆర్ అకరింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్.
0: ఈ మార్పులకు మూల కారణము మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్.
0: ఈ సంకల్ప వికల్పముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచమునకు మూల కారణము.
1: ది రూట్ కాజ్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద థాట్స్.
0: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది గాని స్థిరమైనటువంటిది కాదు.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: దీని స్వభావమే ఇంత.
1: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
1: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
1: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములు.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
0: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
0: ఈ మనో సంబంధమైన సాధనలు అన్ని కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
1: ఆల్ దీస్ సాధనాస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
0: సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్య టూ థింగ్స్.
0: జ్ఞానము జ్ఞాని జ్ఞేయము అనేటువంటి మూడు తత్వములు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద మెడిటేటర్ ద మెడిటేషన్ అండ్ థింగ్ మెడిటేటెడ్
0: అపాన్. ఉన్నదంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: అనాత్మభావము దూరం చేసినప్పుడు ఆత్మభావమే నిలుస్తుంది.
1: ఇఫ్ యు రిమూవ్ ది అనాత్మభావ ఫ్రమ్ యూ, వాట్ రిమైన్స్?
0: కనుక నీవు సాధన చేయతలంచినప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు అండర్టేక్ సాధనాస్,
0: ఆత్మభావమునే నీవు హృదయం నందు స్థిరం చేసుకున్నా అది నిజమైన సాధన.
1: ఎస్టాబ్లిష్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఇన్ యువర్ హార్ట్, దెన్ ది సాధన బికమ్.
0: అతి విశ్వాసము లేక ఎన్ని రకములైన సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ కూడా మనోకల్పితముల యొక్క ప్రభావమే.
1: Without having such firm faith in Atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are used.
0: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
1: clouds which are formed on account of the rays of the sun falling on water,
0: tiki suryane kappi vestunnayi.
1: These clouds are covering that very sun.
0: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
1: in the same way those thoughts which have come from Atma,
0: మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: ది క్లౌడ్స్ ఆఫ్ దిస్ థాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్ ఆర్ కవరింగ్ ఆత్మ.
0: కనుక ఆత్మను అడ్డు చేయనిది మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కవర్స్ ఆత్మ.
0: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
1: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
0: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ మైండ్ దెన్?
0: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
1: Mind is the conglomeration of all the delusions.
0: మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
1: suppress all the delusions, remove all the delusions.
0: Kaanagina sadakulu bhaktulamani sadakulamani manam bhavinchukuntu dinidinaniki aasalu perigipothunnayi sankalpalu abhivruddhi avutunnayi.
1: But today's sadhakas call themselves sadhakas and devotees, but their desires are growing day by day.
0: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
0: ఇది సాధ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
0: క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
1: గ్రాడ్యువల్లీ వీ షుడ్ రిమూవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ అస్.
0: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
1: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ ద వరల్డ్.
0: ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు.
1: ఫర్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద వరల్డ్ వేరియస్ ఎఫర్ట్స్ ఆర్
0: వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది?
1: హౌ కెన్ యూ చేంజ్ ది వరల్డ్ వితౌట్ చేంజింగ్ ద మ్యాన్?
0: వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము.
1: World is a conglomeration of men.
0: Kalika motta motta prapanchanni manam marchalanukunnappudu vyakti maarali.
1: If you want to change the world, in the first instance you have to change the man.
0: Vyakti endunnatundi durgunamulanu manam dooram cheskovali.
1: You have to remove the evil tendencies in man in the very first instance.
0: Pavitramaina bhavalu vyakti endu abhruthi gavinchukovali.
1: Develop good thoughts in man.
0: Vyakti manchi vaadainappude samajam manchidi avutundi.
1: When the individual is good, the society will be good.
0: సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు.
1: When the society is good, the nation will be good.
0: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
1: Embodiments of divine law. We have to sanctify our own individuality by filling ourselves with good
0: thoughts. ఎన్ని చదువులైనా చదవచ్చు.
1: One may study any amount of
0: ఎన్ని పదవులైనా ఏడవచ్చు.
1: వన్ మే ఆక్యుపై
0: ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు.
1: వన్ మే ఎర్న్ ఎ లాట్ ఆఫ్
0: మనీ. ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు.
1: ఎర్న్ ఎ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
0: ఇవన్నీ శాశ్వతమా?
1: ఆర్ ఆల్ దీస్
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
1: Without having a vision of your own real self, if you get a vision of various people and persons,
0: తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
0: లక్షలమైన అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు.
1: Man is traversing into millions of miles into space, but he is not able to go even an inch within himself.
0: ఇది కాదు మనం చేయవలసిన ప్రయాణం.
1: This is not the journey which we have to undertake.
0: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
1: Introvert your mind.
0: బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
1: As long as mind goes outside, what you see is the only external world.
0: ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖదుఖములు మనకు తక్కువ.
1: As long as there is external world, you will be full of joy.
0: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
1: There is no need for going.
0: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
1: In deep sleep, you don't have the world.
0: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
1: When there is no world, there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
1: When there is no mind, there is no joy or sorrow.
0: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
1: We have controlled our joys and sorrows by removing mind in the
0: కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదట మనసును అరికట్టాలి.
1: If you really want to enjoy bliss in life,
0: మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
1: Divert your mind towards God.
0: ఆ వైపున నడిపించాలి.
1: యూ హ్యావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
0: అదే నిజమైనటువంటి సాధన.
1: దాట్ ఈస్ రియల్ సాధన.
0: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలంలో వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ మైండ్.
0: మారక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్.
0: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణమును మార్చుకోవాలి.
1: Therefore we have to change our own qualities.
0: అవి సద్గుణములుగా మారాలి.
1: There is need for a total transformation of bad qualities into good qualities.
0: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
1: We have to transform them into divine thoughts.
0: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈజ్ ద రియల్ మెసేజ్.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఈజ్ గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
0: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
1: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
0: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తన లోపల లీనమైపోవటం.
1: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
0: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసు నందు కూడాను 16 గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: అరిషట్ వర్గములు 6.
1: 6
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
1: డిజైర్ యాంగర్ గ్రీడ్.
0: ఈ ఆరింటి ఎందును 2 తమో గుణము రజో గుణము.
1: ఆఫ్ దీస్ 6 దేర్ ఆర్ 2.
0: ఇవి 8
1: తమో గుణ అండ్ రజో గుణ. దీస్
0: టు మదములు.
1: ఆల్ దీస్ ఆర్ 8 ప్రైడ్స్.
0: కుల మదము, ధన మదము, విద్యా మదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
1: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
0: తప మదము,
1: ది ప్రైడ్ ఆఫ్
0: సత్య మదము, కుల మదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 2 చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ హ్యావింగ్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్
0: ఈ 16 గుణములు కూడాను ఏనాడు మనము అర్పితము గావించుకుంటుందో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితి అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాము.
1: వన్స్ వీ ఫ్రీ అవర్ గర్ల్స్ ఫ్రమ్ దీస్ 16 డిఫెక్ట్స్ అండ్ 16 క్వాలిటీస్ దెన్ వీ బికమ్ ఎ ఫుల్ మ్యాన్.
0: అట్టి గుణరహితమైనటువంటి స్థితిని మనం కలిగినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాము.
1: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
1: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
1: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ హర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: గురు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
1: వెన్ యూ సే గురు ఆర్ ప్రిసెప్టర్ హీఈస్ వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది క్వాలిటీస్ అండ్ హూ డస్ నాట్ హావ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
1: బట్ టుడే అన్ఫార్చునేట్లీ ది ప్రిసెప్టర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ది డిసైపుల్స్ టుడే సీమ్ టు బి మచ్ బెటర్ దాన్.
0: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
1: ది డిసైపుల్స్ ఆర్ అండర్టేకింగ్
0: సాక్రిఫైస్. పోగు చేసుకుంటున్నారు.
1: ది ప్రిసెప్టర్స్ ఆర్ అక్వైరింగ్.
0: కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యుడో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే హూ ఈస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఈస్ ద డిసైపుల్.
0: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెవలపింగ్ ఈవెన్ ఇన్ దెమ్.
0: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గర పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
1: Whenever any person sees someone elderly or great, he wants to go and get some mantra. What is this type of mantra?
0: Nee tattvani neevu kanukovatame nijamaina mantramu.
1: If you know your own real nature, that becomes real mantra.
0: Nee mantramu nee chotane untundali.
1: You have got your real mantra.
0: Nee mantra yantra tantra swarupudavu.
1: You are the very form of mantra yantra and tantra.
0: Nee yokka uchchasa nishwasamule nee mantramu.
1: Your inhaling and exhaling is the real
0: Ade
1: mantra.
0: So hum, so hum. Ade mantra.
1: In your inhaling, there is this mantra going on. So
0: nene adi, ade nenu, nene adi, ade nenu, ade mantra.
1: This mantra repeats, I am that, that am I. I am that and that am I.
0: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
1: యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
0: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
1: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
0: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
1: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మంత్ర యంత్ర అండ్ తంత్ర,
0: ఎంత అజ్ఞానులవు.
1: యు ఆర్ అప్రోచింగ్ అనదర్ పర్సన్ ఫర్ మంత్ర.
0: ఇలాంటి అజ్ఞానులకు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధుల చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా?
1: వాట్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ యు ఆర్ అండ్ హౌ కెన్ మంత్రాస్ ఫ్రమ్ అదర్ పర్సన్?
0: అసాధ్యము, అసాధ్యము, అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ nothing can save you.
0: నీ గురువు దైవం ఒక్కడే.
1: Your guru is God.
0: ఆ గుణాతీతుడు ఒక్కడే.
1: He is alone who has transcended all qualities. He is the one who does not have real
0: అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానమైనటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతను ఒక్కడే.
1: He alone can remove the darkness of ignorance and confer the light.
0: అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే.
1: It would be a great ignorance if you approach wrong persons and take some mantra and become further.
0: వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించి గావించగలరు?
1: A person who is himself in bondage, how can he free you?
0: అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు?
1: A person who is full of delusions, how can he free you from delusions?
0: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
1: If he is himself a beggar and starving, how can he feed
0: you? కనుక నీవు గురువుల కోసం నీవు వెతకనక్కర్లేదు.
1: Do not go in search of guru.
0: నీ ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో.
1: Confirm and steady your
0: ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు.
1: Aspire to have the bliss of
0: నేనే ఆత్మ అనేటువంటి విశ్వాసమును అభివృద్ధి పరచుకో.
1: Develop the feeling that you are yourself the ఆత్మా.
0: అదే నిజమైనటువంటి యొక్క బోధ.
1: That is the real message.
0: మర్మమిరిన మనసంశములో మనసే వారికి గురుడండి.
1: The moment
0: ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది, అదే నిజమైన గురుత్వం.
1: The moment that you really know who you are, mind disappears and that it really becomes
0: కానీ guru. ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు.
1: For this gurutva, there is nothing like a particular time, a particular circumstance or any such
0: మనోమయమైనటువంటి మానవులకే తెల్లవారి, మధ్యాహ్నము, రాత్రి.
1: For a man who is full of this mind alone, different times,
0: మనోమయమైనటువంటి వారికి ఇవన్నీ కూడా బంధనలు.
1: All these bondages are only for a man.
0: మనోతీతమైనటువంటి అతీతమైనటువంటి వారికి ఏది లేదు, సర్వం ఒక్కటే.
1: Transcend the mind, everything becomes the same.
0: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
0: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. వీఆర్ కన్సిడరింగ్ వర్షిపింగ్ గురుస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పౌర్ణమి వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం.
1: When there is Guru Purnima, there will be a lot of income for these so-called gurus.
0: కానీ నిజంగా ఇది గురువులకు ఆదాయం కాదు, ఇది గొప్ప బంధన.
1: For a true guru, this is a great responsibility. There is no income for him.
0: నిజ గురువులు దీనిని ఆశించరు.
1: True gurus will never aspire to have this.
0: ఇవి కేవలం బాధ గురువులు మాత్రమే దీనిని ఆశిస్తారు.
1: Only this lowly type of gurus will aspire to have this kind of income on this Guru Purnima days.
0: కనుక మనము గురు పూర్ణిమ అనగా గురువులు పూజించడం అంటే గురువు ఒక్కడే. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధు చకత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ, ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం.
1: ద రియల్ గురుత్వ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు హూ ఈజ్ ద మదర్ ఫాదర్ ది ప్రిసెప్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అయితే ఈ శ్రవణ మన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి.
1: బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ వీఆర్ అండర్టేకింగ్.
0: కొన్ని సాధనలు సలపాలి.
1: శ్రవణ మనన నితిధ్యాస.
0: అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు.
1: ఫర్ డూయింగ్ సాధన యు నీడ్ నాట్ రిసార్ట్ టు గురుస్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: గురే లేని వాడికి గురువేమి చేయగలడు?
1: The one who has no goal at all, what is it that the guru can do?
0: Guruvula valana manam edo gamyam cherutam anukotam, idi otti bhranti.
1: It is a type of delusion to think that we can reach the goal.
0: Nee sasakti valla, nee swabhavam valla, nee swavishwasam vallane neevu aa gamyam cheradaniki avakasam untundi.
1: You can reach the goal only through your self effort, self confidence and self will.
0: Poolu soodi daramundi పుష్పమాల తానగున.
1: యు హ్యావ్ గాట్ ఫ్లవర్స్, నీడిల్ అండ్ థ్రెడ్. కెన్ దే బికమ్ ఏ గార్లెండ్ బై ఇట్ సెల్ఫ్?
0: కానీ దీన్ని కుట్టేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ సమ్ వన్ హూ హ్యాస్ టు మేక్ ది గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: ప్రణతి నూనె ఒత్తిగలదు. దీపపు వెలుగు కలుగున
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ఆయిల్ అండ్ విక్ కెన్ ఇట్ లైట్ ఇట్ సెల్ఫ్
0: దీన్ని అంటించేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్వన్ హూ హాస్ టు లైట్ దిస్.
0: స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున.
1: దేర్ ఇస్ గోల్డ్ అండ్ డైమండ్స్ కెన్ జ్యువెలరీ బి మేడ్ బై ఇట్ సెల్ఫ్
0: దీన్ని చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్వన్ హూ కెన్ మేక్ దిస్.
0: కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ ఇగ్నైట్ అండ్ హూ కెన్ బ్రింగ్ అవుట్.
0: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
1: వెన్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ సరెండరింగ్ టు గాడ్, గాడ్ విల్
0: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
1: Not merely does he teach you, he will give you the real vision also.
0: సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు.
1: When you say that getting a vision of a person, person doesn't come from somewhere.
0: సర్వత పాణిపాదం తస్ సర్వతో చే శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు పోయేది ఎక్కడికి వచ్చేది ఎక్కడికి ఇచ్చేది ఎక్కడికి.
1: When God is found everywhere, where has he to go? Where has he to come from?
0: తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వచ్చి దర్శనమిచ్చాడు అనుకుంటున్నాం.
1: Only to a person who thinks that there is some God other than himself, God comes to him.
0: అల్పభావముల యొక్క స్వభావమే.
1: All such feelings are wrong feelings, narrow feelings.
0: దైవము సర్వత్రా ఉన్నది. నీవే దైవము.
1: God is everywhere. In fact, you are God.
0: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
1: It is an account of the association of the body, mind, senses and intellect. You are forgetting your real self.
0: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
1: And therefore you are deluded.
0: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
1: You are thinking that the external world is deluding you.
0: కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు పది కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్ మూన్ ఇస్
0: కదిలేది మేఘాలు.
1: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
0: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
1: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ అండ్ నాట్ ద ట్రైన్ ఆర్ యూ.
0: కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది.
1: Truly speaking, everything is within us.
0: తనంతాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఇస్, హీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
0: అపరాధము మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
1: వీ ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ.
0: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
1: వీ ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
0: కనుక ఈ మనోదేహం అనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
1: Once we recognize the real nature of the body and mind, we become what we really are, and that is everything.
0: Prema swarupulara, meer mukhyamga meer chintinchavalsindi okkate, aham brahmasmi, aham brahmasmi, aham brahmasmi, aham brahmasmi. Ee yokka mantraanni meer tappaga brahma swarupuliga maartaru.
1: Embodiments of divine love. It is one mantra which you will have to chant continuously, and that is aham brahma, aham brahma. Once you do it, you really become Brahma.
0: కేవలం మాటలతో నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ యూ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ బ్రహ్మ.
0: సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ దెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ రికగ్నిషన్.
0: ఒక్కటి.
1: ట్రూలీ స్పీకింగ్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి.
1: వి హావ్ టు లవ్ దిస్ యూనిటీ విత్ ఆల్ అవర్ హార్ట్.
0: ఆ ప్రేమనే ప్రేమను చేరుస్తుంది.
1: It is that love which will link up with the other.
0: Prema lekunda manam denini pondadaniki veelu kaadu.
1: Without love we cannot reach anything else.
0: Kaana prema tattvanni manamu premaga maarchukovalanukunte prematone manam maarali.
1: If we want to reach love, we have to reach love only through love.
0: Idi kevalam manobhavanni duram gaavinchukovali.
1: Make distant your own mind.
0: Itti nijatattvanni meeru gurtinchukoni ఎచ్చట ఉండినప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, యు ఆల్వేస్ కన్సిడర్ ఇట్ ఈస్ దిస్ లిమ్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ అండ్ లివ్ ఇన్ దట్ ట్రూత్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్.
0: ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇంద్రియం మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
1: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్ ఐ ఆమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటెలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.
0: ఇది భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
1: వి హావ్ టు పుట్ దెమ్ టు ప్రాపర్ యూజ్.
0: సద్వినియోగం ఏ రీతిగా,
1: హౌ కెన్ యూ శాంక్టిఫై దెమ్?
0: దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది.
1: వెన్ యూ డూ ఎవ్రీథింగ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ బికమ్స్ శాంక్టిఫైడ్.
0: కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురు పౌర్ణం కోసం మనం కాచుకోనక్కర్లేదు. ఇండియా మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
1: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటెలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.

0: కోసం మనం కాచుకోనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద సేక్ ఆఫ్ గురు పూర్ణిమ ఫర్ వన్ ఇయర్.
0: క్షణమున కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: మోమెంట్ టు మోమెంట్ we have to transform our mind,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: we have to develop broad mindedness,
0: సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి.
1: we have to remove narrow feelings in us,
0: అన్ని పనులు ఎందుకు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి.
1: in everything that we do we have to develop the divine feeling in us,
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true sadhana.
0: అంతేగాని ప్రొద్దున సాయంకాలం జపమాల పట్టుకుని కూర్చోవటము ధ్యానంలో కూర్చోవటం ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు.
1: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
0: sakshatkaram ante emiti?
1: What do you mean by sakshatkara?
0: Sarvada sarvakaleshu sarvatra harichita ade sakshatkara.
1: Real sakshatkara is thinking of the Lord Hari.
0: Sakshat sakshat akarame sakshatkara.
1: The true form is sakshatkara.
0: Sarva vela endukunu nenu atmatattvanni ani bhavinchukotame sakshatkaram.
1: Thinking yourself as Atma Tattva at all times is real
0: self-realization annaru.
1: This is called self-realization.
0: Self-realization enti emti? Tanantanu gurtinchukotame self-realization.
1: Realizing who you really are.
0: Self-anaga ikkada rendu.
1: There are two things about this.
0: Deham anedi okati, Atma anedi okati.
1: One self is relating to body. Another self is relating to
0: deham anityamainatundi.
1: This physical body is impermanent.
0: Atma satyamainatundi.
1: Atma is permanent.
0: ఇది ఏకమైనటువంటిది.
1: దేర్ ఇస్ యూనిటీ.
0: అదే నా యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
0: ఇది దేహం నేను కాదు.
1: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
0: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
1: ఐ గెట్ వన్ మోర్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే స్వభావం ఈ స్వభావం.
1: దిస్ స్వభావం ఈ స్వభావం
0: ఆత్మ.
1: స్వ రిఫర్స్ టు
0: ఆత్మభావమే స్వభావం. కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం నా స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావములు కాదు, పశువు యొక్క స్వభావం.
1: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ is the nature of animal, not the nature of man.
0: తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
1: ఇట్ ఇస్ రాదర్ ఇగ్నోరెన్స్ టు సే దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు తప్పులు చేయకూడదు.
1: మ్యాన్ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్.
0: ఏదో తెలిసో తెలియకను తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
1: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent. And one should take care to not to make mistakes.
0: మనం ఈనాడు పశువులు మనే అనిపించుకుంటున్నారు.
1: Today we are rightly called animals and not men.
0: పశువు అనగా ఏమిటి? పశ్చితీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: An animal is one which has always externalized its vision.
0: అంతర్దృష్టి కలగాలి కావాలి.
1: Man has to become
0: అన్ని బయట చూసుకుంటే ప్రయోజనం లేదు.
1: If one goes on defending oneself, one will never save himself from fall.
0: కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పవిత్రతనే.
1: What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred.
0: ఆత్మ లక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the feeling of ఆత్మ in you.
0: ఏది జరిగినా తద్వారానే జరుగుతుండాలి, కానీ అంత్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
1: You have to firmly believe that whatever you do, it is done with the help of ఆత్మా alone.
0: ఈ శ్రవణ మనన నిత్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి.
1: You have to chant the name of the Lord if you have to develop శ్రవణ మనన నిధిధ్యాస.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ,
1: wherever you go,
0: ఈ నాలుక ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి.
1: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ దిస్ సీక్రెట్ టంగ్, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ టు క్రిటిసైజ్ అదర్స్, టు టాక్ ఈవిల్ థింగ్స్, టు హర్ట్ అదర్స్ అండ్ హార్మ్ అదర్స్. వీ హావ్ టు చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు.
1: వీ షుడ్ నాట్ సర్చ్ ఫర్ ఫాల్ట్.
0: ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి.
1: We should get a vision of Atma in every human being.
0: ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
1: Do you know who searches for faults in others?
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
1: Dogs search

0: for footway and the wicked people search for faults in
1: others. మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
0: You are not a dog, you are a man. You should
1: know that. దోషం అనుకున్నప్పుడు నీ దృష్టిలో అది దోషరహితంగా నీవు భావించు.
0: Let them have defects. Don't bother about them.
1: ఇలాంటి సద్భావములు, పవిత్రమైన భావములు మనం ప్రేమతత్వంతో మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజముగా మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం.
0: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
1: ప్రేమ స్వరూపుల సర్వులను కూడా మనం సేవించాలి.
0: Embodiments of divine love. We have to serve all.
1: మనం ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించడం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
0: It is not sufficient if you worship one photo or one particular figure. You worship the entire universe.
1: Atma anetunti yokka uniki unnadi anetunti satyanni visheshinchali.
0: We have to firmly believe that Atma resides in everyone.
1: Idi appadikappudu utti padetunti kaadu. Practice cheyali, abhyasam cheyali.
0: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
1: Manam nachadaniki enta abhyasam chesam.
0: How much of practice have we
1: done? మాట్లాడటం ఎంత అభ్యాసం చేశాం?
0: Walking, talking.
1: తిరగడం ఎంత అభ్యాసం చేశాం?
0: Eating.
1: ఇది కూడా అంతే. అభ్యాసం చేస్తూ ఉంటుంటే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఆ శాంతి మనకు లభిస్తుంది.
0: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
1: ఒక్క తుచ్చమైనటువంటి BA MA చదువుకోవాలనుకుంటే ఎంత కష్టపడుతున్నారు, ఎంత అభ్యాసం చేస్తున్నారు.
0: What a lot of effort is put in order to get one BA degree or a BSc degree or MA degree.
1: Sunnunti visse amrita chaputraha, neevu amrita putrudavu aneetunti oka ee degree ni manam teeskolante manam enta abhyasam cheyali.
0: If you want to get the degree of this, that you are a son of immortality, what a lot of effort should you put in.
1: Kanuka manam atma swaroopamu aneetunti oka deenini manam pondali.
0: Who should experience and feel that we are the embodiment of
1: papini ani kani, nenu balahinudani kani, nenu drohinudani kani, ilanti tuchcha padamunu manam e matram upayoginchukoraru.
0: Who should never use the mean description about ourselves that I am a mean person,
1: even
0: I am a weak person.
1: Ee yokka lakshanalu,
0: all these are different types of weaknesses.
1: Nenu inta pani cheyagalana, nenu ee pani cheyagalana, naaku aa shakti unnada ani e matram sandehincharadu.
0: One should never doubt whether one has so much of capacity to do any particular work.
1: Ah, vishwasame drudamga unti emaina nu cheyagalam.
0: If you have firm faith in you can do anything.
1: Kalukuni vedantamu naya matma balahinena labhya. Neevu atma balahinudu kaaradu, atma baludu kaavali.
0: That is why spirituality tells that one should never have that weakness about himself.
1: Ledu ledu ledu anukunte adi psychological ga kuda lekundane pothundi.
0: If you go on telling yourself that you don't have a particular thing,
1: nenu cheyagalanu, neenu pondagalanu aneetundi dhairya sahasato indulo praveshinchali.
0: You should develop that kind of courageous feeling. You can accomplish, you can do many things, then you will be able to do it.
1: Ee vidhamainatti utsaha protsahamlo manamu dinadina abhivruddhi gavinchukovali.
0: You have to develop this kind of courage and confidence in you day after day.
1: Alpa sukhamulo kosam aneka aaradanalu padutunnam.
0: We are making so much of efforts for lowly
1: satisfaction. Enta kalam,
0: for how long this satisfaction would last?
1: Idi kevalam atikichukunna mukku vantivi.
0: This is something like a nose stuck to the face.
1: Idi eppudu raalipothundo, eppudu koolipothundo, eppudu kaalipothundo.
0: When this body will be destroyed, we really do
1: not know. Satyamainatundi yokka atma vishwasamuniki ye matram kuda nu prayatnam cheyatam ledu.
0: We are not making any efforts to develop confidence in self and atma.
1: Aa prayatnam chesina vaade nijamaina sadhakudu.
0: The real sadhaka is one who makes efforts in that.
1: Atane dhanyudu.
0: He is really fortunate one.
1: Atane sarvatvanni kuda nu andukogaliginatundi arhudu.
0: He is having that deservedness to attain the unattainable.
1: లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పులేదు.
0: యు మే ఎంజాయ్ ది వరల్డ్,
1: కానీ ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదములుగానే భావించాలి.
0: బట్ యు షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి.
0: వు షుడ్ లివ్ ద లైఫ్ విత్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక మన జీవితము భగవత్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు.
0: వు షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ to the Lord and to nothing else.
1: Taanichinatundi tanake arpitam kavali.
0: God has given this, let us offer it to him alone.
1: Aneka daanamulu dharmamulu aacharistuntaru.
0: People perform different types of charity.
1: ఉత్తర ప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది.
0: దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ పయస్ లేడీ ఇన్ ఉత్తరప్రదేశ్.
1: ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది.
0: విత్ ఇన్ వాట్ ఎవర్ షీ హ్యాడ్ షీ యూజ్డ్ టు అండర్టేక్ ఎ లాట్ ఆఫ్
1: చారిటీ. 10 మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం.
0: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
1: Aa mitrulandaru kodunu aayana haasyam chesetunti varu.
0: All her friends used to make fun of her.
1: Yemitamma neevu chese daanamulu neevu chese dharmamulu mari evaru kodunu cheyatam ledhe neevenduku tala unchukoni povali tala ettukoni povali ani cheppina anetunti varu.
0: What mother, you perform so many types of charity, no one else does all this. You should go with a head up because you are doing so much of charity.
1: Naina bhagavantudu అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె.
0: షీ యూస్ టు సే, వెల్ చైల్డ్, గాడ్ గివ్స్ మీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, ఐఎమ్ ఓన్లీ హ్యాండింగ్ ఓవర్ విత్ వన్ హ్యాండ్.
1: అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటం ఇది ఎంత సిగ్గు.
0: ఈజ్ ఇట్ నాట్ ఎ సెన్స్ ఆఫ్ షేమ్ దట్ యు షుడ్ హ్యావ్ వెన్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్?
1: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
0: ఫర్ రిసీవింగ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ కమ్ ఫార్వర్డ్, ఫర్ గివింగ్ నాట్ ఈవెన్.
1: ఈ సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
0: షీ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టేట్ అట్ ఆల్ ఇన్ దిస్ సొసైటీ.
1: కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
0: హూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్?
1: అందుకోసం ఈ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, ఈ త్యాగమునందే నిజమైన మనకు యోగం ఉంది.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ ఇన్ వేద దట్ ఓన్లీ త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగ,
1: శారీరకంగా సేవ చేయాలి.
0: యూ షుడ్ యూజ్ యువర్ బాడీ,
1: మానసికంగా సచ్చింతన సల్పాలి.
0: త్రూ మైండ్ యూ షుడ్ థింక్,
1: ధననీతిగా త్యాగం చేయాలి.
0: అండ్ యూజ్ యువర్ మనీ,
1: దరిద్రులను పోషించాలి.
0: You should use your money.
1: Vidya vaidyalayamulu kattinchali.
0: You should build
1: bedalaku taginatvanti yokka sahayakaruga manam nilchali.
0: Give some support for poor and for
1: low. Adhe nijamainatvanti yokka jeevitam.
0: That is a true life.
1: Ante kaani manaku unnadi kada ani gundu vade balchipotam kaadu mana yokka idi jeevitam.
0: Just because we are having money, if we only become selfish and strong, what is the use?
1: Deeni kosam manam puttaledu.
0: We are not born for the
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించాలి త్యాగం కావించాలి.
0: బాడీ ఈస్ గివెన్ ఫర్ పర్ఫార్మింగ్ రైచియస్ యాక్ట్, పర్ఫార్మ్ రైట్ యాక్టివిటీ అండ్ అండర్టేక్ సాక్రిఫైస్.
1: ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు అన్నింటి ఎందు కూడాను తోడ్పడి ఎందు కూడాను మన కర్మను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, టైమ్ మస్ట్ బి శాంక్టిఫైడ్ బై యూజింగ్ ఇట్ ఫర్ సర్వింగ్ అదర్స్ and for doing good acts.
1: Yedi chesina daiva bhavamuto man cheyandi.
0: Whatever we do, we should do it with a feeling of divine.
1: Deenikante minchinatundi maroka sadhana ledu.
0: There is nothing which is greater sadhana than this.
1: Swartham kosam neevu poi tapas cheyanakkarledu.
0: For the sake of your own selfishness,
1: nee nimittame neevu tapas cheyadam kuda oka paapame.
0: For your own sake, you doing even penance,
1: idi paripurna swartham aipothundi.
0: It becomes extremely selfish.
1: Ee swarthamlo manam praveshincharadu.
0: We should not undertake such.
1: Paraktamlo manam praveshinchali.
0: We should enter into
1: nee sadhana kudunu 10 mandiki upakaram gavinchali.
0: Even your sadhana should become useful for 10 others.
1: Kanuka manam swarthaparulu kaakunda,
0: we should not become selfish people.
1: Parakta bhavanni penchukoni,
0: we should develop the feeling of
1: paramatma bhavamto manam jeevinchadaniki prayatninchali.
0: We should live a life with a feeling of
1: itarlu ee reetiga pote naake nenu maatramu naa kutumbam maatrame vaagundali anukunte intakante mrugattamu melaniga bhavistundi, idi pasuttame better ga tostundi.
0: This would be a type of animal
1: life. nenu naa kutumbam variki varike maatram prayanam cheyakoddu, samajam varaku manam praveshinchali.
0: We should not journey only to ourselves.
1: Samajam lekunte nee kutumbam ekkadundi?
0: Without society, where is your family?
1: కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు?
0: Without family, where are you?
1: నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్ ఆన్
1: సమాజ క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: We should always keep in view
1: సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: We should always keep the welfare of the society.
1: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి.
0: We should always wish and aspire the welfare of all people.
1: అదే విశాలమైన హృదయము.
0: That is the type.
1: అదే విశాలమైన భావము.
0: Broad feeling also.
1: ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది.
0: We can experience divinity only in that broad feeling and broad work.
1: కనుక భగవత్ చింతన చేత నామస్మరణ చేత
0: థింకింగ్ ఆఫ్ ద లార్డ్
1: కర్మలను పవిత్రము గావించుకోవాలి.
0: హూ షుడ్ శాంక్టిఫై ఆల్ అవర్
1: అదే శ్రవణ మనన నితిధ్యాసన.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ శ్రవణ మనన అండ్ నితిధ్యాసన.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalasindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. మేధాశక్తికి బుద్ధికి ఏతి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness,
1: రెండవది
0: రుతము,
1: మూడవది సత్యము
0: the truth,
1: నాలుగవది యోగము
0: యోగ,
1: ఐదవది మహత్తరమైన శక్తి
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated
1: man. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty and
1: అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent
1: people. కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first శ్రద్ధ, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: It has two meanings.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: Two aspects. One interest, other stability.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you have interest merely.
1: ఈ ఆసక్తి పైన ఘనమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుండాలి.
0: You should have full faith in your interest.
1: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎందుకూడను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketvanti yokka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nizamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతమ యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: Yoga means to have all the power.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హావ్ టోటల్ కంట్రోల్ ఇస్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఇస్ యోగా.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: However, we have to talk.
1: మాటలను మరచకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: How should we talk?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: We have to talk with all the purity.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏ మాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: We should never utter lies and argue thereafter.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance. If you argue on that, you
1: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
0: Because of this argument, hatred will increase.
1: Kalukune vedamu vaade vaade varjate vairam annaru. Vaadinchukuntu vaadinchukuntu poyinappudu adi vairanga maaripothundi.
0: As you continue to argue, there will be scope for enmity.
1: Kalukune vidyarthulu ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: దివ్యమైనటువంటి వయసు.
0: It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students, the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore, the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: Anaga,
0: mighty power.
1: Bhagavat swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతేకాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ ఫస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈస్ ట్రూత్ సత్యం, గాడ్ ఈస్ ఇన్ఫినిట్, గాడ్ ఈస్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
0: All these five have got at their center the intellect.
1: దీనిని పరిష్కరించుకుని ఏ వేదమనందు బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
0: Therefore in it is Veda it is said బుద్ధి గ్రాహ్యం
1: అతి ఇంద్రియము ఇంద్రియాతీతమైనటువంటిది.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: Out of, with intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడాను లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: At the bottom is the body.
1: దేహమునకు పైభాగములో ఉన్నటువంటిది సెన్సెస్.
0: Above the body are the senses.
1: ఈ సెన్సెస్ కు పైభాగములో ఉన్నటువంటిది మైండ్
0: Over the senses is
1: mind. మైండ్ కు పైభాగములో ఉన్నటువంటిది బుద్ధి
0: Above that intellect.
1: బుద్ధికి పైభాగములో ఉన్నటువంటిది ఆత్మ
0: Above the intellect.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి
0: Intellect is very close to ఆత్మ
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి
0: Therefore, intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి
0: Intellect is the very reflection of
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు
0: Therefore, intelligence is bound by senses, not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు
0: Therefore, there is no relationship
1: between intellect and intelligence. ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు
0: There he allotted a bedroom.
1: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు
0: A bathroom by its
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు
0: A dining hall.
1: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు
0: A drawing room by its
1: side. దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు
0: A kitchen separate.
1: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ఆఫ్ ద కిచెన్
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో
0: దేర్ దట్ బిల్డింగ్
1: హస్ ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ ద డైనింగ్ అండ్ ద డ్రాయింగ్ రూమ్
1: బెడ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ బాత్ రూమ్ అండ్ బెడ్ రూమ్
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్ రూమ్ అండ్ కిచెన్
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద వాల్స్ బిల్ట్ ఇన్ బిట్వీన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది
0: There is a wall between the dining room and drawing
1: room. వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of unity.
1: మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం
0: బికాస్ ఆఫ్ ది వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్
1: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు
0: దేర్ ఇస్ ఎ మాస్టర్
1: తండ్రి వస్తాడు నాన్న అని పిలుస్తాడు
0: And then the son will call him father.
1: భార్య వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది
0: Wife will address him as my dear husband.
1: Grandson వస్తాడు మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు
0: The grandson will call him my dear grandfather.
1: Daughter-in-law వస్తుంది మా యొక్క father-in-law అని పిలుస్తుంది
0: Daughter-in-law will call him
1: father-in-law. అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు
0: So many have many relationships.
1: కానీ ఇంటి ఓనర్ ఒక్కడే
0: But owner is one.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు
0: Therefore, these relationships apply to the body and the vesture we have put on, but not the spirit.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి
0: Therefore, when we go by this oneness principle of the spirit, there will be no differences.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు
0: You don't need to undertake special practices to give a body feeling.
1: దేహం ఒక గోడ వంటిది
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్
0: ఇట్ ఈస్ నెగటివ్
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి
0: దేర్ ఈస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్
1: క్లాక్ ఉంటుండాలి
0: హియర్ ఇస్ ద
1: క్లాక్ దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: For this body of
1: life అనేటువంటి కీ ఇవ్వటం చేతనే
0: బికాస్ ది కీ ఆఫ్ లైఫ్ గివెన్
1: ఈ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి
0: బేసింగ్ ఆన్ ది కీ ఆఫ్ లైఫ్ వేరియస్ లిమ్స్ ద లెగ్స్ అండ్ ద హ్యాండ్స్ యాక్ట్
1: కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రంలో భూర్భువస్వః
0: భగవాన్ సెడ్ ది అదర్ డే భూర్భువస్వః
1: భూర్ అనగా మెటీరియల్ అంటే సంబంధము దేహము
0: The first one, Bhur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ
0: దిస్ ఇస్ ద బాడీ
1: ఇది ఒట్టి నెగటివ్
0: ఇట్ ఇస్ నెగటివ్
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్
1: ఈ దేహం ఎక్కడ ప్రారంభించింది
0: వేర్ డస్ ఇట్ స్టార్ట్
1: దీనికి కొంత ఐరన్ చేరాలి సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్టి చేరాలి, వెల్ట్ చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ అండ్ ద లైమ్ అండ్ ద లెడ్ సోప్ అండ్ సో ఆన్ అండ్ ఫాస్ఫరస్.
1: ఫాస్ఫరస్ ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
0: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం. ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది కాంబినేషన్ దట్ ఈస్ అర్త్.
1: ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
0: ద ప్రజ్ఞాన స్పిరిచువల్ కంటెంట్ ఈస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది 3 భూలోక
1: ఉంటుంది.
0: ఆల్ ది 3 ఆర్ విత్ ఇన్
1: us. సర్వము మన యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్ ఇన్ us.
1: దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్
1: దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్
1: పశుత్వం కూడా మన యందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకని సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటప్పుడు మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా?
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce.
1: బుద్ధి గలవాడు మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికి అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్సాక్షన్.
1: భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచాతాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరియైనటువంటి ఒక ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరియైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పిస్తుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: The moment you think to do that, the hands start to work.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: The moment you decide to see so and so, the eyes start staring.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ears start to
1: listen. ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్, ద హ్యాండ్స్, ద ఇయర్స్, ద నోస్, ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
0: ద టంగ్ దట్ టాక్స్ డస్
1: నాట్ లిసన్. పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: ఇయర్స్ ఓన్లీ హియర్.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్, ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకు దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
2: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్నో శ్రమలకు పోర్చి ఎన్నో శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
2: All the limbs of the body started feeling so with all the exertion and the difficulty. I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడు.
2: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపోయాయి.
2: And all things came to stand still.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
2: And the body died.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
2: God has commanded that every organ of our body should take upon itself a particular activity.
1: ఈనాడు లోకములో దేహములో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
2: We find in the world senses discharge their duties but not the mind.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
2: Mind tells it is bad, don't do it, but yet you do it.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
2: Having declared it's bad but to make do it again, is it proper?
1: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
2: So mind is a mad monkey.
1: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో,
2: when it bursts,
1: ఎప్పుడు పోతుందో,
2: when it will vanish.
1: కాని మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
2: ఫాలో ది కాన్షియన్స్.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
2: దెన్ యూ లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
2: man today is not discharging his duty.
1: పెద మార్గములో ప్రవేశించడం చేతనే
2: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
2: That leads to all sorts of
1: అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
2: The person is not only restless by himself.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
2: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
2: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
2: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
2: హీ సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము అదే రుతం.
2: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: What he says, what he thinks, what he acts should be one. That the quality of noble soul.
1: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్.
2: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
2: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
2: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
2: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
2: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రం నందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్. సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
2: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
2: What is the basis for the light of our intellect?
1: ఆత్మవిశ్వాసమే.
2: It is the self confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: హోల్ లైఫ్ విల్ బి
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: యూ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ది హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ డివైన్.
1: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్స్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కలవాడు వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
1: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హ్యాస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్. ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్స్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కలవాడు వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకం.

0: him to have belief in God. If he has got faith in the fellow man, he can develop faith in God. We may live for a short time, but we should have faith in God. We have to develop that sincerity, steadfastness. This steadfastness has two words. Interest,
1: sthiratvam,
0: stability.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
0: These two will bring about this steadfastness.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
0: You will have interest that I want God.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వం, నిశ్చలత్వం కావాలి.
0: And you need to be stable there.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: Then you will attain divinity.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
0: Understand the difference between intellect and intelligence.
1: Likewise, there's
0: difference between mind
1: manas and heart. ఇది తెల్లటి వస్త్రం అంటే.
0: Mind is like a white cloth.
1: Mind chala pavitramainatundi.
0: Mind is highly sacred.
1: Kani ee dushankalpamlo chetane ee mind apavitramaipothundi.
0: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
0: The whiteness is its natural quality.
1: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundani.
0: As we make use of this white cloth
1: ee nallaga maarinatundi vastramunu manam chaakaliki vestunnam.
0: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
0: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
0: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
0: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
0: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
0: That whiteness is his swarupame. His original form.
1: Munnu malinyanni teeskoni vachesadu.
0: He removed only the dirt.
1: Adhe vidhangane.
0: Likewise.
1: Mana manasu pavitramainatundi oka shuddhamainatundi oka telupu vantidi.
0: So our mind is pure and highly sacred and white.
1: Prakrutamainatundi vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
0: It is dirty because of worldly sensual.
1: Daiva chintana aneetundi oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
0: If you just beat it against the stone of the thought of the Lord, the dirt is gone.
1: Adi ye shraddha.
0: That is steadfastness.
1: Ah, vidhamainatundi shraddhanu vishwasanni manam penchukovali.
0: That kind of sincerity and faith we have to develop.
1: Shraddha vishwasam rendu undinappudu sadhinchaleyanatundide undadu lokam.
0: With the sincerity and faith, nothing
1: deninaina sadhinchavachu.
0: Beyond you, you can achieve anything.
1: Chandramandalamaina cheravachunu.
0: You can go to the moon.
1: Nakshatramandalamaina cheravachunu.
0: Reach star.
1: Suryamandalanni kudanu cheravachu.
0: You can go to the sun even.
1: Emiti aa suryamandalam?
0: What is that sun?
1: Ekkado untundi. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
0: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
0: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
0: సో యూ కెన్ సర్టన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
0: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
0: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టారు దీనికి.
0: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము.
0: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
0: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
0: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: దప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమం అయ్యేది రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
0: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
0: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
1: గజరాజ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఎవరు గజము?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్? హియర్
1: ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
0: యు ఆర్ ది ఎలిఫెంట్.
1: మన మదమే మన గజము.
0: అండ్ దట్ ఈగో ఇస్
1: మద గజము.
0: That's Madagaja.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
0: As it lost all its ego, it started to.
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
0: When we say God has sent Sudarshana, it's not the wheel in the ordinary sense, it's a divine look.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
0: దట్ లైట్ ఇస్ నాట్ ఇన్ ది ఐ.
1: చక్కగా తీసుకోండి, చక్కగా అర్థమవుతుంది.
0: యు అండర్స్టాండ్?
1: ఈ నేత్రంలో కూడా నువ్వు రెండు

0: నాయ్.
1: దేర్ ఆర్ టూ దేర్.
0: అంతర్ బహిష్యత సర్వవ్యాప్య నారాయణ సిద్ధ పిల్లవాడు చెప్పాడు.
1: ద బాయ్ ఆల్సో సెడ్ సేమ్.
0: లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి.
1: ద లైట్ ఇస్ దేర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, దట్ ఇస్ ద విజన్.
0: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
1: ద సన్ ఇస్ షైనింగ్ వెల్.
0: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
1: దౌ దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
0: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ది సన్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: బికాజ్ ద సన్ ఇన్ యూ మస్ట్ బి వన్ విత్ ది సన్ అవుట్ సైడ్.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: ఆర్ ఎల్స్ ఇట్ కాంట్ బి యూనిటీ వన్.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: But you sit in the dark room and open your eyes.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: You don't see any objects.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: Because there in the dark room there is no sunlight.
0: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: And here in sunlight there is no light within you.
0: కన్ను దృష్టిని, ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: Therefore the light of your eye and the light of the sun should be one.
0: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: The sunlight is necessary and the light in you is needed.
0: సూర్యలైట్ మనకి అక్కర్లేదని కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య, అంతర్ సూర్య, రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: Therefore outer sun and inner sun must be one, so as to see well.
0: కలుకనే దియో యోనో ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్
0: ది వాక్ అనేటువంటిది మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్
0: ఆన్ ద టంగ్. అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: But the dead body has eyes.
0: Kaani chudagalugutunnada?
1: But can it see?
0: Marinchina vaaniki chevulu kuda untunnayi.
1: Dead body has ears.
0: Kaani vinagalugutunnada?
1: Can he hear?
0: Ledu. Kaaranam emiti?
1: What the reason?
0: Ivanni indriyalu unnayi kaani lopala undinatundi vibration adi divya shakti. Aa divya shakti lekunda poyindi.
1: The dead body has all these senses, but there is no divine power vibration.
0: Kaanu chudalekapothunnadu.
1: Therefore he is not able to.
0: Chevulundi kuda nu vinalekapothunnadu.
1: No, ears are there, can't hear.
0: Kaaranam emiti?
1: What the reason?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: బికాస్ ది నేచర్ మాయమైపోయింది. ఇట్ చేంజ్ టోటలీ.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
1: ఎట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: ఐ గివ్ యూ సైట్.
0: అప్పుడు చెప్పాడు సూరదాసు.
1: దెన్ సూరదాస్ సెడ్,
0: స్వామి, కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes but are they able to see you?

0: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: Cheviyundi chevatulai ati manoharamaina nigana malimpa nerarairi.
0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: Enduku ee chevulu?
0: What for are the ears?
1: Chatala vale untunnayi chevulu.
0: Kani
1: nee murali gaanani vinagalugutunnara?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: They are like that of the cotton ball.
1: కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: Are they able to see you?
1: లేదు.
0: No.
1: నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: I want the eyes that would be able to
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: I need the ears that would listen to your melodious music.
1: ఈ చచ్చుడు అనే చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది డివైన్ ఫీలింగ్ వి షుడ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించద్దు. అది డివైన్ విల్.
0: డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుంది.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించడం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకును దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
0: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము
0: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వీ షుడ్ నెసెసర్లీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద
1: విండ్. గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీడే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యూ హావ్ పార్టేకెన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
0: ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: వెన్ వన్స్ వీ ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది స్పెల్లింగ్.
1: కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను ఆ మీనింగ్ తెలిసేంత వరకును ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they are never green, never fresh. Know that the novelty, uniqueness.
1: Gayatri mantram enni pariyayamlo cheppanu.
0: You repeat Gayatri mantra.
1: Kani oka pariyayam cheppinatundi dani maroka pariyayam vyathasanga untadi.
0: But though thing is same stated again, there is difference.
1: Goppatanamu nichyanudanamainatundi yokka padamulu.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever clean.
1: ఎప్పటికి అప్పటికి నూతనంగా ఉంటుంది.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new. అది
1: దైవత్వము, నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union. ఎందుకు చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ చింతన లేనటువంటి
1: ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటారు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటుంది, కిలకిల నవ్వుతుంటుంది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తీరు ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంటుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కలుపు ప్రకాశిస్తూ ఉంటాయి.
0: And therefore it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేసిక్ ఒక లాడర్
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu.
0: Pattanam
1: nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Gutta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
1: భజన దినా సుఖ శాంతి నై

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Simbo. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one. Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On a one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణం చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All said and done, it runs past that both heat and cold venture to give comfort to man.
1: కనుక ఉష్ణ శీతలములు మానవునికి సుఖం అందించేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి పరిస్థితికే ప్రాకృత సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఇస్తుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ All of them come to you in pairs.
1: Manavudu labhamunaku aanandistunnadu nashtamunaku krungipothunnadu.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: Bhushanaku krungipothunnadu dushanaku vicharapadutunnadu.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: Ivanni kudanu కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా సమతత్వముతో మానవులకు సుఖము అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుకొనుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏనాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi or one's intellect which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: జ్ఞానము పెరుగుకొలది మానవత్వం అభివృద్ధిగా అవుతుంది.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: సుబుద్ధిమాం మనుష్యేషు అని కేవలము మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: పులికర్ణము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: So also pig, which may talk, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals, and a set of principles to govern his life, would he be called a man. This is what the Upanishads have been telling.
1: Manavudu sukha vilashi.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరం కూడా ఆనందముని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ సెక్యూరింగ్ హ్యాపీనెస్.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడా లేకపోలేదు.
0: దేర్ ఈస్ ఇన్ దిస్ ఫ్రీక్ ఇన్ మ్యాన్స్ నేచర్ ఎ సైంటిఫిక్ బేసిస్.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈస్ టు రిడ్యూస్ ఎనీథింగ్ టు యాషెస్.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: సో ఆల్సో ఐస్ హ్యాస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: స్వీట్నెస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ షుగర్.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఫ్రమ్ మ్యాన్ హ్యాపీనెస్ ఈజ్ హిస్ నేచురల్ స్టేట్.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాం.
2: Ever since we were born, probably, every second of our existence, this has been our experience in our day-to-day life.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటాము.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయంలో చూచి అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందులకు సహజముగా అందుకొనలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: బై కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పార్ట్ ఆఫ్ విచ్ గో ఇన్ ద సొసైటీ అరౌండ్ హిమ్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ దీస్ టూ క్వాలిటీస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ మ్యాన్ కమ్స్ టు ఎ స్టేట్ వేర్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్పీరియన్స్ ద సెన్స్ ఆఫ్ జాయ్ విత్ ఇన్ హిమ్.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైన సుఖములను ఆశిస్తున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ హిమ్ మ్యాన్ ట్రైస్ టు సీక్ కంఫర్ట్ ఫ్రమ్ థింగ్స్ విచ్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ ట్రాన్సియెంట్.
1: ఈ ఆశించటమే రాగము.
2: నౌ దిస్ వే ఆఫ్ హిస్ టు సీక్ హ్యాపీనెస్ ఫ్రమ్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ ఈజ్ రాగ ఆర్ అటాచ్మెంట్.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: నౌ వెన్ హీ ట్రైస్ టు సీక్ సంథింగ్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ దట్ టర్న్స్ ఇన్ టు ఎ కేస్ ఆఫ్ హేట్రెడ్.
1: కనుక రాగద్వేషములు ఆశల వల్లనే లభించుతున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: Kanuka manavuni yokka sankalpamulu yendu ee aasalu kontha varaku aduplo pettukunnappude indriyamulu yokka maalinyamu parishuddham avutundi.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to these desires, he would be in a state where he can possibly secure happiness.
1: Duradrishtavachattu manavudu tana yendunna aanandanni మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ హిస్ ట్రూ నేచర్ హ్యాపీనెస్ విచ్ ఇస్ విత్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ హీ గోస్ హిదర్ అండ్ థిదర్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
2: హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ డ్యూరింగ్ ద డే అట్ ద ఆఫీస్ by way of doing his job. He comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ee manavudu aanandamu tanaku club lo ee card aatamlo labhistundi ani bhramistunnadu.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: mari kontha mandi aananda apeksha cheta cinemalaku velutunnaru.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: Tanu tanu aasinchina aanandamu cinemalo labhyamavutundani bhramistunnadu.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: Mari kontha mandi tama aananda nimittamai madyamunu sikaristunnaru.
2: Then you have that other category which takes to drinking.
1: Ivanni kudanu kevalamu vaari bhramane tappa తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: You have your pair of spectacles resting on your nose. You are ignorant of this fact. You start looking all around the house by way of locating these spectacles. You
1: never can find them. తన యందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: In the same manner, man has become forgetful of this happiness which is within him, and he starts making a search for it in the outside world.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కానీ శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన యందే ఉంటుందనే సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatuvanti aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు యచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యాక్రమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహము చక్రము, మనసు వాచ్మెన్, జీవుడు ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికునకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: సో వాట్ యు ఫైండ్ ఇస్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ జీవ గోస్ ఆన్ హిస్ ఆన్వర్డ్ జర్నీ బై లీవింగ్ దిస్ బాడీ అండ్ లీవింగ్ బిహైండ్ ద వాచ్మెన్.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవటానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌత్రి ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as the center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga marinatvanti jalamu, ye meghamulaganu, ye varshamulaganu, ye vankalaganu pravahinchi,
2: the water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: To take
2: the form of rivers, but one day the rivers again reach the ocean.
1: Matti nundi puttinatvanti yokka kunda edo oka vidhamuga తన యొక్క అంత్యములో మట్టికి చేరిపోతున్నది.
2: సో ఆల్సో ద పాట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ క్లే విల్ వన్ డే ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్ రీచ్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ దట్ ఆఫ్ క్లే.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: బట్ మ్యాన్ అలోన్ ఇస్ అన్ ఎక్సెప్షన్. హీ డజంట్ నో దట్ హీ హస్ టు గెట్ బ్యాక్ టు హిస్ స్టేట్, హిస్ ఒరిజినల్ అబోడ్, అండ్ హీ గెట్స్ బాగ్డ్ డౌన్. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead.
1: Kalukani manavudu aneka vidhamulekundi aapohakani tana yokka satya swaroopanni gaani tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: Konni raga dveshamulaku kuda nu guri avutunnadu.
2: He is also getting subjected to this sense of attachment and hate.
1: Ee raga dveshamulaku kaaranam enti?
2: What is the cause for these two?
1: Manavudu nirantaramu edo oka vastuvuno leka vyaktino chintistu untadu.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: Taanu nirantaramu ee vyaktini chintinchano aa vyakti oka vidhamaina aasaktiga maaripothundi.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనిటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done otherwise.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing, what is cause for this?
1: కోరికలే.
2: Cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకునేటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: So at the very outset, man must take it upon himself to place his curse on his mind.
1: Aite ee manasu ye vidhanga manam arikattukovataniki sadhyamavutundi.
2: But how can we possibly control this mind?
1: Chala mandi manasunu arikattukunnatuku margam emito gurtinchukoleka telusukoleka ayomaya paristhitilo manasunu marinta oka swechchaku guri kavistunnaru.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamaina kuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalanu yematramo arikattukonaka manasunu swadhinam chesukovadaniki prayatniste idi yematramo phalinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you'll not be successful.
1: Kanukane neenu appudappudu drishti dosamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vagdosamunu rakunda chusko.
2: Control your sight. See that you don't commit any sin by various
1: words.
2: Also, let not your sense of hearing go astray.
1: Kanukane adhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyadito dushitam karatunti vakku.
2: Your words should be free from untruth.
1: Himsadito dushitam karatunti dehamu.
2: Your body should be free from any acts of violence.
1: Ragadveshamulte dushitam karatunti yokka manasu.
2: And your mind should be free from attachment to anger.
1: Ee moodu pradhanamainatunti yokka sadhana sampatti.
2: Now these three one can accrue through a process of sadhana.
1: Kanukane manavattamulo pradhanamainatundi indriyamu.
2: So in man's nature senses occupy a primary place.
1: Ee indriyamulanu bhagavat margamulo pravesha pettinappude ee manasu sulabhamuga manaku swadhinam avutundi.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: Mana aadhyatmika ratnamunu dongilinchinatundi donga evaro mottamata gurtinchali.
2: Now first try to understand who this thief is who has robbed you of this adhyatmika jewel.
1: Ee aadhyatmika ratnamunu dongilinchinatundi vaadu manasu.
2: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: Kanuka ee donga ainatundi yokka manasunu manam sikkinchaka nirapadhi anukunte dehanni manam sikkinchukuntam.
2: So this mind, who is the culprit, goes scot-free and you are trying to punish the body which is blameless.
1: Kanuka motta motta manasunu manam sikkinchinappude taginatundi ratnam manaku labhistundi.
2: So when you punish the mind, then you can get the jewel in its possession.
1: Kanukane ee pavitramainatundi manasu galigi indriyamula cheta aanandanni andinchi nishchathamu నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పాత్ విచ్ ఇస్ సేక్రెడ్, వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్, వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్, యు బికమ్ సెల్ఫ్లెస్, యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్. దిస్ ఇస్ ద పాత్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: It has been stated in the Bible that the devotees, they are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali. Bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu. అతని వెతకనక్కరలేదు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వి నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ యాజ్ సచ్.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
2: నౌ టుడే యు ఫైండ్ గాడ్ హూస్ ఎవ్రీవేర్ ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ డివోటీ.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
2: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డివోటీ దట్ గాడ్ వాంట్స్?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: Inte kaadu manavatvanni prakatinchetunte adarsha putrudu kavali.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: Taanu ekkada chusina kudanu attu bhaktunni taanu vetukutu untunnadu.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati bhakta brindamulo atti bhaktulu chikkutuka chaala durlabhanga unnai.
2: But today you find that among the large numbers of devotees, to come across one such is an extremely difficult task.
1: Ee naati bhakta brindamulo navavarsana samayamlo yedustunnaru.
2: But today you find that among the devotees, where they should laugh, they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
2: So that devotee, where he feels that his sense of love, his sense of karma, his thoughts and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarvajivula yokka samattamanu, sarvula yokka bhagalaku, dukkamanu, prakatinche vanti yokka vyaktudu, bhaktu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti, పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
2: Such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. అనగా దేశం అనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితముగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body of
1: God. క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
2: Then gradually, from the state of the body, he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను ఆన్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, I'm the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్య వైపుపై విషయ పరిశీలనను కావిస్తూ వచ్చాడు.
2: And then, through his mind assist, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము.
2: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
2: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: He started recognizing such a truth.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి I and my father are one అన్నాడు.
2: And at this stage he said, I and my father are one.
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సంబంధం.
2: That is, there is this close bond of relationship between the father and the son.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు చక్కగా గుర్తించవలసినటువంటి.
2: Now every true sadhaka must try and understand the significance of these words.
1: ప్రతి ఒక్కరు కూడా భగవంతుని బిడ్డలే.
2: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
2: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
2: You don't have a goat born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
2: Or for a goat, you don't have a tiger
1: cub.
2: Just as you have the tiger cub in the womb of a tiger.
1: So in the same manner,
2: the son is born of the father, imbibing all the qualities of the father.
1: Kanuka naaku na tandriki yetti pedhamu ledu aneetundi satyanni gurtinchukunnappude holy ghost annadu.
2: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the holy ghost.
1: Kanukane so meka puttadu.
2: You don't have a goat born in the womb of a tiger.
1: Meka gadhamulo puli puttadu.
2: For a ghost, you don't have a tiger.
1: Puli garbhamulo puliye puttinattuga.

0: కనుకనే మనం దేహరీతిగా ఒక కర్మకలాపంలో మనం ప్రవేశించాలి.
1: సో త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ వి మస్ట్ ఎంటర్ యాక్టివిటీ ఆఫ్ కర్మ.
0: మానసికంగా నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
1: అండ్ దెన్ త్రూ ద మీడియం ఆఫ్ ద మైండ్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద ట్రూత్.
0: విచారణ శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
1: ఈవెన్ యాజ్ వి స్టార్ట్ డిబేటింగ్ అండ్ డిస్కసింగ్ దట్ విత్ఇన్ అవర్
0: తదుపరి బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి. రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
1: వి రీచ్ ఎ స్టేజ్ వేర్ విల్ సే దట్ విచ్ ఇస్ బ్రహ్మ ఈస్ ఇండీడ్ ద ట్రూత్ ప్రాపర్.
0: కనుక ప్రతి మహనీయుల యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
1: ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ దట్ ఓవర్ సెంచురీస్ మెన్ టెండ్ టు సెలబ్రేట్ అకేషన్స్ లైక్ దిస్ ఆఫ్ బర్త్డే ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ ద ఏజెస్ గాన్ బై.
0: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
1: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్ టెండ్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
1: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
0: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
1: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
0: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
1: This is not the significance of the occasion of Christmas.
0: ఇలాంటిదే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
1: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
0: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
1: These festive occasions do not mean that you feel contented by drinking in.
0: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
1: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
0: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్యం యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ది హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమౌంట్ ద మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆఖరి నిమిత్తమై జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించడం లేదు.
1: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
0: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించడం లేదు.
1: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్ హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
0: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్.
0: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
1: దిస్ ఈస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
0: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
1: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
0: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద డిస్టింక్షన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్?
0: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: నౌ దిస్ సర్వెంట్ హీ సర్టన్లీ హీస్ ఇన్ ద హౌస్ అండ్ హీ టేక్స్ హీ మేక్స్ ఎ రికగ్నిషన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్.
0: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
1: బట్ ద మాస్టర్ నోస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈస్ హిడెన్ ఆర్ ఆర్ హిడెన్ ద ట్రూలీ వాల్యుబుల్ వన్.
0: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
1: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు

0: take a look at the things around us without really knowing what is what.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు, సదాచారములు, తత్వవర్తనమైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: If we are the master instead, we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: కేవలము ప్రయత్నించటమే కాదు అటువంటి విలువైనటువంటి రత్నములు భద్రం చేసుకుంటారు.
0: We make an effort to secure them. Not merely that, after securing, we'll try and make them a permanent possession.
1: ఈనాడు ఎవరికి వారు మనం ఈ విలువైనటువంటి యొక్క గుణములను మనం భద్రం చేస్తున్నామా, లేక అనిత్యము అకాష్టము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
0: Each one can make a question of this nature. Are we making, or am I making an effort to secure my priceless possessions? Or am I going after the fleeting pleasures of the world?
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పైస్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
0: That lamp which sheds light all around, if it is kept at a high point, the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంత ఎందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగం అయిపోతుంది.
0: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుక నీ దివ్య భావములు అనేటువంటివి, ఆత్మభావములు అనేటువంటివి, పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
0: So also, what you call the noble traits in you, all the qualities associated with the Atma, I have reflected in your thoughts, in your behavior, it's only when you put them at a high point, in the form of your having put them into practice as such, will others be able to secure them.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటుకొని ప్రయత్నించాలి.
0: So man must make an effort to give coverage, to give a sort of publicity.
1: ఇటువంటి విలువైనటువంటి యొక్క భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
0: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: అదే విధముగా తన యందున్నటువంటి దివ్య మణులను,
0: where there is good, there is bound to be bad in the form of a shadow.
1: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: It's not possible for anyone to be free from his shadow.
1: కనుకని ఈ జీసస్సునకును అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
0: సో వి ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ జీసస్ లైఫ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ ట్రబుల్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఫర్ హిమ్.
1: కట్టెలకు తనను అనుసరిస్తూ తనను ఆచరిస్తూ తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
0: సో వి ఫైండ్ దట్ ఇన్ ద ఎండ్ దోస్ వెరీ సేమ్ డిసైపుల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్, who were following him and who were attached to him, they in turn turned against him.
1: Upakariki apakaramu leka upakariki upakaramu nepamennaka cheyivaru nerpai upakariki upakaramu viparitamu kaadu cheya.
0: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పడి ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
0: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఎ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
0: ఇన్ ట్యూన్ విత్ దిస్, జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
0: సో వి ఫైండ్ దట్ దిస్ ట్రూ నోబుల్ ట్రైట్ ఇన్ హిమ్ ఈజ్ నౌ షైనింగ్ ఫోర్త్ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ దేర్ఫోర్ make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
1: Manchiki chedda anetundi eppudu kuda untundadu anedi meeku telusunu.
0: You know full well that where there is good, there is bound to be bad attached.
1: Kani alanti paristhithilo manam e maatram kudanu velukanje veyyaradu,
0: but
1: balahinulu kaaradu.
0: Even in such moments we should not be reduced to the state of weaklings.
1: Manam cheyyatundi pani
2: పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
3: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead whatever be the consequences or repercussions.
2: ఇటువంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
3: Such an individual, Jesus, who immortalized himself by following such a path.
2: కాని అతి పవిత్రమైనటువంటి వాని యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
3: బట్ వి హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ సచ్ ట్రూ సేకర్డ్
2: సత్యాన్ని గుర్తించాలి.
3: టుడే వి మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
2: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
3: We really need not going for this securing respect.
2: Premane hrudayani hrudayani cheerchetundi.
3: It is love which brings one heart closer to another.
2: Kanukane dayagala hrudayame daiva mandiram annadu Jesus.
3: That's why Jesus said the heart of compassion is the temple of God.
2: Kevalam karuna sanubhuti leinatundi hrudayamu idi raatito samanam annaru.
3: He also said that a heart which is hard to the extreme is really like a rock.
2: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
3: He also said the main quality of man is a sense of being showing gratitude.
2: కనుక మనము దేని ఎవరి ద్వారా మనం అందుకున్నాము దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
3: So what we have received from an individual we should never forget.
2: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
3: Such were the lessons being taught by Jesus.
2: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమంతా అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
3: So today, when you are trying to celebrate the birthday of Jesus, you should not feel that by merely enacting some dramas, singing some songs or bhajans is the true way of celebrating.
2: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనప్పుడు మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
3: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
2: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
3: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
2: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
3: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
2: Prata Vidyarthini yokka sangham idi.
3: This is an association of the old students of the college.
2: Sangham anaga 10 mandi chernatunte yokka gumpu.
3: Now an association would connote a collection of individuals like
2: ee 10 mandi cheri 10 margamulu endu narchaka 10 mandi kudanu oka margamulo pravesichesetundi sangham.
3: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move collectively.
2: Kevalamu okka maatame kaadu okka baatane kaadu okka maata paina kuda nu nilavali.
3: Not merely that they must try and take up one path as such.
2: Sangamanaga deeniki pratyekichinatundi okka panchabhoota swaroopam ledu.
3: They should also be bound by one word.
2: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
3: సొసైటీ డస్ నాట్ మీన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఇస్ ది ఇండివిజువల్స్ విచ్ గివ్ ఎ మీనింగ్ టు ఏ సొసైటీ.
2: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
3: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆల్ ది మెంబర్స్ ఆర్ గర్ల్ స్టూడెంట్స్.
2: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
3: నౌ దీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ విమెన్.
2: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారం చేయాలి.
3: Now we must try to understand the different meanings normally attached to the word woman.
2: ఇప్పుడు God అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
3: Now we normally talk of God. How many alphabets make up this word
2: God? G-O-D. మూడు అక్షరములు చేస్తే God అయింది.
3: The word God is made up of these three component alphabets, G, O, D.
2: అదే విధముగానే తెలుగు నందు సంస్కృతం నందు ఇంకా అన్ని భాషలు ఎందుకునో ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేరుతూ వస్తుంటాయి.
3: ఇన్ ద సేమ్ మేనర్ ఆదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ఎ వర్డ్.
2: ఇక్కడ స్త్రీలు స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటాయి?
3: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమన్ స్త్రీ స్త్రీలు ఇస్ ప్లూరల్.
2: స్త్రీ అనేటువంటి పదంలో సకార తకార ప్రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
3: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have three of these syllables sa ta and ra.
2: Ta ta ra
3: sa ta ra.
2: Sa anaga motta mota satvikam.
3: The first word, the first syllable sa stands for satvik.
2: Ta tamo gunam.
3: The second ta for tamo guna.
2: Ra rajo gunam.
3: The third ra for rajo guna.
2: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
3: So the word three stands for an individual where you have all these three gunas.
2: Ikkada sakaram. Sakaram anaga emi? Satvikam anaga emi?
3: First one, sa, standing for satvik. What do we mean by this?
2: Mruduvainatvanti bhasha.
3: Words which are sweet.
2: Madhuramainatvanti vaku.
3: Words which are melodious.
2: Vinaya vidheyato koodinatvanti yokka pravartana.
3: And conduct which has its hallmark humility and obedience and all the good traits.
2: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారము యొక్క అర్థములు.
3: All these come under this single syllable sa standing for
2: satvik. ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటుంది.
3: Now this occupies the primary spot in this word.
2: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
3: So the స్త్రీ should have as a first thing words which are sweet.
2: Vinaya vidhetanu prakatinchali.
3: They should have humility and obedience.
2: Satyila sampattini poshinchali.
3: And they must try and foster and progress good qualities, good traits.
2: Ee vidhamainti yokka pravartanato koodinatvanti sakaram.
3: So all these could be put under this word sa.
2: Inga sakaram. Ee sakaram anaga emi?
3: Then we come to this second of these syllables sa. What does it mean?
2: Siggu.
3: A sense of
2: vidiyamu,
3: shyness,
2: bhayamu,
3: and a sense of fear.
2: Ee moodu kudanu streelaku rendava sthanamlo unde teerali.
3: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear,
2: moodava sthanam nandunnatundi rakaramu, idi rajoguna sambandhamainatundi,
3: also a part of one's nature. The third one is rajoguna.
2: Ikkada dhairyamu,
3: courage or bravery,
2: tyagamu,
3: sacrifice,
2: chausiryamu,
3: good conduct.
2: అనగా ఇక్కడ ధైర్య సాహస త్యాగములంతా కూడా చేరినటువంటి ఉంటుందా?
3: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్, ఆల్ కమింగ్ టుగెదర్.
2: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము ధైర్యం అనేటువంటి గాడు పెట్టెనుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ తగిలించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
3: సో వాట్ దీస్ priests or the women folk are doing this. At the rear, they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle, they have this sense of shyness and this sense of, a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
2: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
3: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
2: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము సాహసము స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
3: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
2: avasarame. Idi kuda no avasarame.
3: We do need them, no doubt.
2: Ee naadu streelalo aa dhairyamu aa sahasamu aa swechane lekapothe varu samajanni sadhinchaledu.
3: Today of course if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
2: Aithe eppudu ee gunanni manam vinyogichali?
3: But when should we put them out? Under what circumstances?
2: Idi మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
3: వి మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వి హావ్ రీచ్డ్ ఎ సర్టన్ స్టేజ్.
2: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
3: Now, even in warfare, there are certain methods and options.
2: Sama, dana, veda, dandopayamulu ani. Kanuka mottamota manchiga danu sadhistu raavatamu, daniki ibbandulu kaliginappudu ee daiya sahakalanu upayoginchukovatamu avasaram.
3: So the first is, you first adopt a softer approach. If that doesn't come through, then you tend to become harsh and make a success of your venture.
2: Aithe mana kalasala yokka విద్యార్థినను మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినను మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
3: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
2: మొట్టమొదట సకారం అనేటువంటి దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
3: So be armed with the weapon called the sakara.
2: Mrudhumainatvanti matalu.
3: Your words sweet and melodious.
2: Madhuramainatvanti yokka palukulu.
3: And let your words be such as
2: to be vidhiyato koodinatvanti yokka gunamulu.
3: Let your traits be such as full of obedience and humility.
2: Deenni manam mottamota aadharam chesukovali.
3: These two should come ahead of the rest of it.
2: Appude kattakadapataga dhairyamu sahasamu స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్టకడపడది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
3: అండ్ దెన్ ఇన్ ద రేర్ షుడ్ కమ్ యువర్ సెన్స్ ఆఫ్ కరేజ్, యువర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ యువర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ వెంచర్సన్. నౌ యూ టాక్ ఆఫ్ ఫ్రీడమ్, వెన్ షుడ్ యూ పుట్ దిస్ టు గుడ్ యూజ్?
2: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
3: ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
2: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
3: Freedom does not mean moving in a free way.
2: Sarvatra daivatvanni kutinchukunnatvanti yokka ekatvamlo manamu ee vidhamainatvanti yokka swechchana manam anubhavinchali.
3: Recognizing the divinity which is imminent everywhere, that connotes freedom.
2: Adi nijamainatvanti vidya.
3: That is the true form of education.
2: Kanukani vidya tatobhyam putatma ani cheppindi shastra. Vidya tatobhyam putatma. కేవలం విద్య ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
3: Therefore the Shastra says that merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
2: తపస్ అనగా ఏమిటి?
3: What is this word tapas mean?
2: తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
3: Tapas does not mean you stand on your head.
2: తత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
3: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
2: ఇది విడివిడిగా మనం ఆచరించకుండ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
3: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious
2: way. అంతే కాదు మనోవాక్యములను కూడా ఏకం చేయాలి.
3: Also there should be a perfect harmony between the thought, word and deed.
2: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
3: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
2: The proper study of mankind is man.
3: True nature of man in the form, the proper study of mankind.
2: Words to action. Okkatai povali.
3: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
2: Idi nijamaina tapasu.
3: This is the true form of tapas.
2: Manam aranyaniki povanakkarledu.
3: We need not go to the
2: forest. Sarvasanga parityagulu kanakkarledu.
3: We need not renounce everything.
2: Aalu pidallu vadalanakkarledu.
3: We need not leave behind the family.
2: Mana inti ande undi mana duties manam anusaristhu mana kartavya karmalu manam aacharistu ee pavitramainatvanti yokka moodinti yokka ekatvaniki tagina prayatnam cheyali.
3: Very much being part of the household, by living there we are, we can still try and undertake a tapas in the true sense of the term.
2: Kani ee naadu aa vidhamainatvanti yokka వాతావరణం కోల్పోయినాం.
3: But today we have lost sight of such a situation.
2: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
3: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
2: Manam chadivinadi chaduvu kosam kaadu.
3: What we study is not for the sake of study.
2: Chaduvunu sanskaram kosam.
3: స్టడీస్ ఇన్ టర్న్ షుడ్ లీడ్ అస్ ఆన్
2: సంస్కారమును ఆచరించే కోసం.
3: టు సంస్కార, ఏ ఫార్మ్ ఆఫ్ లైఫ్.
2: ఈ ఆచరణ సమాజం కోసం.
3: అండ్ దట్ లైఫ్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ యాక్షన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద
2: సమాజము సార్థకత కోసం.
3: అండ్ ద సొసైటీ ఇన్ టర్న్ ఈ గివింగ్ యువర్ వే టు శాంక్టిఫై యువర్ లైఫ్.
2: కనుక మనము విద్య విద్య విద్య అంటే ఈ లౌకికమైనటువంటి విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరం.
3: సో ఈవెన్ యాజ్ వి టాక్ ఆఫ్ విద్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ ఎడ్యుకేషన్, వీ షుడ్ నో దట్ ది ఆధ్యాత్మిక విద్య ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్.
2: ఈ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి.
3: సో అలాంగ్ విత్ ది సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇఫ్ యు హావ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ టు ఇట్స్ లైక్ ద కమింగ్ టుగెదర్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్.
2: రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది.
3: That bird which has got two wings will be able to soar up in the sky.
2: Rendu chakramulu kaligineatundi rathame road paina prayanam salapagalugutundi.
3: Likewise that vehicle which has got two wheels can possibly roll along.
2: Adhe vidhamugane manavunaku ee laukika aadhyatmikamu rendu kudalu undinappude ee sukha jeevanamu anubhavinchadaniki veelavutundi.
3: So also for man when he has this worldly as well as the spiritual element guiding him,
2: mana udyogam chesi dharamunu sampadinchadanto paatu గుణమును కూడా సంపాదించాలి.
3: హిల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్ వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
2: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
3: మనీ కుడ్ బి యువర్స్ టుడే బట్ గాన్ టుమారో.
2: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
3: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
2: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, morality comes and goes.
3: That's why I often tell you, money comes and goes, morality comes and grows.
2: Kanuka money tho paatu morality kudanu manam penchukovali.
3: So along with money we should also try and foster morality.
2: Samaja sevalo ee vidyarthinulu palgonali.
3: Our students should jump into activities relating to the society.
2: Vidyarthinulandikunti varilo praveshinchi variki aadarshavantamainatundi jeevithanni bodhinchi వారిని సరైన మార్గంలో అవలంబింపచేసినప్పుడే మన విద్య సార్థకమవుతుంది.
3: వన్స్ యూఆర్ ఎడ్యుకేటెడ్, వన్స్ యూ ప్లంజ్ ఇన్ టు సచ్ యాక్టివిటీస్ అండ్ షో టు ది వరల్డ్, షో టు ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ వాట్ యువర్ ట్రూ లైఫ్ కుడ్ పాసిబ్లీ బి లైక్, దేరిన్ వి ఆర్ సాంక్టిఫైయింగ్ వాట్ వి హావ్ రియల్లీ లెర్న్డ్.
2: చదువుకున్న వారంతా ఒకవైపున, చదువు లేనిటువంటి అమాయకులంతా మరొక వైపున అయితే ఈ జగత్ ఏమాత్రం కూడా శోభించదు.
3: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
2: కలిపినప్పుడే ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
3: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
2: దానిని divinity is, unity is divinity అన్నారు.
3: That's why it's been said, unity is divinity.
2: కనుక unity కావాలి. మరి divinity, divinity, divine, divine, divine, divine. Divine, divine అంటే ఇప్పుడు deep wine కాదు, divine. యూనిటీ అది నిజమైనటువంటిది.
3: సో ఇట్ ఈస్ యూనిటీ, ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ షేరింగ్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ వాట్ కనౌట్స్ డివినిటీ. ద వర్డ్ డివినిటీ డస్ నాట్ రిఫర్ టు డివైన్ డివైన్. ఇట్స్ నాట్ టు బి టేకెన్ టు బి డీప్ వైన్ యూ గెట్ ఇమ్మర్స్డ్ అండ్ యూ డ్రింక్ డీప్ అండ్ దెన్ యూ
2: మొట్టమొదటి ఈ డివినిటీ పైన కాన్ఫిడెన్స్ ఫెయిత్ రావాలి.
3: సో ఇట్ ద వెరీ అవుట్సెట్ యూ మస్ట్ హావ్ అబ్సల్యూట్ అండ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ.
2: మానవునికి ఒక విధమైనటువంటి విశ్వాసం ఉంది.
3: Every individual is endowed with this element of faith.
2: విశ్వాసము లేనిటువంటి మానవుడు జగత్తులో లేడు.
3: There is no individual in this world who does not have this element of faith.
2: విశ్వాసము లేదు అనేటువంటి వాడు శ్వాసం లేని వాడు.
3: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
2: faith in him. ఈ విశ్వాసము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
3: So where you have this faith, you certainly have this element of love.
2: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసము రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
3: And where you have love and faith together, you have peace.
2: ఎక్కడ శాంతి మనకు ఉంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
3: And where you have peace, you see the manifestation of truth.
2: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంది.
3: Where you have truth, you have bliss.
2: ఎక్కడ ఆనందము అక్కడే దైవం.
3: And where you have bliss, you have God.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is God. ఐ ఆనందమునకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
3: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
2: Kanukane, daivam anaga em chitte, poorna aanandame daivam.
3: So what you mean by God is nothing but a state of total bliss.
2: Manavudu kudanu aanandanni aashistunnadu. Aananda pipasiga unnadu kanaka manavudu kudanu daivam.
3: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point. He is also a form of God.
2: Tanu daivamuga unnadu kanakane aanandanni aashistunnadu.
3: Because he is akin to God or he is God, he seeks happiness.
2: Kanuka manavudu anetuvanti vaadu ఆనంద పిపాసి, ఆనంద స్వభావం.
3: So man is that individual or that entity which aspires for
2: నిరంతరము ఆనందముతోనే దైవత్వాన్ని చింతించాలి.
3: It is through this medium of happiness or bliss that you can think of God.
2: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అంటే ఆనందముతోనే ఉంటుండాలి.
3: So where is this concept of unity or coming together?
2: Happiness is union with God.
3: It is happiness is union with God.
2: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
3: ఇట్స్ ఓన్లీ త్రూ గాడ్ దట్ వీ కెన్ సెక్యూర్ ట్రూ హ్యాపీనెస్.
2: మరి ఏ పదార్థమునందు కూడా మనకు ఆనందం లభించదు.
3: వీ కాంట్ సెక్యూర్ హ్యాపీనెస్ త్రూ ఎనీ అదర్ మెటీరియల్ థింగ్.
2: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైంది కానీ సరైన ఆనందం కాదు.
3: ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు సెక్యూర్ సమ్ డిగ్రీ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ టెంపరరీ. ఇది ఒక
2: స్వప్న దృశ్యాలు.
3: దిస్ ఇస్ ఎ డ్రీమ్ వరల్డ్.
2: స్వప్నంలో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాం, తెల్లవారేటప్పటికి ఏమాత్రం లేదు.
3: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
2: కనుకనే ఈ నాటి మానవులు, ఈ నాటి సాధకులు సుఖదుఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కాని అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
3: So today's man should make an effort to try and weigh everything in the proper perspective, the good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken to the God.
2: Bhagavadmayanga manam bhavinchali.
3: Everything should be taken towards God.
2: Deeniki okkate okkati margam.
3: There is only one way of doing this.
2: Deenine liberation antu vacharu.
3: This is what has been called liberation.
2: Deenine immortality antu cheptu vacharu.
3: The same has been talked of as
2: mokshamu ani cheptu vacharu.
3: They also talk of moksha or liberation.
2: Ee mokshamu anukunna, immortality anukunna, deeniki margam emiti?
3: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
2: What is the way to immortality?
3: What is the way or path to immortality?
2: Removal of immorality is only way to immortality.
3: The removal.
2: మనలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
3: The removal of immorality is immortality. This is what has been said about immortality.
2: Kanuka ilanti immoralities nanta kudanu venukoku teesi vesi tana jeevitamunu nirmalamaina nischalamaina nisvarthamainatvanti yokka aartiga tanu nirupinchukunnatvanti vaade Jesus. Anduvalane aneka aartunu anni rakamulaga choopisthu vastuntaru.
3: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
2: Ee secret heart anetuvanti danni manam telusukovali.
3: It is this secret heart that we'll have to nourish.
2: Heart undi manaku prayojanam emi?
3: We do have a heart, but what's the use?
2: Kaadu Jesus yokka heart ga mana heart ni teesukovali.
3: We should make our heart that like that of Jesus.
2: కనుకనే మొట్టమొదట మనమందరం కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
3: సో వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రేయర్ దట్ యూ మస్ట్ కీప్ ఆఫరింగ్? యూ మస్ట్ బిగిన్ బై సేయింగ్ ఐ ఆమ్ ఇన్ ద లైట్. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
2: Swami, Swami, Swami, అనుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. Swami, నీలో చేరిపోవాలి.
3: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
2: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
3: యు మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ స్వామి.
2: చక్కెరలో నీరు కలిపినా నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటారు.
3: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
2: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
3: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
2: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
3: Make an effort to say that you become part of God.
2: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
3: సో యూ హ్యావ్ టూ సచ్ పాత్స్ లేడ్ డౌన్ ఫర్ యూ ఫ్రమ్
2: నీవు దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
3: సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
2: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
3: వైల్ ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పాత్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
2: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమున చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటిలాగా నీవు సాధించు.
3: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
3: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పార్ట్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్ జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
2: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెసెంజర్స్.
3: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. నౌ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ జీసస్ వాజ్ ద ఓన్లీ మెసెంజర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
2: దైవం ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
3: అండ్ అగైన్ ఇట్స్ నాట్ అస్ ఇఫ్ జీసస్ అలోన్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ సన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
2: జీసస్ అండ్ ది ఫాదర్ ఇద్దరు ఒకటైనారు మాత్రమేనే కాదు, మీరు దైవము ఒకటైపోతారు.
3: సో ఇట్స్ నాట్ అగైన్ అస్ ఇఫ్ జీసస్ అండ్ హిస్ ఫాదర్ బికేమ్ వన్. All of you also would become one with God.
2: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
3: So he merely came as a representative of mankind at large and proclaimed this message.
2: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
3: So it is these sacred thoughts, such noble ideals, which must inspire us on occasions like this, not a mere celebration in an outwardly form.
2: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
3: So today you have a congregation of individuals drawn from all parts of the world.
2: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమల కోర్చి ఇన్ని విధమైనటువంటి బాధల కోర్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశంలోకి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
3: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు ఎ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. హావింగ్ కమ్, హావింగ్ స్టేడ్ హియర్, యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
2: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్లా ఉంటుండాలి అనేటువంటి యొక్క భావం చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
3: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
2: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
3: Here, understand one small thing.
2: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరాత్మను చక్కగా గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
3: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
2: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది కాని క్రింద మాత్రం పడదు.
3: వే యూ హ్యావ్ ఎ లైట్ అటాప్ ఎ టవర్, యూ విల్ ఫైండ్ ద that in the immediate vicinity of this light there is darkness.
2: Ade vidhamgane ekkada divyattam untuntado ekkada pavitram untuntado aa chuttu kontha varakuno ee cheekati kuda untuntadi.
3: And the light could be seen and spread or shed all around. In the same way, where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity,
2: kontha baita prapancham yokka sthitigatulu kuda nu chakkaga artham chesukunte దీని యొక్క సత్యం మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
3: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ దిస్. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ఎ లిటిల్ డీపర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రివైల్ జనరలీ యాజ్ ఎ హోల్ విల్ బి రిచర్ బై దట్.
2: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
3: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ సీట్ అవర్సెల్వ్స్ ఫర్ 24 అవర్స్ ఇన్ ద డే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్ వీ కెనాట్ రియలీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎయిర్ కండిషనింగ్ అపరేటస్.
2: ఒక్క గంట అయినా కూడా బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
3: Whereas, just for 1 hour, we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts. Then we come back and sit in the room. Then we'll understand the worth of this air conditioning unit.
2: అదే విధముగానే స్వామి స్వామి స్వామి స్వామి స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
3: So in the same manner, there are thousands living in this ashram who keep talking of Swami, Swami.
2: ఈ స్వామి యొక్క తత్వము చాలా దగ్గరగాను అనంత కాలంగా ఉండటం చేత క్రమక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
3: So having become a sort of permanent entity, having been in a position to be close to Swami for a long period of time, they tend to lose sight of the majesty of స్వామీస్ నేచర్.
2: ఇది ఎక్కడ ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవాడికి అన్నప్రాసము అని మనం చేస్తాం.
3: నౌ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్, ఎ స్మాల్ చైల్డ్ ఈజ్ ఫస్ట్ గివెన్ హిస్ ఫస్ట్ మాసల్ ఆఫ్ ఫుడ్.
2: మొట్టమొదటి పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
3: నౌ వెన్ హీస్ ఫస్ట్ గివెన్ ఫుడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ పార్టేక్స్ ఆఫ్ ఇట్ విత్ గ్రేట్ రిలిష్.
2: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
3: At that point of time, the father and mother get delighted.
2: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
3: Then they are also given to a sense of hunger.
2: స్వామి క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తాడు.
3: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
2: ఒక్క మెతుకు తిన్నప్పుడు అంత ఆనందించినటువంటి వాడు ఇన్ని మెతుకులు తిన్నప్పుడు ఎంత ఆనందించాలి.
3: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
2: Kani karanam emiti,
3: but you are not given to that
2: adi hunger. Anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname
3: that day
2: lo marpu ledu kani taralo vachindi marpu.
3: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonders. The reason, the change that has come over the individual. I'll also give one more illustration and then close my discourse.
2: Side by side, ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది.
3: Now, you have, adjacent to each other, one side you have got a big hotel.
2: పెద్ద హోటల్.
3: A big hotel, a reputed one.
2: రెండో దానికి ఆనుకునే ఒక మెడికల్ షాప్ ఉంటుంది.
3: And then alongside this hotel, you have got a medical shop.
2: ఇక్కడ భోజనం చేయటము ఈ అధీనమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
3: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
2: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు? సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడేక్ వచ్చేస్తుంది.
3: Now this bearer, a server in the hotel, by virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache, and he feels it in the
2: middle. ఈ హోటల్ సర్వర్ వచ్చేసి ఈ యొక్క మెడికల్ షాప్ లో వచ్చి నాకు హెడేక్ గా ఉంటుంది టారిడోన్ పిల్లింది సార్ అంటాడు.
3: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I have got a headache, please give me a taridon pill.
2: ఈ షాప్ వాడు మెడికల్ అంతా షాప్ లో ఉండి మందులు అమ్మి అమ్మి వాడికి హెడేక్ వచ్చేస్తుంది.
3: So now the shopkeeper, He has been selling medicines. He has been spending all his time in the shop as such.
2: ఈ హెడేక్ వచ్చినటువంటి షాప్ వాడు హోటల్ పోతాడు, సార్ నాకు హెడేక్ గా ఉంటుంది, ఒక హాట్ కప్ కాఫీ ఇవ్వండి సార్ అంటాడు.
3: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache. Please give me a hot cup of coffee.
2: ఈ హోటల్ వాడికి హెడేక్, షాప్ వాడికి హెడేక్, హెడేక్ ఒకటే.
3: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
2: కానీ మెడికల్ షాప్ వాడి హెడేక్ కాఫీతో నివారణ అవుతాను, హోటల్ వాడి హెడేక్ సడన్ ఫిల్తో నివారణ అవుతాను.
3: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a Saridon pill.
2: అదే విధంగాని ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
3: So in the same way, the shopkeeper feels that his own medicines wouldn't cure him.
2: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడేక్ పని చేయదు.
3: So also the hotel man feels that his cup of coffee
2: కారణం
3: ఏమిటి? What is the reason?
2: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
3: The reason is that he day in and day out, he is immersed in that task of his. He is not able to understand the value of what he is doing.
2: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
3: So in the same way, everybody and all people are in God.
2: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
3: They are experiencing God every second.
2: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
3: But they are not able to understand the significance.
2: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
3: When for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
2: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
3: Another illustration over here.
2: స్వామి ఇక్కడ ఒక రెండు గంటల నుంచి కూర్చున్నాడు.
3: Swami has been sitting here for the last 2 hours.
2: ఇంతసేపు మీరు చూసినా కూడాను దీనికి ఒక ఆశ్చర్యంగా ఉంటుంది.
3: Now even if you have been seeing him for 2 hours, you are not given to a sense of wonder.
2: మీరు రూముకు వెళ్లి ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
3: Now you go back to your room, sit in meditation. And there, even for a fleeting second, if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me his darshan.
2: అనగా సహజానికి విరుద్ధమైనప్పుడే ఆశ్చర్యం వస్తుంది.
3: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
2: ఈ ఆశ్చర్యము స్థిరమైంది కాదు.
3: Now this sense of wonder is not
2: permanent. సహజానందాన్ని పొందాలి.
3: You try to experience that happiness which is
2: ఈ దేహంతోనే ఉంది, దేహంతోనే అనుభవించి దేహానందాన్ని పొందాలి.
3: So experience that happiness which is natural to you. That is through the medium of this body.
2: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
3: It is to secure this permanent happiness through the medium of his body that Jesus undertook all that he did finally. Going around the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
2: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకత పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, వేర్ఎవర్ యు మే బి, వాట్ఎవర్ యు మైట్ బి డూయింగ్, వాట్ఎవర్ యు మైట్ బి థింకింగ్, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Thank you for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేను.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్ని పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను

0: అది లేకుంటే ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: We are acquiring no education, no doubt, but yet it is not yielding the proper objective, the purpose for which it is intended. What is the use in acquiring such education?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: కాని ఫిజికల్ తగినటువంటి యొక్క ఇది అది కాదు. అంతర్ముఖమైనటువంటి యొక్క భావము, బహిర్ముఖమైనటువంటి యొక్క తేజ, రెండు కూడాను ఒక్కటిగా ఉండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్, ది అవుట్వర్డ్ ప్రోగ్రెస్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఇన్నర్ అండ్ ఔటర్ అడ్వాన్స్మెంట్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: కానీ అట్టి గుణమే లేకపోతే ఇవన్నీ కూడాను ఒట్టి నిష్ప్రయోజనమైనటువంటివి.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatuvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni unity ayinappude divinity manaku labhistundi.
1: When once we find unity, you'll be able to experience divinity.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థం మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: The true education will never confine you, will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropkara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: Ekkadiki vellina kudanu tanaku edaina oka swartham unnada ani vichinchistunnaru.
1: Today, wherever we go, our thought would be self-centered or selfish.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈజ్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు ఆ చైతన్యం ఉండటం చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి. And therefore it is said that God dwells in all of the living beings.
0: ప్రతి మానవుడి యందు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: This self atma is present in every human being.
0: Atma is sarvabhutanam.
1: The same self is present in all of the living beings, the creatures.
0: కనుక నీవు ఆ స్వత్వాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పరార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: Therefore, you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: ఈనాటి విద్య అంతా కూడా స్వార్థం, స్వార్థం.
1: The modern education is making everyone selfish.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: You will have the true education if only you give up this selfishness.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయం పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: When once you get rid of this selfishness, your heart will be sacred.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: Therefore, to begin with, the self.
0: రెండవది హెల్ప్.
1: Next stage, help.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కాని కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, అండ్ యూ కెన్ నాట్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్

0: out these three.
1: పశుపక్షి మృగాదుల యందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
0: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
1: కానీ ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
0: This selfless attitude is prevalent in mankind.
1: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
0: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ ద ట్రూ హెల్ప్.
1: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికిన ఒక్కటి కూడా మనకు చిక్కదు.
0: దీస్ థింగ్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ బర్డ్స్, అనిమల్స్ అండ్ బీస్.
1: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
0: మ్యాన్ హ్యాస్ ద వాల్యూ ఇఫ్ ఓన్లీ హ్యాస్ క్యారెక్టర్.
1: అది లేకుండా ఉండిన వాడు మనిషే కాదు.
0: Without character, you cannot call him a human being.
1: Kanuka manamu danni kapatukovadaniki tagineetundi chaduvulu manam chadavali.
0: Therefore we should acquire knowledge and education to maintain and uphold our character.
1: Manam enni chaduvulu chadina kani jobulu nimpukovadam kosam kadu.
0: We should not study only to fill our pockets with money.
1: Kanuka money manaki em chestundi?
0: What is it that money is going to do?
1: భవనాలు కట్టించవచ్చు.
0: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
1: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
0: యూ మే గెట్ ఎ గుడ్ నేమ్.
1: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
0: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ, ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
1: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
0: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
1: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాదు.
0: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్, బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
1: పశువు అని చెప్పవచ్చు.
0: వీ కెన్ సే దట్ ఈస్ జస్ట్ అన్ అనిమల్.
1: కనుక అనిమల్ అయినా మేడం దానికి ఒక సీజన్ అండ్ రీజన్ ఉండదు.
0: అనిమల్ ఎట్లీస్ట్ మచ్ బెటర్ బికాస్ అనిమల్ హ్యాస్ ఎ రీజన్ అండ్ ఎ సీజన్.
1: కానీ ఈ మనిషికి నో రీజన్, నో సీజన్.
0: మ్యాన్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో రీజన్, హ్యాస్ నో సీజన్.
1: ఎక్కడ పోయినా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
0: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్ is totally selfish.
1: ఈ స్వార్థం వచ్చినప్పుడు మనం అంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
0: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
1: అందరి ఎంత కూడాను ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
0: Therefore the character is most important.
1: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మమునే ప్రధానమైనటువంటి పునాదులు.
0: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
1: ఈ రెండు కూడా ఒకటైపోతాయి మరి.
0: Both of them however get unified.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: There is no dharma beyond satya.
1: సత్యం అనే పునాది ప్రణయం.
0: Basing on the foundation of truth.
1: ధర్మం అనే భవనము నిలిచి ఉంది.
0: The building of dharma righteousness stands.
1: సత్యమే కూలిపోతే ధర్మం అనే పేరే కూడా ఉండదు.
0: When once the foundation of satya is gone, the building dharma cannot continue to exist any longer.
1: కనుక ఈ సత్యధర్మం రెండు కూడాను మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
0: దేర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సత్యధర్మ ప్రేమం ఈ రెండు చేరినప్పుడే ప్రేమ బయలుదేరుతుంది.
0: వెన్ వన్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ ప్రేమ ఆర్ లవ్.
1: పదములు నేను పదము సున్న.
0: Without such a dharma and prema, what for? By occupying exalted high positions in society.
1: Satya dharma prema chantulu lekunna.
0: Without truth, dharma, love and peace.
1: ఈ మూడు లేకుండా పోతే అసలు శాంతి మనకుండదు.
0: You will not have the true peace in the in true spirit of the term.
1: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
0: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
0: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
1: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
0: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
1: మనకు కష్టమే లేవు.
0: There will be no difficulties.
1: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
0: Man is really meritorious.
1: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటి వాడైపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, హీస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టుడే.
1: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వితౌట్ దీస్ టూ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ క్వాలిటీ.
1: లేక దానవుడైనా కావచ్చు, లేక హనుమనుడైనా కావచ్చు.
0: ఎయిదర్ హీ బికమ్స్ ఎ డెమన్ ఆర్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: దేర్ఫోర్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యువర్ సత్య అండ్ ధర్మ.
1: మానవ.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ మా నా వా.
1: మా అనగా ప్రపంచ వ్యామోహము.
0: మా మీన్స్ అటాచ్మెంట్ టు ది వరల్డ్.
1: నా అనగా లేకుండా.
0: నా మీన్స్ విదౌట్ అటాచ్మెంట్.
1: హూ మీన్స్ ఉన్నాడు.
0: వా హియర్ మీన్స్ ద వన్ హూ లివ్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ది వరల్డ్.
1: అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ మానవ ఇస్ ద వన్ హూ హ్యాస్ నో అటాచ్మెంట్.
1: మానవుడుగా ఉన్నాడు కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
0: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
1: ఆ యొక్క మనుష్యుడు వాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
0: Man is restless today because of attachment.
1: తినుటకు తక్కువ లేదు.
0: He has enough of food to eat.
1: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
0: He has all sorts of enjoyment.
1: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
0: He can acquire anything he desires.
1: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
0: He can move about freely anywhere.
1: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీల్లేదు.
0: Yet it is not possible for man to get peace from anywhere.
1: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
0: in order to acquire this peace,
1: ఈ కల్పించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
0: We should throw out all these pieces that you find outside.
1: నీకు సుఖం లేదు.
0: You are not happy.
1: నీకు పీసులు కూడా సుఖం లేదు.
0: And then in fact there is no peace within you, nor the people around you.
1: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
0: Therefore we should have that one pointedness that God is present in everyone and move about freely.
1: ఆ ఫ్రీడమ్ లేనప్పుడే మానవుడు బంధిగ్రస్తుడు అవుతాడు.
0: When once this freedom of oneness is lost, man is in bondage.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: And once there is lust, he is far from love.
1: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: Anaga chakkari gunamunu chakkari aa nadavadikalu chakkari margamunu chuputundi.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: Ee good thoughts, good behavior unnatam chethane vaadu manchi vaadu avutadu.
0: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
1: Ivanni kattukune tappatiki ivanta attachment avutundi.
0: Because without these things you are attached.
1: Detachment is sukham.
0: You will have all happiness if you are detached.
1: Kaluka detachment ante vaatini lekunda chesukovatam kaadu.
0: Detachment does not mean denial.
1: Nivu sarvulaku sahayam chey.
0: Help everybody.
1: Kaani bidanu chusthe jali padu.
0: Have kind of compassion towards the poor and needy.
1: Ilanti compassion anaga prema undinappude manavudu manavudu ga avutadu.
0: If you have love and compassion, you will be a true human being.
1: Shankaracharya annitini jayinchutu vachadu.
0: He could win over everybody.
1: Kani uttara desamunaku vellinappudu,
0: when he visited the North India,
1: akkada oka doctor ni chusadu.
0: He met a doctor.
1: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
0: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
1: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
0: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
1: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్ష్యం ఉండాలి కదా, ఎవరు జయించారని.
0: బట్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ హ్యాస్ టు జడ్జ్ ద విన్నర్.
1: అదే మండల మిశ్రు భార్య.
0: అండ్ ది జడ్జ్ హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
1: మండల మిశ్రుడు శంకర్తో చెగడమాడినప్పుడు,
0: వెన్ మండల మిశ్ర వాజ్ రెడీ టు ఫేస్ శంకర,
1: ఎవరు జయించారు, ఎవరు జయించలేదు, ఎవరు క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
0: ఉభయ భారతి వాజ్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
1: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పరికే రారు.
0: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
1: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
0: They do not know what truth is.
1: కానీ truth is God.
0: But truth is God.
1: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని భూమి భారతిని నీవు సాక్ష్యం అండి అని చెప్పారు.
0: ఉభయ భారతి హ్యావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్ షీ హాస్ డిసైడెడ్ టు
1: శంకర్ వారే అడిగారు మండల మిశ్రుడి.
0: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర,
1: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
0: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్?
1: సత్యానికి ఎవరైతే ఏమి భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వుడు ఒకటేను అన్నాడు.
0: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఈ వన్ ఇస్ అ వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
1: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
0: సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
1: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
0: She stood in between the two contestants.
1: Iddaru vese questions answers rendu untuntayi.
0: And each one started questioning the other and replying.
1: Kattagalapatiki
0: ultimately
1: av Shankarude jayamu annaru.
0: She decided that Shankara won.
1: Mandal Mishra fare ayipoyadu.
0: Mandal Mishra lost in this process.
1: Aa pramishra okara motta motta ami cheppindi. నా మండల మిశ్రుడే గారి అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
1: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
0: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్రా లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
1: వినింది.
0: అండ్ షీ వాస్ ప్రిపేర్ టు అండర్టేక్.
1: కరెక్ట్ కాబట్టి జయము శంకరుడు.
0: అల్టిమేట్లీ శంకర వన్.
1: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
0: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రెనన్షియంట్ సిన్స్ దెన్.
1: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
0: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
1: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
0: So long one has a desire, he is a samsari or a householder.
1: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
0: When once one is a householder, he will have contact with many people.
1: Oka sannu kodu kadigarante
0: if has a son,
1: aa sannuku kodalu vastundi.
0: And then your son naturally will have the daughter-in-law.
1: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
0: And then your son and your daughter-in-law will have children in turn.
1: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
0: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
0: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
1: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
0: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
1: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి గంగానదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
0: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనన్సియంట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
1: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని అనగా కుండ పిచ్చిం తీసుకునేటువంటి కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
1: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
0: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
1: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
0: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
1: అప్పుడు ఈమె చెప్పింది ఇది పరమ సన్యాసియా పరమ సంసారియా.
0: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్ ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్.
1: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
0: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
1: శిష్యులారా ఇదానికి ఒక్క ఆశ మాత్రమే కాదు రెండు ఉన్నాయి.
0: అండ్ షీ ద డిసైపుల్స్ లుక్ హియర్ నాట్ ఓన్లీ వన్ డిజైర్ దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
1: అని చెప్పిన అది విన్నాడు.
0: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
1: సరే మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
0: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
1: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
0: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
1: తర్వాత పారేసారు ముక్కను.
0: అండ్ హీ త్రూ ది పీసెస్.
1: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి ఆయన చక్కగా నిలుచుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
0: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
1: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
0: And he promised to continue to be desireless.
1: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
0: Then ఉభయ భారతి was extremely happy.
1: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
0: And in fact, he was the guru of ఉభయ భారతి before.
1: అప్పుడు ఉభయ భారతి నీవెంతటి గొప్పదానమ్మా.
0: The master was extremely happy to find the heights attained by
1: ఉభయ భారతి. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
0: In fact, a true renunciant should not have any ambition or desire.
1: కనుక ఇతరులకు ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతరు సన్యాసానికి అర్హుడు కాదు.
0: Therefore, you cannot be renunciant if you have desires.
1: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
0: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
1: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
0: And then he decided to be totally renunciant.
1: సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి, ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
0: Therefore let him be a celibate or a renunciant or a householder or a recluse. One should not indulge in these activities.
1: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
0: But today people appear as though they have given up all.
1: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటిని తీసుకుంటాడు.
0: The one who has given up all wants to acquire all.
1: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
0: You should have only one desire as you study.
1: ఆ డిజైర్ ఏమిటిది?
0: What is the desire?
1: బ్రహ్మచర్యం.
0: And the desire of celibacy.
1: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
0: And that state of celibacy speaks of renunciation.
1: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తులు వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
0: People tell Bhagavan, Swami, we don't want family, we don't have any contacts, we don't want any money, we want only devotion, teach us some liberation. They pray to Bhagavan.
1: కానీ కంపౌండ్ దాటుతాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
0: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్ డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
1: కనుక ఈనాడు మానవుడి యందు స్థాన బలము, ధన బలము, పశు బలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ద స్థాన బల రిప్రజెంట్ ద ప్లేస్ వేర్ యూ లివ్, dhana bala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
1: Kaluka manam sthana balam kuda chusukovali.
0: So we should also think of the place where we live.
1: Rama Lakshmana iddaru kuda aranyamlo tirutunnaru.
0: Rama Lakshmana were moving about in the forest.
1: Oka chettu kindaku poi kucchunnadu Lakshmanudu.
0: Lakshmana sat under a tree.
1: Akkada nunchi vachadu, chi naaku ee sthalame naaku kaaledu అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్, ఓ బ్రదర్, వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్, లెట్ మీ గో, హీ సెడ్.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామ సెడ్, సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞ నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి. అండ్
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ that you strictly adhere to the command of Rama.
1: Yemi you command chesina nenu dani javadatanu unnaru.
0: He made a promise that he will never disobey any of the commandments given to him.
1: Appudu Sita cheppindi.
0: Then Sita said,
1: yemi Lakshmanu ee vidhanga maaripoyade, endukosam nikemaina cheppada ani Sitanu prashninchadu Ramudu.
0: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama, and she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
1: Rama deegha aalochinchesadu.
0: Rama thought over the matter.
1: Yochana chesi idantha kudanu kevalamu తిరిగినటువంటి రాజ్యం.
0: అండ్ రామ సెడ్ దిస్ నెగేషన్ దిస్ డినయల్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై రాక్షసులు
1: సంచరించినటువంటి ప్రదేశం ఇది.
0: దిస్ ఈస్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్.
1: కనుక ఆ స్థలం లేకపోయేటప్పటికి రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
0: బికాస్ యాజ్ లక్ష్మణ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్ వన్స్ అపాన్ మూవ్డ్ బై డెమన్స్ హీ కుడ్ హ్యావ్ దీస్ థాట్స్ ఆఫ్ డినయల్ రిజెక్షన్.
1: తక్షణమే రాముని పోయి
0: ఇమీడియట్లీ రామ వెంట్
1: తమ్ముడైనప్పటికీ నమస్కారం చేసి
0: దో ఈజ్ ఎ బ్రదర్ యంగర్ బ్రదర్ హీ సాల్యూటెడ్ హిమ్
1: బ్రదర్ మనం ఇంకా వెళ్దాము ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: ఈజ్ ఎ బ్రదర్ లెట్స్ గో లెట్స్ నాట్ స్టే ఎనీ లాంగర్ హియర్.
1: ఇక్కడ లేకపోతే ఇంకో కార్యక్రమం పోదాం.
0: ఇఫ్ నాట్ హియర్ వీల్ గో సమ్వేర్ ఎల్స్.
1: అంతేకాని ది అయోధ్య అనేటువంటి మాట నీవు పలకద్దు.
0: అండ్ డోంట్ స్పీక్ ఆఫ్ ది పాస్ట్ అయోధ్య ఎనీ లాంగర్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫ్యూచర్ ఈజ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ ఫ్యూచర్ అండ్ సర్టన్.
1: మనం ప్రెసెంట్ లో ఉన్నాము ఇప్పుడు.
0: లివ్ ఇన్ ద ప్రెసెంట్.
1: ప్రెసెంట్ ఈజ్ లవ్ ఇట్.
0: అండ్ ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్ అండ్ యూ లవ్ ఇట్.
1: కనుక మనం పోదాం ఫోన్.
0: సో లెట్స్ గో నౌ.
1: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: సీత రాములు ఒక చోట ఉన్నారు.
0: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
1: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
0: అండ్ లక్ష్మణ ర్యాన్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అన్న నాకు తెలియకుండా ఏయో రాక్షసుడు నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ because the demonic qualities and temperament that have crept into my mind.
1: I'll cheppi chaminchandi ani cheppi koraadu.
0: And he sought his pardon.
1: Appudu Ramulu chaala santoshinchi.
0: Then Rama was extremely happy and pleased.
1: Sita niki epidanga telisindi ee okka vishayam annadu.
0: And then said Sita, how could you know the reason for this attitude of Lakshmana?
1: Ee okka dintlone unnanu nee venta tirigeyatuvanti vaanni elanti vaadu em tholu kanukovalani unnanu.
0: Sita said, since I am with you, I'll be watchful. I know the attitude of the person, Lakshmana, who is following you.
1: Manam enaadaina kodanu manam iddaru kalisi undali.
0: Any day we should be together.
1: Kabatti mana kalayakanu chedagottutunnadi rakshasa kudamulu.
0: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
1: Friendship ga undinappudiki vaarnu chedinchali annindi.
0: Therefore you have to give up the demonic temperament, however close you may be.
1: అప్పుడు రాములు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
0: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే.
1: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
1: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
0: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
1: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
0: యా సన్ వాట్ డూ యూ వాంట్ వాట్ డూ యూ లైక్.
1: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
0: The son replied, I want many kingdoms of this sort.
1: Chi bommannadi aa talli.
0: And then said, what a shame it is, better you go.
1: Ilanti kumarudu naaku putte danakante kumarudu lekunda untame chaala manchidi.
0: And he felt himself having a son who is over ambitious, better I don't have a son at all.
1: Naaku kumarudu kavali kumarudu kavali ani andaru aashistuntaru.
0: Everyone wants to have a son.
1: Son, son, son, son.
0: Everyone wants to have a son, beget a son.
1: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
0: సన్ హౌ షుడ్ హీ బీ?
1: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
0: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
0: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
1: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ ద టైప్.
1: కనుక వీడు చెడ్డ సాహసాలు చేస్తాడు.
0: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
0: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బీ.
1: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
0: యూ విల్ బి నేచురల్లీ బీ ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
1: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
0: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
0: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
1: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
0: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
1: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
0: దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
1: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబంతా కూడా సీతనే అందించింది.
0: What is the command of the husband? What is the temperament of the brother? What is the attitude of the father? And all these answers are very well known to Sita.
1: Sita anni rakamuga cheppindi.
0: Sita could answer, respond in every way.
1: Tandri aina sariye.
0: Let him be father.
1: Talli aina sariye.
0: Let him be the mother.
1: Bad friendship lo tirutukunte chanam kodana nammavaddu.
0: Never have faith in that person who is in a bad company.
1: అప్పుడు రామచార తప్ప సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
0: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
1: అని చెప్పేటప్పటికీ ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
0: Right from that time Rama was not in the company of anybody.
1: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
0: గుడ్ కంపెనీ వాజ్ సాట్ ఆఫ్టర్ బై గాడ్ హింసెల్ఫ్.
1: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
0: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. సత్సంగ
1: బ్యాడ్ సంఘంతో చేరిపోతున్నాము.
0: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
1: అందుకోసమే కలియుగము కలహ యుగము అన్నారు.
0: Therefore, Kali age, this age of Kali, is called Kalaha, the age of conflict. In fact, there is no mistake or fault within anybody for that matter. It is because of the
1: company.
0: You will be a true devotee if you know, seek out your own faults.
1: దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ థాట్స్.
1: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
0: అండ్ టుడే వీ ఫైండ్ మెనీ మెనీ బ్యాడ్ బుక్స్.
1: మన దోషాన్ని పెంచేటువంటివి అయిపోయినాయి, కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
0: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు చూచారో లేదో,
0: whether you have noticed or not,
1: mana pillalaku sunday vachina inke emaina holidays vachina ani motta motta ekkada potharu library ki potharu.
0: Our students, either sunday or other holiday, first they go to the library straight.
1: Library ki potharu, itati bad books ekkada unnayani chakkaga vetukutaru.
0: What do they do? They will be searching for bad books where they are.
1: Bad novels.
0: Bad novels.
1: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
0: When one starts wondering what is that he is searching for, ultimately he will come to know that he is in search of some cheap literature.
1: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
0: Today you find educated people going through bad books.
1: ఆ బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్డ్ అవుతుంటుంది.
0: And this bad books, bad literature has got most of the advertisement.
1: Ante kani vaaku nijanga ee kathalu manchive kaadu, ee pillalaku andinchakoddu aneetuvanti vicharane undadu.
0: People do not think of this factor, that such things should not be passed on to the youth of this country.
1: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kani manam evaru ee devudu kodaru manam.
0: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
1: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటుంది.
0: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, యు ఆర్ బౌండ్ టు బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
0: దేర్ వర్డ్స్ ఆర్ సో స్వీట్ అపారెంట్లీ.
1: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
1: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
0: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
0: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ expecting high pay packet.
1: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
0: సచ్ సార్ట్ ఆఫ్ మనీ హౌ లాంగ్ విల్ ఇట్ బి ఆఫ్ హెల్ప్ టు యూ?
1: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
0: ద మనీ దుడ్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ bad purposes
1: only.
0: As is the feeling, so will be the experience.
1: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అక్సెప్ట్ ఇట్ దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ విచ్ ఇస్ రెస్పెక్టబుల్.
1: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చినప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
0: As you watch, what is it bringing back from the library?
1: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
0: Such bad person will not speak any good word.
1: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
0: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
1: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ ద బుక్ యూ విల్ సీ
1: బ్యాడ్ మ్యాటర్స్,
0: ఆల్ బ్యాడ్ మెటీరియల్.
1: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాట నచ్చగా పోట్లాడాలి.
0: Therefore today you have to be cautioned against such bad habits.
1: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
0: We are not able to go by any student.
1: వాడు మన దగ్గర స్వీట్గా మాట్లాడతారు.
0: They talk to you very sweetly.
1: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
0: But all their actions are poisonous.
1: కనుక యాక్షన్ మనకు కావాలి.
0: So action is important.
1: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
0: In the earlier days there were disciples in the company of the preceptor.
1: కానీ డిసైపుల్ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
1: గురువులను కాల్తో అంటారు.
0: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
1: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
0: దే బిట్రే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్.
1: నీ కూడబెట్టిన వాడిని కూలదోస్తాడు.
0: They become a cheater, a cheat, hypocritic.
1: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు. కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
0: హూ ఇస్ ద టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ద అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్, ద గుడ్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ నోబుల్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సద్గుణములు,
0: virtues,
1: sadbuddhi,
0: good intellect,
1: satyanirti,
0: the truth,
1: bhakti,
0: devotion,
1: kaligina vaade,
0: the one with these qualities,
1: vidyarthi,
0: he is a student indeed.
1: Alanti gunamulu untundalla.
0: Such qualities should be there among students.
1: Appude adu student ani cheppe kavutundi.
0: Then only we can call him a true student.
1: Kaani cheppi daniki viruddhamainatvanti panulu chesinappudu vaadu stupid antaru.
0: But if one behaves just the opposite direction, his actions are contrary to what he said, he is not a student but a stupid.
1: Kanuka ilanti stupids tho manam cherakudu.
0: So we should never join the company of such stupids.
1: Poni vaadu stupid ani kuda nu cheppakoddu.
0: But you should not call him a stupid though he is.
1: Vaadito manchi vaddu chedda vaddu.
0: Don't bother about his qualities.
1: Kanuka vaadi vaarigaane petti neevu gaane melagu.
0: Leave them alone and you live for yourself.
1: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ప్రోగ్రెస్.
1: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
0: అండ్ ఆల్ యువర్ నోబుల్ క్వాలిటీస్ విల్ విన్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
0: He is a true teacher. If he teaches love, the process of acquisition of love.
1: ఇలాంటి టీచర్స్ ఇలాంటి ఎంతో మంది ఉన్నారు పూర్వం.
0: In the earlier times, there were many, many teachers of this sort.
1: నాలుగింట్లు బిచ్చబెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను భుజించే అడుకునేటువంటి వాడు.
0: They will feed their students, they will beg for them, they maintain their life and teach them.
1: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
1: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
0: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
1: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
0: Today we need good students.
1: అందుకోసమే నేను ఈ విద్యాలయమునంతా స్థాపించాను.
0: For this reason, to have good students, Bhagavan started universities and colleges.
1: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
0: ఇఫ్ యూ విజిట్ అవర్ లైబ్రరీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ ఫైండ్ సింగిల్ బ్యాడ్ బుక్.
1: టీచర్స్ చెప్పినా కూడా పిల్లలు వినరు.
0: ఈవెన్ ఇఫ్ దే ఆర్ టోల్డ్ బై టీచర్స్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు హియర్.
1: అలాంటి బ్యాడ్ పాత్ర పోవడానికి ఇష్టం ఉండదు.
0: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
1: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
0: When they go home, they don't stay there at least for some time.
1: తల్లి చెప్తుంటది.
0: The mother starts telling him,
1: నాయనా నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమతిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
0: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యూ డోంట్ రిలీజ్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
1: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
0: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
1: Rajoguna sambandhamainatvanti.
0: All that you eat will make you passionate or rajasic.
1: Tindi ettigado daniki tippalalantivi.
0: As is the food, so is the head and the problem to follow.
1: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
0: And when once the food and head go in this wrong direction, you forget God.
1: Kanuka ye vidhamainatvanti food ni kuda meeru marchukandi.
0: Therefore, never change your food dietary habits.
1: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
0: And eat vegetables, green leaves.
1: కూరగాయలు తినండి.
0: Eat these vegetables, green leaves.
1: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
0: Don't eat the other stuff, the bad food.
1: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
0: When once you have these good food habits, naturally it will be good.
1: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
0: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
1: వారు ఏమైనా తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
0: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
1: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలా తినవచ్చునా?
0: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్, నాట్
1: వదలండి,
0: గివ్ అప్ దట్ హ్యాబిట్
1: అని బుద్ధి చెప్తారు.
0: దే విల్ టీచ్ యూ ఏ లెసన్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, కాని బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
0: దేర్ ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
1: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
0: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
1: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
0: వెన్ వన్స్ దే గో, దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
1: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వారంత మంచి పిల్లలు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, but most of the majority are very very good people.
1: Kani inaadu mana ikka hostel lo cherina vaalu gaani college lo cherina vaalu gaani manchi pillalu.
0: Students in our college, students in our hostel are very good students.
1: Ilanti students inta poorumku ma chikkaledu.
0: And such students are not found earlier.
1: Kalu inaadu nundi మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: Sairam, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Embodiments of love.
2: Lokamunandeniyo vidyadu.
1: There are many forms of education, knowledge.
2: Enniyo telivitetalu.
1: And there are varied expressions of intelligence.
2: Kani telivitetale mukhyamani bhavistunnaru kondaru.
1: Some feel that intelligence is most important. Mere intelligence without education is useless. What is the use out of it?
2: There
1: are many educated people.
2: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
1: Though they are educated, they are not intelligent enough. What is the use then?
2: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
1: Therefore, coupled with education, intelligence is also essential.
2: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavintaru.
1: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
2: Dinikoka drishtantaram.
1: An example for this.
2: Puramu Prepalayandu Yashodad Nandandu Jeevinchetuntivaru Nivasinchetuntivaru.
1: Earlier, there in Vrepalle, Yashoda Nanda lived.
2: Kani ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్లి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
1: ఇట్ వాజ్ ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ దట్ ఎవ్రీ హౌస్ హోల్డర్ ద హౌస్ వైఫ్ వుడ్ గో టు ద హౌస్ ఆఫ్ నంద అండ్ లైట్ ద ల్యాంప్.
2: ఆనాటి సాంప్రదాయము ఒక గొప్ప ఇంటి వారి యొక్క దీపం తమ ఇంటికి తీసుకుని పోతే తాము కూడా గొప్పవారు అవుతారని ఒక ఆశ.
1: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
2: Kari ippatikkudanu palleyendu ilanti vaadiku untunnadi.
1: This practice is followed in certain villages even this day.
2: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatti divannu tama dvipanto veliginchukoni.
1: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
2: కొందరు స్త్రీలు అత్తలు దీనిని ద్వేషించేటువంటి వారు.
1: This was not relished and accepted by certain women and mothers-in-law.
2: మన ఇంటిలో దీపం లేకనా వారింటికి వెళ్లి దీపం తీసుకురావటం అని మందలించేటువంటి వారు.
1: The mother-in-law used to check the daughter-in-law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
2: ఈ ఒక మాట అన్ని కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
1: In villages, you know, there is a well located at the center where all women gather and talk about these things.
2: అప్పుడు ఆ గ్రామములకు ఒక కొత్త కోడలు వచ్చింది.
1: It was a time a newly married, the daughter-in-law, happened to be there in that village that day.
2: Ammai Krishna yokka lilalu Krishna yokka cheshtalu anni ninnam vintu vachedi.
1: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
2: కానీ అది మనసులో నుంచుకొని అత్తగారికి భర్తగారికి చెప్పకుండా తాను మనసులో నుంచుకొని ఒకనాడు వెళ్ళింది.
1: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
2: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
1: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
2: సత్యమును దాచిపెట్టుకు గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
1: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
2: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
1: In fact, the whole world originated out of the principle of truth.
2: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునంత అడిగే సర్వ సృష్టి.
1: God from the point of truth has created the whole of the creation, and the creation will merge back
2: into the truth. స్థలమేది కనుగొన్న.
1: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
2: శుద్ధ సత్యం ఇదియే చూడరయ్యా.
1: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
2: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చినదో అంత రట్టైపోయింది.
1: Though the daughter-in-law wanted to hide the truth, but however, it came to the notice of everybody.
2: Binda kada pettindi.
1: He just kept down the pot on the ground.
2: Bazaar lo dance aadtu velutundadi.
1: She started moving along the street, dancing along.
2: Aa chernatvanti gumpulanta kuda nu aminu emti idi vichitram endukosam nee vividhanga aadutunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu edhestu vachayi.
1: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
2: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
1: Somewhere other, they could know the secret behind this.
2: అందరూ ఈ విధంగానే డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
1: All joined together in dancing.
2: ఏ విధంగా?
1: What else is left now?
2: సుగుణకు కనిపించేనంట మనసుగుణకు కనిపించేనంట నందునేంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
2: Krishna Krishna antutu deepam antichukuntunnadi. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చే పెట్టింది తీయంత కాలింది.
1: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp, and she started getting burnt up.
2: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
2: Kramakramena intiki telisindi.
1: Gradually to each home.
2: Ee vidhanga konni samayam nandu aanandamuto sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi varu.
1: In that state of ecstasy, people have forgotten themselves. They're ecstatic.
2: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమైన కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా పురుగేచుంటి వారు.
1: లైక్ వైజ్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆల్ ది వైల్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వర్ బ్లిస్ఫుల్.
2: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందం అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
1: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
2: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
1: as things went on like this,
2: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
1: And you find there's a rise in the standards of education.
2: ఈ విద్యను పెరుగుతూ వచ్చేటప్పటికీ
1: The rise of educational standards.
2: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: There's equal rise in the realm of intelligence.
2: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
1: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
2: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
1: There's declining standard in education while the intelligence is ever on the rise.
2: ఎక్కడ చూచినానో మీరు విద్యార్థులను మీరు చూడండి.
1: You can inquire from any student.
2: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
1: ద స్టూడెంట్స్ గో త్రూ ఆల్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ఫారెన్ మ్యాగజైన్స్ జర్నల్స్ బట్ దే డోంట్ గో త్రూ దేర్ ఓన్ టెక్స్ట్ బుక్స్.
2: ఈ కొత్త వాటి పాత్రత్వము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
1: And this has been the trend in the modern times.
2: Palani Panditudu palani vachanam rachinchadu adi enti goppadi.
1: Such and such author has written this article, how great must it have been.
2: Veeti paina manaku poratam jarugutu vachindi.
1: We go on arguing on this consideration criteria.
2: Tana text book lo emti undado tana text lo em chadivaro tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
1: One has forgotten to go through his own text. That is within him.
2: ఈ విధంగా తెలివితేటను పెంచుకుంటున్నామే కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తిగా ఉంచుకోవటం లేదు.
1: లైక్ దిస్ వీ గో ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ కంటెంట్.
2: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: Therefore, under any circumstance,
2: పోరాటం జరుగుతూ వచ్చింది.
1: We go on arguing on this consideration criteria.
2: తన టెక్స్ట్ బుక్ లో ఏమిటి ఉండదు తన టెక్స్ట్ లో ఏం చదివాను తను చదవలసినటువంటి యొక్క పద్ధతి మర్చిపోతున్నాడు.

0: ఇస్తాను, మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: Therefore, under any circumstance, we should never give up our duty.
0: Karmanyeva adhikarasthani Gita endukodunu bodhinchindi.
1: Gita taught in clear terms that you have got right on action.
0: Karmamuna puttina jantuvu karmamuna uddipundi karmamune chalunu.
1: Having been born in action karma, having grown in karma action, ultimately the individual merges back in action.
0: Karma nannaku daivamu.
1: And it is action karma is verily divine.
0: Karma ni sukhadukkamulaku karanam illalu.
1: And it is karma or action which is responsible for pleasure and pain.
0: Manam ye karma chestamo daniki sukhadukkamulaku aa karmane karanam.
1: And the reason for pain and pleasure happens to be this karma or action.
0: Kanuka manchi karyamulu manam chesinappudu manchi phalitamune manam anubhavistamu.
1: Therefore, when we undertake good action, you'll certainly reap good results.
0: Chedda karyamulu chesinappudu చెడ్డ తలంపులు తెరిచినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
1: బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
1: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
0: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
0: చెడ్డని చేసి మంచి అనుభవించడు.
1: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
0: చెడ్డని చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
1: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
1: The good will give you good experiences, results.
0: కనుకని do good, be good and see good.
1: Therefore, Bhagavan says, do good, be good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం మంచిని చేస్తాం.
1: Therefore, let us do good.
0: మంచి భావాలు ఉద్భవిస్తాం.
1: Let us develop good thoughts.
0: మంచి కర్మలు చేస్తా మనము మంచిని అనుభవిస్తాం.
1: Let us undertake good action so that we will experience good results.
0: Karuka mana karmala yokka phalamale mana yokka sukhadukkamulaku moola karanamani ee chakkaga gurtinchandi.
1: Therefore, we have to understand very clearly the experiences or results are born out of our own actions.
0: Prachina kaalam nundi mana peddalandaru kodanu aneka rakamulaina pinti yokka prachina sampradayam nundi ee naati kodanu anubhavistunnaru.
1: Since ancient times we have been following certain ancient practices and traditions.
0: Tadwarane varanta sukhavartu vacharu.
1: These practices made them happy.
0: Ee naadu na peddalu anubhavinchinatvanti okka karmalanu ee naadu manamu pillalu vismarinchi.
1: The youngsters have forgotten the tradition and the practices of elders.
0: Aadhunika vidyanantha abhyasinchi.
1: They have acquired the modern education.
0: Aneka vidhamulainatvanti ashantiki guri avutunnaru.
1: And are facing restless in myriad ways.
0: Ashantiki maatrame kaadu.
1: Not only restlessness.
0: Asantriptiki kudanu guri avutunnaru.
1: And they face the state of dissatisfaction.
0: Anarogyamulaku kudanu guri avutunnaru.
1: And they also suffer from ill health.
0: Kanuka ee naadu mana anarogyamulaku moola kaaranamu mana yokka thoughts.
1: The reason behind sickness is only our thought.
0: కనుక ప్రతిదాని కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
1: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
0: ఈనాడు చూడండి.
1: Today, you just watch.
0: ఎక్కడైనా మంచి నీరు త్రాగి.
1: If you want to drink pure water.
0: మంచి భోజనం భుజించి.
1: And having partaken good food.
0: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు.
1: And when you experience the good state.
0: వాని ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటాయి.
1: They will have very good health.
0: కానీ మాలిన్యమైన జలం గోలి.
1: బట్ ఇఫ్ ది డ్రింక్ పొల్యూటెడ్ వాటర్
0: మలినమైన భుజం భుజించి.
1: అండ్ ఇఫ్ ది పార్ట్ ఏ పొల్యూటెడ్ ఫుడ్
0: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు.
1: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్
0: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
1: వి లూజ్ అవర్ హెల్త్.
0: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
1: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్. The polluted water and polluted food.
0: కరుగనే మనం అన్నిటిని మనం మంచిగా మనం తీసుకోవాలి.
1: Therefore, we should receive all that is pure.
0: ఇట్టి మంచి గుణములను నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణము.
1: Dasara celebration signifies cultivation of pure sacred qualities.
0: 10 దినములు కూడాను మంచి భోజనము దినము స్నానము చక్కగా మంచి నిద్ర.
1: All these days we will have the good sleep, the good rest, good food.
0: ఇవి చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
1: This ensures

0: హ్యాపీనెస్.
1: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని, మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని, చక్కని మంచినీళ్ళు త్రాగి మనం బయటకు పోతే మన ముఖం అంతా కడకడలాడుతుంటారు.
0: హ్యావింగ్ హ్యాడ్ ఫుడ్ అట్ అవర్ ఓన్ రెసిడెన్సెస్, హ్యావింగ్ స్పెండ్ ఇన్ ఎ గుడ్ వే అట్ అవర్ ఓన్ రెసిడెన్సెస్, యాజ్ వి మూవ్ అబౌట్ అవుట్సైడ్ అవర్ ఫేసెస్ విల్ బి రెస్ప్లెండెంట్.
1: ఇంటిలో మలిన్యమైనటువంటి జనం గోడి,
0: ఇఫ్ వి డ్రింక్ పొల్యూటెడ్ వాటర్,
1: మలినమైనటువంటి అన్నం తిని భుజించి,
0: అండ్ వి ఈట్ పొల్యూటెడ్ ఫుడ్,
1: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే,
0: అండ్ వి జస్ట్ వెన్ వి బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్,
1: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి,
0: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్,
1: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి,
0: అండ్ వి విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ,
1: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
0: ఇన్స్ ఆఫ్ దైవ డివైన్ వి బికమ్ దయ్య ద డెమన్.
1: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
0: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్, భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
1: అయ్యా నేనేమి చెడ్డవి పూజించు.
0: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్,
1: చెడ్డ గారి నేను తీసుకోవటం లేదు.
0: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్,
1: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గారిని నేను భుజిస్తున్నాను.
0: భగవాన్ భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీస్.
1: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
0: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ అండ్ ద రేడియన్స్ ఆఫ్ భగవాన్.
1: పిల్లల యొక్క ఒత్తిడి వల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది.
0: బికాస్ ద మిస్టేక్ ఆఫ్ సమ్ బాయ్స్ హీ సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్.
1: నాకెట్టి జబ్బు లేదు.
0: భగవాన్ హ్యాస్ నో ఎయిల్మెంట్ వాట్స్ ఎవర్.
1: నాకెట్టి పెయిన్ లేదు.
0: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: కానీ దీనివల్ల నేను కొంత ఖర్చువడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
0: బికాస్ దిస్ ఫ్రాక్చర్ దేర్ సమ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్.
1: కానీ నాకు నడచడానికి ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
0: ఇన్ఫాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు వాక్ బ్రిస్క్లీ.
1: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
0: భగవాన్ హౌఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
1: నాకు కష్టం ఎందుకు?
0: వెర్ ఇస్ ద డిఫికల్టీ దెన్?
1: నాకు బాధ ఎందుకు?
0: వై సాడ్నెస్?
1: ఎట్టి బాధ నాకు లేదు.
0: దేర్ ఇస్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లం.
1: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
0: భగవాన్ ఇస్ ప్లేస్ ఇస్ సో హ్యాపీ while making all the devotees extremely happy.
1: Kanuka naaku baadha anetundi kashtam anetundi noppi anetundi naa swapnam nandu kuda raadu.
0: Bhagavan has no pain, no problem, no ailment, not even in a dream.
1: Naaku eppudu aanandame.
0: Bhagavan is always blissful throughout.
1: Naaku aanandame naa yokka aaharam.
0: Ananda bliss is his ahara food.
1: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
0: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
1: ఒక దినమేమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు అని చాలా బాధ వేస్తుంది.
0: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్ భగవాన్స్ ఫీల్ సో బ్యాడ్ ద డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ దర్శన్.
1: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
0: వాట్ ఎవర్ మే బి ద టైమ్ హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడి.
1: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
0: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్. నథింగ్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలకరిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్ టు షో టు ఎవ్రీబడి హిస్ బ్లిస్.
1: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ, మీరు ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
0: కమ్ వాట్స్ ఎవర్, ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్ట్, రెసిస్ట్ అండ్ ఫేస్ బ్రేవ్లీ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
0: వెన్ వన్స్ యూ కంటెంప్లేట్ ఆన్ గాడ్, There'll be no scope for any kind of worry or anxiety.
1: ఏకం సత్యం ప్రభావదాంతి ఉన్నది ఒకటే.
0: The truth is only one.
1: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడాను వచ్చి చేరడానికి వీల్లేదు.
0: In the truth which is only one non-dual, nothing else can be there in the
1: vision. ఏ కష్టం గాని ఏ నష్టం గాని ఏ దుఃఖం గాని ఏ విచారం గాని అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
0: There in that eternal non-dual truth, no anxiety, worry or any pain whatsoever can ever enter.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: Bhagavan is always blissful, always happy.
1: కనుకని happiness is union with God.
0: Happiness is union with God.
1: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
0: When you are in union with God, there will be no problem, no difficulty.
1: దేహమరీతిగా ఉండవచ్చు బాధలు.
0: Physically there may be some problems.
1: మానసికంగా ఉండవచ్చు చింతలు.
0: There may be certain worries at the mental level.
1: కానీ ఈ మనసును ఈ దేహమును ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
0: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's
1: spirit.
0: Then you will never have any kind of worry or problem.
1: This
0: is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri.
1: We face
0: so many difficulties every day.
1: దినములకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
0: వి డూ హ్యావ్ సో మెనీ థాట్స్ ఆఫ్ వరీ.
1: దినములకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ థింగ్స్ కమ్ టు అస్ రీచ్ అవర్ బ్రెయిన్.
1: ఇవన్నీ నావి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు మీ.
1: ఇవన్నీ ఎవరివో.
0: దే బిలాంగ్ టు సమ్
1: గాలిలో వచ్చినవి గాలిలోనే పోతున్నాయి.
0: దోస్ దట్ హావ్ కమ్ ఇన్ ద మిడిల్ విల్ సర్టన్లీ వానిష్.
1: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
0: వాట్ ఈస్ ద రియాలిటీ విత్ ఇన్ మీ కెన్ నెవర్ గెట్ అవుట్.
1: నాలోనే చేరుతాయి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ మీ ఓన్లీ ఎగ్జిస్టెన్స్.
1: కనుక నేను ఎప్పుడు కూడా ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
1: కర్మమున పుట్టిన జంతువు
0: అండ్ ఇట్స్ లివింగ్ బీయింగ్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: కర్మమున వృద్ధి పొంది
0: అండ్ ఇట్ గ్రోస్ ఇన్ యాక్షన్.
1: కర్మమున చనున్
0: అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు యాక్షన్.
1: కర్మమే నరులకు దైవము
0: అండ్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ ఇస్ డివైన్.
1: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము నరులకు దైవము.
0: అండ్ దిస్ యాక్షన్ ఇస్ వెరీ గాడ్.
1: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
0: అవర్ యాక్షన్స్ కర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్.
1: ఎవరెవరినో మనకు సంభవించమని మనం విచారించరాదు.
0: Don't worry that someone else is responsible for your difficulties.
1: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
0: Our losses, our failures are not due to anybody else.
1: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
0: Kauravas made several attempts to put Pandavas to suffering.
1: కానీ వారు ఏమాత్రం వారికి లొంగలేదు.
0: But they have never submitted to them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: కృష్ణుడు నావాడు.
0: Because Krishna is ours.
1: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
0: Have the feeling that Sai is mine. Sai is with me.
1: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
0: మెనీ క్లౌడ్స్ అపియర్ అండ్ పాస్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
1: ఈ వర్షాకాలం లోపలనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
1: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
0: వెన్ ద మైండ్ ఈస్ వేవరింగ్ వీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
1: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
0: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద క్లౌడ్స్ టు గ్యాదర్.
1: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
0: విత్ ఆల్ ద కరేజ్.
1: ఈనాడు మానవుడి యొక్క జన్మమంతా ఏ రీతిగా ఉన్నది?
0: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ హౌ ద హ్యూమన్ లైఫ్ ప్రెసెంట్ ఇస్.
1: మానవ నాటకమంతా కూడాను
0: all the drama of human life,
1: kamakrodhamulanitvitti yokka paatra paadukuntu
0: goes on singing the songs, lullabies of anger and hatred,
1: madra ahankaramulanitvitti yokka act cheskuntu
0: and full of action of ego,
1: jeevithamulanitvitti yokka dinto ee naataka rangamlo cheri,
0: and all these things join in this drama of life,
1: drama chupistunnaru
0: and they demonstrate the act.
1: Ninnu chuchinatvanti yokka vyaktulu,
0: all those that witness this drama,
1: chaala mandi chaala baagundi antaru.
0: Many appreciate this drama of life.
1: Kani, kontaru matrame dinni angikarinchukaru.
0: But some do not accept this.
1: Ee oka action anta kudanu kevalam reaction.
0: This action is just a reaction.
1: Ee reaction ku manamu ee matramunu manam bayapadakudadu.
0: We should not be afraid or respond to this reaction.
1: Kanaka reaction resound reflection ku manam ee matramu pogakudadu.
0: So we should never run away from this reaction, reflection and resound.
1: Reality ku povali.
0: So we should be after reality.
1: Reality anetundide దైవం యొక్క తత్వం.
0: రియాలిటీ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్.
1: అది చరించదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: భ్రమించదు.
0: ఈజ్ నాట్ డెల్యూటెడ్.
1: వరించదు.
0: అండ్ ఈజ్
1: కనిపించదు. కనిపించదు.
0: అండ్ ఈజ్ నాట్ ఈజ్ నాన్ అపేరెంట్.
1: అట్టి ఆ రియాలిటీని పట్టుకున్నప్పుడే
0: విత్ దిస్ రియాలిటీ
1: రీసౌండ్
0: రీసౌండ్
1: మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
0: అండ్ యూల్ గెట్ మెలోడియస్ రీసౌండ్ అవుట్ ఆఫ్ యూ.
1: మన ప్రవర్తన అంతా కూడాను రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
0: అండ్ ఆల్ అదర్ థింగ్స్ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ రిఫ్లెక్షన్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటిని పురస్కరించుకునే ఈ సౌండ్ అని పలుకులు కూడా
0: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి రీ సౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ యూ మేక్ యూజ్ ద వర్డ్స్ అప్రోప్రియట్లీ.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి
0: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్
1: ఈ మేఘములకు మీ ఏమాత్రము భయపడక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
1: ఏమాత్రము చింతించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
0: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
1: మీ కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
0: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్.
1: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
0: సీ దట్ యూ విల్ అచీవ్ ఆల్ దట్ యువర్ పేరెంట్స్ విష్డ్ వాంటెడ్
1: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని
0: your parents have very high aspirations for you.
1: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
0: If you act just in a negative way, in a contradictory way, your parents will feel so sad.
1: కాబట్టి పేరెంట్స్ కూడాను ఎంత కష్టపడతారో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
0: If you make your parents suffer, you are making Swami also suffer.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చే సఖత్వమేవ తమేవ సర్వం మమదేవ దేవ దేవునికును తల్లిదండ్రులకును భేదపడేది.
0: స్వామి యువర్ ఫాదర్ యువర్ మదర్ యువర్ రిలేషన్ యువర్ వెల్త్ యువర్ ఎవ్రీథింగ్ దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్వామి.
1: తల్లిదండ్రులు ఆనందం పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: స్వామి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు.
0: వెన్ యు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ స్వామి విల్ బి వెరీ హ్యాపీ.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ విద్య ఎడ్యుకేషన్?
1: విద్య అనగా కేవలము చదువు అని అంటున్నారు మీరు.
0: ఎడ్యుకేషన్ విద్య యూ థింక్ లర్నింగ్?
1: కాదు కాదు.
0: నో,
1: విద్య అనగా హృదయ విద్య.
0: విద్య ఇస్ మీనింగ్ దట్ విచ్ రిలేట్స్ టు యువర్ హార్ట్.
1: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ విచ్ ఇస్ లర్న్డ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
1: ఇది ఎప్పటికీ మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్.
1: కనుక విద్య అనేటువంటిది కేవలము ఆత్మవిద్య కానీ భౌతిక విద్య కాదు.
0: సో విద్య ద నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విద్య బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విద్య ఈజ్ ట్రూ నాలెడ్జ్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: తండ్రి
1: పిలిచి
0: ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన గురువుల దగ్గర చేర్చాను.
0: I sent you to schools to your teachers.
1: వారిని చక్కని బోధన చేయమని చెప్పని చెప్పారు.
0: I wanted him to teach you well.
1: కానీ నీకు బోధ చేస్తున్నారా అన్నారు.
0: Are they teaching you?
1: అప్పుడు నాన్న చక్కగా బోధిస్తున్నారు.
0: He said they are teaching me very well.
1: ఏం బోధిస్తున్నారు?
0: What is that teaching?
1: చదివితి అన్ని విద్యలు కూడా.
0: I have learned, acquired all forms of knowledge.
1: చదివితి అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
0: I have learned perfectly all that is taught to me.
1: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
0: And the father said, recite one shloka.
1: చదివించిన నన్ను గురువులు.
0: Teachers made me learn.
1: చదివిత ధర్మ అర్థ కామ మోక్షములని.
0: I have learned all the four objectives of life. Dharma, Artha, Kama, Moksha.
1: ధర్మములో మర్మం మెల్ల చదివితే తండ్రి.
0: I have learned the marma, the secret of dharma, the righteousness.
1: ఈ చూచేటువంటి అనుభవించేటువంటి అనిత్యములు అశాశ్వతములు.
0: All that you see, all that you experience, they are temporary, they are fleeting, momentary.
1: దైవమే సత్యము.
0: God is truth.
1: అన్నాడు. అనేటప్పటికి కోపం వచ్చింది.
0: The father was very furious.
1: మెడబెట్టి ముందుకు నెట్టాడు.
0: And he just knocked him out.
1: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
0: And he wanted the boy to be thrown into the sea.
1: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
0: The boy who disobeyed the father should no longer stand in front of me.
1: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
0: The soldiers took the boy there and pushed him out of the mountain top.
1: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
0: Boy went on chanting God's name, Narayana Narayana.
1: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు, పట్టుకున్నాడు.
0: నారాయణ came out of the sea, caught hold of the boy.
1: తర్వాత వీడికరం చావలేదా అని పెద్ద అగ్ని మంటలు వేయించి అందులో నెట్టించాడు.
0: The boy did not die, therefore father wanted to put him into fire.
1: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది.
0: Even the fire was also extinguished.
1: అది కూడా ఇష్టపడలేదు.
0: The fire was not prepared to burn him.
1: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి. చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
0: The good will face certain challenges of bad, but they will never hurt nor harm.
1: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
0: It's only the tree that bears fruits will have to face all the stones pelted at it.
1: ఎవరు చూసినా కానీ కాయలున్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు.
0: Watching the fruits over there, everybody starts pelting the stones.
1: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడాను ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
0: The good people naturally face the challenges from the bad sections.
1: ఎన్ని వచ్చినా కూడాను అవన్నీ కూడాను అంతర్భూతమై ఉంటాయి.
0: Whatever they may be there hidden, but you don't bother about it.
1: కనుక మీరు విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రుల ఆజ్ఞను,
0: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: దైవం యొక్క ఆజ్ఞను,
0: ది కమాండ్ ఆఫ్ గాడ్,
1: ఉల్లంఘించకుండా
0: యూ షుడ్ ఫాలో, యూ షుడ్ నెవర్ డిసోబే,
1: నడుచుకోండి.
0: అండ్ యూ కండక్ట్ ఇన్ ది వే ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
1: అన్ని మీకు మంచే జరుగుతాయి.
0: ఎవ్రీథింగ్ గుడ్ విల్ సర్టన్లీ హ్యాపెన్ టు యూ.
1: ఏది నిన్ను బాధించదు.
0: నథింగ్ విల్ హార్మ్ యూ.
1: ఏది నిన్ను కష్టపెట్టదు.
0: నథింగ్ విల్ push you to difficulty.
1: ఇలాంటి సత్యవాక్యం బోధించే నిమిత్తమై
0: teach you all these truths.
1: సత్యసుందరి,
0: the beauty, the embodiment of truth.
1: అనగా ఈ యొక్క సత్యలోకము
0: and this world of truth.
1: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
0: All will follow you.
1: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చాను.
0: And these are termed as సావిత్రి, సరస్వతి and దుర్గా.
1: దుర్గా అంటే ఎవరిని?
0: హూ ఇస్ దుర్గా?
1: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
0: దుర్గా యూ థింక్ షీ సో ఫెరోషస్.
1: రక్షించేటువంటి ఒక మహాదేవత.
0: దుర్గా ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ యూ.
1: దుర్గా లక్ష్మీదేవి.
0: అండ్ దుర్గా ఇస్ లక్ష్మీ, ది గాడెస్ ఆఫ్ వెల్త్.
1: లక్ష్మి సరస్వతీదేవి.
0: అండ్ లక్ష్మీ సరస్వతి, గాడెస్ ఆఫ్
1: సరస్వతి అనగా మంచి వాక్యములు.
0: సరస్వతి మీన్స్ గుడ్ టీచింగ్,
1: కనుక గుడ్ టీచింగ్, గుడ్ వాక్యము, గుడ్ ప్రవర్తన చక్కగా ఈ లక్ష్మీ సరస్వతి దుర్గా యొక్క భావములు ప్రకటించుతూ వచ్చింది.
0: Therefore దుర్గా లక్ష్మీ సరస్వతి సింబలైజ్ గుడ్ టీచింగ్, గుడ్ అటరెన్సెస్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: కనుక మీకు ఎవరు మంచి చెప్తారో,
0: హూస్ ఎవర్ దట్ టెల్స్ యూ గుడ్,
1: వాళ్లే లక్ష్మీ స్వరూపుడు.
0: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లక్ష్మీ.
1: ఎవరు మీకు మంచిది బోధిస్తారో,
0: ఎవరు హూ టీచర్స్ యూ గుడ్ థింగ్స్,
1: వారే సరస్వతి.
0: దే రిప్రజెంట్ సరస్వతి.
1: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
0: సరస్వతి, దుర్గా, లక్ష్మి ఆర్ నాట్ సెపరేట్.
1: అందరూ ఒకే హృదయమే.
0: దే ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ హార్ట్.
1: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
0: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ హావ్ గాట్ టు బి గుడ్.
1: కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడాను ముగ్గురు మాతలు.
0: దుర్గా, లక్ష్మి, సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
1: కనుక ఈ విధమైనటువంటి మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికీ కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
0: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్, ద గుడ్ వర్డ్స్, ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ సో దట్ ద హోల్ వరల్డ్ విల్ రికగ్నైజ్
1: ఈనాడు
0: వాల్యూస్ ఆఫ్ భారత్.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యను బోధిస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ యూ ఫైండ్ సర్టన్ బ్యాడ్ నాలెడ్జ్ పాస్డ్ ఆన్ టు యూ.
1: కానీ అవి మంచివని మీరు భావించి వరించడానికి ప్రయత్నించకూడదు.
0: నెవర్ రన్ ఆఫ్టర్ సచ్ ఫిల్త్.
1: ఇది నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా? మంచిదా అని మీరు వివేచించాలి.
0: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
1: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు దాన్ని పక్కకు నెట్టేటండి.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
1: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
0: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఇన్సెసెంట్.
1: నామ విమ్నా సుఖ శాంతి నహి. హరి నామ విమ్నా సుఖ శాంతి నహి.

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata payane satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad-minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హియరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayamto vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyam teikudunu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatvanti yokka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadu unnado ani vetakanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారకులని తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharan cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkadi nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvantidi dru aneetvanti dhatuvu nunchi vachinatvantidi.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kudanu vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యం అనేటువంటి పునాదిపైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటుకునను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: yada yada hi dharmasya ganirbhavati bharata abhyuddhanam dharmasya tadatmanam srujamaham. Dharmamu eppatiki nasincheetundidi kaadu.
0: Righteousness shall never decay.
1: కనుక జ్ఞానిర్భవత భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్ నాట్
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: ద రైచియస్నెస్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ హిడెన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్ బై మ్యాన్ కైండ్.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: షైనింగ్ సన్ విల్ బి కవర్డ్ బై థిక్ క్లౌడ్స్.
1: కానీ ఈ విద్యలో అడ్డునుండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు, కానీ సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: Kanuka ee yokka sunlight aneetundi dharmamunaku sun aneetundi satyamunaku evvaru kudanu addutharadaniki veelu kaadu.
0: Therefore sunlight is righteousness, sun is truth, none can stand.
1: Satya dharmamlo rendu kudanu avinabhava sambandhamu anyonyasrayam.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: Ivi rendu kudanu prakruti paramatmalo yokka sambandhamu.
0: They have got the relationship like the nature and God.
1: జగత్ యొక్క స్వరూపము.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద ఇనర్ట్ అండ్ అవేర్నెస్.
1: మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the stage of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: Ijame idi udyogam purusha lakshanam ante ee aadhunika yugam lopala aneka mandi streelu kuda udyogam chestunnaru.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టిక్యులర్ సెక్స్.
1: కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం, అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడాను ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not the special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
1: సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారి అండ్ ఎ ప్యాంట్?
1: కాదు కాదు.
0: నో,
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: ద వర్డ్ పురుష మీన్స్ దట్ ద బాడీ ఈజ్ పురా వేర్ యూ ఫైండ్ ద అవేర్నెస్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: దేర్ఫోర్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద కామన్ క్వాలిటీ యూనిఫామ్ టు ఆల్.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: హౌఎవర్ దిస్ ధర్మ ఇస్ క్లాసిఫైడ్ ఇంటు మెనీ కేటగిరీస్.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: వన్ ఈస్ దట్ ఆఫ్ ఎ సెలిబ్రేట్, ద హౌస్ హోల్డర్ అండ్ ఎ మెండికెంట్ రెనన్షియన్.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: ఈచ్ స్టేజ్ హెస్ గాట్ ఎ పర్టికులర్ కోడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ టెంపరీ కోడ్.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి కలెక్టివ్ వే ఆఫ్ బిహేవియర్.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ధర్మ.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ఇంటర్నల్.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇస్ దిస్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ఇంటర్నల్
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: ఇంటర్నల్ ధర్మ రిఫర్స్ టు ది సామనే యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము.
0: దిస్ ఇస్ ఏ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్
1: సొసైటీ. పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ దట్ ధర్మ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ అండ్ ఎటర్నల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ ట్రైబ్ ఆర్ ఎనీ నేషన్, బట్ దే షుడ్ హ్యావ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తూ ఉంటారు.
0: However, individuals follow their own external dharma, which is world.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka, satyamu dharmamunu poshinche nimittamai, acharinche nimittamai, aanandinche nimittamai, deenni manam acharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi, Bharatiyulu, tama yokka dharmamunu, tama yokka satyamunu, నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్ లైక్
1: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈస్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్ట్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంత కూడాను ధర్మ మూలం ఇదం జగత్తు. జగత్ అంతా కూడాను ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: ది ఎంటైర్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ దిస్ ధర్మ.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: 10 మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మములే ప్రధాన గుణము సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక్కి నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, you will be rejected by society.
1: హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep the seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కలు నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ పీపుల్ ప్రాపగేటింగ్ మెనీ ప్రిన్సిపల్స్.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: Kaadu, kaadu.
0: No.
1: Nee yokka atma sakshiga nee cheppinatundi satyam.
0: Speak truth wholeheartedly.
1: Daani nee master annaru. Follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Oka teacheru, lek inko guruvo, inko swamo, evaro kaadu nee master.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: Adhe, follow the master.
0: Follow the master.
1: Kaliga master ante emti?
0: Who is this master?
1: Ee teacher anukuntunnaru.
0: You think he is a teacher?
1: Kaadu, kaadu.
0: No.
1: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru? Kaadu, kaadu.
0: You think he is a guru who gives you some mantra?
1: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
0: Your conscience is your master.
1: Kanukane hrudayamu ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయ ఇస్ తంత్ర, ది టెక్నిక్.
1: దేహము ఒక యంత్రము.
0: బాడీ ఇస్ ఎ మెషిన్, యంత్ర.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: ద ఫీలింగ్ ఇస్ మంత్ర.
1: దేహమనే యంత్రములో
0: In this body, the yantra machine.
1: హృదయం అనే తంత్రం నుంచి.
0: The heart, the tantra, the technique.
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: There is this mantra eternally going on. That is soha mantra.
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: Therefore, the yantra, the machine, the tantra, the technique and the mantra are chanting.
1: ఇంతకంటే గొప్ప విషయమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: There's nothing higher than this.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine yantra.
1: ఈ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body, the machine yantra, works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నులు చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్
1: గెట్ ద ఫ్రూట్. నడుము వంగింది.
0: And the back bends.
1: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజం దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pels the stone.
1: ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger is
1: not. నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch it.
1: ఫలమును పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలము తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు. తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది?
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఇందులో ఏ అంగం కానీ పనిచేయకుండా గనిపోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకని ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే.
0: Because of such cooperation.
1: ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
1: నాకు అందించారు కదా అని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్, ఇట్ డజంట్ రిమైన్ దేర్.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి. కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: Kanukane bhagavantuni stomachunu angirasaya namaha.
0: Therefore God
1: angamulu yandu rasa swaroopudainatunti vaadu angirasudu.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: Ee cooperation anetundi dani bodhinchetundi de dharmamu.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైన పోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: ఇది విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారం అనేటివి కానీ విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరుడుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: don't
0: do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చిరేలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా?
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు.

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why, Krishna, why do you do this?
1: The
0: one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up? Those who is fast asleep can be made awake.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్ హి విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి ఇస్ ఫాస్ట్ అస్లీప్ నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not meant for mere reading.
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not for propagation.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివే.
0: They are meant to be practiced.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కాని ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth, but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: Is the mind that unifies both.
1: ఇది నిజమైన.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం

0: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
1: ఇస్ ద మైండ్ దట్ యూనిఫైస్ బోత్.
0: ఇది నిజమైనటువంటి ధర్మం.
1: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
0: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
1: There should be a perfect combination.
0: Cooperation cheyali.
1: There should be perfect cooperation.
0: Unity undali.
1: There should be unity.
0: Unity undinappude purity manlo vaibhavithundi.
1: Then once there is unity, there will be purity.
0: Ee purity develop ainappude divinity manaku vastundi.
1: When purity develops, divinity originates.
0: Ee unity ledu, purity ledu, emi ledu.
1: Today there is no unity, there is no purity.
0: కానీ ఎనిమిటీ ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్ అంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
1: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్, ద హోల్ వరల్డ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
1: Therefore, we should fill our hearts with truth and righteousness.
0: Thereby,
1: there will be no enmity.
0: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
1: Our heart is a single chair but not musical chair.
0: Or not double sofa.
1: Not double sofa either.
0: ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు.
1: Then once there is truth in your heart,
0: ఒక్క ధర్మం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు.
1: Then once there is dharma in your heart, no one can enter later.
0: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
1: One time righteousness,
0: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
1: One time truth, other time falsehood.
0: ఇలాంటి వాడు మానవుడని చెప్పడానికి వీలవుతుందా?
1: Can you call him a human?
0: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
1: The word, the thought and the deed, if they are unified,
0: మానవత్వం అనగా మనకు చెల్లు.
1: Then only we deserve the title of a human being.
0: Human quality.
1: Human quality.
0: Human quality ante emti?
1: What is the human quality?
0: Manasu mata nadata manishi okkati aina.
1: When there is unity of thought, word and deed,
0: idiye nijamainatti manavattam.
1: This is the true human quality.
0: Idiye nijamainatti dharmamu.
1: This is the true dharma, righteousness.
0: Kanukane
1: so
0: Sita kalyanam jarige samay lopala,
1: at the time of Sita kalyana,
0: Janaka Maharaju vachi Ramachandrudu adutunnadu.
1: King Janaka came and started asking Rama.
0: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరాని.
1: హీ వాంటెడ్ రామా టు మేక్ ప్రామిసెస్ దట్ హీ విల్ ఫాలో సీత ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ వెల్త్.
0: ధర్మే చ
1: ధర్మే చ,
0: ఏమిటి ఈ ధర్మం?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ?
0: కానీ ప్రాకృతమైనటువంటి ధర్మమా లేక అంతర్భూతమైనటువంటి ధర్మమా?
1: Is that the worldly outer external dharma or the inner?
0: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖము.
1: ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యువర్ ఎంజాయ్మెంట్
0: నా ధనమే ఆమె ధనము,
1: అండ్ మై ధర్మ ఇస్ యువర్ ధర్మ,
0: ఆమె ఇష్టమే నా ఇష్టము.
1: యువర్ లైక్స్ ఆర్ మై లైక్స్.
0: నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
1: ఐ యాక్సెప్ట్, అబైడ్ బై దిస్.
0: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించనున్నా.
1: బట్ ఐ విల్ నాట్ ప్రొసీడ్ బై ది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ దిస్ ధర్మ.
0: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలి నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
1: If this dharma, the code, is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
0: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
1: Because some washerman said that Sita stayed there for 10 months there in the forest. Because of that blame, Rama has given up Sita there at that moment.
0: Anaga samajamunaku addu tagalatam cheta Sitanu tejinchadu.
1: Because there is some talk in society.
0: Idi satyam, satyam vada.
1: Speak truth.
0: Satyavak paripalakudu Ramulu.
1: Rama abides by truth, follows truth.
0: Taanichinatundi kaadu tana tandri ichinatundi maatalu kuda paripalan chestu vachadu.
1: Not only the word he makes but also the word promise given by father.
0: Tandri tanaku tandri, తాను తండ్రికి కుమారుడు.
1: హీ ఈజ్ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్.
0: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
1: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా,
0: తన పుత్రుడే తానైపోయినాడు.
1: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
0: కనుకనే ఆత్మానం పుత్రనామం శ్రీ అన్నాడు.
1: So it is Atmanam Putra Nama.
0: నేను దశరథుణ్ణి.
1: ఐఎమ్ దశరథ.
0: దశరథుడు ఈ రూపంలో పుట్టాడు.
1: దశరథ హెస్ టేకన్ దిస్ ఫార్మ్.
0: కనుక దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
1: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
1: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, హీ ఫాలోడ్ దిస్ దాట్.
0: ఇది నిజమైన ధర్మము.
1: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
0: రామరాజ్యం అనగా,
1: రామరాజ్య మీన్స్

0: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ రాగ ఆర్ అటాచ్మెంట్.
0: త్యాగరాజ్యమే అది, త్యాగకాంతి అదే నిజమైన రామరాజ్యం.
1: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ రాగ అటాచ్మెంట్, ఇట్స్ వన్ ఆఫ్
0: రామరాజ్యము.
1: ద వన్ ఆఫ్ సాక్రిఫైస్
0: మనం సమయమైనటువంటి యొక్క హెల్ప్ మనం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్.
0: నిరంతరం కూడా చిత్తం నందు భగవత్ నామాన్ని చింతించాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అది నిజమైనటువంటి యొక్క సర్వదా సర్వకాలేషు సర్వత్ర రామచింతనం అని.
1: At every point of time and all circumstances everywhere, we should sing the glory of God.
0: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
1: యూ కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
0: ఎక్కడ చూసినా ఉన్నటువంటి సత్యధర్మములే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైట్సియస్నెస్.
0: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో ఆఫ్ ధర్మ.
0: ప్రతి కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామమందిరం.
1: And since ancient times, you find Rama's temple in every village.
0: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
1: In Bharat, a hand that doesn't take charity.
0: రామనామం తెలియనటువంటి వ్యక్తులు ఎక్కడా కనిపించరు.
1: There are none here in Bharat who do not know the name of Rama.
0: కనుక సర్వులకు అతి సమీపమైనటువంటి ఒక రమించేతి రామః.
1: That which delights is Rama. The name is Rama.
0: అందరు రమించినటువంటిది రామనామము.
1: All like, all are drawn, attracted by this
0: Rama. కుమారుడే రాముని పేరు కాదు.
1: It's not merely the son of Dasharatha.
0: హృదయమునకే రామ అని పేరు.
1: హృదయ, the heart is called Rama.
0: కనుకనే నా ఆత్మారామునికే తెలుసు ఉంటారు.
1: Therefore people say Rama within.
0: ఆత్మకే రామ అని పేరు.
1: The ఆత్మ, the spirit is called Rama.
0: అందువల్లనే ఆత్మానం పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
1: Therefore the spirit that takes the form of the son later.
0: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
1: Therefore we find only oneness, one principle.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: We have to know this dharma and tread along that path.
0: కాన
1: సో
0: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
1: We may not be knowing many things, but we should not go by it.
0: మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
1: వీ షుడ్ డూ సర్టన్ యాక్షన్స్ సో అస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క జీవితం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
0: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
1: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
0: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటుంది.
1: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
0: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
1: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
0: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
1: దేర్ విల్ బి నో టైమ్ నార్ ద లైఫ్ స్పాన్ ఎయిదర్.
0: ఈ కలియుగం లోపల ఆయు ప్రమాణం చాలా తక్కువ.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్ లిమిటెడ్.
0: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
1: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్డ్ లాంగ్.
0: పిల్లలకు తెలుసును,
1: బాయ్స్ నో.
0: మహాభారత యుద్ధ సమయం లోపల,
1: అట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
0: కృష్ణుడికి 76, అర్జునుకి 74 సంవత్సరాలు.
1: కృష్ణ వాజ్ ఏజ్ 76, అర్జున 74.
0: కానీ భీష్ముడు,
1: భీష్మ
0: అతని కమాండర్ ఇన్ చీఫ్.
1: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్.
0: అతనికి 112 సంవత్సరములు.
1: హిస్ ఏజ్ ఇస్ 112.
0: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
0: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
1: 70 ఇయర్స్ యంగ్ బాయ్.
0: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
1: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
0: కారణమేంటి?
1: వై?
0: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రత లే దీనికి మూల కారణం.
1: ద సీక్రెట్నెస్, ద సాంక్టిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్.
0: అది పి.
1: దాట్స్ ద 3 P's.
0: పి, ఫస్ట్ పి ప్యూరిటీ.
1: ఫస్ట్ పి ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్.
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్.
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ 3 P's దే వర్ ఎవర్ యంగ్, ఎవర్ గ్రీన్.
0: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
1: Therefore we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
0: కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి.
1: In this age of Kali there are so many changes.
0: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతూ ఉంటాయి.
1: To think of God you find so many
0: obstacles. దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతూ ఉంటాయి.
1: To construct temples we have to fight with people.
0: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
1: టెంపుల్స్ ఆల్సో విల్ మేక్ యూ టు ఫైట్ విత్ పీపుల్.
0: కనుక దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
0: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే,
1: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్,
0: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కాన విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సు నుండే
1: at this tender age.
0: ఇలాంటి పవిత్రమైన భావాలు మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
0: దైవ చింతనతో పాటు
1: అలాంగ్ ది
0: చంద్రను ఆచరణలో పెట్టి
1: ప్రాక్టీస్ ది సచ్చైన్ ధర్మ.
0: దైవ ప్రేమకు తగినటువంటి దీనికి ఉపాధం చేయండి.
1: అండ్ వర్క్ సో హస్ టు బి ది రిసిపియెంట్స్ ఆఫ్ ది డివైన్
0: గ్రేస్. దైవ ప్రేమ సంపాదించుకున్నారంటే సర్వమును సంపాదించుకున్న వారవుతారు.
1: దెన్ వన్స్ యు ఆర్ ది రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్
0: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు యూ అక్వైర్ ఇట్?
0: సత్య ధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సచ్ అండ్ ధర్మ యుల్ ది రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్.
0: దైవం అంటే వేరే కాదు.
1: గాడ్ ఈస్ నాట్
0: సెపరేట్. ట్రూత్ ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
1: Dharma has no proper translation.
0: ఈ సంస్కృతంలో ధర్మమునకు ధర్మమే సరి అయినటువంటి పదం.
1: ధర్మ ఇస్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్స్ ఆల్.
0: పేరు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
1: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఏ
0: వేదమునందు కానీ ఏ శాస్త్రమునందు కానీ ఏ ఇతిహాసమునందు కానీ ఏ పురాణమునందు కానీ ధర్మమునకు ధర్మమే ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఎవ్రీ ఇతిహాస ఇన్ ఎవ్రీ శాస్త్ర సేక్రెడ్ టెక్స్ట్ ధర్మ ఇస్ ధర్మ దట్స్ ఆల్.
0: కానీ రైట్ డెసిషన్ అంటే కానీ రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
1: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్ అండ్ రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
0: ధర్మం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
0: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
1: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక ధర్మం పర పురుష లక్షణం.
1: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష ద మ్యాన్.
0: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
1: పురుష మ్యాన్.
0: అది నీ వ్యాపకమైనటువంటి అర్థం. పురుషులందుకు ఆడవాళ్ళు కూడా పురుషులే.
1: విమెన్ ఆల్సో పురుష.
0: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
1: బికాస్ దే హావ్ ద బాడీ ద పుర.
0: దేహమునికే పురం అనే పేరు.
1: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
0: ఈ దేహం అనేటువంటి దాంట్లోపల నకసిక్క పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహం నందు కూడా పురుషుడే.
1: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష ద హ్యూమన్.
0: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
1: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
0: Kanuka kevalam veellu purushulu vaallu streelani cheppakoddu.
1: So we can
0: upadi bhedamane kaani aatma bhedamulu kaadu.
1: So we can categorize these men and women, but it's only difference in the body.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
0: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు.
1: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
0: అవుతుందా?
1: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
0: కాదు.
1: నో.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఇదంతా పై డ్రెస్సులే.
1: It's all outer dress.
0: జన్మ మరణాలు కూడా అలాంటివే.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైప్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
0: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
1: యు కెనాట్ గో బై ది బాడీ.
0: దేహిని ఆధారం చేసుకోండి.
1: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
0: అది ఏ నిజమైనటువంటి సత్యం.
1: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
0: నీ మనసుకు నీకు సంపూర్తమైనటువంటి తృప్తి కలగాలి.
1: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
0: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
1: యు ట్రై టు సీ దట్ ఆల్ ఎడ్యుకేషన్
0: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
1: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
0: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి.
1: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడే లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి.
1: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ.
0: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ తిరిగి రావాలంటుంటే
1: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
0: లవ్ అండ్ యాక్షన్ రావాలి. ఇప్పుడు
1: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్.
0: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది.
1: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
0: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన.
1: దిస్ ది మెయిన్ థింగ్ దట్ ది స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ అండ్ డూ.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యు సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always to enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందము నందే జీవించి, కడపటికి ఆనందము నందే అంత్యమొందుతున్నాడు.
1: Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, సత్ చిత్ ఆనంద is the topmost.
0: సత్ అనగా త్రికాలములు యందు, త్రిలోకములు యందు మార్పు చెందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి స్థితి.
1: సత్ ఇస్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka sustiramai shashvatamai nirupinchetvanti sat.
1: It is sat, the being which is permanent, stable and changeless.
0: Inka chittu idi paripurnamainatvanti gnanam.
1: Chit is total knowledge, wisdom,
0: awareness.
1: A total awareness.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, being, awareness, bliss.
1: Therefore the name has come, being, awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిదానందము.
1: Therefore of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వులయందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being, awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: Kani itti nitya satyamainatundi brahma tattvanni manam gurtinchukoleka bhautikamaina naitikamaina prakrutamaina labhi bhautikamaina ee dehamunande apekshanu abhiruddhi pachukotam cheta manaku nitya satyamainatundi aanandamu atyanta dooram avutunnadu.
1: We have developed attachment towards this fleeting sensual pleasure and the body. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru taliginappudu meeru ekkadi nunchi vacharandi mee peru emiti ani adiginappudu వారు ఏమేమో చెప్తుంటారు.
1: ఇఫ్ యూ మీట్ ఎనీ వన్ అండ్ పుట్ దీస్ టూ క్వశ్చన్స్, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్ అండ్ వాట్స్ యువర్ నేమ్, యూ గెట్ రెస్పాన్స్ ఆన్సర్స్ ఫ్రమ్ దెం.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: ద పర్సన్ వుడ్ రిప్లై దట్ హిస్ నేమ్ ఇస్ రామయ్య, కృష్ణయ్య అండ్ సో ఆన్.
0: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరు గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్, ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు, నేను ఇండియన్, నేను ఆఫ్రికన్ను, నేను పర్షియన్ను, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్, ఇఫ్ యు రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ ఎన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫార్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of her profession is not
0: proper. వృత్తిని పురస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్ను అని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయము గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country.
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఈవెన్ ద బాడీ ఇస్ సచ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కానీ దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహము.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: కనుక నీవు బాడీ వా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా.
1: Are you the body or are you different from it?
0: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: If you inquire in this direction, you will be able to understand spirituality.
0: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
1: If you know yourself first, you will be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్, యు విల్ నో ది హోల్ కాస్మోస్ లేటర్.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఈస్ డివైన్, గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కానీ దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్, వేర్ డు యు కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: Kani ee prantham nunchi vachinatundi nee deham kani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu yachchata nundi vachitiki navu yachchata nundi vachitivo achchatike guta naijamu prani kotikin.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: Kanukane నీవెక్కడి నుంచి వచ్చిందివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఎక్కడనూ లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere, it shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యూయలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ సౌండ్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం అంటే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం అంటే ఏకత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: హియర్ అక్షరం,
0: దీన్ని విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరము ఇస్ పెరిషబుల్,
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దాట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కాని అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: But we have to understand the fundamental truth that the goal of all religions, the aim of the entire understanding of the divinity is one and the same.
0: Muslimlu Allah ani pilustaru.
1: Muslims call God as Allah.
0: Ee Allah aneetundi dantlo unnatundi artham emiti?
1: What is the meaning of this word Allah?
0: Idi daivamu.
1: Allah means God.
0: Manam aatma ani pilichinattu varu Allah ani pilustaru.
1: Just as we say aatma, Muslims call him Allah.
0: Aatma.
1: ఆ మీన్స్ ఆత్మ.
0: లా లయము.
1: లా మీన్స్ ఎనిహిలేషన్.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా ఇస్ మర్జర్ హియర్. టు మర్జ్ ఇన్ ఆత్మ ఇస్ అల్లా.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో
0: ఇక్కడ కూడాను క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము,
1: సాలోక్య,
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డివైన్.
0: సారూప్యము ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ది డివైన్.
0: సాయుధ్యము అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జ.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫోర్ ఫేజెస్ స్పీక్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద డివినిటీ అల్టిమేట్లీ.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి యొక్క శక్తి.
1: దట్ ఈస్ ద ట్రూ పవర్ దట్ సేఫ్ గార్డ్స్ ద హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: ఇట్స్ ది ఫిజికల్ పవర్, ఇట్స్ నాట్ ద వరల్డ్లీ పవర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము,
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది,
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
0: గాలి ఉంది,
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్
0: కనుక దైవత్వములకు ఎట్టి రూపము లేదు
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్
0: అయితే సర్వగు రూపములు కూడా తానే
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఎవ్రీవేర్ స్ప్రెడ్ ఆల్
0: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం ఎక్కడ ఉంటున్నది
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ వేర్ డస్ దిస్ డిఫరెన్స్ లై

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్తాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: Truth, goodness and beauty.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: The unity of all these three, truth, goodness and beauty, results in సచ్చిదానంద, being awareness and bliss.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితం అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if you
0: pursue this principle.
1: We should not worry about that, what had happened or
0: రాబోయేటువంటి దానిని ఏమాత్రము యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఏ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్ నాలెడ్జ్.
0: యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదముల యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Ledu, nenu telusukovalani naaku chaala teevramainti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: కట్టగలిబడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: Finally, యాజ్ఞవల్క said,
0: Raja, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్క said, oh king, reply to this answer to your question will put you to danger in future. It's not good to have reply for this question.
0: అక్కడని చెప్పాడు, the pleasure is an interval between two pains. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: There only, he said, pleasure is an interval between two pains.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: Janaka was determined to know the answer, what was he in the earlier life.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own
0: good. ఏమి సంకల్పించినప్పటికీ everything is good for me.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: ఇట్ మే బి పెయిన్ఫుల్ టు బిగిన్ విత్, బట్ విల్ కన్ఫర్ బ్లెస్ అల్టిమేట్లీ.
0: కట్టగట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది కాదు.
1: యాజ్ఞవల్క్య హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్,
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: వైఫ్ నౌ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ వాజ్ యువర్ మదర్.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to Yajnavalkya immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటిది కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: Thoughts and counter thoughts are prompted because of the divine will.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: Because he could know the truth, there could be transformation in him.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: Since then he has become a rajayogi.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual
0: experience. There is nothing beyond that.
1: There's nothing beyond that.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ రెస్పాన్సెస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్.
0: కనుకనే సుఖ దుఃఖీ సమయకృత్వ రాహువులాభి జయాజయా. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఎ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వి సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్.
0: నా నా
1: నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకును అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశమునందే కాక అనేక ప్రాంతముల యందు కూడాను అనేక దేశముల యందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries Vinayaka
0: పూజ వేద కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుకనే తత్పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రము ఉండేటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడాను ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములను అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతలతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్సూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ. కనుకనే
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatunti vaaru shastra sampannulainatunti vaaru veda shastra itihasa puranamulnu chakkaga telisinatunti vaaru
2: suklam bharadaram vishnu tesivarnam chaturbhujam.

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of the sky.
0: Vishnu. Vishnu araha emti sarvavyapakatvam ayinatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dhara Vishnu. Suklam anaga telupudu. Ambara anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Sesivarnam chaturbhujam, sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి? ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈజ్ ఔట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandasthaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamulaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time, even word, a single word will have many interpretations and meanings.
0: Shuklam Bharadharam Vishnu Tellani Vastramulu Dharinchi Sarvavyaptiga Ainatunti Oka Vishnu Ani Bhaktulu Poojiste Deeniki Viruddhamainatunti Vadu Shuklam Bharadharam Vishnu Tellani Battala Mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రము ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు. విష్ణు వాద్యం
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములనంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విత్ ఇన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books,
0: vidyarthulara,
1: texts, students.
0: Ee shastram aneetundi daranni aneka reetiluga meer talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnanaanni meer sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: Aacharanalo lenatundi enduku meeku tons tons anta ee oka shastra grandhamlo?
1: Why then tons of knowledge of sacred texts?
0: Okka deenini meer chittamunandunchukunte chaalu.
1: At least preserve one important principle.
0: Ee naadu aakara manavattam kaadu, ee jagattunu manam chukovalsinatundi aacharana manavattam chupali.
1: Is not the human by form that is needed, he should be human in his behavior.
0: Kanaka vidyarthulainatundi vaaru రేపు రేపటి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: Without faith in God, we'll be wasting our
0: life. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this.
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధమైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: Everybody has
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: Four sheets, the sheath of food, the
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: The wisdom and finally the sheath of bliss.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: Therefore in order to reach that sheath of bliss, one has to
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే,
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: అంతేకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీత్ ఆఫ్ బ్లెస్ వన్ హ్యాస్ టు
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం.

0: నీవు నాయంశమే.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: దివ్యత్వములే.
1: వేర్ ద డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ద లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మరూపాన్ని పొందుతావు.
1: When once you go on thinking, entertaining this idea, aham brahmasmi, I am brahman, ultimately
0: become brahma vit brahmaiva bhavati. దేనిని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యు థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: కనుక నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ. లోక సంబంధమైనటువంటి కృత్యం ఏమాత్రమో నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుకనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూ రా.
1: Therefore, you should consider every activity as God's activity, divine.
0: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
1: Then you will not have any problems or obstacles in life.
0: కనుకనే విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
1: Therefore, this kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటానికి కూడా మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: చీకటే లేకపోతే లైట్కు విలువే లేదు.
1: Without darkness, light has no value.
0: ఆకలి లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry, you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery, you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైపు కాలేదు?
1: Then how is it that you are not the recipient
0: of
1: the
0: bliss? You deha drishti ande neevu jeevisthunnavu.
1: Because you live, carry on your life journey.
0: Deham ni yokku upadhi. Nee deham yokku upadhi.
1: Your body is an instrument.
0: Neevu dharinchinatundi vastram adi.
1: It is like the dress you have
0: on. Kaani neevu body kaadu.
1: But you are not the body.
0: Body is like a water bubble.
1: Body is like
0: mind
1: water bubble.
0: Like a mad monkey.
1: Mind is
0: don't
1: like a mad monkey.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కాన్షియన్స్ నీవు ఫాలో చేస్తూ రావాలి.
1: సో యూ షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అని.
1: The body which is bound to die.
0: దేహము నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
1: Body changes every day.
0: బాల్యము, యవనము, వార్ధక్యము మూడు మార్గం బయలుదేరుతుండాలి.
1: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్హుడ్, యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
0: దేహం మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
1: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
0: కనుక మనసు మారాలి.
1: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్, మ్యాన్ విల్ చేంజ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
1: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఈజ్ అవర్ మెంటాలిటీ.
0: మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
1: మైండ్ ఈజ్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
1: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
0: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
1: యూ హ్యావ్ కెమెరా.
0: ఈ కెమెరా ఇటువైపును తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యూ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇటువైపు డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్
0: దీంతో పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
0: కాబట్టి ఎటువైపును తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
0: నీవు ప్రకృతి వైపును తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్
0: మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యూ విల్ హ్యావ్ డివినిటీ పిక్చర్.
0: ఇంకా అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఇది ఒక లాక్.
1: హియర్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి
1: ఇఫ్ యూ పుట్ ఇట్ దేర్
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్.
0: కానీ సేమ్ లాక్ సేమ్ కీ.
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
0: నీ మైండ్ ఏ కీ.
1: యువర్ మైండ్ ఇస్ ది కీ.
0: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్. టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
1: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
0: ఉన్నది రెండు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: కనుక నేను దేహం వైపును తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ టర్న్ వరల్డ్ వైడ్ వరల్డ్ సైడ్ ఇట్ లెట్ బాండేజ్.
0: నీవు కాన్షియన్స్ వైపును తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాది. మనోమూలం విధం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్
0: ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే.
1: దేర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి కన్నుతో చూచేది ఆ మనసే.
1: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్.
0: చెవితో వినేది మనసే.
1: అండ్ త్రూ ది
0: మనసు విచారించేది మనసే.
1: ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్
0: చేతులతో పనిచేసేది మనసే.
1: ఇట్ వర్క్స్
0: అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
0: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట

0: మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
0: ఎట్లా మార్చాలి?
1: హౌ టు చేంజ్?
0: మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: వి షుడ్ డైరెక్ట్ అవర్ మైండ్ గాడ్ వర్డ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
1: You may do your household work.
0: This is God work. God work. God
1: then
0: work.
1: It gets transformed into God work.
0: You work not for ledu.
1: You don't need to give up your work.
0: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: నీవు చేయి, నీ కర్తవ్యాలను నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ ఇవన్నీ కొన్ని భగవత్ ప్రీత్యార్థం అనుకోవాలి.
1: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఈ విధమైనటువంటి సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్ ఫీలింగ్,
0: సచ్చింతన్యం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
1: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
1: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్, గుడ్ యాక్టివిటీ, యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
0: కనుక సో మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్,
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కనుకనే మనం చేసేటువంటి కూడా మంచిగా చేయి.
1: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
0: మంచిగా చూడు, మంచిగా విను, చెడ్డదానికి అవకాశమే ఇవ్వద్దు.
1: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
0: ఇది ఇదియే పెద్ద సాధన.
1: దిస్ ఇస్ ద బిగ్
0: సాధనగా. ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
1: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్, గుడ్ కాండక్ట్,
0: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంట్లో ప్రవేశించడమే సాధన.
1: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
0: కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంత మూల కారణం అదియే.
1: This is the cause for all the suffering and misery.
0: What is the way of immortality?
1: What is the way to immortality?
0: Removal of immorality is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immortality అదియే మనకు నిజమైనటువంటి మార్గము.
1: That is the true path.
0: అదియే రాజమార్గము.
1: That is the royal path.
0: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
0: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: At times there will be certain feelings of anger and also greed. They are all in
0: the manavata.
1: We should develop human quality.
0: Manavata vilavalu emiti?
1: What are human values?
0: Daya manavata vilava.
1: Compassion.
0: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
1: Hrudaya hrud plus daya compassion.
0: Adiye compassion.
1: Compassion.
0: Aa compassion ni manam penchukovali.
1: We have to develop this compassion.
0: Eppudu ee yokka dayanu manam penchukuntamo?
1: When once we develop this,
0: prema sahajanga praveshistundi.
1: Love enters there naturally.
0: Kabatti love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa prema ne manamu abhivruddhi parchukovali.
1: We have to develop that love.
0: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
1: We have to fill our hearts with love, not with knowledge.
0: ఈ వరల్డీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
1: వరల్డీ నాలెడ్జ్ ఈజ్
0: యూజ్ వరల్డీ లైఫ్ కు మాత్రమే వరల్డీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డీ లైఫ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కాదు, హృదయాన్ని పెట్టుకున్నా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
1: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
1: ఇట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
1: As this modern education system is not running along that sound lines, we find so many defects.
0: విద్యయోసగు

0: విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబల్.
0: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్. బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ నిజమైనటువంటి యొక్క, ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ వినయంలో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడ కనిపించదు.
1: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
0: సద్గుణంబులు,
1: గుడ్ వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ మైండ్,
0: సత్యనిరతి,
1: అడిహరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: It is the education that teaches all these six.
0: Vidyarthi nirvavalayu.
1: Students should learn these things.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: We should learn them.
0: దీనికి విరుద్ధమైనటువంటి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: But today we are learning just opposite, contradictory things.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: It's not the one who
0: విద్యా అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: The one who wants this knowledge is
0: విద్య. విద్య, విద్య.
1: Vidya is vidya.
0: That vidyanamu, yedi gnanam andistundo adiye vidya.
1: That which confers wisdom is vidya.
0: Aa gnanam ante emti?
1: What is that?
0: Advaita darshanam gnanam.
1: The non-dualism is the true wisdom.
0: Kanukane manamu anekatvamlo undinatundi ekatvanni manam chudali.
1: Therefore we must find out unity and diversity.
0: Ante kani ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: కౌస్ ఆర్ మెనీ.
1: కౌస్ ఆర్ మెనీ.
0: మిల్క్ కలర్ ఈజ్ వన్. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
1: Today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
1: Master is one.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: are a master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question is good.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokaru em kavali?
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka.
0: Athaniki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of vinayaka.
0: Trunk ledu kani ఆ యొక్క జ్ఞానం నీళ్ళంది ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐ యామ్ ది మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ యామ్ ద మాస్టర్. ఐ యామ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మై ఇన్స్ట్రుమెంట్స్. మై పనిముట్లు. నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐ యామ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: యూ డెవలప్ దిస్.
0: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి.
1: డోంట్ వేస్ట్ టైం అన్నెసర్లీ.
0: కనుకనే టైమ్ ఇస్ గాడ్.
1: సో టైమ్ ఇస్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్
0: టైమ్. వేస్ట్ ఈస్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈస్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే టైం వేస్ట్ కాకుండా ఐఎమ్ ది మాస్టర్. నేను మాస్టర్ అయినట్టుంటాడు. ఎట్లాంటి మార్గంలో ఉండాలి? నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి.
1: సో నెవర్ వేస్ట్ టైమ్. ఫీల్ దట్ యుర్ ద మాస్టర్ సో దట్ యుర్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యమవుతుంది?
1: దెన్ వెన్ డూ యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్?
0: అంతా భగవత్ అర్పితం గావించాలి.
1: యూ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్.
0: Everything is instruments.
1: All the rest are instruments.
0: కనుకనే నేను మాస్టర్ గా ఉన్నాను. నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి.
1: ఐ ఎమ్ ద మాస్టర్. ఐ మస్ట్ బి వన్ విత్ ద మాస్టర్.
0: కనుకనే నీవు బికమ్ మాస్టర్.
1: అండ్ బికమ్ మాస్టర్.
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే యూ బికమ్ మాస్టర్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: యాజ్ యూ ఫీల్ అండ్ థింక్ దట్ యువర్ ద మాస్టర్ యూ బికమ్ ద మాస్టర్.
0: కనుకనే మీరు మాస్టర్స్ గా కావాలి.
1: సో యూ షుడ్ బి మాస్టర్స్.
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
1: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు.
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
1: యూ షుడ్ బి మాస్టర్.
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
0: అనగా ఏంటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
0: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవస్వరూపులే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
0: మీకు అందరికి తెలిసిన అనేక ప్రయాణం చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ ఏ టైమ్.
0: పూర్వము
1: అర్లియా
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల
1: it was those days when English was newly introduced.
0: Ammani pichedo god man god man god man god man an pichevadu.
1: They used to address everyone as god man god man.
0: Ee god man god man an pichistu vacharu.
1: Everyone is addressed
0: like kramakramena ee language ee angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
1: The language English language was spread far and wide.
0: Ee god man an pichedanta varaku inkoka sunnam juttaru.
1: To this word god man another zero is added.
0: God man poyindi good man annaru.
1: So in the place of god man the word good man has come.
0: తర్వాత ఈ గుడ్ అనేటువంటిది మరి పోతూ వచ్చింది.
1: అండ్ దిస్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైం.
0: అప్పుడు గుడ్ బై గుడ్ బై అని చెప్తూ వచ్చారు.
1: లేటర్ దే సెడ్ గుడ్ బై.
0: మ్యాన్ పోయింది. ఎందుకంటే మ్యాన్ క్వాలిటీస్ లేవు అక్కడ.
1: మ్యాన్ ఈస్ గాన్ బికాస్ దేర్ నో మ్యాన్ క్వాలిటీస్.
0: గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నారు.
1: దెన్ దే స్టార్టెడ్ కాలింగ్ గుడ్ బాయ్.
0: తర్వాత గుడ్ కూడా పోయింది.
1: లేటర్ గుడ్ ఈస్
0: ఆల్సో బై బై బై బై అనుకుంటూ వచ్చింది.
1: అల్టిమేట్లీ ఇట్ ల్యాండెడ్ అప్ దిస్ బై బై.
0: కళాతుడికి ఇప్పుడు బై నిలిచిపోయింది.
1: అండ్ ఓన్లీ బై దట్ హస్ కమ్.
0: గుడ్ పోయింది, గాడ్ పోయింది, బాయ్ పోయింది, మ్యాన్ పోయింది.
1: గుడ్ గాడ్ బాయ్ మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సింది.
1: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో?
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి.
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్.
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్.
1: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్.
0: గాడ్ ఇస్ బీయింగ్. చే మార్పు చెందేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఇస్
0: ఆల్వేస్ బీయింగ్.
1: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక ఉన్నాడు అదే సత్ చిత్ ఆనందము.
1: దట్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈ మూడు కూడా మానవుని ఎందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్.
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
0: గోస్. బట్ మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: కనుకని అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అండ్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్.
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్ ది.
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్.
0: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు? ఏమి చెప్పలేడు.
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్.
0: కానీ దాన్ని కొద్ది నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
1: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్.
0: అనుభవించి ఆనందించేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
1: యూ షుడ్ attain divinity. You should reach God. That is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: You should be the recipient of the divine love.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: You should also be the recipient of God.
0: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
1: That is the true achievement.
0: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
1: The rest of things you must give up someday or other.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: Either you will give up or they will drop you.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యు ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
1: గాడ్ ఇస్ విత్ యు ఆల్ ది టైమ్, ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి.
1: వీ షుడ్ అటైన్, రీచ్ ద డివైన్ గోల్.

ರಸಿಕದನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ.

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బైటరి పుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పుల నెట్లు పట్టగలడు.

0: one who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamam e vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manishi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, adhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattvavetalu, mahaneelu, panditulu, sadhuru, ento kalamunundi, bhagavat tattvamunu, prachara prabodhalu salputu unnaru.
0: From times immemorial, many sages, scholars, saints and great people have been teaching the philosophy.
1: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamulu salputunnaru kani acharana roopamaina prachara prabodhamulu salputam ledu.
0: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
1: Acharana roopamaina prachara prabodhamule ee naadu atyavasaramu.
0: The teachings which are supported by the practice are the need of the day.
1: Okkokka matam varu okkokka granthamunu pradhanamaina lakshyamunandu unchukoni pramanamuga swikarinchi prapanchamunandu pracharam salpuchunnaru.
0: In the world of today, each religion is having one text as the basis, and all the teachings are based upon the text contents.
1: Christian matamu Bible nu pramananga pradhananga vishwasistu vacharu.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grandharajamunu prana samanamuga vishwasinchi pramanamuga taamu angikarinchi prachara prabodhamulu salputu vacharu.
0: Sikhs have been basing all their teachings on Granth Sahib, and they have been carrying on their teachings.
1: Bharatiyula yokka grandhamulu Veda Shastri Itihasa Puranamulu yokka pramanamulu vishwasinchinappatikini Bhagavad Gita ni pradhanamainatundi pramanamuga swikarinchi ee naadu lokamunandu adhikanga pracharam salputu vastunnaru.
0: Bharatiyas have Vedas, Upanishads and a number of other scriptures as the basis, but of which Bhagavad Gita has been taken as the most important for all their teachings even today.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ యందు ఉంచి దానిని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెక్స్ట్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలం పారాయణములు ఎందును పఠనల ఎందును వినియోగించుతున్నారు. కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పునకు తెప్పించుకునటలేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలం భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారం సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఎ కంట్రీ, ఎ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ అర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజియన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఇస్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈస్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని, కానీ వీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరాత్మను గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫోర్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్. దే ఆర్ డెల్యూజన్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్స్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనము చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ సలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యూ సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకూడను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలం సంకుచితమైన భావముల చేత కులము, మతము, వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ, తత్వజ్ఞాన.
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానం.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
1: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
0: It is a combination and merger of the nature and the creator.
1: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనము అనుభవించాలని కానీ కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీత విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
1: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజ తత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: The true significance of this sacred book will have to be understood by us clearly.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: when you open Bhagavad Gita for the first time,
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులను దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డైలాగ్ దేర్.
1: ఈ విధముగా కృష్ణార్జునులను దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యు వుడ్ నెవర్ గెట్ ది బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ and the principle of individual soul.
1: ఇక్కడ అర్జునుడు కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపుక కథలు మింటికిన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home, he told Krishna.
1: Kevalam bandhumitrulnu chusi taanuku bhrama kaligindi.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: Ee bhrama mamattamto koodinatvantidi.
0: This delusion is associated with mindness.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్ దట్
1: పొసెసివ్నెస్. ఈ భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూడెడ్ దస్?
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, as long as you have delusion you can never get at brahma.
1: Brahmamunu dooram chesadu anaga brahmanu viraktigavinchadu.
0: He removed brahma delusion from arjuna.
1: Bhayamunu nirmoolam chesadu.
0: He destroyed all fear.
1: Brahma tattvanni nirupimpa chesadu.
0: He established and proved the principle of brahman to arjuna.
1: Appude deenudainatundi arjunudu veeruniga deenuniga roopondadu.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: Kanuka Arjunaku pratinidhulainatunti oka jeevulu ee naadu bhramala chetanu deenattam chetanu kevalamu oka ajnanam nandu munigipothunnaru.
0: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
1: Tama kartavyanni vismaristunnaru.
0: They are giving up their duties.
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషిచే,
0: విత్ సీజ్లెస్ వర్క్,
1: నిరంతర తాపత్రయములచే,
0: ఫుల్ ఆఫ్ వరీస్,
1: అంతులేని ఆశలచే,
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనచే,
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: A person who is thus trying to reach the ultimate with all these things, how can he
1: satyam ainatvanti yokka,
0: when a person just is
1: nirguna nirupamainatvanti yokka
0: permanent entity which is a truth,
1: ee nirguna akara tattvanni manam gurtinchadaniki taginatvanti brahmanu dooram chigavinchukovali.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane మనం ఎందుండినటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూజన్ ఫ్రమ్ అస్.
1: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ డెల్యూజన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
1: స్వప్రదృశ్యం వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధమైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ అట్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఏ సంథింగ్ లైక్ ఈ
1: వైండ్ దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబముగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద మిర్రర్.
1: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
1: it. Ellappudu kunu sakshibhutamai untuntai.
0: Eyes always remain as witness.
1: Samasta drushyamunu kudanu netramulu chudagalugutunnavi.
0: Eyes have been able to see all the sights in the creation.
1: Kaani netramulu netramulanu chudalekapovutunnavi.
0: But I cannot see itself.
1: Itti andhatvamunu nirmoolamu gavinchi divyatvamunu praaptimpajesi అనుగ్రహముతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్. and which has conferred a divine sight and which has been able to give that divine experience.
1: ఈ నా భగవద్ గీత యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
0: These days the teachings and the preachings of Bhagavad Gita have grown.
1: అనేక విధములైనటువంటి జ్ఞాన యజ్ఞములు భగవద్ గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
0: The జ్ఞాన యజ్ఞాస్ సప్తాహస్ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్ ఎనార్మస్లీ.
1: ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
0: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై ఎ రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
1: కారణమేమనగా పవిత్రమైన యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
0: దీస్ డేస్ the teachings and the preachings of Bhagavad Gita have grown.
1: అనేక విధములైనటువంటి జ్ఞాన యజ్ఞములు

0: రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
1: కారణమేమనగా పవిత్రమైన గీతాసారం నందున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
0: ది రీజన్ ఈస్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్
1: శ్లోకములను కంఠస్థము గావించటము,
0: మెమరైజింగ్ ది శ్లోకాస్,
1: పారాయణములు సల్పటము,
0: పర్ఫార్మింగ్ పారాయణస్,
1: ఉచ్చరించటము,
0: సింప్లీ చాంటింగ్ దెమ్.
1: ఇది కేవలము ఒక గ్రౌండ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
0: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
1: కనుక మనం ఆచరణీయందు ఒక్కటైనా మనం ఆచరణీయందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
1: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: కృష్ణ హింసెల్ఫ్ హస్ సెడ్ దట్ అర్జున ఇస్ కెప్ట్ ఓన్లీ యాజ్
1: నిమిత్తం మాత్రం. భవ సవ్యసాచి, ఓ సవ్యసాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకున్నాను. ఈ భగవద్గీత జగత్తునికే సంబంధించినటువంటిది, నీకు మాత్రమే కాదు.
0: ఓ అర్జున, ఐఎమ్ కీపింగ్ యూ ఓన్లీ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఆర్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఇట్ ఇస్ మెంట్ ఫార్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఫర్ యూ అలోన్.
1: నేను సర్వజీవులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉన్నాను.
0: ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: నీవు వేరు, నేను వేరు కాదు.
0: యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ నాట్ డిఫరెంట్.
1: రాగద్వేషములు చేకూడటం చేత ఈ యథార్థమైనటువంటి స్వస్వరూపాన్ని నీవు మర్చిపోతున్నావు, చూడలేకపోతున్నావు.
0: బికాస్ యు ఆర్ హ్యావింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు నో యువర్ ఓన్ రియల్ సెల్ఫ్, రియల్ నేచర్.
1: మబ్బుల చే కప్పబడినటువంటి యొక్క సూర్యుడు మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
0: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
1: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా నువ్వు వాదించటకు మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
1: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
0: ఇఫ్ వన్ రికగ్నైజెస్ వన్ సెల్ఫ్ వన్ బికమ్స్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: తాను తానుగా నిలచడమే భగవద్గీత యొక్క సారం.
0: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు టీచ్ వన్ టు రిమైన్ వన్.
1: తాను జీవుడు, కృష్ణుడు దేవుడు అనేటువంటి యొక్క విభాగం మనం చేయరాదు.
0: దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ద అర్జున ఈజ్ ఇండివిజువల్ సోల్.
1: ఈ భిన్నత్వంలోనే మనకు భయభ్రాంతులు చేకూరుతాయి.
0: వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్.
1: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
1: ఇది కేవలము ధర్మశాసనము.
0: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
1: భగవద్గీత ధర్మశాస్త్రము.
0: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
1: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
0: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
1: ఎస్టాబ్లిషింగ్ అక్కడంతా కూడా నేను అవతరిస్తుంటానన్నాడు.
0: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐఎమ్ బోర్న్ దేర్ హియర్ సెట్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ధర్మ?
1: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
0: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
1: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
0: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
1: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పములకు సుగంధం ఎట్టిదో, మానవులకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
0: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్ ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
1: ఈ ప్రీతి నీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమే మనము ఈ ధర్మమునకు ప్రవేశపెట్టాలి.
0: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యూ హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము, పొత్తు కుదురుతుందా?
0: కెన్ దర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
1: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
0: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
1: హృదయముతో కొనవలసినటువంటిది.
0: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
1: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: ఆల్ ది ప్రీచింగ్

0: Bhagavad-gita have been converted into a type of business these days.
1: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కాని ప్రొక్కలకు కాని సుక్తులకు కాని ఈ సరైనటువంటి మార్గం కాదు.
0: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
1: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
0: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
1: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాము.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
1: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
1: భవబంధములు మాయా.
0: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
1: సంసారం అది మాయా.
0: Family life itself is maya.
1: Saavu maya.
0: Death is maya.
1: Maya bratukukinta mayalo padanela.
0: For the sake of this maya, why enter into maya again?
1: Maya bratukunaki mayalo padutunnam manamu.
0: For this kind of transient life, maya life.
1: Maya nirmoolam chesi madhavatvani chechukune nimittam yerpadinatundide ee Bhagavad Gita.
0: Bhagavad Gita has come into existence in order to destroy maya and take you to the principle of divinity.
1: Manavudu manavuduga pratiki,
0: man living as a man,
1: madhavatvanga maareetuntide vedantam yokka saramu.
0: The essence of vedanta is to make man live as man and reach
1: tara taramala nundi kudanu ee bhagavad gita paranam cheseetunte varu kotalu kottagalaru.
0: From times immemorial there are crores of people who have been reading Bhagavad Gita.
1: Kani deeni yokka satyanni enta varaku gurtincharu?
0: But to what extent have they understood the meaning?
1: Gurtinchukunda povuta karanam emti?
0: What is the reason as to why they have not understood?
1: Manam ye vidhanga deenini anubhavinchalo aa vidhanga anubhavinchaka danini viruddhamaina margamlo anubhavinchatam chetane dani yokka nija aanandanni manam anubhavinchalekapothunnam.
0: When we are practicing it not the way that it should be practiced and lived, but in the opposite way, how can we understand the real meaning and enjoy
1: aanandamunu anubhavinchalekapotame kaakunda dukkhanni anubhavistunnam.
0: Not merely are we missing joy, but we are also suffering sorrow.
1: Karanam emiti? Bhagavad Gita parayanam cheyatamalla dukkham praaptistunda?
0: For doing parayana and chanting of Bhagavad Gita, can there be sorrow? What is the reason?
1: Adi parayanam cheyavalsinatundi kaadu ganakane dukkham manaku praaptistundali.
0: This is not a text which will have to be merely chanted, therefore you are getting sorrow.
1: Acharana roopamainatundi grantham Bhagavad Gita.
0: Bhagavad Gita is meant for practicing it.
1: Antaratmato kudinatundi Gita Bhagavad Gita.
0: Bhagavad Gita is full of inner meaning and significance.
1: Paratattvato kudinatundi Bhagavad Gita.
0: It is associated with paratattva, the transcendental principle.
1: Amrutamainanu,
0: you are immortal.
1: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతం అని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
0: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టర్, ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో దెన్ ఇట్ గివ్స్ యు ఇమ్మార్టాలిటీ. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ నోస్ దెన్ ఇట్ కెన్ ఓన్లీ కాజ్ యూ కన్ఫ్యూజన్ అండ్ గివ్ యు ట్రబుల్.
1: ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం. తన యందే ఈ యొక్క ఈశ్వరత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిజంగా భగవద్గీత బోధించినప్పుడు దీనిని పూర్తిగా విశ్వసించినటువంటి వాడైతే భగవంతుడు వేరే ఉన్నాడనేటువంటి యొక్క భావము ఇతనిలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వెన్ భగవద్గీత ఈజ్ టీచింగ్ దట్ ఈశ్వర ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ యువర్ హార్ట్, ఇఫ్ యు ఫర్మ్లీ బిలీవ్ ఇట్, వై డూ యూ సర్చ్ ఫర్ గాడ్ ఎల్స్వేర్?
1: కనుక తన యొక్క ఆత్మతత్వమునే కృష్ణునిగా భావించుకుని, తన హృదయమునే బృందానముగా విశ్వసించుకుని, తన భావములనే గోపికలుగా తాను అలంకరించుకుని ఇందులో తన యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించటమే నిజమైనటువంటి యొక్క సారం.
0: ద రియల్ ఎసెన్స్ అండ్ ది కరెక్ట్ వే ఆఫ్ ఎంజాయింగ్ భగవద్గీత ఈజ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ ఆత్మ యాజ్ కృష్ణ, అండ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ హార్ట్ యాజ్ బృందావన, అండ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ థాట్స్ యాజ్ గోపిక.
1: సర్వుల యందు దైవం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి,
0: ది పర్సన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ that God dwells in every heart,
1: tana swavishyam vachetappatiki ee yokka vishwasam ni kolipothunnadu.
0: But when the matter comes to his own personal interest, he is losing the faith in
1: parulaku bodhinche samayamunandu matramu ivi chaala patuttunga balamainatuntiga uchcharistu untamu.
0: When we are teaching it for others with a lot of firmness and conviction, we go on teaching.
1: Tanaku okati parulaku marokatiga undatam cheta idi bhinnamuga kanipistundi.
0: If it is one thing for him and a different బ్రదర్స్, దెర్ విల్ బి దట్ కైండ్
1: ఆఫ్ తాను వేరుగా దైవం వేరుగా భావించినటువంటి వ్యక్తికే ఇట్టి పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
0: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేడ్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
1: యుద్ధం అనగా సామాన్యం కాదు.
0: వార్ ఈజ్ నాట్.
1: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్.
1: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
1: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
0: దెర్ బి ప్రాబ్లమ్స్.
1: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
0: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రే టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
1: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్ళాడు కృష్ణుడు.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవస్.
1: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
0: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్ కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
1: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
0: ద వికెడ్ వన్స్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది అదర్స్ దే నెవర్ అగ్రీడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్
1: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
0: వెన్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ అర్జున దట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున చేంజ్డ్ హిస్ వ్యూస్ థింకింగ్ దట్ ది గ్రేప్స్ విచ్ యు కెనాట్ గెట్ ఆర్
1: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
1: వారు అంగీకరించే ఉండిన తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ కృష్ణ హాడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
0: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
1: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
0: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్
1: కాలకూటమున అమృతము సృజింపవీల భయద్ దావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
0: ఓ గోపాల వై అండర్టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగైన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్. దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీల ఆఫ్ యువర్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్. లెట్ అస్ నాట్ ట్రై ఇన్ దిస్ మిషన్.
1: కురచ బుద్ధులా కౌరవులరమర త్వరగి మన పొత్తు కొత్తురా.
0: దోస్ నారో మైండెడ్ పీపుల్ విల్ దే అగ్రీ ఫర్ అవర్ ప్రపోజల్.
1: యుద్ధము సిద్ధమనక కాలహరణమికయేలా.
0: వై షుడ్ వి వేస్ట్ టైం వితౌట్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్.
1: ఈ కాలహరణం చేసింది ఎవరు, అర్జునుడు కాదా?
0: ఈజ్ ఇట్ నాట్ అర్జున హూ హ్యాస్ ఇండల్జ్డ్ ఇన్ దిస్ డిలేడ్ టాక్టిక్.
1: తన పాచికలు చెల్లలేదని తాను యుద్ధమునకు సిద్ధం కామని తిరిగి కృష్ణుణ్ణి ఎప్పుకొలుపుతూ వచ్చాడు.
0: యాజ్ హీ డిడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ ఐడియా హీ బిగాన్ మేకింగ్ కృష్ణ ఎగ్జార్టింగ్ కృష్ణ ఫర్ ద వార్.
1: దీని యొక్క అంతరార్థం ఏమనగా ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతారు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దే మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
0: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
1: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
0: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
1: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహమే అని చెప్పగలడా? చెప్పడు.
0: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్
1: ఈ మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్ హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దెన్ వీల్ హావ్ టు థింక్ ఇట్ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
0: ఇఫ్ యు గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
1: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఏంటంటేను మనం విశాలమైన భావం అభివృద్ధి పరుచుకుంటున్నాము కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావం పెంచుకుంటూ వస్తున్నాము.
0: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
1: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధలు సల్పుతున్నారే కానీ ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధలు సల్పేటువంటి వారు చాలా తక్కువ.
0: Those people who are undertaking expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
1: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
0: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
1: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
0: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ దే విల్ మేక్ దెం ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూజన్.
1: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
0: ది లిజనర్స్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హూ ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దెం అస్ ట్రూత్.
1: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
0: దిస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్.
1: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు ఆచారములు.
0: It is not the teaching and preaching which we have to do. What we have to do is we have to
1: manamu chesi chupinchetvanti vidhanamlo manam prayatninchali.
0: We have to take up the path of practicing and preaching.
1: Cheppina vishayamlo manam cheyalekunda poyina vishwasamlo manam kolipovtam.
0: If we don't practice what we teach, we lose the trust and the faith of others in us.
1: Ee naadu aacharana roopamaina pracharamlo atyavasaram.
0: It is essential these days to preach after practicing them.
1: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షల భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
0: Lakhs of copies of Bhagavad Gita are printed.
1: ప్రతి విదేశీయుడు కూడాను భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
0: ఎవ్రీ ఫారినర్ దీస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
1: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
1: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
0: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ there is a need for external transformation. The
1: manishi anaga manase.
0: Man essentially means
1: manasu anaga talampule.
0: Mind means thoughts.
1: Talampule anaga mana yokka nitya charyale.
0: Thoughts refer to our daily behavior and practice.
1: Yeta vata manishi anaga mana charyale.
0: The sum and substance of this is man refers to
1: motta motta mana nadavadikini mana sarididukovali.
0: In the first place we have to change and make our own behavior.
1: ఈ నడవడికను మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
0: If we change our conduct and behavior into good, our mind will be.
1: ఈ మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడాను సంభవిస్తుంది.
0: Once there is a mental transformation, spiritual transformation also can come.
1: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలను సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
0: మెంటల్ థింకింగ్.
1: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
0: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
1: కరిష్యే వచనం తవా. స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
0: హీ టోల్డ్ స్వామి, ఐ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
1: ఈ విశ్వాసం పురస్కరించుకునియే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోసు కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్ మేడ్ అర్జున ఏ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్ మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
1: కర్తవ్యం యోగం వచ్చింది. ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
0: ద రియల్ యోగ ఈజ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
1: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
0: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
1: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
0: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై హిస్ విల్ అండ్ బై హిస్ ఓన్.
1: ఇది నిజమైనటువంటి సారథ్యము.
0: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
1: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు, మానవుడే.
0: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
1: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
0: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు అర్జున.
1: కాబట్టి అందరూ కూడాను పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ us are the sons of the mother.
1: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథి.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఇస్ సారథి.
1: కనుక నా యొక్క జీవితమునకి ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
0: వీ హావ్ టు దేర్ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
1: అప్పుడే నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్
1: హ్యాండ్. ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
0: దెన్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఈవెన్ బికమ్ ఏ డూయర్.
1: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఫీలింగ్స్, యువర్ ఓన్ ఇండివిజువల్ థాట్స్ అండ్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఐడియాస్ ఇన్ టు దిస్ పర్టికులర్.
1: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
0: దస్ అర్జున ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ కృష్ణ.
1: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
0: దెన్ ఓన్లీ కృష్ణ గేవ్
1: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశ్యసీ సత్యంతి ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
0: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ కృష్ణ డిక్లర్.
1: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
0: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్.
1: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
0: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
1: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ, విలువ ఎక్కువ.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ ది ప్రైజ్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ లెస్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుయబుల్.
1: మాట విలువ తెలియనటువంటి వాడు మనిషి విలువ ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్ హౌ కెన్
1: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
0: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
1: దైవము ఏది చెప్పినా, ఏది చూచినా, ఏది పలికినా అన్ని కూడా మీ మంచి నిమిత్తమే.
0: టోటలీ సెల్ఫ్లెస్ దే ఆర్.
1: గాడ్ ఇస్ ఎవ్రీథింగ్,
0: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ టాక్స్, వాట్ ఎవర్ హీ టెల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ గుడ్, గుడ్ ఫర్ యూ.
1: కనుక ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దిస్ ట్రూత్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క సాధనలు మనము సాధించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ది చారిటర్షిప్ ఆఫ్ గాడ్.
1: తనకు కావలసినది ఈ జగత్తులో ఏమీ లేదు.
0: హీ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్.
1: తాను చేయవలసినది ఈ జగత్తు నిమిత్తం ఏమీ లేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ ది వరల్డ్ హీ వాస్
1: నథింగ్. సర్వము సాధించవచ్చును.
0: హీ కెన్ గెట్ ఎనీథింగ్ బై మియర్ విల్.
1: నమే పాప్తాస్తి కర్తవ్యం. త్రిశులోకేశించిన నానవాప్త మవాప్తయం వత్తయే వచకర్మణి. నాకు ఈ త్రిలోకములు ఎందుకు కావలసినది ఏమీ లేదు. నేను చేయవలసింది ఏమీ లేదు. దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు. కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్. ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ.
1: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
0: వీఆర్ రీడింగ్ భగవద్గీత, మెమరైజింగ్ 700 శ్లోకాస్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే కంటెయిన్.
1: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
0: ఇఫ్ వీ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ది కంప్లీట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత.
1: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
0: వీ హావ్ టు టేక్ టూ థింగ్స్. సమ్ పీపుల్ సే దట్ ది భగవద్గీత ఈస్ టీచింగ్ భక్తి, సమ్ సే ధర్మ అండ్ సమ్ సే కర్మ అండ్ వేరియస్ అదర్ థింగ్స్.
1: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకుని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
0: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
1: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
0: ఇన్ దేర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
1: ఈ యొక్క నానార్థములు పెంచడం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
0: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకం లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
0: ఇన్ ది ఫస్ట్ స్టాంజా వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ద ఫస్ట్ వర్డ్ ధర్మక్షేత్ర. ఇన్ దాట్ ధర్మ ఈజ్ ఫస్ట్.
1: కట్టగడబడి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ. ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ రెండింటినీ చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తుంది.
0: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ జాయిన్ దిస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
1: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ.
1: అందరికీ ఒకే ధర్మము చెల్లదు.
0: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
1: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
1: ఇంతేకాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకడు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: సిమిలర్లీ వన్ మే బి ఏ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఏ బిజినెస్ మ్యాన్.
1: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
0: వన్ మే బి ఏ ఉమెన్, అనదర్ మే బి ఏ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
1: ఈ స్త్రీల యందు కూడాను గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
0: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
1: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
1: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
1: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావములో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
0: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
1: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
0: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్ ఇస్ కమింగ్.
1: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
0: Chanting Bhagavad Gita is no use. You have to practice it.
1: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: We have to achieve this particular thing.
1: తట్టలో పంచపక్ష పరమాన్నం పెట్టుకుని పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం 1000 టూర్లు ఉచ్చరిస్తే గానీ నీ కడుపు నిండుతుందా? నిండదు.
0: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach
1: be full? నీవు ఉచ్చరించనక్కరలేదు, చేత్తో తీసుకో నోటికి పనిపెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
0: యూ నీడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ దోస్ డెలీషియస్ డిష్. ఓన్లీ థింగ్ ఇస్
1: ఈ నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
0: ఇఫ్ యూ ఈట్ యువర్ స్టమక్ విల్ బికమ్ ఫుల్ అండ్ దిస్ రెఫర్స్ టు
1: కనుక ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
0: యూ గెట్ జాయ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్, నాట్ ఇన్ చాంటింగ్.
1: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము ప్రచారం ప్రాణము.
0: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ of the Bhagavad Gita and this has to be taught in this particular way alone.

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: The universe is the effect.
0: విభుడు కారకుడు.
1: Creator is the cause.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడాను వివరించలేరు.
1: No one can fragment or separate out the relationship between the Creator and the creation.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: This whole world is nothing but the combination of the cause and the effect.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: This universe all over shows the divinity alone and nothing else.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: The whole world, animate, inanimate, mobile and immobile, that are very forms of
0: Vishyam,
1: the divine.
0: Vishnu Swarupam.
1: The universe is the very manifestation of God.
0: Kani vivida roopamunamunto manaku gocharinchuchunnappatikini idi kevalam Vishnu Swarupame.
1: Though we find the entities with varied names and forms, they are essentially divine.
0: Itti Vishnu Swarupamainatvanti oka divyatvanni మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: We are not able to visualize, cognize the divinity in this world, and we are carried away by physical, ephemeral, fleeting joys of this world and drowned in frustration, disappointment.
0: నిరంతర కృషిచే, నిర్విగ్రామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్, మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. He wants all that, though he is not deserving.
0: కారణం తాను నెగటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The reason is, he is in the position of negativity.
0: విశ్వమంతకుడును పాజిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The whole world is on the positive side.
0: కనుకనే నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కన్నా,
1: హ్యావింగ్ సోన్ ద నీమ్ సీడ్స్ డూ యూ ఎక్స్పెక్ట్ మ్యాంగో ఫ్రూట్స్.
0: కనుకనే మనం ఏ విత్తనం నాటుదమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఈజ్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఈజ్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamula neeku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu potakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మము కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకునలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees, and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet, if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets, ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poet,
0: మేధావులు కూడాను,
1: intellectual,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తన అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ంట్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యూ డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారధి దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టున
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎమోట?
0: లక్ష్మీదేవి వలచున
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ సర్వ్ యు?
0: లక్ష్మణుండు కొలచున
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?
0: సూక్ష్మబుద్ధి తిగల భరతుడు చూచి చూచి మృక్కున.
1: ఆఫ్ ఆల్ వెయిటింగ్ ఫర్ లాంగ్ విల్ ద కింగ్ భరత సర్వ్ యు?
0: శక్తి ఎంతో గొప్పర.
1: ద పవర్ ఆఫ్ రామ ఈజ్ ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ మెజర్.
0: ఓ రామ, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: రామ, ఐ కుడ్ నాట్ నో యువర్ పవర్.
0: నేను మానవుడను,
1: ఐఎమ్ మ్యాన్,
0: అజ్ఞానిని,
1: ఐఎమ్ ఇగ్నోరెంట్
0: అని తన్ను తాను నిందించుకున్నాడు.
1: హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ హిమ్.
0: కానీ ఈ కష్టములు కూడాను ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేటర్.
0: కష్టములు లేక సుఖములకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: Nasukha labhyate sukham. Sukham nunchi sukham manaku praptinchadu.
1: You don't get happiness out of happiness.
0: Chikita leka velthunaku prakasam ledu.
1: Without darkness, there is no light either.
0: Ee light ku prakasam nandincheetundi chikate.
1: It is the darkness that makes the light valuable.
0: Manavuni endunnatundi viluvannu divyattamainatundi bhavamalanu prakashimpa cheseetundi kashtamule.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human
0: life. Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: Tamil desam lopala, Tamil desam lopala,
1: in Tamil Nadu,
0: Pandi desam anetundi maha prakhyati ganchinetundi desam,
1: and this place Pandya is very famous one.
0: Kani ee Pandya raju,
1: this Pandya king,
0: tane yokka ashasalanu abhiruddhi parchukovalani aashinchadu.
1: He wanted to have more and more of armaments.
0: Appudu tana mantri ainatundi varini pampinchi ఆ మంత్రితో కొంత సిపాయిని కూడా చేర్చి రొక్కమునిచ్చి సరి అయినటువంటి అశ్వములు తీసుకుని రామని పంపించాడు.
1: హీ హస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: ద మినిస్టర్ వాస్ గోయింగ్ విత్ సిపాయిస్ టు బ్రింగ్ ద నీడెడ్ హార్స్
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్ నియర్ బై ఎ విలేజ్.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ అట్ దట్ విలేజ్ దేర్ ఇస్ అన్ ఆస్పిరెంట్ సీకర్ అండ్ ఎ స్పిరిచువల్.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: దేర్ ద మినిస్టర్ సాట్ అండ్ వాస్ లిజనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద
0: నోబుల్ సోల్. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్క లోపలనే ఒక శివ దేవాలయం కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: దిస్ శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: ఆ పాండ్య రాజుని పిలిపించాడు ఈ యొక్క మంత్రిని.
1: The minister was summoned by Pandya king.
0: మంత్రి వెళ్ళాడు.
1: Minister went.
0: ఆనందంగా వెళ్ళాడు.
1: He went.
0: ఏ విచారమూ లేదు.
1: He had no worry.
0: ఎందుకు విచారం?
1: Why should he worry?
0: తప్పు చేసిన వానికి విచారం ఉంటుంది కానీ భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించడం లేదు, కోపపెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించడం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: మరి ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంక నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికీ తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామం స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌లీనెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యమనే స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ది ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యూ ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్, ధర్మ, రైచియస్నెస్ నాచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఈ నాడు మనం రక్షించవలసింది ప్రేమ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్.

0: రైచియస్నెస్ నేచురలీ ఫాల్స్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్
1: ఆఫ్ ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు
0: What we are supposed to safeguard and protect
1: is not the country. None
0: can protect the country.
1: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
0: If you uphold the truth and dharma, they in turn will protect the country.
1: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి
0: What we should do is to follow
1: ధర్మం తూచా నడుచుకున్నప్పుడు
0: and when we organize ourselves righteously,
1: ఉట్టి పడుతుంది.
0: Naturally, divine love will come to us.
1: ఈ యొక్క డివైన్ లవ్ ఉండినప్పుడే
0: when there is divine love,
1: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: Divine feelings originate.
1: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
0: So we should tread along the sacred path.
1: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ పవిత్రము అని దీనికి అర్థం.
0: The other form of dharma are these two, love and sanctity.
1: ఈ ప్రేమ లేని ధర్మం కాని ధర్మం లేని ప్రేమ కాని పనికిరాదు.
0: దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
1: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కాని ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
0: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్
1: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
0: Our heart is sacred vast.
1: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
1: భగవంతుని నిలయము.
0: That is the temple.
1: ఇది భగవంతుని పీఠము.
0: It is the altar of God.
1: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is always with you, in you, around you, above you,
1: కనుక
0: నీవు
1: మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
0: You may do good or bad, may not be noticed by others, but God knows.
1: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
0: Never commit a mistake in knowing fully well.
1: ఈనాటి మానవుడు
0: man today
1: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
1: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దిస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
1: నీ భావములు పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
0: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్ యూ లాస్ట్ పీస్ టోటలీ.
1: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
0: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
1: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ నెవర్ గివ్ అప్ డివోషన్.
1: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
0: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
0: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మై డూ కన్సిడర్ ఇట్ గుడ్.
1: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
0: And this good work will confer God's grace.
1: Manchi pani chesi cheddanu chendabodu.
0: By doing good you'll never get bad.
1: Chedda pani chesi manchini chendaledu.
0: Having done bad you can never get good.
1: Nimmamunu naati sootha palambuganna.
0: Having sown the seeds of the neem tree can't get mango.
1: Nimma palambuganna.
0: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
1: Kanuka
0: so
1: manamu cheskunnatvanti manchi cheddare mana badalaku moola karanamu.
0: The good and bad actions that we do are the reason for happiness and pain.
1: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము అది చాలా పొరపాటు.
0: We feel that we are hurt, put to harm by someone
1: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
0: For good and bad we are responsible.
1: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
0: It's the mind that's responsible for the bondage and liberation.
1: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు మూలము, బంధకారణములకు మూలము.
0: Our psychological feelings are responsible for bondage and liberation.
1: కనుక మొట్టమొదట మన చెడ్డ భావములు మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
0: So we should give up bad feelings first.
1: చెడ్డ భావములు వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
0: When there are bad feelings we do have.
1: చెడ్డ భావములే నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
0: When you control bad feelings you can't have bad mind.
1: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
1: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
1: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
0: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
1: కనుక
0: సో
1: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
1: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి.
0: That awareness is within us.
1: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఇస్ దిస్ బాడీ?
1: ఇంత కేవలం మెటీరియలైజేషన్.
0: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్.
1: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓ

0: Suvaha.
1: In Gayatri Mantra it is said, Om Bhur Bhuvah Suvaha.
0: Bhur.
1: Bhur.
0: Ekamu, materialization body.
1: Bhur is the body, materialization.
0: Bhuvaha. Adi, mind yokka vibration.
1: Bhuvaha is the vibration of the mind.
0: Suvaha.
1: Suvaha.
0: Ide jnanam yokka radiation.
1: It is the radiation of the wisdom.
0: Kabatti materialization, vibration, radiation. Moodu kuda manayende untunnayi.
1: Therefore, materialization, vibration and radiation.
0: Ee radiation ne prajnanam brahma annaru.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: Dinine prajnanam brahma ani vedam bodhinchindi.
1: Veda says the constant integration.
0: Ee prajnanam brahma మన ఎందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
0: అందరికీ బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వి డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రొపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడి
1: వ్యాస who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka.
1: He could not give up attachments
0: to son. Sarvasanga parityagai velutunnatvanti vyasunni sukunni.
1: That as Sukha was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okkaturi naa maata vinu annadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattakadapatiki.
1: Finally.
0: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth
0: nilchadu.
1: To father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: ఇన్ వెన్ క్లోజ్
0: నాయన నీవు నా కుమారుడవు.
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: ది సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: it may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: వద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked,
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్. అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: How is that same atma dwells in all?
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: As you decorate with illumination, you have so many colored bulbs all around.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుంది.
1: The bulbs are separate.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుంది.
1: The form of the bulb is also separate.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుంది.
1: Its capacity voltage is also different.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: But the same current is present in all of the bulbs.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యులు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండివిడ్యువల్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna sannulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble August sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చును.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వి హావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్ దేర్?
0: ఎందుకు కరెంట్ ఒకటే?
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్. అంటే
0: ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనిటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్, ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒకటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్, డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి ఎక్సాల్టెడ్.
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావమును పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా ఆ గ్యాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేదు సాధనల చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. లేదు
0: గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: Nor textual reading.
0: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
1: Or spiritual rituals.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our heart.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: God is present in the entire universe.
0: జగత్తంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్తి ప్రాభవదా వదంతి.
1: Truth is one.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: Kani anekatvamunu ekatvamga chesukunnappudu idi expansion love.
1: When you take unity in diversity, it is expansion love.
0: Ee vidhamainatvanti yokka divyatvanni manam pondali.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are
0: but
1: many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: Chusara. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఈనాటి మానవుడు
1: man today,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual endeavor,
0: స్మరణ చేసినప్పటికీ,
1: in spite of practices,
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దేన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటుంది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వి షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైన స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వి షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ రైట్.
0: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్
0: డివైన్ పాత్. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: ఐ డోంట్ హార్మ్
0: ఎనీబడీ. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. Your conscience ni follow chey.
1: Follow your conscience.
0: Ni dehanni follow cheyavaddu.
1: Don't follow the body.
0: Mind ni follow cheyaddu.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body
1: like
0: a water bubble.
1: Body is like
0: don't
1: water bubble.
0: Don't follow the body and mind.
1: Don't follow the body
0: follow
1: and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Ni conscience ade nijamainatundi daivam.
1: Your conscience is divine.
0: Ni deham nunde ni daivam untunnadu.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ది ఇండివిజువల్ అండ్ డివైన్
0: ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not the ordinary
0: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్.
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహముని ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lanes?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా?
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్ట్.
0: దైవం యొక్క గిఫ్ట్.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మలు. దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees. No.
0: సత్. Being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్. Being that which is eternal.
0: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
1: We should be in close proximity to the divine.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్ మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వి కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
0: అవేర్నెస్
1: చిత్ అవేర్నెస్
0: ఈ సత్వ చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లెస్ సత్ ఇస్ చేంజ్లెస్
0: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
1: This being sat is pure, unsullied, sweet, precious gem.
0: అది చక్కెర వంటిది.
1: It is like a sugar.
0: ఎప్పటికి ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: You mix this sugar. That is the being, either in water or tea or coffee.
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: Because it is eternal.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: Hold the sugar of sat on one hand.
0: Chit. చైతన్యము, అది అవేర్నెస్.
1: Chit is awareness.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: Hold the awareness of water on another hand.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: This is sugar and that is water.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాల.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: అది షుగరు కాదు, వాటరు కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: Chit stands for body principle.
0: ఏకత్వం మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: అదే లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్.
0: అదే అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్
0: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
0: బాడీ. రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: Ardhanarishwaram.
1: This is androgynous nature.
0: Deham prakriti.
1: Body is nature.
0: Ee prakriti e Parvati.
1: And this nature prakriti is Parvati.
0: Atma idi e Shivudu.
1: Atma is Shiva.
0: Kabatti Shiva Parvatulu yokka ekatvame manavattamu.
1: The combination of Shiva and Parvati is human life.
0: Kanaka idi Ardhanarishwaram annaru.
1: This is the principle of Ardhanarishwara.
0: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatuvanni unnai.
1: In human life there are lots and lots of secrets. Daivatvam telusukovadam
0: chaala sulabham.
1: It's very easy to know the divinity.
0: Meeku teliyadu kaani మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవి.
1: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్ వికెట్ థాట్స్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపిందుకంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేహములు.
0: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుండే.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్ యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
1: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ ది వెరీ నేమ్.
0: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
0: కైండ్
1: ఇన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి మ్యాన్ కైండ్.
0: ఎప్పుడు కూడా కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్నెస్.
0: కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
1: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కైండ్నెస్ ను మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వీ గివ్ అప్ betray this kindness, we will commit
0: a sin.
1: No one should harm anybody. Basing on this,
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకర, ఇది మూడు పదంతో చేరి ఉండాలి.
1: పరోపకార, పర ఉపకర.
0: పర ఆత్మతత్వము,
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము,
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర, ఎన్ ఎఫర్ట్ టు బి నియర్,
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ,
0: ఎవరికో దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ,
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప, సమీపం పోవాలి.
1: పర గాడ్, ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం, పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము,
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఇస్ పీడా.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ,
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఈజ్ ఎ సిన్.
0: కనుక ఇదే పాపము అన్నారు.
1: దిస్ ఈస్ ద సిన్.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that. అది
0: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతకుడు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: When you lead the life following the principle of help ever hurt never, yourself, your family, the country,
0: ఎవరిని
1: బాధ పెట్టినా భగవంతుని
0: బాధ పెట్టినట్టే అవుతుంది.
1: If you hurt anybody, it
0: God.
1: God is present in all.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
1: The same ఆత్మ is present in all.
0: కాబట్టి ఏకం సత్.
1: Truth is one.
0: విప్ర బహుధా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
1: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: ఈ కప్పులో వాటర్ ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
0: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పాని అంటాడు.
1: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
0: వాడు వస్తాడు తన్ని అంటారు.
1: తమిళియన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత్ పర్సన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
1: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
0: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
1: All the names relate to the same sub matter here, basically on the language. Divine love is in everybody. It will never change. And nobody can diminish it. It cannot be obtained out of force. It comes out of source. Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం.
0: ఏ కర్మలను వదలనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీ.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్ క్యాచ్.
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్ హోల్డ్.
0: పట్టకుండా పోయినంత మాత్రం,
1: as you cannot catch it,
0: chudakapoyinanta matramana
1: as you can't see,
0: enta veritanamu.
1: Can you deny the presence of air?
0: Adi lekapothe manave leemu.
1: Can we live without it?
0: Kabatti unnadi panchabhutamanta bhagavat swarupame.
1: All five elements are divine.
0: Kabatti ye bhutamanu kodunu manam vyattham cheyakoddu.
1: We should not waste any one of these elements.
0: కనుక ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టు.
1: పుట్ ది కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ది కీ.
0: నీవు దైవం వైపు తిప్పు.
1: టర్న్ గాడ్ వర్డ్.
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపు తిప్పు. బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్స్ ది వరల్డ్.
0: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: డై. సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతరహితుడు. అనాది వాడు.
1: He has no beginning nor end. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: He doesn't die nor born.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: He stands an eternal witness.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: And he is truth.
0: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
1: He has no birth nor death.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి రీడీమ్డ్. ఈ ప్రపంచానికి
0: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును కలిగరే గర్వంలో తిండి పొందరి వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ?
0: నిరత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి రభాస తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్ బై
0: ద లోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డు యూ ఫైండ్ ద నల కింగ్ ఆన్
0: జనది సేతువు గట్టే
1: Bill, bridge is built.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
1: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయేటప్పుడు
0: అడ్రస్ అనే ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాళ్ళు పొందుతుంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి. పవిత్రతను పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
0: నేమ్ తేవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ
0: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అదే పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఈజ్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఈజ్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాల్తోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యు జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఇస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ 6 మంది ఉంటారు, ఇక్కడ 6 మంది ఉంటారు.
1: 6 దట్ సైడ్ అండ్ 6
0: ఈ 6 మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: 6 వికెట్ ఆన్ వన్ సైడ్,
0: సమావేశం జరుగుతూనే ఉంటుంటారు.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ 6 ఎవరు?
1: హూ ఆర్ ది 6?
0: కామ క్రోధ లోభ మోహ మన మాత్సర్యములు.
1: ద లస్ట్ గ్రీడ్
0: ఎవర్. ఈ 6 మంది ఒకవైపున.
1: ఆల్ ద 6
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
1: ద 6 వికెడ్ ఆన్ వన్ సైడ్, ద 6 నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: 6 మంది ఒకవైపున కొడుతుంటారు.
1: ఆల్ ద 6 దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద 2 పోల్.
0: ఈ రెండు స్తంభాలకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య, ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: To be happy in this world, we should have secular knowledge.
0: అవే మనకు లిమిట్.
1: The spiritual knowledge for the other world.
0: మనం దైవనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
0: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: When it is not between these two points of the goal, it is a waste.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
1: Then what happens? You will be born again
0: and die. మధ్యలో పోయింది పునర్జన్మ అవిద్యతే.
1: When once you hit at the goal, you will not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: When there's no birth, where's death?
0: మోక్షము అన్నారు.
1: This is called liberation.
0: మరొక విత్తనంగా ఉండదు అది.
1: It will never be a seed again.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
1: We should know this principle behind this.
0: కనుక
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమమయులే.
1: You are all embodiments of love.
0: ఆనంద పిపాసులి.
1: You aspire bliss.
0: ఆత్మస్వరూపులి.
1: Embodiments of
0: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: Strengthen this feeling more and more.
0: I am not man. I am God.
1: Let's start repeating. I am not man. I am God.
0: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: రోగముల ముగ్గేడు గంప.
1: Afflicted by diseases.
0: జాతకం తెల్లము బొందు దుంప.
1: It perinates like a life.
0: బలకాగరమేగలేని కంప.
1: It's full of bones.
0: అమూల మన మప్పు దలంప.
1: And it's full of bones.
0: నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Don't think, oh mind, the body is permanent.
0: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
1: Body is a vesture.
0: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
1: There lies the awareness, our true form.
0: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
1: You are not perishable.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: You are immortal ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: holding on to this atmic principle,
0: విశ్వసించు.
1: Take this body as an instrument.
0: ఉపాధి ఉపాధి.
1: Body is only an instrument.
0: Body, mind, senses, ఇవన్నీ కూడా ఉపాధులే.
1: Body, mind, intellect, senses are instruments, negatives.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుండాలి.
1: And it's the positive behind that makes this negatives work.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: Develop positive thoughts.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: Then you'll work for redemption.
0: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: Don't allow your mind to tread along the fleeting, ephemeral, momentary joy.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: Then everybody will attain peace.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: Let us experience this peace and share in this world.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: Then our life would be liberated and the world would be happy.
0: హరి

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 19th discourse on Gita Bhagavan delivered on 24th August 1984. In this powerful discourse, Bhagwan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagwan Uvacha.
1: Brahmaloka Trunikaro Vairagyascha Vadarmataha. Brahmaloka Trunikaro Vairagyascha Vadarmataha. Brahmaloka Praptini Prasadinchinappatikini Trunikarinchute Vairagyam Yokka Avadhi Ani Shastra Pramana.
2: Shastras have declared that detachment, true detachment, is considering even attainment of Brahmaloka as trivial and insignificant.
1: Arjunudu, Krishna, Mullokadipatyam Naku Prasadinchinappatikini Naku Avasaram Ledu Annadu.
2: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
1: Ee padamulu vairagyam yokka antarbhuta shaktulu.
2: These words prove the inner strength of the detachment which Arjuna had.
1: Arjuna yokka parama lakshyamu padartha virakti paravartha prasakti.
2: Arjuna's inner strength and his goal was detachment of the worldly objects and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti jignasa prapti.
2: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the Atman.
1: Samanyamuga చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాము.
2: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
1: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
2: That being so, for the mansion of Brahmagnana, the foundation must be strong and appropriate.
1: Kanukane ikkada vairagyamu indriyam yokka nirmoolamunu indriya visham yokka visarjananu pradhanamainatuvanti yokka lakshyamulo Krishnudu bodhistu vachadu.
2: Therefore Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
1: Punadule bhadramuga lekundina ee brahmagnanam anetundi saudhamu achirakalamlone koolipothundi.
2: If the foundation is not strong and appropriate, the mansion of brahmagnana would not last long, it would collapse in a short time.
1: Appatikappatiki kevalam vairagyamu aavirbhavinchi అంతర్ధానము కావటము ఇది సైరేనేటువంటి బ్రహ్మజ్ఞానము కానే.
2: డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
1: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే నూనె వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ద ల్యాంప్ ద కంటైనర్ the oil and the wick, these are essential.
1: Jnana jyotini veliginchavalanna vairagyam aneetundi pramida avatharam.
2: For lighting the jnana jyoti or the light of wisdom, there is a need for ది డిటాచ్మెంట్
1: భక్తి ఏ దీని తైలము
2: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్
1: ఇంద్రియ నిగ్రహమే వత్తి
2: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది
2: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి
1: కనుక అర్జున్ యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహముల గురించి బోధిస్తూ వచ్చాడు
2: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్
1: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్
1: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తి అసంతృప్తిని పొందగలరు
2: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్
1: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు
2: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువలీ ఇన్ ది నార్మల్ కోర్స్
1: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియము యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు
2: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ ఈస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్
1: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది
2: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు
2: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ద సేక్ ఆఫ్
1: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు
2: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్ ఆత్మజ్ఞానం
1: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి
2: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్
1: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు
2: దే థింక్ ఏ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటుందని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటము ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు
2: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు
2: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అని చెప్పవచ్చు
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే
2: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ హీ ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనము పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
2: కంటిన్యూస్లీ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
2: But this is not a true joy.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందం అనే చెప్పవచ్చు.
2: This is only a joy which is imaginary or reflective.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: If it is joy which is coming out of reflection, we should say that there is an object because it is only a joy coming out of image.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
2: A child keeps its thumb in its mouth, sucks and drinks its saliva and thinks that it is actually getting milk from out of its thumb.
1: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వేలు నుంచి రాలేదు.
2: But the fact is that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its thumb.
1: Tana nunchi vachinatvanti yokka ee gujjunu tana vreeli dwara anubhavistu vreeli nundi vachinadani bhavistuntadu.
2: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
1: Deeniki maroko chinna drushtantaramu.
2: There is another example for this.
1: Suka kukkaku katinamainatunti yokka emuka chikkindi.
2: A dog has come across a hard bone.
1: Kukkaku emukante chaala preeti.
2: A dog loves bone very much.
1: Tanaku preetikaramainatunti emuka labhinchindi kada ani ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశం తీసుకుని పోయింది.
2: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ ఇట్ డజంట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్ డాగ్స్ ఇట్ టేక్స్ ఇట్ టు ఎ సాలిటరీ ప్లేస్.
1: అక్కడ నిదానముగా తన శాంతితో ప్రీతితో ఆ ఎముకను చూస్తూ అనేక విధములుగా దాన్ని అనుభవించడానికి ప్రయత్నించింది.
2: It just sees and observes and it wants to enjoy taking that particular bone.
1: Adi chaala paata emuka ganuka chaala gattiga untunnadi.
2: It is an old bone, therefore it was very hard.
1: Tana peethi yokka protsaham chetanu balamu chetanu aa emukanu gattiga korikindi.
2: With all its enthusiasm and able to get a bone which is so dear to it, it doesn't want to share it with other dogs. It takes it to a solitary place.
1: Akkada nidanamuga

0: ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
1: విత్ ఆల్ ఇట్స్ ఎంథూజియాజం అండ్ స్ట్రెంగ్త్ ఇట్ బిట్ దట్ బోన్.
0: కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి.
1: ఇన్ దట్ హార్డ్ బైటింగ్ ఇట్ లాస్ట్ ఇట్స్ టూత్.
0: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తం ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది.
1: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పాట్ వేర్ ద టూత్ వాస్ దేర్ బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ దట్ బోన్.
0: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తం అంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జుర్రుకుంటుండాలి.
1: దిస్ డాగ్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్ అండ్ జాయ్ ఇట్ వాస్ ఎంజాయింగ్ ఇట్.
0: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
1: But this blood has not come out of the bone.
0: Tana nunde vachinatundi.
1: From out of its own mouth it has come.
0: Yanni gurtinchaleinatundi oka kukka kanukane idi emuku nunchi vachinattuga bhavistundadi.
1: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
0: Adhe vidhamugane ajnani ainatundi manavudu aneka vishayalalo aneka vidhamainatundi indriyalato తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడే కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
1: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీఈస్ థింకింగ్ దట్ ఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకురాటము కాలమును వ్యర్థము చేయటమని కూడాను భావిస్తుంటారు.
1: దేర్ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దట్ ది జాయ్ అండ్ ది ప్లెజర్ దట్ దే గెట్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ జాయ్ విచ్ దే ఆర్ లైక్లీ టు గెట్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్ ఈజ్ ఇండైరెక్ట్ దేర్ఫోర్ దే వుడ్ లైక్ టు గివ్ అప్ ది అదర్ వన్ అండ్ యాక్సెప్ట్ ది జాయ్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఒక్క విషయాన్ని మనం లోతుగా దిగి విచారించాలి.
1: వన్ థింగ్ విల్ హావ్ టు జస్ట్ ఇన్వెస్టిగేట్.
0: వస్తువు కానీ లేక విషయము కానీ ఆనందమిచ్చుటే సత్యమైన వస్తువు అందరికీ ఒకే ఆనందం అందించాలి కదా.
1: One truth will have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
0: Oka vastuvu okariki aanandamunu sukamunu isthe adhe vastuvu manaku maroka vyaktiki dukkamunu asantruptini andistundi.
1: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
0: వస్తువునందే సుఖం ఉండినట్లయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
1: ఇఫ్ జాయ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ కుడ్ హావ్ బీన్ ది సేమ్ అండ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పీపుల్.
0: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
1: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ మే బి వెరీ వెరీ డియర్ వెరీ లవబుల్
0: లైక్ మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటాడు.
1: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
0: నిజముగా ఈ ఆనందము కాకరకాయ ఎందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీల్లేదు.
1: ఇఫ్ జాయ్ రియలీ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాస్ ఇన్హెరెంట్ ఇన్ ది బిట్టర్ గాడ్ ఇట్ కుడ్ హావ్ గివెన్ ది సేమ్ జాయ్ టు ఆల్ ద పీపుల్ అలైఫ్. ఇట్ వుడ్ నాట్ హావ్ గివెన్ జాయ్ ఫర్ సమ్ అండ్ ఇట్ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఫర్ ఇట్ సెల్ఫ్
0: అదే ఇన్ అదర్స్. అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటాది.
1: ఇన్ ద సేమ్ వే సర్టన్ థింగ్స్ మే బి లైక్డ్ బై ఎ ఫ్యూ పీపుల్ మే బి డిస్లైక్డ్ బై ఎ ఫ్యూ అదర్స్.
0: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కాని శాశ్వత సుఖానందములు కావు.
1: దీస్ లైకింగ్స్ అండ్ డిస్లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామెనా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
1: ఏ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్లీ హంగ్రీ.
0: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
1: At that particular point of time, some food was served to him.
0: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
1: He was finding them very tasty.
0: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలే.
1: What is the reason for this extreme taste?
0: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
1: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
0: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
1: ఆఫ్టర్ హిస్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ ఈవెన్ ఇఫ్ మోస్ట్ డెలీ

0: Yes, items of food was served, he would not be liking them.
1: ఆకలైన సమయములో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
0: When he was hungry, ordinary food, items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
1: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
0: ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దట్ కైండ్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ వర్ ఎమినేటింగ్ ఫ్రమ్ హిమ్, దే వర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి కాని బహిర్ముఖమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని మానవునికి ఆనందమిచ్చుట లేదు.
0: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ, దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
1: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను, ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను, ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
0: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్, థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
1: ఈ ఆనందములకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణం.
0: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్
1: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
0: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ, వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్, హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
1: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించుటలో ఉండేటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
1: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
0: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్, విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
1: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
0: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్,
1: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
0: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
1: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కాని నా నిమిత్తము కాదు.
0: ద సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. హీ సే, మైత్రేయి యు ఆర్ లవింగ్ మీ నాట్ ఫర్ మై సేక్ బట్ ఫర్ యువర్ ఓన్ సేక్ యు ఆర్ లవింగ్.
1: ప్రపంచములో ఎవరైనా కూడాను వారి వారి నిమిత్తమై వారు వస్తువులు కాని వ్యక్తులు కాని విషయాన్ని కాని ప్రేమిస్తున్నారు కాని వస్తువుల కోసము వ్యక్తుల కోసము విషయం కోసము వారు ప్రేమించటం లేదు.
0: ఇన్ ద హోల్ వరల్డ్ హూ ఎవర్ హీ బీ, హీ ఈజ్ జస్ట్ లవింగ్ ద పర్సన్స్ ద థింగ్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ బికాస్ హీ లైక్స్ దెమ్, హీఈస్ నాట్ లవింగ్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ప్రతి దేహము కూడాను అనిత్యమైనటువంటిది.
0: ఎవ్రీ బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: దీనికి మృత్యువు తప్పదు.
0: డెత్ ఈజ్ సర్టన్ ఫర్ దిస్.
1: ఈ 100 సంవత్సరములు అయిన తర్వాత అయినా కూడాను ఇది మృత్యువు వాత పడక తప్పదు.
0: ఈవెన్ ఆఫ్టర్ అట్లీస్ట్ 100 ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ డెత్.
1: ఇది ప్రతి ఒక్కరికి తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్.
1: కనుకని మరణించిన వారి నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
1: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వాణిపైన ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
0: ద ఎ డయింగ్ పర్సన్ లవింగ్ అండ్ థింకింగ్ అబౌట్ ఎ డెడ్ పర్సన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ అటాచ్మెంట్.
1: మరణము సత్యమని తెలిసి కూడాను వీడు దుఃఖిస్తున్నాడంటే ఆ దేహమునకు ఈ దేహమునకు పెంచుకున్నటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
0: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
1: Kanuka dukkhamulaku moola karanamu mohame kaani prema kaadu.
0: Therefore the primary reason and responsible thing for grief is attachment and not love.
1: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
0: Basically and continuously, every human being is a lover of joy.
1: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు, కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
0: Therefore, she thirsts for joy and he never likes to have sorrow.
1: ఈ మానవుడు నిరంతరం కూడాను లాభమునే ఆశిస్తాడు, కాని నష్టమును ఆశించడు.
0: A man therefore always aspires for profit and never desires.
1: కారణము ఇతని యొక్క స్వభావం.
0: The reason is his own nature.
1: ఆనందమే ఇతని స్వభావం.
0: Joy and bliss is his very nature.
1: లాభమే ఇతని స్వభావం.
0: Profit itself is his nature.
1: కనుకని అనేక మంది వ్యాపారస్తులు ఒక ఏదైనా ఒక తూనిక చేస్తును లేక కొలతలు వేస్తును మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
0: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. వెనెవర్ దే ఆర్ వెయింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వెనెవర్ దే ఆర్ మెజరింగ్ ఎ పర్టికులర్ థింగ్ ద ఫస్ట్ కౌంట్ దే నెవర్ సే ఫస్ట్ దే సే లాభం విచ్ మీన్స్ ప్రాఫిట్ ప్రాఫిట్ దిట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ దేర్ నేచర్ ఇట్ సెల్ఫ్.
1: ఇంకా ఆరో అంకె దగ్గరికి పోయేటప్పటికి ఆడ ఆరు అంటారు, ఏడు అని చెప్పడు. ఆరునొకటి ఆరునొకటి ఆరునొకటి అంటారు. అంటే ఏడు అంటే దుఃఖము, దుఃఖము తాను ఆశించడు.
0: సిమిలర్లీ వెన్ ఇన్ కౌంటింగ్ ది మెజర్స్ ఎట్సెట్రా ఆఫ్టర్ సిక్స్ వెన్ ది సెవెంత్ కమ్స్ దే విల్ నాట్ సే సెవెన్ విచ్ స్టాండ్స్ ఫర్ లాస్, దే విల్ సే సిక్స్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ఆరునొకటి.
1: దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of this?
1: ఈ ఏడు అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు.
0: The Telugu word ఏడు for seven.
1: ఏడు means cry. No, ఏడ్చమని.
0: ఏడు means cry.
1: ఈ ఏడుపు తనకి ఇష్టం లేదు.
0: Crying no one likes.
1: కనుకనే ఇక్కడ ఆరున్నొకటి అంటున్నాడు.
0: Therefore he is using a word to avoid this particular word cry and telling 6 plus 1.
1: ప్రారంభములో లాభము.
0: In the beginning he uses the word
1: మధ్యలో ఆనందం.
0: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
1: కనుక మానవునికి ప్రారంభం లోపలనే ఈ లాభము, ఎట్టి లాభము, ఆత్మలాభము.
0: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ హీ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ గెయిన్.
1: అన్ని లాభముల కంటే ఆత్మలాభము చాలా గొప్పది అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ద గెయిన్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సుప్రీం వన్.
1: కనుకని ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: ఫ్రమ్ వేర్ డు యు గెట్ దిస్ పర్టికులర్ జాయ్?
1: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
0: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ నైస్ రోజ్.
1: ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికీ కొంత ఆనందం కలుగుతుంది.
0: ద మోమెంట్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్ ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
1: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
0: ఇన్ ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్
1: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యూ గెట్ జాయ్.
1: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
0: Quite a few people go for sightseeing. What is the reason? To derive joy.
1: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యూ కెన్ సీ బ్యూటీ ఈవెన్ ఇన్ నేచర్.
1: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
0: బ్యూటీ కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ పర్సన్స్.
1: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ జాయ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ ఈవెన్ థింగ్స్.
1: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందము ఎంతవరకు?
0: But this particular joy and beauty, for how long does it last?
1: Gulabu pushpam needuku manam chetilo teeskunnam.
0: The rose you have taken in your hand today,
1: repati dinamuku adi vaadi pothundi.
0: It dries up by next day tomorrow.
1: Ee andamu kooli pothundi.
0: Its beauty is lost.
1: Aanandam kudanu antyam avutundi.
0: Joy also comes to an end.
1: Andamu vikrutattam pondina takshanamee aanandamu antardhanam aipothundi.
0: The moment beauty fades away, the joy also subsides.
1: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, కుర్దుడు ఈ మూడింటి ఎందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
0: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ద బాయ్హుడ్ ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్ ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్
1: బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
0: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
1: కారణం ఏమనగా ఆ బాల్యములో కోప తాప ఈర్ష్య అసూయ డంబ అహంకారాలు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఇస్ దట్ యు విల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్ జలసీ.
1: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశ్వరుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
0: జీసస్ హస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ డివైన్.
1: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దేర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
1: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు దుర్గుణములు లేవు కనుకనే అందం.
0: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
1: Idu perugutu perugutu perugutu perugutu tara durgunamulu kudanu penchukuntadu.
0: As he grows gradually he develops bad qualities also.
1: Ee durgunamulu abhiruddhi kaangane andamu kramakrameena nashistu vastundi.
0: The moment that these bad qualities grow in him the beauty fades away.
1: Ee andamunu kolpovotoku kaaranam emiti duralochanalu durgunamulu duscharyalu.
0: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
1: Kalukane manavuni yokka andamanta kudanu kramakrameena kudanu nasinchipothundadi kanuka ikkada idi kudanu shashtamaina aanandam kaadu.
0: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
1: Meekandariki baaga telusunu.
0: All of you know very well.
1: Puttina gaadidi pilla kudanu chaala mudduga untuntadi.
0: The donkey when it was born even a donkey also would be very beautiful.
1: Adi perugutu perugutu potta kudanu perigi povatam valla vikaranga mari pothundi.
0: As it grows gradually it develops a big stomach and it becomes very ugly to look at.
1: Adi vidhamgane deeniki durgunamulu lenanta varaku kudanu idi kudanu andangane untuntadi.
0: So long as there are no bad qualities anything and even this thing also would look beautiful.
1: Ee vidhanga jagattulo ye vishayamunu kaani ye vastuvunu kaani ఏ వ్యక్తిని కాని మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
0: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద థింగ్ వెన్ యూ వాట్ ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈస్ లిమిటెడ్ అండ్ దేర్ఫోర్ జాయ్ ఆల్సో
1: కనుకని అందమే ఆనందం ఆనందమే అందం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈస్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈస్ జాయ్.
1: ఆనందము లేని అందము అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
0: ఇట్ ఇస్ ఆల్సో సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యూటీ వితౌట్ జాయ్ అండ్ జాయ్ వితౌట్ బ్యూటీ.
1: ఇట్టి అందానందములతో కూడినటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ విచ్ హ్యాస్ బోత్ బ్యూటీ అండ్ జాయ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్?
1: ఇది ఆత్మ.
0: దిస్ ఈస్ ఆత్మన్.
1: ఈ అందానందములతో కూడినటువంటిది కనుక ఇది శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము.
0: ఆత్మన్ హ్యాస్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ బ్యూటీ.
1: ఆత్మకు ఎట్టి వికారములు కూడా లేవు.
0: ఆత్మన్ డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ మాడ్యులేషన్.
1: ఆకారం ఉంటే కదా వికారం.
0: వెన్ ఆత్మన్ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మట్ ఆఫ్
1: ఆనందమే దీని ఆకారం.
0: ఇట్స్ బ్యూటీ అండ్ ఇట్ జాయ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఫార్మ్.
1: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
1: Kanuka, itti anandamu brahmasthayi nundi labhinchunnadi kanuka deeniki brahmanandamu ani peru vachindi.
0: As such joy emanates from the position of Brahman, it is described as brahmanandam.
1: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
0: ది జాయ్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది సెన్సెస్ కంపేర్డ్ టు ది జాయ్ డిరైవ్డ్ ఫ్రమ్ చతుర్ముఖానంద ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్.
1: చతుర్ముఖానందం అనేటువంటిది బ్రహ్మానంద సాగరములో ఒక బిందువు మాదిరి ఉంటాదంట.
0: ది జాయ్ ఆఫ్ చతుర్ముఖ may be compared to a drop in the ocean of Brahmananda.
1: ee Brahmanandam aneetundi maha sagaramu daivanandamulo okka anu matri madram untadata.
0: The ocean of Brahmananda is something like a small particle or an atom in Devananda.
1: Kanukani daivanandam aneetundi ఇది ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ దైవానంద ఈజ్ ఎ ప్రైమరీ.
1: ఇది నిజమైన హృదయానందం.
0: దిస్ ఈజ్ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
0: దిస్ హార్ట్ ఈజ్ మే బి కంపేర్డ్ టు ఎన్ ఎఫల్జెంట్ లైట్ విచ్ షైన్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థ ఎందు సర్వ వస్తువులను కూడాను సూర్యచంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
0: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ సన్ అండ్ మూన్ విల్ ఇల్యూమినేట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద థింగ్స్.
1: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కానీ వస్తువుల యొక్క ప్రకాశమునకు కానీ సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
0: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వీ థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయితే స్వప్నావస్థలేందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము, అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
0: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వీ సీ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. వేర్ ఈజ్ సన్ అండ్ మూన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్?
1: స్వప్నావస్థలో ఏ విధమైన సూర్యుడు లేదు, ఏ చంద్రుడు లేదు, ఏ జ్యోతి లేదు.
0: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ దేర్ ఇస్ నైదర్ సన్ నార్ మూన్ నార్ ఎనీ టైప్ ఆఫ్ లైట్.
1: కానీ ఆ స్వప్నావస్థ లోపల జగత్తునంతా చూస్తున్నామే, దీనిని ప్రకాశింపచేసేది ఏమిటి?
0: డ్యూరింగ్ ది డ్రీమ్ స్టేజ్ వీ సీ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ఇట్ దట్ ఇల్యూమినేట్స్ దట్ వరల్డ్ ఇన్ ది డ్రీమ్?
1: ఇంకా పూర్తి నిద్రావస్థ లోపల తమస్సును కూడా చూడగలుగుతున్నాం మనం.
0: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ వీ సీ తమస్.
1: ఈ తమస్సును చూపించేటువంటి యొక్క జ్యోతి ఏమిటి?
0: వాట్ ఈస్ ద లైట్ విచ్ ఇల్యూమినేట్స్ దిస్ తమస్?
1: ఈ తమస్సు యందు కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
0: ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
1: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
0: వీ కెనాట్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన స్టేజ్.
1: ఇది కేవలము అన్కాన్షియస్ అని చెప్పొచ్చు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్కాన్షియస్ స్టేజ్.
1: స్వప్నము అనేటువంటిది సబ్ కాన్షియస్ అని చెప్పొచ్చు.
0: డ్రీమ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ కాన్షియస్ స్టేజ్.
1: ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటిది కాన్షియస్ అని చెప్పొచ్చు.
0: వేకింగ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్ స్టేజ్.
1: కానీ ఈ మూడింటికి మితిమీరినటువంటి అనగా దాటినటువంటి యొక్క తురియావస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
0: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురియావస్థ.
1: ఈ తురియావస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
0: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
1: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
1: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇది ఏ దైవ తత్వము, ఇది ఏ దైవ జ్యోతి?
0: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్.
1: దీనిని వేదము, వేదాంత వేదం, పురుషం, అంతం, ఆదిత్యవర్ణం, తమస పరస్తాతు, ఈ తమస్సు కూడాను ఆవల ఉండినటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
0: వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ది రిషీస్ టెలింగ్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ ఎ స్టేజ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ది స్టేజ్ ఇన్క్లూడింగ్ డార్క్నెస్.
1: అనగా స్వప్నము లేనటువంటి స్థితి ఈ యొక్క తమస్సు.
0: A dreamless state may be described as a state of tamas.
1: ఈ అంధకారమునకు ఆవలనే ఉంటుందాది ఈ పరంజ్యోతి.
0: Beyond this stage is there that state that paranjyoti as a light.
1: కనుక ఈ అన్నింటిని జాగ్రత్త స్వప్న సుషుప్తి అయినందు కూడాను సర్వస్వమును ప్రకాశింపజేసేటువంటిది ఆత్మశక్తి.
0: It is the power of Atman which illuminates in all these stages of wakeful, dream and deep sleep state.
1: Oka chinnadi jagratte endi manam yochinchukovachunu.
0: We can understand this by taking an example from the wakeful state.
1: Meerandaru kannulu mooskondi okka turi nayana kannulu gattiga mooskunna tarvata em chustunnavu ani nenu prashnistanu.
0: You close your eyes for a minute. I'll put a question after 2 minutes. What exactly are you seeing?
1: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
0: You will say that there is nothing, absolute darkness is there.
1: ఈ చీకటిని చూచిన వాడెవరు?
0: Then the question is, who is it that has seen that darkness?
1: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
0: Because you have seen this darkness, you are describing that as darkness.
1: కనుక చీకటిని కూడా నువ్వు చూచేటువంటి ఒక జ్యోతి నీలో ఒకటి ఉంది.
0: There is a light which enables you to see even the darkness.
1: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
0: That jyoti may be described as
1: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: త్రూ దట్ లైట్ ఆఫ్ ఆత్మన్ అలూన్ ఆల్ ది అదర్ లైట్స్ ఆర్ షైనింగ్.
1: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
0: We'll see the festival of Deepavali.
1: ఒక క్యాండిల్ ని మనం ముట్టించుకొని అనేక క్యాండిల్స్ జ్యోతులంతా అంటిస్తూ ఉంటాం.
0: We light one candle and with the help of which we go on lighting various other lamps and lights.
1: ఈ ఆధారమైనటువంటి యొక్క జ్యోతి ఒకటి ఉండటం వల్లనే కదా ఆదాయములైన అన్ని జ్యోతులను మనం వెలిగించగలుగుతున్నాం.
0: Because there is one light which is the basis, we have been able to light so many other things, other lights.
1: ఈ ఆధారమైనటువంటి జ్యోతియే ఆత్మజ్యోతి.
0: The light which is the basis is Atmajyoti.
1: ఈ అంటింపబడినటువంటివి జీవన జ్యోతులు.
0: The lights which have been lighted with the help of this Atmajyoti, these are జీవన జ్యోతి.
1: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మజ్యోతి ద్వారానే వెలుగుతూ ఉన్నాయి.
0: All the lights of jiva have been lighted with the help of the Atmajyoti.
1: కన్నులు చూడగలుగుతున్నాయి.
0: Eyes have been able to see.
1: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మజ్యోతి యొక్క ప్రతిబింబం మీ కన్నుల్లో కనిపిస్తున్నాయి.
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఈస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్, ఫ్రమ్ ఇన్సైడ్.
1: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదే అని మనం భావించవచ్చు.
0: యూ మస్ట్ సే వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్?
1: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి కట్ట అర్థమవుతుంది.
0: యాజ్ వి ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మజ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మజ్యోతి?
1: టార్చ్ లో సెల్స్ వేసాం మనము.
0: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, హావ్ పుట్ సెల్స్ ఇన్ దట్.
1: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
0: But the light and the power in the cells is not seen.
1: కానీ స్విచ్ వేస్తే బల్బ్ లో కనిపిస్తుండాలి.
0: But when we put on the switch, you can see the light in the bulb.
1: నిజంగా సెల్స్ లోనేగిన ఆ యొక్క కరెంట్ లేకపోతే ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
0: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
1: కనుకనే ఆత్మజ్యోతి అనేటువంటిది దేహమే ఒక టార్చ్ లైట్.
0: బాడీ మే బి కంపేర్డ్ టు ఏ టార్చ్ లైట్.
1: మన కన్నులే దీనికి బల్బ్స్.
0: అవర్ ఐస్ ఆర్ బల్బ్స్.
1: మన బుద్ధి దీనికి స్విచ్.
0: అవర్ ఇంటెలిజెన్స్ మే బి కంపేర్డ్ టు
1: మన మైండ్ దీంట్లో సెల్స్.
0: అవర్ మైండ్ ఇస్ ద సెల్.
1: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెన్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అది ఆత్మశక్తి.
0: ఇన్ ది సెల్స్ దెర్ ఇస్ కరెంట్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
1: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంటు త్వరలోపల నశించిపోతుంటాది.
0: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
1: కానీ ఆత్మ అనేటువంటి కరెంటు నిరంతరం కూడా మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటాది.
0: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టాఫ్.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోగో. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను, ప్రధానమైనటువంటిది గాను, ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది వేదం.
0: Vedam therefore has described mind as the most important thing and a basic requirement.
1: Kanuka neevu jagattunandu anubhavinchetuvanti oka ee bhoganandamlanta kudanu kevalamu tatkalikamainatuvanti pratibimbamle kaani idi nijanandamulu kaadu.
0: Therefore all the joys and pleasures which you enjoy in this world is only temporary and it is a reflection of and an image of the object which is existing elsewhere.
1: Aithe ఈ ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
0: బట్ వీఆర్ కన్సిడరింగ్ ద జాయ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆత్మానంద యాజ్ ట్రూ.
1: ఇవి సరి అయిన ఆనందములు కావు.
0: ది జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్.
1: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
0: They are only temporarily seen.
1: జాగ్రత్తలో మనము చూసినటువంటి యొక్క వస్తు వాహనాదులంతా కూడా స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యూ సీ ఇన్ ది వేకింగ్ స్టేజ్ దే డిసపియర్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: స్వప్నావస్థ ఎందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడా జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేజ్ యూఆర్ ఇండిఫరెంట్ ఇన్ ది వేకింగ్ స్టేజ్.
1: స్వప్నం యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడా ఊహించడానికి వీలుండదు.
0: It is not possible to imagine what has happened in the dream state.
1: కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తాదుల అందింటి ఎందుకును మనము జాగ్రత్త యొక్క ప్రతిబింబమే స్వప్నం. స్వప్నం యొక్క అంతర్ధానమే ఈ యొక్క సుషుప్తి.
0: Therefore, whatever you see in the waking state appears as a reflection in the dream state, and it, when it gets absorbed and disappears, then it is the deep sleep state.
1: కనుకనే మనము లౌకికంగా అనుభవించేటువంటి ఆనందములు సత్యములని భావించి దాని నిమిత్తమై మనము అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
0: ఆల్ ది వర్ల్డ్లీ జాయ్స్ వి ఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ వి ఆర్ పుట్టింగ్ అవర్ సెల్వ్స్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
1: కనుకనే కృష్ణుడు అర్జునుడుకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాదన్నాడు.
0: Therefore Krishna told Arjuna, you only give proper attention to the basis, the manifestation would not bother you.
1: Aadharamu chalinchanidi,
0: the basis will not shake or will not waver.
1: Marpu chandanidi,
0: it doesn't change.
1: Kani aadeyam anetundidi, ee aadharam paina aadharapadinatundidi.
0: The manifestations, they are dependent upon the basis.
1: ఈ ఆదేయము నిరంతరము చెలించేటువంటిది.
0: దీస్ మానిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
1: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడా మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
0: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మానిఫెస్టేషన్స్ ది బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం కార్లలో, బస్సుల్లో, సైకిల్లో, బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
0: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్, బస్సెస్, కార్స్.
1: కానీ కారు కదులుతూ ఉండాలి, స్పీడ్ గా పోతుండాలి.
0: ద కార్ ఇస్ మూవింగ్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
1: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
0: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
1: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
0: ఈవెన్ వెన్ యూఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
1: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
0: సపోజ్ ఇన్ ట్యూన్ విత్ ఆర్ అలాంగ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ది బస్ అండ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది కార్, ది మూవ్మెంట్ ఆఫ్ ది లెగ్స్, ఇఫ్ రోడ్ ఇట్సెల్ఫ్ మూవ్స్, వాట్ వుడ్ హ్యాపెన్?
1: కనుక కదలని రోడ్డు పైన కదిలే వాహనములతో మనం ప్రయాణం చేస్తున్నాము.
0: దేర్ఫోర్ ఆన్ ఎ స్టడీ రోడ్ విత్ వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్ ఫాస్ట్, వీఆర్ జర్నీ, వీఆర్ టేకింగ్.
1: కనుక స్థిరమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క హృదయము దీని ద్వారా మనం అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
0: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ స్టడీ, వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: అండ్ సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును. సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చు.
0: సైంటిస్ట్ ఆల్సో కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఫెనామెన.
1: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటివి.
0: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి రికన్సైల్ అండ్ బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: దీంట్లో ఎవరు కూడా వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అట్ దిస్ పర్టికులర్ థింగ్.
1: ఒక్కటి, నేను ఒక టేబుల్ పై నిల్చుకున్నాను.
0: Swami is standing on a table.
1: Table kadilte nenu kuda kadultunnanu.
0: If the table moves, Swami also moves.
1: Bus lo kurchunnam, bus kadilte manam kuda kadultam.
0: If we are sitting in the bus, when the bus moves, we also move.
1: Idu samanyanga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi, tirugutu untundadi.
0: When there is a small movement, it will be reflected in the movement of us. But earth is moving so fast, a million times
1: manam kadale bhoomi paina undi kadalanaatunte vaadiga manam bhavistunnamu.
0: We are on a moving earth, but we think we are not moving.
1: Kadale bhoomi paina unnatunte vaadu nenu kadalakunda sthiranga untunnanu ankotamu, idi ajnanam kada?
0: Is it not ignorance to consider that I am not moving, standing on earth, which is itself moving so fast?
1: సముద్రము లోపల ఒక పడవ పైన తాను ప్రయాణం అవుతున్నాడు.
0: A person is traveling in a ship or in a steamer on the ocean.
1: పడవలో తాను చాలా కదలకుండా కూర్చున్నట్టుగా ఉండవచ్చును, కానీ అలల ద్వారా పైకి కిందికి తిరుగుతున్నాడు, కదలక తప్పదు.
0: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
1: Kanukane Arjuna, anityam asukham lokam.
0: Therefore Arjuna, world is impermanent and full of sorrow.
1: Eppudu chanchalamainatundi.
0: ఇట్ ఈస్ ఫిటిల్ అండ్ చేంజింగ్
1: ఎప్పుడు మార్పు చెందేటువంటిది
0: అండర్గోయింగ్ మోడిఫికేషన్
1: ఈ మార్పు చెందేటువంటి దానిలో నీవు నివసిస్తూ మార్పు చెందినటువంటి రీతిగా ఉన్నాననుకోవటం పొరపాటు కదా
0: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్
1: ఇంకా మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
1: నీ మార్పు చెందని కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు
0: Therefore, he just said, enter into the principle of Atman, which is not changing, which is steady.
1: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును
0: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్ వుడ్ దే నాట్ బి వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఇనర్ట్ బీయింగ్
1: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కానీ సెన్సు లేకుండా చేసుకోమని చెప్పటం లేదే
0: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ద సెన్సస్
1: కారుకు బ్రేక్ ఉంటుండాలి
0: దేర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్
1: కానీ అపాయ సమయం నందు ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము
0: బట్ whenever there is some danger you can use
1: the ee vishayanni vidyarthulu chakkaga gurtinchali
0: స్టూడెంట్
1: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని మైండ్ కంట్రోల్ చేయమని విషయాసక్తిని విసర్జించమని అంటున్నాడు ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్ టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా ఇఫ్ యూ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్
1: నేను బ్రేక్ ను తీసేయమని చెప్పటం లేదు బ్రేక్ ఉండని కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో
0: would it not be amounting to living death swami is not asking to remove the brakes but use the brakes
1: ఐతే
0: only when it is necessary
1: ఈ అవసరం వచ్చినప్పుడు ప్రమాదము అజ్ఞానము లేక ఇంకే విధమైనటువంటి యొక్క దుర్మార్గము దుర్బుద్ధులు ఇలాంటి సమయంలో ప్రమాదం కలుగుతుంది కనుక అలాంటి సమయంలో ఇంద్రియ నిగ్రహం చేయాలి
0: ఓన్లీ వెన్ యూ ఆర్ థ్రెటన్డ్ విత్ సమ్ డేంజర్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఎట్సెట్రా దెన్ యూ షుడ్ కంట్రోల్
1: అసలు బ్రేకే లేకపోతే ప్రమాదంలో మనకు ప్రమాదమే జరుగుతుంది
0: If we don't have break at all, we are sure to land ourselves in real
1: kalukane.
0: Therefore,
1: kaadikindiki raani eddu
0: a bullet which cannot be brought under control,
1: kallamu leni gurramu,
0: a horse without which doesn't have reins,
1: brekul leni kaaru,
0: a car which doesn't have brake,
1: indri nigraham leni manishi చాలా ప్రమాదమైన ఉన్నాడు
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజర్
1: కనుకనే అర్జున నీవు కేవలము ఇంద్రియ నిగ్రహము మాత్రమే చేయి
0: దేర్ఫోర్ అర్జున యూ ఓన్లీ కంట్రోల్ ది
1: విషయాసక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు
0: యూ గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
1: విషయములో ప్రవేశించు
0: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్
1: అదే విధముగానే మనము విషయములో జీవించవచ్చు
0: we can live in the world
1: samsaramunu visarjinchamani aadu biddalanu tejinchamani aasti paastalu vidchamani ee vedantamu cheptam ledhu
0: no vedanta or philosophy is teaching give up the family give up your worldly duties and give up the worldly
1: ee indriyulu ee samayamuna ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు
0: ఇన్ ఎన్ ఎథికల్ అండ్ ఎ ప్రాపర్ వే యూజ్ ఆల్ ది సెన్సెస్ డిపెండింగ్ అపాన్ ది టైమ్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కాజేషన్
1: కనుకనే భగవద్గీత యందు హితమును మితమును బోధించాడు
0: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ టాట్ డిసిప్లిన్ అండ్ లిమిట్స్
1: హితముగాను మితముగాను ఏది కూడా ప్రమాదం నన్ను చేయదు
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డన్ నథింగ్ విల్ బి హార్మ్ఫుల్
1: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది
0: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్
1: కనుకనే చెప్పాడు అతి తిండి మతిహాని మిత తిండి అతిహాయి
0: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ brings about problems of the mind
1: అదే విధముగా అతి భాష మతిహాని మిత భాష అతిహాయి
0: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్
1: అతిరాగము మతి రోగమే
0: ఇన్ ద సేమ్ వే ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెంటల్ డిసీజ్
1: మిత రాగము అతిహాయి
0: లిమిటెడ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్
1: కనుక ఇంద్రియములు ఈ విధమైన రీతిలో నీవు కారు బ్రేకును ఏ రీతిగా ఉపయోగపెట్టుకుందవో ఆ విధంగా నీలో ఇంద్రియములను మధ్య మధ్య కొంచెం బ్రేక్ వేస్తూ రావాలి, నీకు ప్రమాదం కాకుండా చూసుకోవాలి.
0: జస్ట్ యాజ్ బ్రేక్స్ ఇన్ ఎ కార్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెసిడెంట్స్, సిమిలర్లీ సెన్స్ ఆఫ్
1: ఈ లక్ష్యముతోనే కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
0: With this object in view, Krishna has told Arjuna, have self-control. If you are having self-control, it will be something like a which lights you the lamp of your life. It is something like a which lights the lamp of your life.
1: Aithe otti undinanta maatramana prayojanam ledu, deeniki bhakti aneetuvanti tailam kuda kavali annadu.
0: If you are merely having the wick of self-control, it is no use. You must have the oil of devotion.
1: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేద కూడా ఉండాలి అన్నాడు.
0: If you are having oil of devotion itself, it is of no use. There must be a container, something like which may be compared to a detachment.
1: కనుకనే దీపమునకు ప్రమిద నూనె వత్తి కలదు, దీప వెలుగు కలుగున.
0: If you are having a container, a oil and the wick, will you be able to just light the lamp just like
1: muttinche vaadu okadu undali?
0: There is someone who should light it.
1: Atani daivam,
0: that is God.
1: Eeku vairagyam undi, bhakti undi, kaani indriya nigraham kuda untundali. Dini veliginchetundi vaade vair, ade Krishnudu Arjuna yendunnatundi okka ee ottini veliginchadu.
0: You have detachment, you have sense control, you have devotion, you have the container, you have the oil, you have the wick. But it has to be lighted. It is Krishna who has done that particular job for Arjuna.
1: Poolu soodi daramunda pushpamala tanaguna.
0: You have flowers, you have needle, you have thread. Would it automatically become a garland?
1: Ledu, ee garland kutteetundi vaadu okadu undali.
0: There is one who makes a garland out of this.
1: Swarnamu ratnalu kalavu sommulu nirmanamaguna.
0: There is gold, there are different types of precious diamonds, but would jewelry become
1: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకడు ఉండాలి, కంసాలి ఉండాలి.
0: There is a need for goldsmith who can manufacture jewelry out of it.
1: విద్య కలదు బుద్ధి కలదు.
0: There is education and there is intelligence.
1: కానీ విద్యావంతుడు తారగున
0: would he automatically become an educated one?
1: నేర్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా.
0: There is need for some teacher who can teach it.
1: పెద్ద అక్షరంతో ఇట్లా రాసిట్టు పెట్టారు, అది ఏ అని ఉండాలి.
0: లెటర్ ఏ ఈజ్ రిటర్న్
1: ఏ బోర్డు పైన ఉంటుండాలి. పిల్లవాడు కళ్ళతో చూస్తున్నాడు, కన్నులు బాగా మంచిగా ఉంటున్నవి, కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుండది.
0: ఏ లెటర్ ఈజ్ రిటర్న్ ఏ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ. దెర్ ఈస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హస్ ఐస్, హి సీస్ దట్ లెటర్ ఆల్సో.
1: ఆ లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
1: కానీ లెటర్ ఉంది, వీడికి కన్నులు ఉన్నాయి కత్తికాయల మాదిరి.
0: దేర్ ఈస్ లెటర్, దేర్ ఆర్ ఐస్,
1: కానీ ఈ అక్షరము ఏ, ఈ అక్షరము బి అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, ఎ టీచర్ హూ కెన్ డిస్క్రైబ్ ఈచ్ పర్టికులర్.
1: అతనే జగద్గురువు, అతనే దైవము.
0: దిస్ ఈస్ జగద్గురు అండ్ దిస్ ఈస్ గాడ్.
1: కనుక జగత్తునందు సర్వ విషయములను మనం గుర్తించవలనన్నా, సర్వ కర్మలను మనము సరైనటువంటి స్థితిలో మనం చేయవలనన్నా, దీనిని ఆత్మరీతిగా సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల. అతనే గురువు, గురువు అతనే దైవం.
0: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ది రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ వాంట్ రికగ్నైజ్ డివినిటీ, దెర్ ఇస్ నీడ్ ఫార్ ఏ సద్గురు, ఏ జగద్గురు.
1: కనుక ఇంద్రియ నిగ్రహం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది సెల్ఫ్ కంట్రోల్, ఇన్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss.
3: You are tuned to Disco Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులు తప్పే.
1: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్. వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్.
0: జాగు చేసిన కడకు ఏ గతి యునవును.
1: ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఫర్దర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: ది హ్యూమన్ వాల్యూస్ మస్ట్ బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: అక్వైర్ ది భారతీయ కల్చర్.
0: భారతీయ ధర్మంబు పడరయ్యా.
1: అక్వైర్ ద ధర్మ ఆఫ్ భారత్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: విద్యాపోషకులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaniti aneetvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnavi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోయలు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులి.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానేరదు.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి ఒక తలంచేటువంటి ఒక దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావమును సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: Vidya yokka pramanamulu emiti?
1: What is the standard yardstick?
0: Etti vidya manavuni yokka abhyudayaniki sadhana kalugutundi?
1: What sort of education ensures progress of humanity?
0: Prastutapu vidya valla kaligeetvanti yokka prayojanam emiti?
1: What is the use of the present day education system?
0: Ee pancha tantramulanu ye manavudu పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించను వాడే విఘ్నుడు.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ద మీనింగ్ and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person. The value of a human being does not totally depend on education. The culture of life should also accompany.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: Life without culture is like a residence without light.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant, is that like a kite without a string?
0: ఈ గాలి పటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చెల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even
0: by a beggar. సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితుల యందు మానవుడికి సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ, రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions, but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యా విధానము చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య, the education meant to know.
0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: This in English language, vidya, is called education.
0: Education.
1: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
0: Itti vidya vidhanam cheta deshamu chala

0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విద్య ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: వెలుపలకు తివ్వటము,
1: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఈజ్ ఇట్ మెంట్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దాట్ విచ్ ఇస్ హిడెన్.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: దిస్ ఇస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is earning daily bread living, other is the life itself in general.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: Along with living, it is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
1: జస్ట్ ది టూ ఐస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్, దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ నెసెసరీ, వన్ ఇస్ లివింగ్ అండ్ ద లైఫ్ ఇన్ జనరల్.
0: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: జస్ట్ ఎస్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one
0: wheel.
1: Everything centered around this living aspect.
0: It
1: also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి,
1: దాట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కాని ఈ నాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.

0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక విద్యారంగమునందు విభిన్నమైన మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: This truth is not understood by people in general, nor the government, but yet they make certain recommendations in the education field.
0: ఈనాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
1: We have full faith that education is progressing in Bharat today.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: The heart has become the center of all foul smell.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: The hands have become totally selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్? ఈనాడు విద్యలందు.
1: This is the progress in the modern education.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: Is that progress?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: Are these the qualities of education?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves him.
0: మేలు చేసిన వానికి కీడు చేయు.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
1: In fact, they make fun of their own teachers who teach.
0: ఇది ఏ ప్రోగ్రెస్? ఈనాడు విద్యయందు.
1: This is the progress in education today.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavulu pradhananga aashinchavalsindi sangha sankheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress of
0: sarve loka hite ratah. Sarve loka hite ratah.
1: And everybody should be happy.
0: Sarvajnana sampannah.
1: They should have all wisdom and knowledge.
0: Sarve samidita gunaihi. Ee moodu kudanu vidya yokka pramanamulu.
1: These are the three main qualities of every educated man.
0: Sarvinatvanti prati vidyarthi kudanu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
1: Every graduate should step into society, serve the society and work for its progress.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిద్ధా గుణైహి. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి యందు ఉండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులు యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి? స్టూడెంట్. విద్యార్థిదా? కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడిదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇట్స్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: The students do not have enough of capacity to tread along the sacred path.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: Teachers are not familiar with that sacred path.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there is no one to watch. how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: In fact, government is spending at the rate of 2000 crores per year on education.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవ్వరూ గుర్తించేటువంటి వారు లేరు.
1: What is happening all to this money? What transformation is coming up? No one knows.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: Why crores of money should be spent?
0: దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
1: What change you notice?
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: No one is there to investigate.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: Just a matter of expenditure.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: It is for this reason Bharat has come to this plight.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: Therefore, students should determine to grow along this royal sacred path.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి యొక్క మార్గము.
1: The life of a student is like a royal path.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు.
1: My son is studying well.
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు.
1: He is securing high marks.
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి గ్రేట్.
0: గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: Greatness is that of Ravana.
0: Duryodhana yokka greatness.
1: Greatness of Duryodhana.
0: Shishupalu yokka greatness.
1: Greatness of Shishupala.
0: కారణం ఏమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ ది వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ ఈట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హీ లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హీ లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు రామ.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థుల యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance from the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి, ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదమునకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ద ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఇంతమో పాటుపడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి గెట్ దిస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపచ్చి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్?
0: ఏ కళాశాలకు పోయినాయి?
1: విచ్ కాలేజ్?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెర్లీ ఫిల్లింగ్ ద
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: ద వర్చ్యూస్, ద గుడ్ మైండ్, అడిహరెన్స్ టు ట్రూత్, డివోషన్, డిసిప్లిన్, డ్యూటీ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ సపోజ్ టు బి ఇన్కల్కేటెడ్ బై బీంగ్ ఎడ్యుకేటెడ్.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: Konchamaina gunamu penchabodu.
1: The quality of life doesn't not improve anyway.
0: Koti vidyalundi gunamu lekunnacho.
1: With all the umpty number of knowledge, without quality,
0: phalamadeemi vaani viluvadeemi.
1: What is the result? Where does the value lie?
0: Ivi kaadu mana viluvalu.
1: These are not the value.
0: Gunamee mana viluva.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఏమీ ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమునకు భారము.
1: It's a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There's no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్విత్తంతో ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనిటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: Yavvaru chuchina swarthamu swarthamu swartham.
1: We find selfishness everywhere in everybody.
0: Aa swartham unna chota pararthama anetundi e maatramu praveshinchadu.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: Kanukane ee selfishness anetundi pothe eppude ee yokka pavitramaina prema praveshistundi.
1: Unless the selfishness is totally driven out, you cannot have sacred love.
0: Vidyarthiniyulara,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ ద వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ ఔట్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ ద విజ్డమ్ వితౌట్
0: డిస్క్రిమినేషన్ వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, this humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడాను మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ అన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనే దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్, ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్, టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగడబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికి ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విదిన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: ఫార్మ్. పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విదిన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ మస్ట్
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: దో భగవాన్ డస్ నాట్ సే ఓపెన్లీ అండ్ పబ్లిక్లీ, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్.
0: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, "Father, you shouldn't be like that."
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
1: ఈ
0: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no self confidence.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is really the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: The adherence to truth and following the path of dharma have been totally misunderstood.
0: Arya Veda vidyalu anage durvidyulu perugutundi.
1: And in fact the ancient Vedic knowledge is totally gone and lost.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: Therefore we have to revive the ancient sacred texts.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that sacred thoughts more.
0: కనుక పిల్లలు యందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: గుణ సంపాదన కావాలి.
1: You should all
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: Is not a human life.
0: పశు బ్రతుకు.
1: It is the life of an animal.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: ఇది ఏ నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: This is the main chief human quality.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: When he has got this human quality, he is entitled to be called a human.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: Today there is no scope for such things.
0: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If the head is empty, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి
0: బుద్ధిలో తలలుండే.
1: You find the bad
0: చూరులవిను చెవులుండే
1: and the ears that
0: చూచు కనులుండే పంచి చూచు కనులుండే
1: and their eyes that would watch the scenario
0: పంచలవిను మనసుండే
1: and the mind that betrays
0: పంచితగున చిత్తముండే
1: and the heart that deceives
0: వంచించే పలుకుండే
1: and the words that
0: ఏమిటును చూడగానే న్యాయము ఇక బ్రతుకుదన్న
1: with all these things there is the justice cannot survive
0: ఇంక న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది
1: how do you find justice
0: ధర్మం ఎక్కడ నిలుస్తుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్
0: కారణం ఏమిటి వంచే పలుకులు ఉన్నాయి
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్
0: అందరూ మానవులుగానే రూపొందుతారు
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్
0: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా
1: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
0: అది కొమ్ములే ఇది కొమ్ములే
1: ఆఫ్ ఎన్ ఎలిఫెంట్
0: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు
1: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో
0: పక్షులన్నీ చిలుకల వలె పలుకునా
1: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ పారెట్
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా
1: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an elephant.
0: మానవునికి హృదయమే ముఖ్యము
1: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్
0: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి
1: స్పీక్ డివైన్ వర్డ్స్
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి
1: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
0: చేతులు అందం ఏమిటి
1: వాట్ ద బ్యూటీ టు హ్యాండ్
0: దానమే అందము
1: చారిటీ ఇస్ ద బ్యూటీ
0: నోటికి అందం ఏమిటి కంఠమునికి అందం ఏమిటి
1: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్
0: దానికి మాటనే అందము
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
0: సమాజాన్ని ఉద్ధరించండి
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్
0: తోటి మానవులకు సహాయం చేయండి
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్
0: ఇది నిజమైనటువంటిది
1: This is the truth.
0: ఈ నాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
0: కనుక మన బుక్ ఏమిటి టెక్స్ట్ బుక్
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్
0: నేచర్ ఏమన్న టెక్స్ట్ బుక్
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్
0: నీకు గురువు కావాలా
1: డూ యూ వాంట్ ఎ
0: గురు ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు
1: డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ గురు
0: హృదయమే నీకు గురువు
1: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్
0: నీకు ఒక స్నేహితుడు కావాలా
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్
0: మంచి స్నేహితున్నాడు
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్ అతనే దైవమే నీ స్నేహితుడు
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడు సుఖమే
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్
0: ఫ్రెండ్ ఈ లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది మంచి పొజిషన్ ఉంటుండాది దాని వల్ల అందరూ చేరుతుంటారు హలో హలో
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: అతని కాదు నిజమైన స్నేహితుడు.
1: He is not a true friend.
0: దైవమే నీ స్నేహితుడు.
1: God is your real friend.
0: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
1: Develop friendship to God with God.
0: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
1: Examine everything in this world.
0: ఆ అందులో పరిశీలన చేసిన దాంతో మంచి భావాలని అందుకోవాలి.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్
0: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ
0: ఏం చేసినావు ప్రపంచానికి
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు
1: Today every man will think like this, I acquired this degree, what is it I am going to be rewarded?
0: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
1: Never think of income out of the society.
0: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
0: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
1: In what way am I going to help my family?
0: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి
1: యు హావ్ టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు
0: ఉద్యోగాల కోసం కాదు చదువు
1: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్
0: విద్య విజ్ఞానం కోసమని
1: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్ఞానం
0: కృషి కూటి కోసమని
1: అండ్ యు మేక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్
0: కాదు కాదు
1: ఇస్ నాట్ సో
0: కూటి కోసం కాదు విద్య
1: ఇస్ నాట్ ఫర్ ఫుడ్
0: విద్య విజ్ఞానము కోసమని
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫర్ విజ్డమ్
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అక్వైర్ దట్.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all feeling. We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయం యొక్క సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: I receive 20,000 rupees.
0: 20 rupayalu pani kuda cheyatam ledhu.
1: I am not working even.
0: Idi desha drohame kaani desha upakaram kaadu.
1: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
0: Jeevitham pani cheseetundi vaadu nijamaina vidyavantudu.
1: In fact, educated man is a truly educated if he works proportionately.
0: Jeevitham maatram dandiki teeskovatamu pani maatram swalpanga chesukovatam idi desha drohame.
1: If you receive high salary and work little, you are cheating this country.
0: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
1: This truth must be known to every student and work accordingly.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
1: If you don't think like this, what is the fun of doing a job?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: It is not education, it is agitation.
0: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
1: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: అది కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఏ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
0: సద్గుణంబులు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ముఖ్యమైనటువంటిది.
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
1: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
0: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: Alana Satyasai Institute lo chadinatundi bidda maa yokka kodaru chaala baaga jarugutundi aneetundi maata attagaru nunchi raavali.
1: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satyasai.
0: Ninnu kanna talli mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
1: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
0: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
1: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
0: అండ్ లా లో లవ్.
1: దేర్స్ లవ్ ఇన్
0: లా. ఈ లవ్ లో లా.
1: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లవ్.
0: కాబట్టి రెండింటి కూడా లవ్ ఏ ప్రధానం.
1: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us
0: హ్యాపీ. మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది మంచి ఆనందం.
1: దట్ గివ్స్ us హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇదియే నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
1: ఫ్రమ్ హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫార్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
0: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
0: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరూ కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెమ్, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లు వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరిగినటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించింది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగడపటికి మార్గం నిశ్చేదించి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనము దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రతి ఒక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: Kalaga deeniki dukkhamu kaani aanandam kaani em maatram padakunda dhairyamga manamu mundanche vestu povali.
1: Neither should you feel sad nor elated. You should face life with all the courage and valor.
0: Kalaga kontha kaalam lopalle maa vidyarthulandaru kodanu యావత్ ప్రపంచమునకుంత కూడా ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్ వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడీ అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ ఆఫ్ యు.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్యాంకులు మాత్రం తేకకూడదు.
1: But don't be blank any time.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: This one Bhagwan expects from you.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: You don't bring such a thing, Swami.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss ananda is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi vidyarthini ilara, భజగోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటు ఒక్క ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhajagovinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sangavaddhitudaina sanga sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi yetku sampraptamagunani manam sandehinchavachunu.
0: We can
1: paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యంనందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసన యందు తాను ఉండినట్టుగా నటించుచూ తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani, ee vidhavatvanni pondanatvanti strini prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu. కానీ నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లుకింగ్ ఎట్ దిస్ ఉమన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ విడో, ది వరల్డ్ డస్ నాట్ రికగ్నైజ్ హర్ యాజ్ సచ్. ది వరల్డ్ థింక్స్ దట్ షీ ఈజ్ ఎ సుమంగళి. ఇట్ ఇస్ ఓన్లీ షీ దట్ నోస్ ది ఫ్యాక్ట్ అండ్ దట్ షీ ఈజ్ ఎ విడో.
1: పురుషునికి ప్రవృత్తి నివృత్తి అనేటువంటి ఇరువురు భార్యలు ఉండటం చేత ఈ యొక్క పరతత్వం అనేటువంటి యొక్క శక్తిని తాను అందుకున్నటువంటి పురుషతత్వమునందు ఈ ప్రవృత్తి తక్షణమే త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, the name for the originator of the universe, has two wives, one pravrutti, the other nivrutti. As in the story that has just been given to you, while pravrutti has one nature, nivrutti on the other hand keeps up her appearance of a sumangali for the prosperity of the world and has a very special type of relationship to purusha, the husband.
1: In dinine pani తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.

0: దీనిని ముండకోపనిషత్తును శౌనకుడు అనేటువంటి శిష్యుడు అంగీరసుడు అనేటువంటి మహాజ్ఞాని అనేటువంటి గురువును ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఈస్ అబౌట్ దిస్ ఇన్ ది ముండకోపనిషత్ ఎ డిసైపుల్ హూ ఇస్ వెరీ క్లెవర్ శౌనక హీ హాస్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్ అబౌట్ దిస్ టు ది గురు అంగీరస.
0: అయితే ఈ ముండకోపనిషత్తు పరవిద్య అపర విద్య రెండు విద్యల యొక్క తత్వాన్ని తాను ప్రబోధిస్తూ కేవలం స్వరబద్దమైనటువంటి యొక్క ఋగ్వేదమునని కాని ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ హ్యాస్ నాట్ బీన్ కుడ్ హ్యావ్ బీన్ టాట్ ఇన్ టూ వేస్, దట్ ఈస్ పరవిద్య అండ్ అపర విద్య. వెదర్ ఇట్ ఈస్ ది రిగ్వేద విచ్ ఈస్ బౌండ్ అప్ విత్ వేరియస్ యాక్సెంట్స్ ఆర్ ది సామవేద విచ్ ఈస్ బౌండ్ అప్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఆర్ ది అథర్వణ వేద ఆర్ ది యజుర్వేద, దీస్ ఫోర్ వేదాస్ హ్యావ్ దేర్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ హ్యాస్ నాట్ బీన్ టాట్ ఇన్ దీస్ ఫోర్ వేదాస్ బట్ ఇన్ ది ఉపనిషత్స్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ హ్యాస్ బీన్ టాట్ నాట్ యాజ్ పరవిద్య బట్ యాజ్ అపర విద్య.
0: ఇంతియే కాక ఇందులో వ్యాకరణము, ఉక్తము, జ్యోతిష్యము, అంగీరసము ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దాట్ అంగీరస హ్యాడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సోన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
0: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
1: On the other hand, when it came to the question of teaching paravidya, then whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
0: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపర విద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ దెన్ వాట్ ఎవర్ దిస్ బాడీ డస్ వాట్ ఎవర్ ఈస్ పెర్ఫార్మ్డ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ దిస్ బాడీ దాట్ ఈస్ నో లాంగర్ పరవిద్య, దట్ ఈస్ నో లాంగర్ అపర విద్య బట్ ఈస్ పరవిద్య.
0: అయితే జనకుడు కూడాను తన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించుతూ రాజ్య పరిపాలన సలుపుతూ తన యొక్క చిత్తము దైవతత్వమునందు మాత్రమే ఇమిడ్చడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు.
1: వి నో దట్ కింగ్ జనక ఈవెన్ వైల్ పెర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
0: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi jagat kalyana nimittamai భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
1: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యెట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మస్ విదౌట్ బీయింగ్ అటాచ్ టు దెమ్ అట్ ఆల్.
0: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉక్కు ఉదాహరణము.
1: ఫర్ దిస్ and for his ability to recognize the oneness there is a small example.
0: Sukamaharshula varu ee midilapuramunaku samipamunande aranyamunandu kontha mandi shishyulunu cherchukoni konni rakamulainatundi gnanopadesha

0: జలుపుతూ వచ్చాడు.
1: ది గ్రేట్ రిషి సుక ఎట్ వన్ టైమ్ ఇన్ ఎ ఫారెస్ట్ క్వైట్ క్లోజ్ టు మిథిలాపుర ది సిటీ హీ వాస్ టీచింగ్ సెవరల్ థింగ్స్ టు మెనీ గుడ్ డిసైపుల్స్.
0: కానీ ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
1: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక కేమ్ టు నో దట్ సుక వాస్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అండ్ హీ వాంటెడ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ అండ్ గో అండ్ లిసన్ టు వాట్ సుక హెస్ బిన్ టీచింగ్.
0: ఒకనాడు అరణ్యమునకు వెళ్లి సుకునకు నమస్కరించి, స్వామి, నన్ను కూడాను నీ శిష్యకోటిలో ఒకరిగా చేర్చుకుని నేను ప్రతి నిత్యము కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తమ యొక్క క్లాసులు యందు తమకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు.
1: జనక వెంట్ టు ది ఫారెస్ట్ అండ్ మేడ్ అన్ ఒబీసెన్స్ టు ది రిషి సుక, ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ టేక్ మీ యాజ్ వన్ ఆఫ్ ది న్యూమరస్ డివోటీస్ విచ్ యు హ్యావ్ అండ్ పర్మిట్ మీ టు కమ్ అండ్ జాయిన్ ది క్లాస్ వెన్ ఎవర్ ఐ కమ్ ఇన్ టు ది ఫారెస్ట్ అండ్ లిసన్ టు వాట్ యు టీచ్.
0: ఆనాటి నుండి ఆ యొక్క శిష్యులతో జనకుడు కూడాను చేరి ఈ యొక్క ప్రబోధలను ఆలకిస్తూ వస్తున్నాడు. కానీ ఒకనాడు శుకుల వారు జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
1: ఫ్రమ్ దట్ డే Janaka was joining the class, was conducting himself as one of the several disciples and listening to what Suka was teaching. One day, however, it became late and Janaka did not arrive. Suka then told the others, "Let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes."
0: Kani aa migilinatvanti vidyarthulu emiti సుఖమహర్షుల వారు సర్వసంగ పరిత్యాగులని మేము ఆశించాము, విశ్వసించాము. కాని మహారాజు అయినటువంటి యొక్క జనకుడు ధనవంతుడుగాను మహారాజుగాను ఉండటం చేత అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుడు పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
1: వెన్ ది రిషి టోల్డ్ ది అదర్ డిసైపుల్స్ టు వెయిట్ అంటిల్ జనకా హెస్ అరైవ్డ్, ది అదర్ డిసైపుల్స్ బిగాన్ టు గ్రంబుల్ అండ్ మర్మర్ అమంగ్స్ దెమ్ సెల్వ్స్ అండ్ టెల్ దెమ్ సెల్వ్స్, వీ జాయిన్డ్ దిస్ గ్రేట్ రిషి ఆఫ్ సుకా థింకింగ్ దట్ హీ ఈజ్ ఎ గ్రేట్ సేజ్ అండ్ దట్ హీ డస్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు కింగ్స్ అండ్ పవర్ఫుల్ పీపుల్. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the Rishi Suka. Not only this, they also started becoming envious of the king Janaka.
0: Ittidi yuga yugamulandu kudanu okka కర్మ బద్దులైనటువంటి యొక్క వ్యక్తులకు ఓర్వలైనటువంటి బుద్ధులు రావటం సహజం.
1: దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ నోన్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
0: అదృష్టవంతులను చెంత చేర్చి ఏదో వారికి సరి అయినటువంటి ప్రబోధలు సలుపుతున్నప్పుడు కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
1: When there are deserving people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
0: ఎవరెవరి ప్రాప్తము ఏ స్థానమునందు ఏ కాలములో ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే హూ గెట్స్ సమ్ గుడ్ లక్ అండ్ హూ డిజర్వ్స్ సచ్ గ్రేస్ అండ్ హూ డస్ నాట్ డిజర్వ్ సచ్ గ్రేస్, అట్ వాట్ టైమ్ సచ్ గ్రేస్ కమ్స్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ఫర్ అస్.
0: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధఃపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
1: some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
0: Manaku punyaphalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ ది ఫ్రూట్ అండ్ ది గ్రేస్ ఆఫ్ వాట్ ఎవర్ గుడ్ దట్ యు మే హావ్ డన్ ఇన్ యువర్ ఎర్లియర్ బర్త్స్ dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
0: Maruchanamanande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
1: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
0: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
1: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
0: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
1: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
0: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunu kudanu mantalu prakinavi, neevu velli nee antapravasamunu kaapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
1: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
0: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
1: జనకా డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్, హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
0: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కానీ ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
1: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
0: Intalone gramamunuku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ooramta kaarinittuga kanipinchindi kani akkadiki vellithe ee maatram kudanu agni ledu kani janakudu ikkade kurchunnadu itani enta sthirachittudu ani aa shishyulati ee guruvunku cheppadaniki poonukunnaru.
1: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
0: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
1: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
0: Kanuka స్థిరచిత్తులైనటువంటి వారు ఒక్కరు చిక్కినా కూడాను చాలు. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
1: Therefore, it is useful to have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
0: Kani akkada koodinatunte varandai kudunu eemi rani kada stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేస్తున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని, ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
1: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
0: కానీ రాసుమణి కూడాను తాను ఏమి తెలియనటువంటి రీతిగా నాలో ఏమి తప్పున్నది, నాకు నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
1: రాసమణి ఆల్సో వాస్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్డ్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
0: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు. కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోటం నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
1: ట్రూలీ if one knows one's own faults, one will not commit those faults. In fact, because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
0: అదే విధముగానే మనము శ్రవణం చేయాలని చెప్పిన ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు, కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
0: కనుక చపల చిత్తులైనటువంటి వారు ఎట్టి యాగములు చేసినప్పటికి ఎట్టి యోగి అయినప్పటికి లోక దృశ్యములకు వాడు కొంతవరకు ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని నిజమైన సాధకుడు కాని నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
1: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to atma.
0: Itti yokka paristhitini puraskarinchukoni shankarulu yokka shishudainaatvanti yokka nityanandulu varu ee shlokamunu likistu vachadu.
1: It is in this context and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
0: Sangara tova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana maha purushulandaru kudanu jayadeva gaurangada tukaramu ramakrishna paramahamsa kabiru ramadasu ilanti maha pavitramainatundi vyaktulandaru kudanu sangamulo cheri namasmarana cheta sarvulaku kudanu ee pavitramainatundi aanandanni andinchutu vachi varu aatma tattvam lopala ankitamainatundi varu kuda untunnaru.
1: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
0: Kani sangamunaku duramai ఏ కొండ గుహలయందో ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
1: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind and they are able that way to realize the Atma Tattva.
0: Mari kontha mandi sangamulopala maha bhaktula vale natinchutu konni rakamulainatvanti yokka veshamulu veyichu ekkada 10 mandi cherutuntaro 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
1: There are others who are in the society, who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
0: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరియైనటువంటి ఒక కృత్యములు కానేరవు.
1: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
0: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
1: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
0: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కానీ ఏదో చేతులు త్రిప్పుకుంటూ ఉండటం కానీ ఇవి సరైనటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
1: జప jhana and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
0: Chirachittulu kavadaniki moodu rakamulainatundi sadhanalu chepparu. Meena sadhana, mruga sadhana, markata sadhana. Kurma sadhana, not matter.
1: In order to have an unwavering mind, there are three kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish, the other like the animal, and a third one like the tortoise.
0: Meena sadhana naga, tanu jalamulo unte matrame, tanu jeevinchagaledu kani, జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప పది మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
1: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. ది మోమెంట్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్ ఆఫ్ వాటర్ ది ఫిష్ కెనాట్ సర్వైవ్. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
0: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatuvanti sthiti endu matrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
1: To be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
0: Inka mruga sadhana naga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudunu uppukodu. కదుకునే పది మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
1: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
0: Inka kurma sadhana naga ekantamlo undani jalamulo undina gattunundina taanu jeevinchadaniki సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
1: ది టార్టాయిస్ కెన్ లివ్ ఐదర్ ఇన్ వాటర్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇట్ కెన్ డూ బోత్. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
0: Atti samachittamunu manam abhivruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
1: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
0: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడాను గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారవుతారు.
1: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
0: నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పములకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
1: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ or something happens contrary to your wish, or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
0: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ సంఘ సేవ సలిపినప్పటికీ సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
1: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ ఎన్ అన్వేవరింగ్ ఫెయిత్.
0: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
1: ఇఫ్ యువర్ ఫెయిత్ షేక్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ షేకెన్ లైఫ్.
0: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు గాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకున్నను కాగలవు.
1: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
0: Kana vidyarthulara meeru mukhyanga ee nela dinamunu kudanu anubhavagulainatundi peddalu andincheatundi vishayamulu meeru enta shravanam cheyuchunnaro ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
0: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి.
1: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of long, of standing value to you.
0: చాకలి ఇంటి లోపల కొన్ని నూర్ల బుష్ కోట్లు ఉంటుంటాయి, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
1: In a washerman's house, there may be at a time 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors, and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
0: అదే విధముగానే మన యొక్క బుర్ర ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటిది, రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
0: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది, అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది. కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ స్పూన్ ఆర్ ఎ లేడిల్, ఇట్ గోస్ అండ్ మూవ్స్ ఇన్ బిగ్ వెసల్స్ కంటైనింగ్ సాంబార్, కంటైనింగ్ బటర్ మిల్క్, కంటైనింగ్ వేరియస్ ఈటబుల్స్ లైక్ దాట్. బట్ this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
0: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. Manamu danini aa spoon nu aadharamga cheskoni manamu aaraginchetundi prayatnaniki poonukovali. Adhe aacharana.
1: There is no use our intelligence like a spoon go on moving about in all the lectures and the good things that are being told to us by various lecturers. It is only when we are able to take something and put it into practice that you will know the taste of those things.
0: Kana yuvakulainatundi meeru ee pavittramainatundi susamayam meeku praaptinchatam cheta ee samayamunu meeru durviniyoga parachaka peddalu ichinatundi yokka prabodhalanu aneka rakamainatundi anubhavalanu మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితం నందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
0: Bharatamunandu meeru oka chinna katha vini untaru.
1: There is a small story in Bharata which you may have heard of.
0: Krishnuni vasamu chesukune nimittamai Satyabhama Narada daggariki velli edaina oka mantramu leka yantramu leka tantramu edo oka upadesham cheyamani swarthuralainatundi Satya Naradunni prarthinchindi.
1: With a view to get Krishna on her side, Satyabhama, a very selfish woman, went to Narada and prayed to Narada, tell me some trick, tell me some mantra, or tell me some shortcut by which I can get Krishna on my side.
0: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
1: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
0: Daivatattvamu teliyinatvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
1: సత్యభామ did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
0: Oka vaipana Krishnanu kurchana betti rendava vaipana anta tana chanta unnatundi dhanamunanta tetchi vesindi kaani Krishnudu ye maatram kudanu kadalledu.
1: In one pan of the balance she made Krishna to sit. In the other pan she has been putting all her wealth, whatever she has by way of riches, but Krishna would not move up at all.
0: ఈ సమయంలో పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మం నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
1: నారద సా ఎన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ సిచ్యువేషన్. నారద టోల్డ్ సత్యభామ, లుక్, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
0: ఈ యొక్క అవస్థను ఆలోచించి, అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకుని ఉంది.
1: Satyabhama was very much perturbed in this situation and she thought, now I must find someone who will come to my help. She thought of Rukmini and she ran to Rukmini and found that she was then engaged in Tulasi Puja.
0: Ayaka avasthana chuchi Rukmini chellala నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతినిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది.
1: రుక్మిణి సా దిస్ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ సత్యభామ అండ్ సెడ్, సిస్టర్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐఎమ్ కమింగ్ విత్ యూ. షీ టుక్ ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ఇన్ టు హర్ హ్యాండ్స్ అండ్ షీ ఫాలోడ్ సత్యభామ.
0: కానీ అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద నా కృష్ణునికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కాని నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణునకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
1: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna, and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
0: Appudu thanu Krishnune chintinchi

0: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశనమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
0: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
1: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
0: Kanuka, neevu chitta shuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి.
1: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
0: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
1: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahmavit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

మధుర భావం భేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి శాంతులభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamulakantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatunti sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational institutions.
0: Janamun arjinchu vidhanama kollaluga kanipinchutunnadi.
1: If we talk of earning money, it is growing, and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukoni lekapochunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam emiti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukane nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatunti yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్.

0: ఇన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్. కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: From time immemorial in this sacred country of Bharat, we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ఈ నాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేర్లు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat, the great names of the great saints are moving, what is the reason for that?
0: వారి యొక్క గుణములే దీనికి ఆధారములు.
1: ది బేస్
0: వారి యొక్క ప్రవర్తనలే దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. Man is bound down by untruth and injustice, and he is becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nundunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: He is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipanundunnatvanti manavuni ati duramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలందు తాను నిరంతరము కృషిని సల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కాని ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ ది కండిషన్ ఆఫ్ ది నైబర్ హూ లివ్స్ ఇన్ హిస్ నైబరింగ్ హౌస్.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరమునందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది?
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: Okka pushpamu haram kaneradu.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamunu cherinatundi deva haram.
1: Many flowers have to come together to make a garden.
0: అనేక వృక్షములు కూడినటువంటిదే వనము.
1: Many trees have to come together to make a forest.
0: అనేక గృహములు నిర్మాణమైనటువంటిదే గ్రామము.
1: Many houses have to come together to make a village.
0: అనేక వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
1: The congregation of many individuals is the society.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమాజం యొక్క తత్వాన్ని మానవుడు గుర్తించి తన యొక్క జీవితం యొక్క రహస్యాన్ని కూడాను తాను విచారించటం అత్యవసరము.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
0: Manavuniki jeevitham sambandhinchinatvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatvanti yokka ee manava samajamunaku aneka vidhamainatvanti aadarshamulu andinchavalsinatvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
1: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
0: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatundi oka manavatva chihunu ee naduku matchunataina kanipinchatam ledu.
1: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
0: Kanuka vidya vishayamai ee naadu manamu ati shraddhaga vicharinchavalasinatundi avasaram untunnadi.
1: There is a great necessity today for us to go into depth regarding the field of education.
0: Manavuni yokka aasalaku antu ledu.
1: There is no limit to man's ambitions.
0: ఈ నాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయు కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఇస్ స్పెండింగ్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఏ తలంపు తలచినప్పటికీ, ఏ కార్యం ఆచరించినప్పటికీ, ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఐడియా హీ హ్యాస్, వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ అండ్ వాట్ ఎవర్ థాట్స్ హీ హ్యాస్, దే ఆర్ ఆల్ మోటివేటెడ్ బై సెల్ఫిష్నెస్.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు, కాని పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్, బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగముల యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ప్రేమ స్వరూపస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్.
0: తన భవిష్యత్తును కూడా తాను విస్మరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ఫ్యూచర్ యాజ్ వెల్.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
1: హీ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ ప్లెజర్స్.
0: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యమేమిటో తాను లోతులకు దిగి విచారించడం లేదు.
1: హీ ఈస్ నాట్ గోయింగ్ టు డెప్త్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
0: ఈ అన్నింటి ఎందుకు త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
1: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఈస్ ది మెయిన్ ఐడియా.
0: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
0: ఒక షాపునకే మనం వెళ్ళినామంటే, ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకనే ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: In the same manner, if today we want to acquire peace and happiness, we have to sacrifice and give up our sorrow and pain.
0: Manaku konni vidhamulainatundi yokka sagunamulu praptinchalante manamu durgunamulu tyagam cheyali.
1: In a way, if we want to acquire some good qualities, we shall have to give up and sacrifice the bad qualities.
0: Ade vidhamugane paraptamainatundi yokka divya tattvanni manam anubhavinchalante ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాత కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హ్యాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై
0: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
1: వాట్ హ్యాస్ క్లెన్స్డ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ is education.
0: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింపచేయునటువంటిదే విద్య.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: కేవలం విద్య అనేటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: Education should give us life and vigorous life.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: The education of today, which is a lifeless education, is only serving for the sake of eking out a livelihood.
0: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
1: How can it teach you morality and dharmic life?
0: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి నీతి నిజాయితీలను మనం హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకొనక అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటం ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: Without establishing such sacred moral conduct and ideas in our heart, our attempts to show our strength, physical strength in many spheres is simply foolish.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
1: It's not simply the health of the body.
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: It is not the health of the mind.
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: We also have to get the health of the inner.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృప్తిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: In our heart, we should promote sacred ideas.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలయందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరు.
1: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ is not the right type of food.
0: Dharma artha kama mochanam aarogyam moolamuttamam. Ee purushartamulainatundi yokka dharma artha kama mochamulo kudanu aarogyam atyavasaram.
1: Good health is necessary for fulfilling the four purushartas: dharma, artha, kama and moksha.
0: Aarogyame mahabhagyam.
1: Health is the greatest wealth.
0: Aarogyamulainatundi manavudu ee chinna karyamunu kudanu sadhinchaledu.
1: Man who is not healthy cannot achieve even a small task.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: ఫర్ us to get rid of ill health, సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగమును చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటాయి.
1: ఇఫ్ యు లుక్ ఎట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికి ఎంతసేపు చూసినప్పటికి ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: యూ ఫీల్ వెరీ హ్యాపీ. వాట్స్ ది రీజన్?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: ది రీజన్ ఈస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్.
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
1: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: పదవులను అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ నాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: రన్నింగ్ ఆఫ్టర్ టేస్ట్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్ హంగర్, మ్యాన్ చేంజెస్ న్యాచురల్ ఫుడ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ వాంట్స్ టు సాటిస్ఫై హిస్ టేస్ట్ అండ్ హంగర్.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడాను మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ we are destroying the life content of these natural foods.
0: Kani migilinatundi yokka 83,99,999 yokka jeevarasulanta kudanu sahasiddhamainta aaharanni bhujistunnayi.
1: All the other species, the 83,9,999 species, they are living on natural food.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: They will get completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: అదే ఒక పెసరులు మనం ఏ మాత్రము ఉడకబెట్టకనక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
0: ఉడకబెట్టినటువంటి ఒక గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి ఒక జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనం జీవితం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వి రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వి షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హి హస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ది సో కాల్డ్ మెంటల్ రెస్ట్ వీఆర్ ఫాలోయింగ్ సెవరల్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
1: బట్ ది పాత్స్ విచ్ వీఆర్ అడాప్టింగ్ టుడే ఆర్ ఆల్సో నాట్ ది రైట్.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: ఇన్ ది మార్నింగ్ if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: Durgunamulu leka duschintalu kalaga janamandu manasu poonakalada.
1: Without getting rid of bad qualities and without removing bad thoughts by sitting in meditation, can we really get any benefit out of it?
0: Appude kontha varaku shanti chekutundi.
1: It's only then that you can get some peace of
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: ఫిల్లింగ్ ది హార్ట్ విత్ బ్యాడ్ ఐడియాస్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్, వాట్ కెన్ ది మైండ్ అచీవ్?
0: కనుక మొట్టమొదట మన యొక్క చిత్తమును స్వచ్ఛం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు క్లెన్స్ అవర్ ఓన్ మైండ్.
0: ఇది సరైనటువంటి మార్గము. అంతే కాదు, ప్రతి గృహమునకు మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
1: దిస్ ఇస్ ది రైట్ పాత్. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ గో టు ఎవ్రీ హోమ్ అండ్ టెల్ దెమ్ దట్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దే షుడ్ గివ్.
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరి అయినటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal example.
0: Manasu nadharamuga konna manavundu pasivu kantenu heenamai patanavunu.
1: One who depends on his mind and follows his mind he will fall, become worse than an animal.
0: బుద్ధి నాదారముగా కొన్న బుధజనుడు పశుపతిగా మారునని పలికి.
1: One who takes as his basis his intellect and not the mind, he will become the Lord.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should follow our intelligence.
0: సబకు సన్మతి దే భగవాన్ అని, అందరికీ మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
1: సబకు సన్మతి దేవ్, గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్ మైండ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజం కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: What we need today are new qualities.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: Sacred ideas are wanted.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
1: Selfless service is to be accepted.
0: ఈనాడే మనకు సరైనటువంటి యొక్క జీవ్యత్వం మానవత్వం కూడా అర్థం అవుతుంది.
1: It is only then that we will understand the true nature of man's life and divinity.
0: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: మానసిక శాంతి కేవలం ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కొన్ని ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manishyanam karanam bandham ochayuhu annadu. Ee rendintiki manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: కనుక ప్రేమతో, ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు, యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body, you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart, you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు, దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు, యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఎండ్లెస్ అంబిషన్. వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ సాటిస్ఫాక్షన్.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: హౌ డు వీ గెట్ గుడ్ హెల్త్ టుడే? నాట్ సింప్లీ బై ఫుడ్.
0: మంచి తలపులు,
1: గుడ్ థాట్స్,
0: మంచి మాటలు,
1: గుడ్ వర్డ్స్,
0: మంచి చేత,
1: గుడ్ యాక్షన్,
0: మంచి వినికిడి,
1: గుడ్ వర్డ్స్ టు హియర్,
0: మంచి చూపులు,
1: good sight, good vision,
0: manchi aarogyam,
1: this will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadam.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadam.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadam.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadam.
1: Good action is also a medicine.
0: Kanukani manamu aarogyanni penchukovalante manchi talapulu, manchi choopulu, manchi vinikidi, manchi panulu manam cheyadaniki prayatninchali.
1: We want to promote good health, we must promote good thoughts, good vision and good
0: మానసిక శాంతి మనకు లభిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానసిక శాంతి లభించినప్పుడే దేహ ఆరోగ్యం కూడా మనకు ఫలిస్తుంది.
1: వెన్ వీ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, గుడ్ హెల్త్ విల్ కమ్ టు అస్ ఇన్ అవర్ బాడీ.
0: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు ఎందుకు కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
1: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
0: మందులు. చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: Health can never be obtained through
0: mana pravartana chetane manu chakka chesukovali.
1: It's only can be rectified by our conduct.
0: Manavulandaru kodunu sodara sodari manulu.
1: Human beings are all brothers and sisters.
0: Ye vidhamga nanaga kevalamu okka vittanamu natinam bhoomilo.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa okka vittanamu pedda vrutchamuga tayarayindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayakai endukodu tirigi okoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni ye bhagavadgita yendu bijam vam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavadgita, I am the seed and the seed is present in all human beings.
0: Seed ade daivattam.
1: That seed is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
1: ఫ్రమ్ దిస్ డివినిటీ ది సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
0: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా కాయలుగా కాచినాయి.
1: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
0: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
0: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ as atma is one and the same.
0: Prema swarupulara manam ee naadu mana sodara sodari mandalaitunti yokka beeda kutumbamulu cheta kontha varaku nu manam sevalu kalpinchi tadwara mana bharat desham yokka avunnatyanni manam abhivruddini mana koratamlo manaku entaina adhikaram untundali.
1: Prema swarupas today taking the poor families of our brothers and sisters, serving them in every way and bringing up in that manner the prosperity of our country Bharat, there is a great need for all of us.
0: ee training lo cherinatvanti yokka prati vyaktulu kudanu bhakti shraddhala cheta manava sevane madhava seva aneetvanti yokka saaptakamaintundi dani meer pravartan roopamuga prachara roopamuga aadarchalani meer nirupinchali.
1: All the individuals who have joined this training through their faith and care, they should establish the truth that service to man is service to God.
0: Paramarthikam veru vyavaharikam veru ani meer bhavincharadu.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: Idi kevalam oka vastramu.
1: This is a piece of cloth.
0: Idi vastramu kadu, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: Idi threads kadu, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton lekunda threads kaledu.
1: Without cotton we don't have the thread.
0: Threads lekunda vastram kaledu.
1: Without threads we don't have the cloth.
0: Kanukane adhe reetigani ee jagattu aneetvantidi kevalam manavudi yokka sammilitamainatvanti swaroopame.
1: In the same manner this world is simply a congregation of all human beings.
0: Adhe vidhamugane ee paramarthikam aneetvantidi vyavaharika pratibhasikamunandu kodanu antarvahiniga untundali.
1: In the same manner the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: If you ask how, there is a small example for this.
0: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
1: There is a big ocean in the neighborhood of Bombay.
0: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
1: In this ocean there are many waves.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
1: On the waves and as a result of the waves there is foam.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: Alalu lekunda nurugu raledu.
1: Without waves there is no foam.
0: Kanuka nurugunandu alalu yendu jalamu samananga untundali.
1: In the foam and in the waves there is water.
0: Kanukani paramarthikam jalam vantidi.
1: స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ ది వాటర్.
0: వ్యావహారికము అలల వంటివి.
1: వరల్డ్లీ మ్యాటర్స్ ఆర్ లైక్ ది వేవ్స్.
0: ప్రాతిభాసికము నురుగు వంటివి.
1: ది ఇల్యూజరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లైక్ ది ఫోమ్.
0: ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
1: బిట్వీన్ ది ఫోమ్ అండ్ ది వేవ్స్ అండ్ ది వాటర్ దర్ ఇస్ వన్ కనెక్షన్.
0: అదే విధముగా పారమార్థికమునందు, వ్యావహారికమునందు, ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
1: సో ఇన్ స్పిరిచువాలిటీ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్ అండ్ ది ఇల్యూజరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ ప్రెసెంట్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దెం.
0: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
1: టుడే వి మస్ట్ ప్రమోట్ లవ్.
0: స్వార్థాన్ని కాదు.
1: వీ షుడ్ నాట్ ప్రమోట్ సెల్ఫ్.
0: త్యాగాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ ప్రమోట్ సాక్రిఫైస్.
0: మోహాన్ని కాదు.
1: నాట్ అటాచ్మెంట్.
0: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam anetunte rendu chakralaga pettukunnappudu mana jeevita rathamanta kuda nu sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam anetunte rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో లిమిట్ టు ది అటాచ్మెంట్ విచ్ హీ ప్రమోట్స్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: anekamandi jagattunandu anekarithulaga prabodhalu talputunnare kani okkarena deeniki kankanam kattukoni taginatunte margam lopala manavatvanni divyatvanga nirupinchetunte yokka prayatnaniki evaru kuda nu kankanam kattukotam ledu.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become
0: nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
1: Truly, we must become heroes in our practice and not on the platform.
0: కనుక మనం ఈనాడు సాయి సమస్తల యందు సర్వులు కూడాను ఒక సోదర సోదరి మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
1: Truly, today, in all the Sai organizations, we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: ప్రేమ స్వరూపులార. మతము కాని, కులము కాని, తెగ కాని, దేశము కాని, కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
1: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
0: అందరు కూడా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ ద రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
1: వీ షుడ్ టేక్ దీస్ త్రీ యాజ్ అవర్ బేస్.
0: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
1: వేర్ దేర్ ఆర్ పీపుల్ హూ నీడ్ హెల్ప్ అన్అటెండెడ్ పీపుల్ వీ షుడ్ గివ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హెల్ప్ దెమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa tapa yagna yagadi kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
0: Dhyanamu oka swartham.
1: Meditation is also self.
0: Oka japam oka swartham.
1: Japa is also self.
0: Saranimittamai taanu aacharinchetundi.
1: These are things which he does for
0: his own good. Tana manavulu aneka mandi baadhalu padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manam dhyanam.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
0: Ye maata maatadina premato maatadali.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You
0: ee premato karunato manamu itarnu palakarinchali.
1: With love you should speak to others.
0: Dayagala hrudayame daiva mandiramu annaru.
1: A heart of compassion is the temple of God.
0: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
1: If there is no compassion in the heart, devils reside in that heart.
0: Kanuka dayato premato manam samajamulo adugu petti manam samaja karyakramam yendu దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
1: యు మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
0: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వత్రా ఉంటున్నాడని. కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: వి సే దట్ గాడ్ ఇస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటు ప్రాక్టీస్.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: వి షుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ బై వర్డ్స్ బట్ ఓన్లీ బై ప్రాక్టీస్.
0: ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైనటువంటి మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
1: In the field of education today, there are many distorted and unacceptable paths.
0: ఈనాడు తలభారమైనటువంటి డిగ్రీలు మనం పట్టంగా తీసుకుంటున్నామే కానీ మనం తగినటువంటి రీతిగా దానిని అనుభవించటం లేదు.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right way.
0: Saraswati Parnasala ayinatundi yokka vidyarangamulu anni kuda nu ee naadu Lakshmi Nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
1: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
0: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
1: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
0: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
1: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ఢిల్లీ కావలసినది
0: కానీ మితముగా ఉంది.
1: పాత్ ఆఫ్ మొరాలిటీ ఈస్ నాట్ హెల్పింగ్ అస్.
0: అలాంటి ధనము, అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
1: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
0: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతే రక్షిత.
1: సో వాట్ ఎవర్ హూ ఎవర్ ప్రొటెక్ట్స్ ధర్మ విల్ బి ఇన్ టర్న్ ప్రొటెక్టెడ్ బై ధర్మ. మనీ ఎర్న్డ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైనా మన కాలం గడవదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
0: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
1: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
0: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
0: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
1: We should earn money, but the earning should be along the right path, according to dharma.
0: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనము ఎవరి నిమిత్తము?
1: If there is not such proper use, what is the
0: purpose? దొంగలకిత్తురో దొరలకవును.
1: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
0: know. మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: We should therefore do good deeds knowingly and willfully.
0: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
1: Bad ambitions will cause sorrow.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
0: Vidya anaga book knowledge kaadu.
1: Education does not consist of book knowledge.
0: Rayatamu chadamutavuto maatrame idi teeripoledu.
1: It doesn't end with reading and writing.
0: Idi parochya gnanam. పరోక్ష జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
0: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
1: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
0: ilanti vidyarthulu inga deshaniki em upayogam chestaru?
1: That kind of students, what good will they do to the country?
0: kevalam memory ni test chestunnaru prabhutvam.
1: The educational authorities are simply making a test of your memory.
0: idi sareinatundi vidya kadu.
1: This is not the right type of
0: hrudayaniki cheri povali.
1: It should go into your heart.
0: హృదయం ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
1: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ.
0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
1: Today's education is like the Polaroid picture.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
1: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
0: విద్య యొక్కను వినయంబు.
1: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
0: పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్
0: ధనము వలన ధర్మము.
1: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
0: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
1: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: Maybe you will acquire all types of education and be
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: You can be a hero and fight a battle.
0: రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: You can become a king of kings and rule over the
0: world. ఏమ గోదానములు ఇయ్యవచ్చు.
1: You can give as gift cows and gold.
0: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: You can even count the millions of stars in the
0: sky. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: You can give the names of all the species.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: You can acquire all the అష్టాంగ branches.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: You can reach the moon.
0: కాని
1: దేహేంద్రియములు
0: అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should.
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు గుర్రం ఉంటుండాలి.
1: ఐ ఓన్ ఎ హార్స్.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోచి వేస్తుంది.
1: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
0: అదే రీతిగా నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
0: బ్రేకులు లేని కారు ఏ విధంగా డేంజరో నిగ్రహం లేనటువంటి దేహం కూడా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
0: పిల్లలు అనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: Students should not give any chance for excitement.
0: ఈ లేత వయసునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
0: become. దీనికంత మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
0: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
0: సత్యసాయి బాల వికాస్ విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
0: మనం ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: Teachers ఈనాడు ఎలాంటి వారిగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వచ్చాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: మ్యాథమెటిక్స్ టీచర్ కమ్స్ అండ్ రైట్స్ ఆన్ ది బోర్డ్ అండ్ ఆస్క్ దెం టు ఫిల్ ది డిజిట్స్.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: అనదర్ టీచర్ కమ్స్ అండ్ యూజెస్ హిస్ బుక్.
0: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బికమ్ సచ్ టీచర్స్.
0: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
0: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: అదే రీతిగాని ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
1: In the same manner, the బాల వికాస teachers should set an example and show by practice and not by preaching.
0: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
1: On many occasions we say shanti shanti shanti 3 times.
0: ee moodu paryayamulu enduku cheppali? Rendu paryayamulu cheppakoodada leka naalugu paryayamulu cheppakoodada?
1: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
0: Deha reetiga shanti, manasika reetiga shanti, aatma reetiga shanti, adi bhautikamu, aadhyatmikamu, adi daivikamu, ee moodinti endu shanti kavalani manu bodhisthunnam.
1: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
0: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudraluga vastunnayi.
1: We utter these words but even in the words there is no peace. They come out as if you are agitated.
0: Ee shanti aneetundi padamu enta shantanga cheppali? Shanti shanti shanti enta shantanga untuntadi atta cheppadam ledu. Shanti shanti shanti మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: వీ డోంట్ ఈవెన్ అటర్ దీస్ వర్డ్స్ విత్ పీస్. వీ అటర్ దెమ్ యాజ్ ఇఫ్ వీఆర్ ప్రొనౌన్సింగ్ సమ్ హార్ష్ వర్డ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది వర్డ్స్, హౌ కెన్ వీ గెట్ పీస్ ఇన్ అవర్ మైండ్?
0: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: At all times, teachers should have a smiling face and should teach the children.
0: Nee mukhamulo aanandamani kaani, utsaahamani kaani, vaatsalyamani kaani, prema kaani nee mukhamulo utti padali.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: Ante kaani idi balavantam maarsnaanamadi castral face cheskon kurchokoodu.
1: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castral face.
0: Mee utsaaham enta nirupan chestaro పిల్లలు ఎందుకున్న ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
1: ది అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం యూ డిస్ప్లే, యూ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ ఇన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం.
0: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై, సదాచారవంతులై, సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
1: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
0: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు, పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయంలో, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయంలో చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఆల్ ఆఫ్ యూ హావ్ అండర్గాన్ ట్రైనింగ్ షుడ్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్, ఫ్రమ్ హౌస్ టు హౌస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్.
0: మన యొక్క సేవలన్నీ కూడాను పట్టణాల్లో జరిగితే ప్రయోజనం లేదు.
1: All our service, there is no use by confining it to the cities.
0: Mana pallalu ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: Kana ee naadu city yokka ashuddhanni kudanu manam pavitram cheyalante pallalu nunchi danni prakritattuga chuchukovali.
1: Today if we want to clean up the uncleanliness that is present in the city, we should make a beginning.
0: Ee kaakunda తల్లిదండ్రులు కూడా తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్
0: టేక్. ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈస్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: అకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్. celebrate the parents' day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
0: ఒక వైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు చెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
1: టీచర్స్ ఆన్ ది వన్ హ్యాండ్, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
1: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
0: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
1: It is not possible to bend a big branch of a tree.
0: చిన్న మొక్కలనే చక్క చేయడానికి వీలవుతుంది.
1: It is possible to set right a twig.
0: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
1: There is no use you are taking in hand the grown up and the older.
0: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
1: In the future it is these children who will become the leaders.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రేమ స్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములను ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణయందుంచుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.

0: భగవంతునకు ఎట్టి గుణములు ఎట్టి భావములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
0: అట్టి భగవంతునికి గుణమును కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటం ఇది విచిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ రాదర్ మిస్టీరియస్ దట్ వీ జస్ట్ ఇంపోజ్ అట్రిబ్యూట్స్ టు గాడ్ అండ్ వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ ఫర్ గెటింగ్ ద లేటెంట్ డివినిటీ.
0: భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఎంతటి సత్యము, ఎంతటి దయాశీలత కూడి ఉన్నదో అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు నో ద ఇన్ఫినిట్ లవ్, ట్రూత్, ద వాస్ట్ కంపాషన్ ఆఫ్ గాడ్.
0: మానవుడు కేవలము దైవత్వంతో కూడినటువంటి వాడు అయినప్పటికీ దైవాన్ని విస్మరించి ప్రవర్తించటం చేత వాడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఆల్దో హీస్ ఎసెన్షియలీ డివైన్ హీస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ అండ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ డెమన్ దానవ.
0: భగవంతునకు సమస్త శక్తి అయినటువంటి యొక్క దీక్ష నాభి అందు ఉంచుకోవటం చేత ఆ నాభి యొక్క తత్వము ఉత్కృష్టమై సౌజన్యమై సౌశీల్యమైనటువంటిదిగా రూపొందుతూ వచ్చింది.
1: ద పవర్, ద కాస్మిక్ పవర్ లైస్ ఇన్ ద నెవల్ ఆఫ్ ద డివినిటీ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మస్.
0: కనుకనే భగవంతునకు ఉత్తేజమైనటువంటి ఒక తత్వము ఉండటం చేత అతనికి సౌందర్యవంతుడు అని కూడా పేరు వచ్చింది.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: హిరణ్యగర్భము అనేటువంటి ఒక తత్వము లోపల మానవత్వములో ఉత్కృష్టమైనటువంటి ఒక జీవితము.
1: Being హిరణ్యగర్భ, the life of the divine is noblest and highest.
0: సువర్ణమయమైనటువంటి ఒక నాభియందు దివ్యత్వమైనటువంటి భావములు ఆవిర్భవించటం చేత అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: God has this name Suvarna Garbha because in the golden navel there arises the divine feelings.
0: Samasta srishti kudanu tane karta ayinappudu unna aa kartatvamunu gurtinchukoni manuvu ani kuda peru vachindi.
1: The name manuvu is also given because he happens to be the creator of the entire creation.
0: కనుక భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము, ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత, ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద ఇన్నర్ మీనింగ్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్, ద ఫీలింగ్ అండ్ ద డెప్త్ ఆఫ్ ద మీనింగ్ త్రూ ద మేనిఫెస్టేషన్ బై డీడ్స్ that are divine.
0: ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు, దక్షతలు ఇమిడి ఉంటున్నవి.
1: In every man there is this diksha, determination and dakshata, the ability.
0: అట్టి దీక్షను పొందినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: You can consider yourself a true human if you have got that diksha, determination.
0: నాభి గర్భమునందు మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైన తేజస్సుతో ప్రకాశించటం చేత ఇతనికి తేజోమయుడు అని కూడాను పేరు.
1: He is also called Tejomaya, the one of brilliance, radiance, because they defines the humanness in the navel.
0: Samasta srishti kudanu karana bhutulu kavatam cheta ataniki prajapati ani kudanu maroka peru.
1: He has another name, Prajapati, being the primordial cause behind this entire creation.
0: Bhagavantuni yokka perulu enniyo unnavi kani artharahitamainatundi perulu okkati kudanu kanipinchadu.
1: God has so many names of this kind. There's not even one without a meaning.
0: దీనిని పురస్కరించుకుని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: That's the reason why our ancients have named us after God.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: We are making attempt to know God. We are in search of God. It is not necessary.
0: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: కనుక దైవాన్ని వెతుకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: God is the embodiment of love.
0: సత్యమే అతని యొక్క స్వరూపము స్వభావము.
1: Truth is his nature and form.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని దానికి మించినటువంటిది మరొక ధర్మం లేదు.
1: There's no other code beyond this truth.
0: కానీ ఈనాటి మానవుడు సత్యమును గుర్తించుకునలేక అసత్యమునే అభివృద్ధి గావించుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తూ ఉన్నాడు.
1: But man today has forgotten satya, the truth, and he considers untruth asatya as truth.
0: తన అభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై మానవుడు అసత్యమనే సత్యముగా గుర్తించి దానినే పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
1: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
0: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
0: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: The nature of man is satyam truth, jnanam wisdom, anantam infinity.
0: కనుక మానవుని యొక్క నిజమైనటువంటి గుణములు సత్య జ్ఞానం అనంతం.
1: So the attributes of man are these three: satya truth, jnana wisdom, anantam infinity.
0: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవులకు కొంతవరకును సరైన కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు వెల్లడించు వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ, ద సీక్రెట్ టెక్స్ట్ టు ఓపెన్ అవర్ ఐస్ బికాస్ ఇన్ రియాలిటీ వీఆర్ డివైన్ విత్ విజ్డమ్.
0: ప్రపంచములో ప్రతి మానవుని యందు కూడాను సత్యమున్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇన్ హిమ్ ద ట్రూత్, ద రైచియస్నెస్ అండ్ లవ్.
0: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
1: ద త్రీ అట్రిబ్యూట్స్ ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్
0: అయ్యే జీవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
1: దీస్ ఆర్ ది చీఫ్ క్వాలిటీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: సత్ అనగా శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అది మార్పు చెందినది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైమ్.
0: ఏ నాటికి కూడా అది మార్పు చెందదు.
1: ఇట్ విల్ నెవర్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ ఎనీ టైమ్.
0: చిత్ అనగా ఇది కేవలం చైతన్య రూపంతో కూడినటువంటిది.
1: చిత్ ఈజ్ అవేర్నెస్.
0: భగవంతుని యొక్క తత్వము ఆత్మ అని పిలిచారు.
1: గాడ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఆత్మ.
0: ఆత్మ అనగా బ్రహ్మము అని ఒక అర్థము.
1: ఆత్మ హ్యాస్ అనదర్ మీనింగ్, బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మని ప్రతి మానవుని ఎందుకూడను చైతన్యమును ధరించి ఉన్నది.
1: దిస్ బ్రహ్మన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ యాజ్ అవేర్నెస్.
0: కనుక ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి ఒక చైతన్యము దైవస్వరూపమే.
1: అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్, అలర్ట్నెస్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
0: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్, కాగ్నైజ్ this latent awareness.
0: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: You are a true human if you know this alertness, awareness.
0: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ సత్యజ్ఞానం అనంతం అనేటువంటిది కానీ ఇవి కేవలము పదములు వేరువేరు కానీ అర్థములంతా ఒకటే.
1: Therefore, Sat, the truth, Chit, awareness, Ananda, bliss, and the Satya, truth, Jnana, wisdom, Ananta, infinite, though they are different in nomenclature, they mean the same.
0: Kanuka, prapanchamulo, manamu, aneka rakamainatuvanti yokka vadanalu vintunnamu.
1: In this world, we often listen to arguments.
0: Nastika vadamani, dvaita vadamani, అద్వైతవాదమని విశిష్టాద్వైతవాదమని వింటున్నాం.
1: We listen to arguments, atheism, non-dualism, dualism, and qualified non-dualism.
0: ఈ అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఈ అన్నింటి యొక్క సారము కేశవనామమే.
1: The essence of all this is this name of God, Keshava.
0: కా అనగా బ్రహ్మ అని అర్థం.
1: కా stands for Brahma.
0: శవ అనగా శివుడని అర్థము.
1: శవ మీనింగ్ శివ.
0: కనుక కేశవ అనగా వకారం అనేటువంటిది విష్ణునామంకు చెందినటువంటిది.
1: వ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: ఈ కేశవ అనేటువంటిది సృష్టి స్థితి లయములకు మూలింటికి కారణమైనటువంటిది.
1: కేశవ నేమ్ దేర్ ఫార్ రిప్రజెంట్స్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వమును తాను గుర్తించుకోవాలంటే కేశవనామాన్ని తన యందు గుర్తించుకోవటాన్ని ప్రయత్నించాలి.
1: Therefore, if you want to know your true identity, you should repeat this name, Keshava.
0: పూర్వము అనంతకాలం నుండి అనేక విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు చేసి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తించి జగత్తులకు చాటుతూ వచ్చారు.
1: Since long, there have been repeated investigations and inquiries to experience the divinity within and to share with fellow men.
0: Vedaha vetam purusham mahantamandam adityavarnam tamasah parastat annaru. Vedaha vetam purusham, idi vedatitamainatuvanti oka tattvamu daivatvamu.
1: Divinity is basically Vedantic, that of the Vedic nature.
0: మహాంతం ఆదిత్యవర్ణం సూర్యుని యొక్క కలర్.
1: హీ హ్యాస్ ది కలర్ ఆఫ్ ద సన్.
0: తమస పరస్తాత్ తమస్ అనేటువంటి హృదయం నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ షైన్స్ దేర్ ఇన్ తమస్ ద హార్ట్ దట్ ఈస్ డార్క్నెస్.
0: కనుక అందరు కూడాను అట్టి పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు.
1: ఏన్షియంట్ రిషీస్ షేర్ దిస్ గుడ్ న్యూస్ of having visualized the divinity who lies beyond this darkness as a fulgence.
0: Kani aanati nundi daivattam aneetundi vishwasamu manavuni yandu aavirbhavistu vachindi.
1: That gave rise to theistic tendency in mankind.
0: Itti vishwasamunu kramakrameena kuda kaalamuku jarige kolladi maarpu chendutu vachindi.
1: The faith changed gradually day by day.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్?
0: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫేసెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అల్లా యంచు మహమ్మదీయులు,
1: మహమ్మడన్స్ కాల్ హిమ్ అల్లా.
0: జెహోవా యంచు సత్ క్రైస్తవుల్,
1: good Christians call him Jehovah.
0: Pullabjachuda nanchu Christ Vishnu Vaishnavulu,
1: and Vaishnavites call him as Pullabjachuda.
0: Shambho yanchu Seivulu sada,
1: Shaivites call him Shambho.
0: Pralabhamuna koluva andariki aishwaryamunu dayanu premanu andinchi kaapadeetundi devudu okkade ani bhavinchudi.
1: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet the same God confers plenty, prosperity, compassion. God is one.
0: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
1: హీ హ్యాస్ మెనీ నేమ్స్.
0: ఒక్కొక్కరు దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్.
0: ఈ మతములు వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డిఫరెంట్.
0: మతములన్నీ వేరు, మార్గం ఒక్కటే.
1: దౌ రిలీజియన్స్ డిఫర్, ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద యాన్ ఇస్ వన్, దో క్లాత్ సీమ్స్ టు బి డిఫరెంట్.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఇస్ డిఫరెంట్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: దౌ దర్ మెనీ ఇండివిజువల్స్ బట్ ది ఇండివిజువల్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: There may be many of the beings, but the birth is same.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది.
1: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
0: Jesus, ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
1: Was born as a very great noble soul.
0: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్ హీస్ డివైన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వే.
0: ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: హీ డిక్లేర్డ్ దట్ హీస్ ద సన్ ఆఫ్ గాడ్.
0: దైవము నా తండ్రి.
1: గాడ్ ఈజ్ మై ఫాదర్.
0: నేను దైవం యొక్క కుమారుడున్నాను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్
0: అని చెప్తూ వచ్చాడు కానీ నేనే దైవము అని చెప్పలేదు.
1: హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ సో బట్ హీ నెవర్ స్టేటెడ్ that he is God.
0: అది కూడా నువ్వు తాను చెప్పినటువంటిది కాదు.
1: Even that he has not said so.
0: అతను జన్మించిన సమయంలో,
1: at the time of his birth,
0: అరేబిక్ కింగ్స్ అంతా వచ్చి,
1: the Arabian kings came there,
0: క్రమక్రమేణా ఆ యొక్క స్టార్ యొక్క ప్రకాశం చూచి,
1: watching the light of the star,
0: ఇది ఎక్కడికి వెళుతున్నదని స్టార్ ను అనుసరిస్తూ వచ్చారు.
1: They started following the star, watching its light.
0: అది ఒక కౌ షెడ్ దగ్గరికి వెళ్ళింది.
1: And the light led them to a cow shed.
0: అప్పుడు ఆ జ్యోతి యొక్క ప్రకాశము పోయిన చోటునకు ఈ అరేబియన్ కింగ్స్ చేరినారు.
1: The kings were led by the light of the star to the cow shed.
0: వాళ్ళు ముగ్గురు చేరినారు.
1: Three Arabian kings gathered.
0: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదు, తాత ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
1: They saw the shining babe born in a manger.
0: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
1: వన్ అరేబియన్ కింగ్ కామెంటెడ్ దట్ దిస్ చైల్డ్ విల్ లవ్ గాడ్.
0: రెండవ కింగ్ చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అన్నాడు.
1: ద సెకండ్ అరేబియన్ కింగ్ సెడ్ నో నో, గాడ్ విల్ లవ్ దిస్ చైల్డ్.
0: ఇంకా మూడవ రాజు చెప్పాడు, కాదు కాదు, ఇతనే అందరినీ ప్రేమిస్తాడు.
1: The third king said, no, no, no, this child will love all.
0: కనుకని ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రజలు ఈ విధంగా ఉంటున్నాయి.
1: That was the writings, compositions in the Holy Bible.
0: The one you think you are.
1: The one
0: others think you are.
1: The one others think
0: you really are.
1: The one you really are.
0: ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకొని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: That has been the basic inner meaning behind the compositions of the Holy Bible.
0: ఈ పిల్లవాడు మేరి దగ్గర పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఉండగా,
1: as the child started growing under the care of
0: తండ్రి, ఈ కార్పెంటర్ వర్క్ పనిచేస్తూ ఉండినాడు.
1: Father happened to be the carpenter.
0: ఒకానొక దినము,
1: one day,
0: తిరునాళ్ జరుగుతూ వచ్చింది.
1: There was a festival carnival in the nearby place.
0: అక్కడ జనాలంతా అధికంగా చేరారు.
1: క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
0: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
1: అండ్ జీసస్ ఆల్సో ఫాలోడ్ ద గ్రూప్.
0: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
1: పేరెంట్స్ సర్చ్ ఫర్ దిస్ లాస్ట్ చైల్డ్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు.
1: దే కుడెంట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్.
0: మందిరం లోపల పురోహితుడు భగవత్ తీర్థాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ టెంపుల్ వేర్ ద ప్రీస్ట్ వాజ్ వర్షిపింగ్ ద ఐడల్.
0: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూచి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
1: మేరీ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
0: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మదర్ టు ఫీల్ సో సాడ్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ చైల్డ్.
0: సరే, దేవాలయంకి వెళ్లి ఇక్కడ భగవంతుడినైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్ళారు.
1: Both of them have gone into the temple to pray to God in order to find the lost child.
0: అక్కడి తలుపు దగ్గరికి పోయేటప్పటికి ఆ పిల్లవాడు వస్తూ ఉన్నాడు వెనుక.
1: By the time they were close to the door, they saw the child coming out of the temple.
0: ఆ తల్లి పట్టలేనంత ఆనందంతో ఆ బిడ్డను ఎత్తుకొని,
1: mother was ecstatic and picked up the child.
0: ఇంతకాలం నువ్వు ఎక్కడ పోతివి, మాకు కనిపించలేదు, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: Started putting so many questions, my dear child, where were you all these days?
0: అమ్మా,
1: where have you stayed?
0: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
1: He replied, mother, why are you mad?
0: తెల్లవారి నుంచి కూడాను దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్టు నాకు చక్కని బోధలు చేస్తూ వచ్చాడు.
1: Right from dawn to dusk, I had the fortune of receiving the teaching from the priest.
0: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The constant contemplation of God happens to be the main occupation of the child from the beginning.
0: ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ రాగా,
1: as he was growing,
0: కొంత కాలమునకు తండ్రి మరణించాడు. కానీ తల్లి చెప్పింది, నాయన, తండ్రి లేడు కనుక నీవు ఆ పనిని అప్పచెప్పుకుని ఆ యొక్క కార్పెంటర్ పనిచేసి మన పొట్టను పుట్టుకుందాం.
1: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
0: కానీ పిల్లవాడికి ఆ పని ఇష్టపడలేదు.
1: But this boy doesn't want to be a carpenter.
0: కానీ తల్లి ఆ బిడ్డ ఇష్టముకు విరుద్ధంగా పోవటం తనకు ఇష్టం లేదు.
1: The mother doesn't want to go against the wish of the son.
0: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి పర్వతానికి వెళ్ళాడు.
1: One day the boy left home without informing the mother.
0: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
1: This boy was not noticed anywhere in the vicinity.
0: ఈ తల్లి బాధపడి కట్టకడపడికి ఆమె కూడా కృశించిపోయింది.
1: The mother felt so sad.
0: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవత్ చింతన చేస్తూ వచ్చాడు.
1: The boy sat on the mountain, went on contemplating on God.
0: క్రమక్రమేణా క్రిందికి దిగుతూ వచ్చాడు.
1: And then he started climbing, getting down from the mountain.
0: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: There was a river which was flowing continuously.
0: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడా కూర్చొని ఉంటున్నారు.
1: There were few fishermen around.
0: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
1: There he came and saw.
0: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
1: He noticed fishermen who were very much worried.
0: ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
1: This boy questioned fishermen, why are you worried?
0: నాయన, మేము ఎంత కాలం నుండి ఈ చేపల వ్యాపారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
1: They said, we have been carrying on our life by fishing here.
0: కాని ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
1: Today we could not catch hold of single fish.
0: పిచ్చివారులారా, జలమున్న చోట చేపలుండకుండా ఉంటుందా?
1: Don't you understand that there are bound to be fishes where there is water?
0: రండి నా వెంట, ఈ పడవను ఎక్కుదాం, వెళ్దాం పండి అన్నారు.
1: He said, follow me, get onto the boat and come along with me.
0: వారిని అందరినీ తన వెంట తీసుకుని మధ్య సముద్రంలోకి వెళ్ళేటప్పటికీ ఎక్కడ వల వేయమన్నాడు.
1: And he wanted him, other fishermen, to follow him and wanted him to spread the net.
0: చిక్కినాయి.
1: And they could have lots and lots of fishes.
0: అప్పుడు ఆ పిల్లవాడి పైన చాలా నమ్మకం వచ్చింది.
1: Then the fisherman developed faith in this boy.
0: కనుకో మొట్టమొదట ప్రతి మానవునికి నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
1: So for every human being to begin with,
0: where there
1: is
0: confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth.
1: Where there is peace, there is truth.
0: Where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే జీసస్ ఒక విధమైనటువంటి నమ్మకాన్ని వారికి అందించాడు.
1: Therefore, Jesus was instrumental in imbuing the spirit of faith.
0: అందులో ప్రధానమైనటువంటి యువకుడు పీటర్.
1: Among them, important one is Peter.
0: ఆ పీటర్కు ఈ పిల్లవాడి పైన అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఆవిర్భవించింది.
1: Peter developed a sort of love towards this boy.
0: దినము ఆ పిల్లవాడిని తీసుకుని పోవటము, అవసరంత సహాయం తీసుకుని రావటము.
1: Every day he was accompanied by Peter and returned home late.
0: సాయంకాలం ఒక చెట్టు కిందకి వచ్చేటప్పటికి
1: In the evening, when they sit
0: under the tree, Jesus
1: spent his time in sharing all the divine knowledge with his
0: disciples.
1: The father died.
0: అప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఉండినది.
1: The mother was feeling very sad.
0: అప్పుడు ఆ పిల్లవాడితో పోయి, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై క్రియర్?
1: And she said, death is the dress of life, why do you cry?
0: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
1: Why do you cry?
0: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
1: Death is something like changing our dress.
0: కనుక మీరేమాత్రమో చింతించనక్కర్లేదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
0: దేహం అశాశ్వతము.
1: బాడీ ఈస్ టెంపరీ.
0: దేహము పుట్టక చావుకెప్పుడు.
1: ద బాడీ ఈస్ బౌండ్ టు ఫాల్ అండ్ డై.
0: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
1: సో డోంట్ కన్సిడర్ దిస్ బాడీ సో ఇంపార్టెంట్.
0: దేహము పాంచభౌతికము.
1: Body is just physical.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: గంటింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor an end, bondage or liberation.
0: కనుక ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is God himself.
0: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
1: The indweller in the body is our true God.
0: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కాట్ను ఒక ఫిషర్ మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
1: బై టీచింగ్ సో హీ గేవ్ ఆల్ ఫిషర్మెన్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు కంటిన్యూ టు లివ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్ మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
1: ద ఫిషర్మెన్ వర్ జాయ్ఫుల్ ఇన్
0: ఎట్టి విచారము వారికి గుర్తుకు రాలేదు.
1: దే హ్యాడ్ నో యాంగ్జైటీస్ వాట్స్ ఎవర్.
0: అలాంటి సమయం లోపల మాథ్యూ అని ఒక ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ వారికి వారిని ట్యాక్స్ అడిగే కోసం వచ్చారు.
1: అట్ దట్ టైమ్ మాథ్యూ ఏ ట్యాక్స్ ఆఫీసర్ హ్యాపెన్ టు విజిట్ దెమ్.
0: నిత్యము ఆ యొక్క ఫిషర్ మ్యాన్ కంతా బోధించుకునేటువంటి ఒక సద్బోధనంతా కూడాను మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
1: మాథ్యూ ఆల్సో హ్యాపెన్ టు లిసన్ టు ద టీచింగ్స్ ఆఫ్ జీసస్.
0: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
1: As he heard his teaching in rapt attention, he too could become a disciple.
0: ఈ విధంగా క్రమక్రమేణ పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
1: Nobody can escape from worldly problems.
0: కొన్ని బాధలు దుఃఖములు విచారములు సంభవిస్తూ ఉంటాయి.
1: The sufferings and the difficulties and obstacles come in our way.
0: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
1: Man cannot live without these problems on the way.
0: కష్టములు సుఖములు మానవునికి పుట్టినిల్లు.
1: The pain and the pleasure go hand in hand in human life.
0: పుట్టినటువంటి మానవునికి గిట్టక తప్పదు.
1: Man who is born is bound to die.
0: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
1: The happiness will be followed by unhappiness. The pain and pleasure, the profit and loss go together.
0: కనుక ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
1: మ్యాన్ కెనాట్ లీడ్ హిస్ లైఫ్ వితౌట్ దిస్ డ్యుయాలిటీ.
0: కనుక మానవ జీవితం అనేటువంటిది ఒక సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు బి ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ట్రూత్.
0: కేవలం తినటము తాగటం తిరగటం జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ గివెన్ నాట్ మియర్లీ ఫర్ ఈటింగ్.
0: ఇది మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వం లేదు.
1: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
0: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
0: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
1: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
0: కేవలం మానవుడు పుట్టడం పెరగటం తినటం తాగటం మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ బై మియర్ బర్త్ గ్రోత్ and development thereafter, ultimately ending in death.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్బోధనలు జరుపుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ వెంట్ ఆన్ షేరింగ్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఎక్కడే గాని లోకంలో ఎవరికైనా గాని గొప్ప మంచి పేరు వస్తుండదంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వెన్ ఎ పర్సన్ విన్స్ ది ఎస్టీమ్ రెప్యుటేషన్ గుడ్ name, there will be envious people.
0: అసూయా భావము అనేక మందికి ఆవిర్భవిస్తుంటాయి.
1: There will be many people full of jealousy and envy.
0: ఇంతే కాదు,
1: not only this,
0: కొన్ని రకమైనటువంటి దేశములు కూడా ప్రారంభమవుతుంటాయి.
1: Not only this, they develop hatred also.
0: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైన దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
1: ద బ్యాడ్ క్వాలిటీస్ గెట్ ఇన్ టు ద హ్యూమన్ లైఫ్ అల్టిమేట్లీ లీడింగ్ టు వన్స్ ఓన్ రూయిన్.
0: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
1: జెలసీ, ఈగో, పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
1: Nobody will forgive you if you have these bad qualities.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not hate anybody.
0: ఎవరిని చూచి పరిహసించకూడదు.
1: We should not make fun of anybody.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సమభావమును నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
1: When once man acquires this equal mindedness, equanimous nature,
0: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
1: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ టోటలీ గాన్ మ్యాన్ ఈస్ పాసింగ్ త్రూ.
0: అగ్ని అనగా దాంట్లో దహనశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
1: వీ కాల్ ఇట్ ఫైర్ ఇఫ్ ఓన్లీ ఇట్ బర్న్స్.
0: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు, మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
1: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఏ హ్యూమన్ ఇఫ్ హెస్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్
0: మసి బొగ్గు వంటి వాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ జస్ట్ కోల్.
0: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా, మొట్టమొదట మానవతా గుణములను పెంచుకోవాలి.
1: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్
0: కనుకనే ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
1: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
1: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
0: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములు కించిత్తైనా కనిపించడం లేదు.
1: ఇట్ జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూ.
0: ఎంత చదువునైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ ఆల్ దిస్?
0: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ దిస్ వెల్త్?
0: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
0: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Therefore we have to distance ourselves from these bad qualities.
0: నేను ఎప్పుడు దీన్నే చెప్తుంటాను.
1: This is what Bhagavan tells us repeated, the thought and the deeds.
0: నాకు ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
1: Bhagavan does not consider the work valid.
0: ఎక్కడైనా
1: ఉండండి,
0: అడవులు ఎందున్నా, ఆకాశములో ఉన్నా, పల్లెలున్న, పట్టణమున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరించుకోవాలి.
1: యు మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ యు షుడ్ హావ్ వాల్యూస్.
0: అసూయాభావము చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
1: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
0: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు, అక్కడ అక్కడ మాటలు, ఈ తంటాలు చెప్పుకోవటం.
1: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్
0: టేల్స్. ఇతరుల పైన నీకు ఎందుకు ఈ మాటలు?
1: వై డు యూ క్యారీ టేల్స్?
0: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
1: వై డు యూ క్రిటిసైజ్ అదర్?
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాన్ని నీవు దూషించుకో.
1: జస్ట్ అక్యూజ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ఇన్ యు.
0: దుర్భావములను నీవు దూసి పారవేయి.
1: బ్రష్ అసైడ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యు.
0: కానీ వరుల ఎందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
1: బట్ యు అట్రిబ్యూట్ బ్యాడ్ క్వాలిటీస్ టు అదర్స్ అండ్ టీషన్
0: ఆర్గనైజేషన్ ప్రేమతత్వాన్ని.
1: Today this principle of love,
0: satya margani,
1: and the path of truth,
0: dharma satvani,
1: and also righteousness,
0: abhirudhi parchukovali.
1: We have got to develop them.
0: Adiye meeru cheyavalsinatundi pani.
1: That's what we are supposed to do.
0: Kanuka satyamainatundi margamlo satya margamunu pravesha pettali.
1: So we should follow the path of truth in a righteous way.
0: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
1: God has so many names and
0: attributes. Satya dharma parayana namaha.
1: And he really maintains
0: satya swarupaya namaha.
1: Is the personification of truth.
0: ఈ విధంగా పెట్టుకోవటంలో ఎంత అర్థం ఉంటుందాయి?
1: What an amount of meaning it convey.
0: ప్రేమ స్వరూపాయ నమః.
1: Is embodiment of love.
0: ప్రేమని మానవుని యొక్క ప్రధానమైన పదం.
1: And love is the main principle of human life.
0: అలాంటి ప్రేమనేటువంటి యొక్క దీని ప్రయోజనం ఏమిటి?
1: Without life what for? Without love what for?
0: వీరు లేనప్పుడు వారిపైన, వారు లేనప్పుడు వీరిపైన తంటాలు చెప్పుకుంటూ కూర్చోవటం.
1: People go on carrying.
0: నా యొక్క ఉద్దేశము చదువులు పెరుగుతూ పెరుగుతూ రావటం వల్ల దుర్గుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: భగవాన్ ఫీల్స్ దాట్ There's more and more of education today.
0: చదువులన్నీ చదివి
1: చాలా
0: వివేకి అయి మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: With all the education, specialization, man does not know his true identity.
0: ఎంత చదువు చదివి ఏ రీతి ఉన్నను హీనుని కూడా మారలేడు.
1: With all the high education, a mean man would never give up his mean mind.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: The education after all helps you to argue with each other. ఇలాంటి
0: చదువు చదువు చదివి చావంగనేటికి
1: acquiring this knowledge, why should we die?
0: చావులేని చదువు చదువువాలి.
1: We should study to be immortal.
0: కనుకనే ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
1: This education with bad qualities is useless.
0: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
1: It's not the education that matters, it's only the quality.
0: ఈ దుర్గుణముతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల మీరు కూడా దుర్గుణం అవుతారు.
1: Joining the bad company, you also become bad.
0: జయ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఇది ముఖ్యమైనటువంటి మానవునికి.
1: These are the important qualities for mankind.
0: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
1: If you join the bad company, you turn bad.
0: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
1: In Mahabharat, Karna is a mighty man.
0: కర్ణుడు సర్వ విద్యలు సంపూర్ణంగా నేర్చుకునేటువంటి వాడు.
1: He is an expert in archery.
0: అతను మహాగురువు యొక్క చేయి పట్టినటువంటి వాడు.
1: And in fact, he is not an ordinary one.
0: అర్జునుడి కంటే గొప్ప విద్య కలిగినటువంటి వాడు.
1: He is greater, more knowledgeable than Arjuna.
0: కానీ ఇంత గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ
1: being an intellectual,
0: కర్ణుని యొక్క పేరు ఎందుకు చెడిపోయింది?
1: Why did he get a bad name, Karna?
0: దుర్యోధన దుశ్శాసన ఆదులక సంపర్కం చేత తన పేరు పాడైపోయింది.
1: Because Karna joined the bad company of Duryodhana and Dushyasana.
0: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
1: సో దో హీ సో గ్రేట్,
0: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్?
0: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
1: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్, ఎవ్రీథింగ్ వుడ్ బి
0: దుష్టంగా దూరంగా మనం పోవాలి.
1: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ దట్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
1: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరూ కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ, మనమెచ్చిన
0: మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ, దేర్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
0: మదముడిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును.
1: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్, యూ కెనాట్ బి ఈగోయిస్టిక్.
0: మదమిడిగిన దుర్గుణము మానునివేమా.
1: దేర్ ఆఫ్టర్ విత్ ద లాస్ ఆఫ్ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుకనే మనకు ధన సంపాదన గొప్పది కాదు.
1: అమాసింగ్ వెల్త్ ఇస్ నాట్ దట్
0: సంపాదన చాలా అవసరమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ వాల్యూస్ ఆర్
0: అమితంగా మాట్లాడండి.
1: టాక్ ఇన్ లిమిటెడ్ వే.
0: మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
1: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునుకుంటున్నా నీ ఉండి ప్రయోజనం లేదు.
1: యూ మే బీ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ దేర్ ఇస్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ, ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: మాటలు
1: వి టాక్ టూ మచ్.
0: కానీ హృదయం చేదు మనసు.
1: బట్ దో వి టాక్ స్వీట్లీ, ద హార్ట్ ఈస్ బిట్టర్.
0: పాయిజన్,
1: ఇట్స్ పాయిజన్, పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విత్ హిమ్.
0: అది ఏ నిజమైనటువంటి హృదయము.
1: దట్ ఈస్ ట్రూ హార్ట్
0: ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా,
0: దయా హృదయుడు కావాలి.
1: వన్ షుడ్ బి కంపాషనేట్,
0: ప్రేమ హృదయుడు కావాలి.
1: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్,
0: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
1: దెన్ యూఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని, బీదలను, సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడులీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
1: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, he started helping the poor, needy and the forlorn. Therefore that led to many of the foes.
0: ఎవరైనా సరే మంచి వారికి సహాయం చేయండి.
1: Let him be anyone. Help
0: him. ఎన్ని కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter even if you
0: have ఎన్ని బాధలు సంభవించినా పర్వాలేదు.
1: You may have difficulties on the way.
0: పరులను మాత్రం దూషించకూడదు.
1: But never criticize anybody.
0: అందరి యందు ఉండేటువంటి ఒకే ఆత్మనే.
1: The same ఆత్మ dwells in all.
0: నీ ఆత్మనే నీవు దూషించేటువంటి వాడి యందు కూడాను అదే ఆత్మనే ఉంటుండాలి.
1: The ఆత్మ present in you is present in the other man whom you hate.
0: ఇతన్ని దూషిస్తున్నావని నీవు భావిస్తావు కానీ కాదు కాదు, నిన్ను నీవే దూషించుకున్నట్టు.
1: You think you are criticizing someone else? No. You are criticizing yourself.
0: ఊరుకుండు అంతే కాని పరులను దూషించకూడదు.
1: If you don't like, remain silent. Don't accuse.
0: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
1: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: మంచి మాటలైనా పలకండి.
1: అట్లీస్ట్ స్పీక్ గుడ్
0: వర్క్. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అంతేకాని ఇతరులపైన దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
1: డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ అండ్ స్ప్రెడ్ దిస్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడీ.
0: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సఫరింగ్ దట్ కమ్ టు యువర్ నోటీస్
0: పాపం ఈనాడు వారికి జరిగింది లేకపోతే మాకు జరుగుతుందేమో.
1: టుడే దే ఆర్ సఫరింగ్ టుమారో ఐ మే సఫర్.
0: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
1: వన్ ఈస్ బౌండ్ టు సఫర్ సమ్ డే ఆర్ అదర్.
0: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
1: వీ షుడ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవరీబడీ.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: దట్స్ ది రీజన్ వై వీ ప్రే లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఎవ్రీబడీ.
0: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద వెల్ఫేర్ ఆఫ్
0: ఎవరీబడీ. మన హృదయం హిరణ్య గర్భంగా మారాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి గోల్డెన్ హిరణ్య గర్భ.
0: అప్పుడే మంచి భావము మంచి జీవితము కలుగుతుంది.
1: విత్ ద గోల్డెన్ హార్ట్ దేర్ విల్ బి గోల్డెన్ ఐడియాస్ అండ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్.
0: కనుకనే మంచివాడు అనడానికి కారణం ఇదియే.
1: This is, should be the trend of a
0: good man. You
1: don't need to be a great man. Be a good man at least.
0: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
1: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడి.
0: కనుకనే భగవంతుని అంతా కూడా హిరణ్య గర్భాయ నమః అన్నారు. అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
1: God has got this Hiranya Garbha because all love him.
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: God is always blissful.
0: ఎవర్ని ద్వేషించడు.
1: He never hates anybody.
0: ఎవర్ని పరిహసించడు.
1: He never make fun of anybody.
0: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
1: Whatever God does, it is for your good.
0: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి అని.
1: All actions of God are for your own good.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్యమార్గాన్ని పెంచుకోండి.
1: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీతిని నిలుపుకోండి.
1: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
0: నీతి లేని జాతి నిర్భయము.
1: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
0: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు మొరాలిటీ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ నేషనాలిటీ.
0: చాలా మంది నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
1: పీపుల్స్ stress on nationality and patriotism.
0: Nationality undi prayojanam enti?
1: What for is that nationality?
0: Nijamainatundi oka prema tattvam undali.
1: So love and morality are more important.
0: Morality lekapothe nationality undi prayojanam ledu.
1: Without morality mere nationality is useless.
0: Annitikunu morality chala important.
1: So for all morality is very important.
0: Kanuku mana morality ni penchukovali.
1: So we have to develop the moral conduct.
0: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
1: When once there is moral conduct, we will be true human.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు అన్ని పలుకులు నిజమైనటువంటివి.
1: What all you said is quite true.
0: కానీ పలుకులకు సంతోషించడు భగవంతుడు.
1: God will not be happy by your words. పలుకులను
0: ప్రాక్టికల్ లో పెట్టండి.
1: All our words must be translated into action.
0: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చు.
1: యూ మే బి హీరో ఆన్ ఏ ప్లాట్ఫామ్.
0: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
1: ఇన్ ప్రాక్టికల్ లైఫ్ యూ మే బి అ జీరో.
0: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
1: యూ షుడ్ బి హీరో ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది నాకు చాలా ఇష్టం.
1: దాట్ వాట్ భగవాన్
0: ఎక్స్పెక్ట్స్. ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
1: ఎనీ డిఫికల్టీ యూ మే హ్యావ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ బి ఏ హీరో.
0: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
1: డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎల్డర్స్.
0: మహమ్మద్ కానీ
1: ప్రాఫెట్ మహమ్మద్
0: కానీ జిజన కానీ
1: జీసస్
0: ఈ వీరంతా కూడా ఎంతనో గొప్ప వారంత.
1: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: వారి ఎంత గ్రేట్నెస్ ఎట్లా వచ్చింది?
1: Where does the secret of greatness
0: lie? మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
1: Their goodness brought them the greatness.
0: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
1: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టు.
0: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
1: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
0: ఎంతమందో భారతదేశం నందు మహనీయులంతా ఉన్నారు.
1: ఇన్ భారత్ దే ఆర్ మెనీ నోబుల్ సోల్స్.
0: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజ్ సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
0: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
1: దో సెయింట్ త్యాగరాజ్ ఐ సో గ్రేట్ హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
1: హౌ హ్యాస్ హీ టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హీ ఎక్స్టోల్డ్ గాడ్.
0: వాచామ గోచరుండని.
1: You are beyond comprehension.
0: నీ చరిత్రమును పొగడ బ్రహ్మాదులకులైన తరమా.
1: That even Brahma cannot describe you.
0: వాచామ గోచరుండని.
1: You are beyond expression.
0: నీవు పలుకులకు చేత నీవు వర్ణించడానికి వీలు కాదు.
1: It's not possible to describe, narrate verbally, is not possible to comprehend.
0: Devaki vasudevulanu rachinchinavu.
1: You have protected Devaki
0: vasudevulanu. Melu melu pandavulanu gaachinavu.
1: And you have protected Pandavas.
0: Vijayunu aasti deechinavu.
1: And you also
0: Kurubiyana skubjava vikramulanu pogottinavu.
1: You also came to the rescue of
0: 16,000 ramamanulanu pochinavu.
1: And you also came to the rescue of 16,000
0: Hey, Krishna Krishna anta sabalo poi neevu rachinchinavu.
1: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
0: Alanti vani ninnu varninchadaniki em avutundi?
1: Is it possible for me to
0: ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
1: As is the feeling, so is the manifestation.
0: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడాను హృదయాన్ని అందుకుంటుంది.
1: If the feeling is wholehearted, you'll have the result also properly.
0: కేవలం మాటలు మాత్రం బలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటది?
1: If it is only mere vocal verbal expression with emptiness in the heart, it is useless.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
0: లోకములో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
1: If you ask anybody, they say, I want peace, everyone.
0: ఎక్కడుంది పీస్?
1: Where is peace?
0: ఎంత పీసెస్? పీసెస్ పీసెస్. నో పీస్.
1: You find only pieces, pieces, no peace anywhere.
0: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
1: In fact, you split up your heart into pieces.
0: ఎక్కడ నుంచి వస్తుంది?
1: And how do you expect peace from outside?
0: కనుకనే నువ్వు భగవంతుని ప్రేమించు.
1: Love God first.
0: ఈ భగవంతుని విశ్వసించు.
1: Have faith in God.
0: భగవంతునికి అర్పితం చేసుకో.
1: Surrender to God.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
1: Dedicate your life to God.
0: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
1: Let all our actions be helpful to others.
0: Helpful. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: కనుకని ఎవరిని మనం బాధించకూడదు.
1: Never hurt anybody.
0: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
1: To the extent possible, help.
0: వారిని ప్రేమిస్తూ పోదాం.
1: Love them.
0: ఎవరికైనా ఏ కష్టములు వస్తున్నాయో,
1: anybody may have any difficulty.
0: వారికి ఆ కష్టములు వచ్చినా నాకు రాలేదే, నేను బాగున్నాను అనుకుంటావు.
1: You may feel that the other man is having difficulties and that you are free.
0: ఏ నిమిషమో, ఎప్పుడు,
1: any moment, any day.
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు మాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
1: If you want to be fine, wish for the good of everybody.
0: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
1: And wish for the welfare of everybody.
0: ఇదే నిజమైనటువంటి యొక్క సాధన.
1: This is the true spiritual path.
0: ఇది స్పిరిచువల్. స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం, భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటి.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
0: గుణములను పెంచుకోవాలి.
1: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
0: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
1: జీసస్ won the esteem of everybody.
0: తన దేహంని అర్పితం చేశాడు.
1: Ultimately he sacrificed his body.
0: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
1: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
1: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ, ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ,
0: త్యాగమే యోగము. త్యాగమే నిజమైన యోగము.
1: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
0: ఈ భోగమే నిజమైన రోగము.
1: Bhoga prosperity is roga disease.
0: Kalaka manu ee roganiki bari kaakurdu.
1: So we should not be diseased.
0: Yoganiki manu puri kaavali.
1: Be prepared for yoga, spiritual path.
0: Vidyarthulara,
1: students,
0: andaru kudanu nechukovalsinatundi chaala mukhyamainatundi prema tattvame.
1: Most important thing that you should know is this spirit of
0: prema,
1: love.
0: Prema, prema,
1: love and love alone.
0: Ee prema undinatundi valiki evaru dveshincharu.
1: If you have got this quality of love, nobody will hate you.
0: నువ్వు ప్రేమ చూపితే నువ్వు బజార్ లో పో, ఏ అడవికైనా పో, ఎక్కడికి మృగాలు కూడా నిన్ను బాధించవు.
1: విత్ లవ్ యూ విల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ ఆర్ ఈవెన్ యూ గో టు ద ఫారెస్ట్.
0: మహర్షులందరూ కూడా
1: వైల్డ్ యానిమల్స్ విల్ అటాక్ యు.
0: కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సేజెస్ అండ్ సెయింట్స్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
0: ఆ కాలడవుల లోపల పులులు, సింహాలు ఎన్నెన్నో కూర్చి కలిసి అన్ని విధాల పోట్లాడుకునేటువంటివి.
1: ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
0: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
1: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అతని దగ్గర ఒక అస్త్రం ఉంటుండాలి.
1: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ
0: వెపన్. ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవడం చేతనే ఆ క్రూర మృగములు కూడాను అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ even wild animals started protecting the lives of sages and saints.
0: Manam prema chotha manam untinappudu evaraina kuda manam premistaru.
1: With the love, you will be loved in turn.
0: Manam aa astani manam sampadinchukovali.
1: We should have this weapon.
0: Manam atom bomb, hydrogen bomb ivi kaadu manaku.
1: Not the atom bomb, nitrogen bomb and hydrogen bomb.
0: Avi kaadu manaku rakshinchedi.
1: They will never protect you.
0: Premastame manaku pradhanamainatundi.
1: The weapon of love is most important.
0: Adi manam sampadinchukunte evvaru kuda ee vidhangaanu manalni baadhincharu.
1: With the weapon of love, you'll never be hurt by anybody.
0: Naaku prema prema prema anetundi chaala pradhanamainatundi shastramu.
1: Bhagavan has got this most important weapon of love with him.
0: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంతమంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
1: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
0: నేను ఆహ్వానం చేశానా?
1: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
0: ఏది ఆహ్వానం లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఇన్విటేషన్ లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇస్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హస్ డ్రాన్ యు హియర్.
0: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
1: Bhagavan's heart is a big magnet.
0: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుప తుండ్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
1: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్
0: కఠినమైన హృదయాలను అవి ఇనుప తుండ్లు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్.
0: అది కూడా పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
0: కానీ కొంతమంది అనుకుంటారు,
1: బట్ సమ్ ఫీల్ సో,
0: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే,
1: Swami is magnet.
0: Mama mammalni enduku aakarshinchatam ledu?
1: How is that Bhagavan doesn't attract me?
0: Mimmalnu aakarshistadu.
1: You will be attracted.
0: Aithe aa inumu kodu tuppu patti tundu patti chaala chirum patti poyindi.
1: But if this iron filings are dusted and the rusted, they cannot be drawn.
0: Dani clean cheseyi.
1: So iron must be cleansed.
0: Tappaki aakarshistundi.
1: Bound to be drawn.
0: Dani clean cheyakunda aakarshinchaledu etla aakarshistundi.
1: Without cleaning the dust and the rust, the iron cannot be expected to be drawn or attracted. So clean this dust and the rust with love.
0: With love, with love.
1: With love and with love.
0: కనుకనే ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
1: Make your heart sacred with love.
0: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
1: Everybody, foreigners or the natives, all of you should learn only
0: prema,
1: one thing.
0: Prema, prema.
1: Love and love and love.
0: Selfless
1: alone.
0: Love.
1: Selfless love.
0: Ah, selfless love ఉన్నప్పుడు నీవందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
1: When you have selfless love, you'll be able to attract the whole world.
0: Love is selfless.
1: Love is selfless.
0: Self is loveless.
1: Self is lovelessness.
0: Self ఉంటుంటే loveless అయిపోతుంది.
1: When there is self, there will be no love.
0: కనుకనే మీరు ప్రేమతో మీరు జీవించాలి.
1: సో లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖదనామ ఏక రామ పరమ శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: చెప్పాడు ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటారు.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాను చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ టెన్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటార్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మన

0: ఒక ప్రామాణిక సత్యమై ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రామాణిక ట్రూత్,
0: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
0: మీరు ఇక్కడ ఉంటున్నారు,
1: యు ఆర్ హియర్,
0: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
1: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
0: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
1: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
0: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
1: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
0: ప్రక్కనున్నటువంటి వ్యక్తిని గురించి ప్రశ్నిస్తావు, స్వామి ఏం చెప్పాడు, నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
1: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్, వాట్ ఇస్ స్వామి సే, మై మైండ్ వాజ్ నాట్ హియర్.
0: కారణమేమి, మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీ వినలేకుండా పోతున్నావు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్, ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సే.
0: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
1: ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ హియర్, ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్, యు వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈజ్.
0: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
1: ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ మైండ్ ఆఫ్ ద మాస్టర్ సెన్స్ ఆర్గన్ ఈస్ దిస్,
0: మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా చేయాలి.
1: ఇఫ్ మైండ్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్టిల్నెస్, ది సెన్స్ ఆర్గన్స్
0: అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
1: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
0: అయితే ఈ మనస్సులో ఒక రెండు రూపములు ఉంటుంది.
1: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
0: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
1: వన్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఈస్ ది ప్యూర్ మైండ్.
0: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
1: వెన్ మైండ్ ఈస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
0: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
1: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
0: ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు.
1: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్, ఇట్ వెరీ నేచురల్ టు ఇట్.
0: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్,
0: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
1: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డస్టీ క్లోత్.
0: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
1: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్, హీ క్లీన్స్ ఇట్,
0: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
1: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
0: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
1: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
0: మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
1: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ డర్టీ క్లోత్.
0: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
1: వన్ ఆఫ్ ది సేమ్ క్లోత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ ప్యూర్ అండ్ క్లీన్ క్లోత్.
0: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ ది మైండ్ అబ్సార్బ్స్ ది ఇంప్యూరిటీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ ఎన్ ఇంప్యూర్ మైండ్.
0: ఇది చాకలి వారు ఈ మైండ్ను తీసుకువేసుకుని వచ్చాడు.
1: ది వాష్మన్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్ ది.
0: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
1: వి డిస్క్రైబ్ దట్ వాష్మన్ హ్యాస్ గివెన్ మేడ్ ఇట్ వైట్.
0: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావమే.
1: హీ హాజ్ నాట్ మేడ్ ఇట్ వైట్. వైట్నెస్ ఇస్ నేచురల్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్. హీ హాజ్ ఓన్లీ రిమూవ్డ్ ఇట్ డస్ట్.
0: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్, చిత్తము అండ్ మనం.
0: ఇంద్రియములతో సంపర్కం లేక మాలిన్యమును చేర్చుకోలేకుండా చిత్తం.
1: ఇఫ్ ద మైండ్ ఈస్ నాట్ అబ్సర్వింగ్ ది డర్ట్ అండ్ ది ఇంప్యూరిటీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్
0: అనంగ, అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం.
1: మైండ్ ఈస్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్,
0: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
1: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
0: మనన ఇది మనహ అన్నారు.
1: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ మైండ్.
0: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
1: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వాళ్ళు ఆస్తాము.
1: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ ఇన్ టు గాడ్, యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
0: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
0: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
0: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
1: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
0: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
1: జస్ట్ యాస్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
0: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
0: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
1: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
0: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద థాట్?
0: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనస్సు ప్రవేశిస్తూ ఉంటాయి.
1: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అవే.
0: కనుక అటు పోతున్నటువంటి మనస్సును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
0: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ అభ్యాస యోగం.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
0: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
0: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదం తప్పించుకోనలేడు.
1: ఇఫ్ హీ ఇస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
0: అనేక పర్యాలను. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇలస్ట్రేట్ దిస్.
0: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకసారి హెచ్చరిస్తాను.
1: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
0: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
1: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
0: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
1: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ and therefore there was a little slowness in the travel.
0: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
1: These pundits are used to the habit of talking because they go on repeating the slogan and they have read the scripture.
0: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
1: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
0: Kadava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taani pettukoni padava naduputunnadu.
1: The boatman was ferrying the boat by the river.
0: He was maatadataniki marok vyakti ledu.
1: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
0: Appudu ee padavanto maatadadu. Emataya neeku evana chadugu idu telusna annadu.
1: Then he began conversation with the boatman.
0: నాకు ఏమి తెలుసు స్వామి వారు అన్నాడు.
1: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డి నాట్ నో.
0: అదే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటుందా అన్నాడు.
1: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
0: ఏదో పొద్దు పోగొట్టుకోవటం కోసమని ఆ పడవవానితో మాట్లాడుతూ వస్తున్నాడు.
1: జస్ట్ స్పెండ్ టైమ్ అండ్ వైలవేట్ టైమ్ దిస్ పండిట్ విజయ స్పీకింగ్ టు ది కోర్ట్మన్.
0: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
1: దెన్ ఇప్పుడు ది నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ నో మ్యూజిక్.
0: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
1: ఈ కంటే స్వామి ఐ నాట్ నో ఈవెన్ దాట్.
0: మరి పిచ్చివాడ, కావలసింత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
1: వాట్ ఎ టైప్ ఆఫ్ బ్యాడ్ పర్సన్ యు ఆర్. ఇన్ ఎవ్రీ స్ట్రీట్ దేర్ ఇస్ ఎ సినిమా హౌస్, సో మెనీ లౌడ్ స్పీకర్స్ దేర్, డు యు నాట్ హావ్ అట్లీస్ట్ ఎ ట్రాన్సిస్టర్ టు లిసన్ టు ద మ్యూజిక్.
0: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు.
1: ఇస్ కన్ఫెస్ ఐ డు నాట్ నో వాట్ దట్ ట్రాన్సిస్టర్.
0: పిచ్చివాడ, ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
1: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
0: Are you aware that this degree is a newspaper? Are you aware of that?
1: He put another question. Do you have newspaper with you?
0: నాకు చదివే రాదు, ఆ పేపర్తో నాకేం పని స్వామి అన్నాడు.
1: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి.
0: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
0: Mari konchu dooram poyin tarata, are babu ni degara ganta unda, enta ganta ayindi annadu.
1: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
0: Naaku chadive raakapothe ganta gattukoni nenu em chestunna babu, naa daggara gadiyara ledu annadu.
1: When I do not know ఎడ్యుకేషన్
0: కానీ ప్లాస్టిక్ గడియారం అయినా ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈనాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
0: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వాచ్ ఆల్సో, త్రీ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ టోటల్.
0: ఈరోజు మన పెద్ద గాలి వచ్చింది.
1: Meanwhile there was a big gale.
0: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
1: The boat began swinging both sides.
0: Chudigali prarambhamayindi.
1: There was a cyclone.
0: Ee yokka ganga ninduga paarutundali.
1: The river was in full flood.
0: Deeni yokka hattu tappipoyindi.
1: The boatman lost control.
0: Ee hattu tappipovatam cheta, swami meeku emaina eeta eetayaina vachuna annadu.
1: As he lost control over the boat, he asked the question, swami, do you know swimming?
0: అయితే మీ జీవితం పూర్తి గంగపాలు అన్నాడు.
1: హీ సెడ్ ఐ డు నాట్ నో, దెన్ హీ రిప్లైడ్ దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఇలా నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికిరావాక.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
0: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
1: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
0: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
1: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
0: కేవలం ధన కనుక వస్తువు ఆరాధనపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
1: సో లాంగ్ యాజ్ హీ బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ప్లెజర్ అండ్ జాయ్.
0: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
1: there are two things which every person has to accomplish.
0: One is bahirmukhamainatundi yokka swatantram.
1: One is the external freedom.
0: Antarmukhamainatundi swatantram.
1: The second one is internal freedom.
0: Aithe bahirmukhamainatundi swatantramunaku swatantram antaru.
1: The one which is external is described as the word swatantram, independent.
0: Lokala indriya nigramunaku swatantram antaru.
1: The inner control of the senses and freedom of the inner type.
0: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
1: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రం ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్ ది
0: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతుల వ్యక్తి యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
1: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
0: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
1: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
0: బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
1: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ యు షుడ్ హావ్
0: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం,
1: కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
1: ఓన్లీ దెన్ వన్ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
0: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to identify what is the most important thing for humanity.
0: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
1: We will be hankering after different types of joys and pleasures.
0: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
1: We go on uttering the word సుఖము సుఖము which means happiness happiness.
0: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
1: We are not making any effort to find out and search where does this real happiness lies.
0: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
1: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
0: ఈ శాంతి కేవలము విషయేంద్రియములతో నీకు లభించదు.
1: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఇన్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యు బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
0: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: Whoever he be, for every man, be he a theist or an atheist, there is need for having sense control.
0: Indriya udrekamulu cheta manavattvam lopala aneka vidhamainatuvanti nishchaktulu bayaladeerutunnayi.
1: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
0: Yenadu manavattvamlo deham balaheenam avutundo appudu etti karyamulu kuda nuvu cheyaleinatuvanti dushtitilo untadu.
1: The moment the physical body is weakened, he would not be able to undertake any useful work.
0: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
1: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
1: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ ద మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
0: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
1: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
0: గోపికలను తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
1: వెన్ అర్జున వాస్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
0: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
1: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్ ఫ్రమ్.
0: కానీ తనకు చేత కాలేదు.
1: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
0: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
1: టిల్ దట్ టైమ్ అర్జున వాజ్ ఫీలింగ్ దట్ ఇట్ వాజ్ హిజ్ ఓన్ వాలర్ అండ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ హి వాజ్ ఎంజాయింగ్.
0: ఆ బలము తన బలము కాదు. దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలంతో పాటు దైవ బలమును గురించి స్వబలంగా తాను పోరాడతాడు.
1: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్.
0: దైవ బలమును కోల్పోయిన తర్వాత అతను కూడా రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
1: వన్స్ అర్జున లాస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు జస్ట్ డు ఎనీ స్మాల్ లిటిల్ థింగ్.
0: కనుక దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించడం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్టేక్ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్. డివినిటీ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ హస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ది సస్టెనెన్స్ అండ్ ఆల్ ద పవర్.
0: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు.
1: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ లిటిల్ టాస్క్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
1: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
0: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టాము.
1: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
0: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
1: దిస్ కవర్ వాజ్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
0: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
1: యూ హ్యావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
0: అంటించినావు, పోస్ట్ వేశావు.
1: యూ హ్యావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
0: కానీ అది చేరలేదు స్వామికి.
1: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
1: ది రీజన్ ఇస్ దట్ ఇట్ డిడ్ నాట్ హ్యావ్ స్టాంప్. ఆల్ యువర్ డెకొరేషన్స్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ దట్ పర్టికులర్ లెటర్ రీచ్ స్వామి.
0: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి వ్యయానికి చేరలేకపోతుంటారు.
1: ఈవెన్ a letter which is dropped in the hostel, it has not reached Prashanthi
0: alone. Adhe stamp pegin untunte Prashanthi nem kaadu 1000 mile duramaina kuda vellipothundi prayanam chestundi.
1: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
0: Ee post department vaalu ee nakileelu ee kavarlu ee yokka antamainatundi aksharamulu ee yokka alankaramu vaaru chudadu.
1: The postal department people are not going to see the type of cover, all the beauty and all the decoration, all the neat handwriting and all that is not going to pay attention to.
0: Kevalam stamp unda ledha chustaru.
1: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
0: Adhe vidhamugani daivattam lopala mana yokka panditiyam gaani mana yokka shastram gaani mana yokka shakti samarthyamulu gaani mana pravinata gaani లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము మీ నిర్మలమైన చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
1: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వి రికగ్నైజెస్ బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
0: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్డీ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతన మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
0: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
1: ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
0: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట చెంట ఉంటాయి.
1: ఓన్లీ సచ్ థింగ్స్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
0: ఆగొంద వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
1: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ విల్ ఏ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
0: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావం విన్నయంత.
1: ది మూమెంట్ ఏ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్ Will his power be removed?
0: Roga peesithina vaadi aushadha mahimappu vinnayanta rogam nivarana kaagalada?
1: Would the disease of a person, an unhealthy person, would it go the moment he has some of the medicine?
0: Kanuka manamu bhagavad-gita yokka prabhavam vinnanta maatramuna leka mari yokka shastra patanam yokka arthaanni shravanam chesinanta maatramuna mana yokka sadhanayandu శాంతి సుఖములు లభ్యం కావు.
1: బై నియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
0: ఇన్నటువంటి విషయములను మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ అండ్ ది థింగ్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై అస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ వెన్ వి ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు డిరైవ్.
0: అన్నింటికి మూల కారణము ఇంద్రియనిగ్రహం.
1: The most important crucial thing for all these things is control of senses.
0: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga nee ee jagatlo deni nee sadhinchagalavu.
1: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
0: Prahlada kudunu cheppadu anek pariyam nenu cheptanu lokamulanniyu gadiyalona jayinchina vaadu indriya lokam చిత్తమును గెలవదీయరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా నువ్వు జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
1: ప్రహ్లాద స్టోరీ ఫాదర్ దిస్ స్వామి చేసేది నంబర్ ఆఫ్ టైమ్ దాట్ ఓ కింగ్ ఓ ఎంపరర్ యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
0: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
1: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్డ్ హిస్ ఓన్ మైండ్ హౌ డు బి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరీన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
0: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్సెన్స్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
0: సూర్యుడు. సమస్త లోకములకు ఒక్కొక్కడై ఉందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
1: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
0: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
1: There are some other parts.
0: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
1: There are some metal vessels. Brass vessels.
0: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
1: There are some silver vessels.
0: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
1: There are some copper vessels.
0: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
1: We have filled all these vessels.
0: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
1: There are thousands of vessels here.
0: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
1: But there is only one sun who is shining above.
0: అన్ని కుండలు యందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
1: You are finding as if there are so many suns in reflected in
0: only one. అయితే అన్ని సూర్యులు ఉంటున్నారా?
1: But are you having so many suns?
0: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తారు.
1: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
0: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
1: The reflected sun is only one.
0: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
1: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
0: Kalukane panditina modalu paamarundu varaku, kootipeda modalu koteshrundu varaku, ee gundala vyathyasam untundachunu. Kaani annindi endukudunu pratibimpinchetundi yokka surya tattvam okkate ane satyanni gurtinchali.
1: In the same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and the same. The vessels which may be compared to our bodies, they may be different. The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
0: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
1: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హావ్ సచ్ కాస్ట్లీ.
0: కానీ ఇవన్నీ కుండలే.
1: బట్ దిస్ ఆర్ ఆల్
0: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
1: ఒన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
0: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం,
1: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
0: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
1: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
0: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
1: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
0: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
1: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
0: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించటము నీ యొక్క కర్తవ్యం.
1: If a person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of correcting it.
0: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
1: Ignorance is very thick and it is covering.
0: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
1: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
0: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
1: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock, ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్, యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
0: కానీ 50 అడుగులు ఉండేటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ టు రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
0: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
0: లేక నీడను తిట్టితే ఏమైనా వింటుందా?
1: Suppose you criticize and admonish it, would it listen
0: to you? Any kishna ee needa takkadu.
1: Whatever you do, the length of the shadow will not come down.
0: Suryudu perugutu vaste needa takkutu vastundi.
1: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
0: Idi ee suryudu perigi perigi perigi perigi ee sirasu daggariki vachetappudiki ee needa kuda meeku antasthanamai ee paadam kinda padipothu.
1: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
0: Kanuka, neevu 5 adugulu undina gaani nee ajnanam 50 adugulu untundali.
1: You may be 5 feet, but your ignorance is 50 feet long.
0: Kanuka nee buddhi kirandam anekuvanti vicharana shakti anekuvanti suru perigali.
1: Therefore, you have to develop the question of inquiry so that the wisdom will grow.
0: Idi jnana suryudu perigey koladi. ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ వస్తుంది.
1: సో లాంగ్ అండ్ సో ఫార్ దిస్ విజ్డమ్ ఫార్ కోసం రైజింగ్, ఇగ్నోరెన్స్ కోసం డిమినిషింగ్,
0: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయ్డ్.
0: ఈ ఒక మార్గం.
1: దిస్ వన్ మెథడ్.
0: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుందని.
1: ది సెకండ్ మెథడ్ ఈస్ దట్ యువర్ షాడో ఈస్ 50 feet.
0: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటుంది.
1: ఇఫ్ యూ వాంట్ జస్ట్ కాంకర్ దిస్ షాడో అండ్ టర్న్ టువర్ ది షాడో కీప్ రన్నింగ్,
0: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు.
1: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ పుట్ ఇట్ బిహైండ్ యూ బై రన్నింగ్ దట్ వే.
0: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోదు.
1: Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
0: అంటే మీ ఎందు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కరుని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
1: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom so that automatically you will be able to
0: turn your face. నేనా దైవం పైన మరల్చాలి.
1: Therefore, one method is turn your vision towards God.
0: బుద్ధితో జ్ఞానమైనా అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
0: ఈ రెండూ లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
1: ఇఫ్ యూ హావ్ నైదర్ ఆఫ్ దీస్ టూ, యువర్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
1: దేర్ఫోర్ అర్జున, యూ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
0: నీ అజ్ఞానం నశిస్తుంది.
1: యువర్ ఇగ్నోరెన్స్
0: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
1: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయ్డ్, దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
0: ద్వంద్వత్వమే మటమాయమైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
1: వన్స్ డ్యుయాలిటీ గోస్, యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
0: రాగద్వేషం లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
1: ఇఫ్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
0: దేహభ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
0: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది బాడీ కాన్షియస్నెస్, యువర్ అటాచ్మెంట్
0: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
1: ఇఫ్ యూ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో, ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
0: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
1: డిస్ట్రాయ్ డ్యుయాలిటీ, ఇగ్నోరెన్స్ ఆఫ్
0: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
1: కనుక
0: నీ జ్ఞానాది వద్దు కైవల్యం అన్నాడు.
1: Therefore it is said only through wisdom will be able to reach the ultimate.
0: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
1: What type of wisdom should we develop?
0: లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: Is it secular and worldly or is it
0: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి పైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడాను అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
1: Only when we are having self-confidence in us, we'll have confidence in the Lord.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్.
0: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
1: ద పర్సన్ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
1: టు బిలీవ్ ఇన్ వన్ సెల్ఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ ఎన్క్వైరీ.
0: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
1: For making things very clear to the children, Swami is repeating a better thing again.
0: Tellavari manalu ratri parundunanta varaku kodanu katti vishayamlo kodanu naadi nenu naanu nenu naadi nenu anukuntunnam.
1: Right from the moment a person gets up in the morning till he goes to bed in the night, one goes on telling myself and mine,
0: nenu nenu ani antunnadu kaani nenu evaru anedi dani vicharam chestunnadu.
1: One goes on using this word I, but does he know who that I is?
0: ఇది నా దేహం.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: This is my intelligence.
0: ఇది నా చిత్తం.
1: This is my system.
0: నా ఇంద్రియములు.
1: These are my senses.
0: ఇది నా అంతఃకరణ.
1: This is my అంతఃకరణ
0: అంటున్నావు. But who am I? నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
1: You are repeating those things, but you are not asking the question, who are you? Who am I?
0: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
1: Such a person, whatever education he acquires, what is the use?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: Whatever types of education one may accomplish, what is
0: the use? Then masata ka tappinte evare taramu?
1: Who can remove the what is written on his forehead?
0: Manda kutulu tanakal chere neri?
1: Bad thoughts, if they were to enter into one's head.
0: Bend baru nu buddhulu bend banda baru.
1: All his thinking will become dull and null.
0: Kanukani, ఇది నా వస్త్రం అంటే వస్త్రం వేరు నేను వేరు.
1: You say that this is my kerchief, kerchief is different and I am different.
0: అదే విధంగా నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారం చేయి నీవెవరు.
1: యు సే దట్ దిస్ ఇస్ మై బాడీ, యువర్ బాడీ ఇస్ డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్. దేర్ యు ఎన్క్వైర్ హూ యు రియల్లీ ఆర్.
0: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
1: యు ఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ టెలింగ్ దట్ యు ఆర్ బాడీ.
0: కనుక నీవెవరు అనేటువంటి విచారం చేస్తే ఇది అన్నింటికీ నీకు ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు నీవు.
1: ఇఫ్ ఓన్లీ యు ఎన్క్వైర్ హూ యు రియల్లీ ఆర్,
0: యజమానుడు ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడుంది?
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. ఇఫ్ దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్, వాట్ ఇస్ ది యూజ్?
0: అతను మారేవాడు కాదు.
1: మాస్టర్ ఇస్ నాట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్.
0: అతను కదిలేవాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్.
0: అతను వదిలేవాడు కాదు.
1: హీ వుడ్ నాట్ లీవ్ యూ.
0: కనుకని అతి దివ్యంతమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
0: కనుక ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్స్ ఈస్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈస్ సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ త్రూ దీస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ, వన్ విల్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలంగా అనుంచుకొని తగిన కార్యంలో ప్రవేశింపు చేసి దీనిని ఎడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటలేదు.
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ ఫలత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రివర్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రివర్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
0: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేస్తే తీరాలి.
1: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రివర్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే పార్థాస్తి కర్తవ్యం దిశలోకేషికించడం, మానవాప్త మాయాప్తవ్యం బతి ఏవత్ కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
1: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you do? Therefore, we'll have to do
0: all the things. We have
1: to use all the senses.
0: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: బట్ బై యూజింగ్ ది సెన్సర్ విత్ ఇన్ లిమిట్ ఫర్ ది పర్పస్ మెంట్ విల్ హావ్ టు యూజ్ ఇట్.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూజ్ అండ్ యూజ్ ద సెన్సర్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
0: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: That was the 20th in a series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: అనపేక్ష సుచిర్దక్ష అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ దోస్ విత్ దీస్ క్వాలిటీస్.
0: అనపేక్ష, ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష, హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను బోధించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chaala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chaala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini ninnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kuda bhagavad pritya thanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడే అనపేచ్ఛ అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word, anapeksha.
0: కనుక ఈ అనపేచ్ఛ కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యర్థంగా చేసినప్పుడు అట్టివాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: రెండవది శుచి.
1: The second quality is శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: శుభ్రము అని.
1: Cleanliness.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమ లేక బహిర్శుభ్రమ?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది రివేజ్.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయిడ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుండాలి.
1: బికాజ్ ఇట్ ఇస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఈజ్ లైక్ ఎన్ ఇనామల్ వెసల్,
0: బ్రాస్ వెసల్.
1: బ్రాస్ వెసల్
0: ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వేయాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్, నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్నెస్ వాట్ ఇట్ ఈస్?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్ లెస్ సర్వీస్ యాక్టివిటీస్, నాచురలీ ఇట్ వుడ్ ఎన్షోర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫ్ ఔటర్ క్లీన్నెస్ వాట్ ఇట్ ఈస్,
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు

0: పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: When one's actions are utterly selfish, there cannot be purity or cleanliness.
0: ఇంకా మూడవది దక్ష.
1: Third one, దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష meaning determination.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: What sort of determination?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడాను శాంతి లభించదు.
1: Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such a determination you should have.
0: Yen appudu cheptuntanu.
1: Bhagavan tells us now and then.
0: Pattina pattedo pattane pattitiri pattune gedidaka atte undu.
1: Some or other you have determined, until it is accomplished do not leave.
0: Idiye dichcha.
1: This is determination.
0: కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డు నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాకా విడవకుండు.
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డు నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచిదివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యూ థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్, డోంట్ గో. దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్ట కడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ హీ షుడ్ బ్లెస్ యూ.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే హ్యావ్ టు ఆస్క్ హ్యావింగ్ లాస్ట్ కాన్షియస్నెస్.
0: అంతే కాని
1: ఓన్లీ దాట్.
0: తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఇఫ్ యూ రిటర్న్ ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డిటర్మినేషన్?
0: భగవంతుని పొందాలి.
1: ఐ షుడ్ హ్యావ్ గాడ్.
0: భగవంతుని చూడాలి.
1: ఐ షుడ్ సీ గాడ్.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: ఐ షుడ్ రిసీవ్ హిస్ గ్రేస్.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God, be with Him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్చ సుచి దచ్చ ఉదాసీన.
1: Then comes ఉదాసీన.
0: దేని ఎందుకును తాను తగలకుండా ఉండాలి.
1: Unattached, ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: You can do all.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: But you should not be attached to certain tasks assigned.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పనుకొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యములో పాల్గొనవచ్చును.
1: You can also participate in service activity.
0: కానీ దాని ఫలిత నిమిత్తమై నీవు ఆశించకుండా ఉండాలి.
1: But you should not expect any results or rewards thereof.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: You should not have any expectation of any results out of your actions.
0: ఇంతే కాదు.
1: Not only that.
0: ఇంకే విధమైనటువంటి యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: In respect of organizations, we have to be utmost careful.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: దేర్ ఫోర్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫ్రూట్స్ ఆర్ ద రిజల్ట్స్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ లాస్ ఆఫ్ ది వర్క్.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: indilo
1: activity.
0: Jayam jarigina apajayam jarigina kani rendintiki ni santoshinchin jeevithanni gadapali.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: Anepeccha suchiddaccha.

0: ఆసీను గతవ్యతః
1: గతవ్యతః
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
1: వి షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబో దానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of time.
0: Unnadi.
1: And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranatunti yokka drishyam kosam nee enduku paritapisthavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: పాస్ట్ కెనాట్ బి రికవర్డ్ ఆర్ రీగెయిన్డ్.
0: వచ్చేటువంటిదా నీది కాదు.
1: ఫ్యూచర్ డస్ నాట్ బిలాంగ్ టు యూ.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ అండ్ థింక్ ఓవర్?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: హౌఎవర్ థింకింగ్ థాట్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్ కైండ్.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
1: వీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ థాట్స్.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: The thoughts should be centered around the present.
0: Past, future, rendu vartamanamlo leenavai unnavi.
1: Past and future are found in the present.
0: Past, oka chettu nunchi oka vittanam vachindi.
1: Out of the past tree we have a seed.
0: Aa vittaname tiriki future uchchanga maarutundi.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow, future, tree. Past, tree. Present, vittanamu.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore, present is the basis both for the past and the future.
0: Kaga neevu present neevu aadharanga teesko.
1: Go by the present now.
0: Eppatikayyedi prastutam appatika maatalaadu. Anjula manamu noppinchaka taanuvaka tappinchuku tiriguvaadu danyudu.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: Kalaga neevu present neevu lakshyam nanduchukoni
1: keep in view the present.
0: Daarini future nu neevu ematram yochinchukunda undu.
1: Don't be worried of the future.
0: Ee present ku taginatvanti future tappaga neeku labhistundi.
1: The future is bound to come depending on the present.
0: Neeku ematram kodanu failure kaadu.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు
1: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులు ఎందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: ద ట్రూ రినన్షియంట్ ఈజ్ వన్ హూ ఇస్
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ అగ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: గాడ్ డిస్టెన్సెస్ హింసెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
0: సర్వారంభములు కూడా ఆడంబరములు కూడా వదిలిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
0: అప్పుడే అన్ని రకములైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఈజ్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ ఇది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈజ్ అన్రిలేటెడ్. limited to the three periods of time.
0: కనుకని ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We will have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after
0: all. 500 రూపాయలు వేపించుకుంటే ఎట్ట నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: Seva cheyunatti manavulaku aadambaramle avasaram undadu.
1: A man of true service will never run after publicity or propaganda.
0: Peru kosame chesetunti vaadiki publicity avasaramu.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: Manaku ee pettina peru enduku upayoginchukovali?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో, యు విల్ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: వెన్ యు డు నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యు ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు పాత్రులు కావాలనుకుంటే,
1: if you want to be the recipient of God's love,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: You have to act accordingly.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్. And bliss is the true reward.
0: అంతే కాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: If you act against the command of God, everything will be contrary.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గాని ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖాన్ని కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: If you don't pay the price, you cannot have the towel.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: The same business in spiritual field also.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: What business is this? This is divine business.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: If you just wait for God's command full of love, you will get love in turn.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves you then.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: offer all kinds of services and receive love.
0: ఈ యొక్క సేవనిచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: Without serving, how do you expect to receive love?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: In order to receive love of God,
0: పరరహితంగా ఉండాలి.
1: Desireless.
0: ప్రతి కర్మ కూడా నువ్వు భగవద్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: That all actions should be offered to God.
0: నువ్వు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: You don't need to give up any duty.
0: నువ్వు చేసుకో.
1: Do your duty.
0: చదువుకోసం నువ్వు చదువుకో.
1: You study and
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: How to study?
0: భగవద్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: I study to please my God.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: You do your job.
0: నీ ఉద్యోగం కూడా నువ్వు భగవద్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: The job is also done as to be pleasing unto God.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: With this divine feeling, do any work.
0: అయితే భగవద్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: Then once you consider that it is an offering, you should judge whether it pleases him or not.
0: నీవు ఇష్టమొచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవద్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamaineetundi dayanu chuptuntadu.
1: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his grace.
0: Udasino gatavyataha. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్, యూ విల్ గెట్
0: తరువ తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: When once the curd is churned well, you get the butter.
0: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: Repeated inquiry in our body will help us to know the spiritual quality.
0: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
1: తత్వం, you are that, is the result of spiritual inquiry.
0: You are that. You are that.
1: You are that తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: Without churning the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్ట వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if you want to receive God's love,
0: మనం సర్వం భగవద్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేరినప్పుడే భగవద్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యూ థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness, you cannot have happiness. Kashtame
0: manaku sukham chikkutundi.
1: Out of difficulties only,
0: kashtame lekunda pothe sukhame manaku labhyam kaadu.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ki value ledu.
1: Or else food loses its value.
0: Kanuka manamu daniki taginatuvanti ruchini manam కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యు నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యు విల్ రిసీవ్ గాడ్స్ లవ్. ఎన్ని తప్పులు
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూ ఉంటాడు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్,
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహ పడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్, దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటి పెట్టుకుని,
1: Gopika carrying the pots full of
0: gold and milk. Bazaar lo ammukuntu potundari.
1: She was selling this milk along the street.
0: Palo neyyo anetvintiga cheppaledu amma.
1: She did not shout along the street saying curd.
0: Govindo Damodara Madhaveti.
1: Instead she was selling Govinda Madhava.
0: Ee vidhanga Bhagavantuni peru cheppukuntu poyindi.
1: She went on repeating Lord's names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము?
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ?
0: ఏ విధంగా తలచగలము?
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ?
0: సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందు ఉన్నావు నీవు.
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
1: దో యు ఆర్ హిడెన్, యట్ వి ఆర్ ఏబుల్ టు
0: విజువలైజ్. లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
1: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిన్ను కనుగొన్న గల్లమా,
1: కెన్ వి నో యు?
0: కృష్ణ నిన్ను కనుగొన్న గలమా?
1: కృష్ణ కెన్ వీ సీ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
0: ఘనము కంటే మహా ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: In 84 lakhs of beings,
0: ambuna nedabai kunduvata,
1: you are always with them.
0: Anurenu trudakashtam modalugu akandarupudavai velayuduvata ninu ganugunna galama.
1: Right from an atom to a macrocosm, you are there.
0: Ninu ganugunna galama.
1: You are in the minutest form, but you are in the largest gigantic form. And we know you.
0: Kaani 84 lakhs jeevarasulu ekkada unnaru?
1: You are in 84 lakhs of beings. Where are they?
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితము లే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది.
1: హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇక్కడ బట్ట ఉన్నది.
1: హియర్ ఇస్ క్లాత్.
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము.
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
0: బట్ట బట్ట.
1: సో ఆల్సో ద క్లాత్.
0: బ్యాక్ బ్యాక్
1: అండ్ ఇస్ ద బ్యాక్
0: కానీ అన్నింటిలోనూ మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్
0: ఇట్ ఈజ్ ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా
1: దేర్ ఈజ్ గాడ్ యు ఆర్ నాట్ టు సీ
0: ఉన్నాడు
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెసెంట్
0: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిది
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ ఈజ్
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలనే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్పీరియన్స్
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు
1: హౌ డు యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా
1: డూ యూ ఎవర్ డౌట్ యువర్ మదర్ నో
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు
1: వాట్ ఫెయిత్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ మదర్
0: నా తండ్రో కాదు అని నువ్వు నమ్ముకున్నా వదిలిపెడుతున్నావా
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువునంత నమ్ముతున్నారు
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటికీ
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు
1: Warden spoke of Ramayana so long.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu naalugu veda swaroopane dharinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
1: Rama Lakshmana Bharata Shatrughna they symbolize
0: four Vedas.
1: They represent four Vedas. They were found playing there.
0: Rukveda me Ramudu.
1: Rama stands for Rukveda.
0: Yajurveda me Bharatudu.
1: Bharata is Yajurveda.
0: Samaveda me ఈ యొక్క లక్షణుడు
1: సామవేద ఇజ్ లక్ష్మణ
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు
1: అధర్వణ వేద ఇజ్ శత్రుఘ్న
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజింట్లో తిరుగుతున్నారు
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేఫ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్
0: యజ్ఞాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హాస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా
0: వచ్చాడు దశరథుడింటికి
1: హీ కేమ్ టు దశరథ
0: దశరథుడు చాలా ఆనందించాడు
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ
0: స్వామి మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు
1: హి సెడ్ స్వామి వాట్ బ్రాట్ యు హియర్
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు
1: యు గోయింగ్ టు డూ మై
0: తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు సేయింగ వలి యు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పును కాకట్టి చింత లేక వేగిరించుచున్నది విషయం యగును అని
1: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you'll put to danger.
0: చక్క విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్
0: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు
1: డూ నాట్ ప్రామిస్ బ్లైండ్లీ దట్ యూ డూ ఇట్
0: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు
1: దశరథ ప్రామిస్డ్
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే
1: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్ సో హి ప్రామిస్డ్
0: అప్పుడు చెప్పేటప్పటికి నాయన దశరథ నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా అగ్ని సంరక్షణకై పంపించమన్నాడు
1: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్ దశరథ లెట్ యూ సెండ్ రామా యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ
0: కూలిపోయాడు దశరథుడు
1: దశరథ ఫెల్ డౌన్
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి ఇన్ని తపస్సులు చేసి ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్
0: ఇంకా బాలుడే ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద
0: ఫారెస్ట్ రాక్షసులు ముఖమే చూడలేదు
1: హీ నెవర్ సా ఎనీ డెమన్
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఇన్ని రకమైన భావం పెంచింది
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే
1: యువర్ సన్ ఇస్ గాడ్
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్
0: వాత్సల్యాన్ని దూరం పెట్టు
1: give up
0: his భక్తిని ప్రవేశపెట్టు
1: and have supreme devotion
0: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: And then he summoned the sage Vasistha.
0: వశిష్ఠుల వారు కూడా వచ్చి
1: వశిష్ఠకి
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: You know why I am here as a priest in your palace.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితునిగా ఉండడం కారణం ఏమిటి?
1: What is the reason for my stay here as a priest? Well, I am not here for no reason.
0: మీ కీర్తిని బట్టి నేను ఉండలేదు.
1: Not because of position. Not because of power.
0: మీ ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: I know that God is going to be born in your residence.
0: ఆ పిల్లవాడిని చూచి
1: I want to see
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి. నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: I want to see the boy. I want to spend some time with that boy and enjoy blissful state.
0: తనకనక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: I am not after money or wealth or affluence.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: Why do you still doubt?
0: పంపు అన్నాడు.
1: Oh, send him.
0: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
1: With great suffering he accepted.
0: విశ్వామిత్రుడు
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వడైనాడు. దేని వల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి అ ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హి హస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
1: బీయింగ్ ఆల్ పవర్
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హి సెడ్ మై బాయ్,
0: మీరు సంధ్య వార్చుకోండి అన్నాడు.
1: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ
0: చెప్పి,
1: సేయింగ్, సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: రాక్షసులు కనపడతారు.
1: And you certainly come across the demons.
0: భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: టాట్ దెమ్ టూ మంత్రాస్ బల అండ్ అబల.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి నేను దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: ఇక్కడ వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్డ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ. కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku,
1: is known
0: Brahmaku inta vyatyasam untundadi
1: because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ee reethiga manam vishwasinchali.
1: In what way?
0: Edi daivatvamu, edi manavatvamu, edi krurattvamu.
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetvante prema tattvame.
1: Divinity is love.
0: Keva manavattvam anetvante dharmame.
1: Humanity is righteousness.
0: Danavattvam anetvante kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Kanukane daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: She wanted to have Krishna all by herself. He never wanted Krishna to go anywhere. And that he should be with her
0: throughout.
1: He asked Narada to tell her the device as to possess Krishna.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు.
1: నారదా గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హి ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హి వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ,
1: సత్యభామ,
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతకం? అని నా దగ్గరనే ఉంటుంది.
1: హి సేస్ ఐ గాట్ శమంతకం జమ్ విత్ మీ.
0: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ అవుట్ నేను తప్ప వెయి హిమ్ ఆర్ ఐ విల్ డూ ఇట్, షీ సెడ్.
0: అయితే తేవని చెప్పాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ టు బి
0: బ్రాట్.
1: అండ్ కృష్ణ కేమ్.
0: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
0: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
0: కదలలేదు, మెదలలేదు,
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: భయం ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
0: తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
0: శమంతక మణిని కూడా పెట్టింది.
1: ఫైనల్లీ శమంతక జెమ్ వాజ్ ఆల్సో కెప్ట్ దేర్.
0: కానీ తూగలేదు.
1: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దెన్.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
0: అక్క అక్క అక్క అక్క.
1: షీ స్టార్టెడ్
0: కాలింగ్. నేను అక్క ఈనాడు పుట్టింది పాపం.
1: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్.
0: విచ్ షీ నెవర్ చూచింది కాదు.
1: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
0: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగ అని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
0: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి ఎట్ ఎనీ టైమ్.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టు హర్
0: అక్క. అక్క అనేటప్పటికీ చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది
1: సిస్టర్? వై ఆర్ యూ సాడ్? వాట్ హ్యాపెన్?
0: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈజ్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారదా, దిస్ ఈజ్ మై ప్లైట్, షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
0: అక్కడే.
1: దేర్ వాజ్ నారదా.
0: చూస్తూ ఉన్నాడు.
1: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
0: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
0: కృష్ణ కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారదా.
1: దెన్ షీ ఇస్ నారదా.
0: కృష్ణుని ఏ రీతిగా తూర్చగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్?
0: అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్.
0: సమానమైనటువంటివి.
1: ద బోత్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారదా విల్ కీప్ క్వైట్.
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి అది?
1: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి?
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
0: నువ్వు ఏమేస్తావు?
1: Then what is to be put now?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: పత్రము
1: a leaf
0: గుదుగాక.
1: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
0: తూగాడు కృష్ణుడు.
1: The moment tulsi leaf is
0: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇటు ఎద్దుకు ఎక్కువ పోయింది.
1: And in fact the weight has been more now.
0: అప్పుడు చెప్పాడు నారదుడు.
1: దెన్ నారదా సెడ్,
0: అమ్మా కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
1: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
0: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
1: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
1: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
0: ప్రేమకే తూగుతున్నాడు.
1: అండ్ ఇఫ్ ఫర్ ద లవ్ దట్ బ్యాలెన్స్.
0: ప్రేమ చేత ఏ నీటి దారమైనా వెయ్యి చాలు.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యూ కెన్ ఆఫర్.
0: తులసి దళమైనా వెయ్యి చాలు.
1: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాథులు కాదు.
1: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
0: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వెయి గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
1: దెన్ గాడ్ లవ్స్ యూ.
0: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
0: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
1: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
0: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యు షుడ్ ఫాలో హిస్ కమాండ్.
0: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో కతవ్యత సర్వారంభ పరిత్యాగి.
1: అనపేక్ష సుచిర్ దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో ద గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి.
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

మరచి రేపటి గూర్చి మరచి నిన్న గూర్చి మరచి రేపటి గూర్చి ఈ ప్రపంచమందు ఈ క్షణాన చేసి చూపునెవడు చేయవలసినవన్నీ చేసి చూపునెవరు చేయవలసినవన్నీ అతని హృదయమే పండినట్టివాడు అతని హృదయమే పండినట్టివాడు అతని

0: మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును? మరచి రేపటి గూర్చి, రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును. ఈ ప్రపంచమందు ఈ క్షణాన, ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు, అట్టివాని గుండెనే పండించుకున్నవాడు.
1: ది వన్ హూ ఫర్గెట్స్ ది యెస్టర్డే, ద వన్ హూ హ్యాస్ నో కన్సర్న్ అబౌట్ టుమారో, అండ్ ద వన్ హూ డస్ ఆల్ దట్ ఈస్ సపోజ్ టు బి డన్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఎట్ దిస్ మోమెంట్ ఈస్ ద వన్ హూస్ హార్ట్ ఈస్ సేక్రెడ్, హూస్ హార్ట్ ఇన్ ది మైండ్ ఈస్ సాంక్టిఫైడ్ అండ్ ఫ్రక్టిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గడిచినది గడిచినది,
1: పాస్ట్ ఈస్ పాస్ట్,
0: రాబోవునది మనది కాదు,
1: ఫ్యూచర్ ఈస్ అన్సర్టన్,
0: ఇప్పుడు జరుగునది మన యొక్క పంట,
1: ప్రెజెంట్ ఈజ్ ఆఫ్ అవర్ కన్సర్న్ రైట్ నౌ.
0: ఈ పండిన పంటను భుజించి ఆనందించి ఈ ఆనందమును 10 మందికి పంచుటమే మానవుని యొక్క హృదయ పంట.
1: The present has got to be experienced and has got to be delighted and to be shared with others.
0: Nijamuga manavudu chala adrishtavantudu.
1: In fact, human being is very lucky.
0: Manavudu ee prapancha bhoomandalamula paina atyanta swalpudu.
1: In this planet earth, man is so subtle, so small.
0: Svalpude kaadu alpudu.
1: Not only small but low too.
0: Alpude kaadu anumatra swarupudu.
1: Not only low but very minute.
0: Ee anumatra swarupudaina manavudu anantamaina jagattunu gurtinchadam aneetvantide ide aashcharyakaramainatvanti drishyam.
1: It is rather surprising seeing to find out the man who is very minute, comprehending the infinite cosmos.
0: Anuvunande ghanamu, ghanamunande anukudanu, ekamai, anantamai, amrutamai, anandamainatvanti yokka anutattvanni pondutunnadu.
1: In fact, he attains that state of eternity, immortality, being a microcosm for himself, understanding the divinity in the macrocosm.
0: Ninna cheppanu.
1: Bhagavan said yesterday,
0: ఎవరి హృదయమునందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
1: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
0: ఎవరి హృదయమునందు ప్రేమ పంటను పండించునో వాడే సిక్కు.
1: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
0: ఎవరి హృదయమునందు ఈ ప్రేమ పంటను పండించునో వాడే హిందువు.
1: The one who has got this field of love in his heart is a true Hindu.
0: Yavane hrudayamunandu ee premanu pandinchuno vaade muslim.
1: The one who has got this crop of love is a Muslim.
0: Vaade manavundu vasudayendu.
1: He is a true human being on earth.
0: Itti hrudayamunandu pavitramaina prema pantanu pandinchukuneetundi vaade manavudu.
1: He is a true human being if he cultivates the sacred love in his heart.
0: ee prema leka manavudu ledu.
1: No human being without love.
0: Prema leka jeevitam kaadu.
1: And in fact it's not life bereft of love.
0: Ee prema ne hiranyagarbhudu.
1: And this prema, love, is hiranyagarbha.
0: Ee prema ne hiranya swarupudu.
1: And it's the very embodiment of hiranya.
0: Ee hiranyagarbhudu ainatvanti yokka swarupamu manavunaku kudi bhagamunandu untundi.
1: And this love, which is in the form of Hiranyagarbha, is present on the right side of the body.
0: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపు ఉంటుంటుంది.
1: బట్ ఫిజికల్ హార్ట్ ఇస్ టువర్డ్ ద లెఫ్ట్ సైడ్.
0: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
1: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
0: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
1: The human physical heart has got to be left at one point of time or other, when, where and how.
0: హిరణ్యగర్భుడైనటువంటి యొక్క హృదయం కుడి భాగమునందు ఉంటున్నది.
1: Whereas the హిరణ్యగర్భ is located on the right side.
0: ఇది ఎప్పుడు కూడాను రైట్ రైట్ రైట్ నో లెఫ్ట్.
1: హిరణ్యగర్భ లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ ఆల్వేస్ రైట్.
0: అది ఎప్పటికీ శాశ్వతము.
1: It is permanent.
0: ఇది అమృతత్వము.
1: It is immortal.
0: ఇది అమరత్వము.
1: It is eternal.
0: ఇది ప్రేమ తత్వము.
1: It is one of love.
0: ఇది దైవత్వము.
1: It is divine.
0: ఇది సర్వస్వరూపము.
1: It is all encompassing.
0: కనుక అట్టి హిరణ్యము ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నది.
1: Such hiranya is present in the heart of everyone.
0: మానవుని యందు మాత్రమే కాదు.
1: Not merely a human.
0: పశుపక్షి మృగాదుల యందు కూడా ఉంటున్నది.
1: It is present in birds and beasts too.
0: కనుకనే వేదము ఈశావాస్యం ఇదం జగత్ ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క హిరణ్య స్వరూపుడు అదియే.
1: Therefore Veda declares that it is same Hiranya Swarupa which is present in all of the beings.
0: ఈ హిరణ్యము నుండియే వచ్చేటువంటిది ప్రేమ స్వరూపము.
1: It is love that originates out of this Hiranya.
0: ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిబింబమే.
1: Therefore love is the reflection of హిరణ్యగర్భ.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతిరూపమే.
1: And it's the reflection of Hiranyagarbha.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతి యాక్షన్.
1: And it's the reaction of హిరణ్యగర్భ.
0: ఈ యాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి రెండు కూడాను మానవుని యొక్క హిరణ్యము నుండి ప్రారంభమైనటువంటివి.
1: It is the three principled one, reaction, reflection, resound that comes out of హిరణ్యగర్భ.
0: ఇది తన స్వస్వరూపాన్ని గుర్తించవలేక మానవుడు.
1: Man is not able to know his true nature.
0: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛనల యందు మానవత్వాన్ని అంకితం గావించుకుంటున్నాడు.
1: హీ స్పెండింగ్ ఆల్ ద టైమ్ డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫర్ దీస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ టెంపోరల్ ప్లెజర్స్.
0: బంగారు నందు అనేక విధమైనటువంటి లోహములు చేర్చినప్పుడు ఆ బంగారు విలువనే పోతుంది. బంగారు యొక్క కాంతినే పోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ as భగవాన్ said yesterday, if so many metals are mixed up in the gold, it loses its brilliance and its value.
0: ఆ హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ సీక్రెట్ గోల్డ్.
0: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
1: బికాస్ దిస్ గోల్డ్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ లైక్ అదర్ మెటల్.
0: ఈ లోహములు చేరటం చేత తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోతుండాలి సువర్ణము.
1: Because of the other metals mixed up with the gold, it has lost its pristine form.
0: తన యొక్క విలువను కూడాను మర్చిపోతుండాలి ఈ సువర్ణము.
1: In fact, the gold has forgotten its true value.
0: అనేక లోహములతో కూడినటువంటి యొక్క గోల్డ్ కు ఎవ్వరు కూడాను విలువ ఇవ్వరు.
1: No one would attach any value to gold which is mixed with other metals.
0: ఈనాడు ప్రపంచము ఈ స్థితి ఎందే ఉంటున్నది.
1: This is the present plight of this world.
0: అనేక లోహములతో కూడినటువంటి యొక్క సువర్ణము ఏ విధంగా విలువ లేకుండా రూపకాంతులు లేకుండా శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
1: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ డెమన్ అండ్ ఈవిల్ స్పిరిట్.
0: ఆరంభమయ్యేటువంటిది ఇందు నుండి ఆవిర్భవించేటువంటిది పవిత్ర ప్రేమమైన ప్రేమనే.
1: దట్ విచ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ సీక్రెట్ లవ్.
0: ఇది సెల్ఫ్లెస్ లవ్.
1: దిస్ ఇస్
0: లోహములతో కూడినటువంటి యొక్క సువర్ణము ఏ విధంగా విలువ లేకుండా రూపకాంతులు లేకుండా శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపో

0: ఉత్తమైన ప్రేమనే.
1: That which emanates, originates out of this is sacred love.
0: ఇది సెల్ఫ్లెస్ లవ్.
1: This is selfless love.
0: ఈ లవ్నే భగవంతుడు లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దానివల్ల మనకు ఫర్ గివింగ్ గివింగ్ జరుగుతూ ఉంటుండాలి.
1: This is the principle of love of God that gives and forgives continuously.
0: కానీ సెల్ఫిష్ లవ్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: But the selfish love goes round the two, getting and forgetting.
0: కనుకనే ఈనాడు మర్చిపోవటము, ఈనాడు వదిలిపోవటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
1: The forgetting and getting is because of the selfish love.
0: భగవంతుని ప్రేమ వదిలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
1: God's love cannot be dropped down. It would not run away. It will never slip any moment.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
1: Such divine love is very essential to mankind.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: హనుమంతుడు రామాగ్ని శిరసావహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రామునికి అందించాడు.
1: Hanuman followed the command of Rama. He has got into that Lanka and brought back to Rama the welfare and the condition of Sita.
0: తదుపరి వారసన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచనైనది అని చెప్పాడు.
1: Later, Hanuman, followed by the army of Vanaras, they killed Ravana, and then Hanuman told Sita that Ravana was killed and she is free from the captivity of Ravana.
0: Anta vinnatamti Sita Devi nayana pariparilanka puramuna jochina puravara sevudu divayya anindi. Pariparilanka puramuna jochina puravara sevuriyundi nivayya.
1: In fact, you are the warrior, the one of bravery who has got into that Lanka.
0: ఇంతటి గౌరవాన్ని నీవు తీసుకున్నావు.
1: యూ హావ్ గాట్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: పురవర సేవ్యుండు అని గొప్ప టైటిల్ ఇచ్చింది సీత.
1: సీత గేవ్ హిమ్ ఎ వెరీ బిగ్ టైటిల్ దట్ యు ఆర్ ది వారియర్ ఆఫ్ వారియర్స్.
0: కానీ ఈ టైటిల్ ఈ విషయం విన్నగానే హనుమంతుడు తల వంచుకున్నాడు.
1: ద మూమెంట్ హనుమాన్ హర్డ్ దిస్ టైటిల్ గివెన్ టు హిమ్ బై సీత బెన్ డౌన్ హిస్ హెడ్.
0: రామ ముద్దికను కొనుకుని సముద్రము దాటిన భద్రపరాకుండీవయ్యా అనేది రెండవది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ సెకండ్ టైటిల్.
0: రాముడు ఇచ్చినటువంటి ఉంగరం తీసుకుని పోయి ఆ యొక్క సముద్రాన్ని దాటి సీతకు అందించినటువంటి యొక్క భద్రపరాకుండీవయ్యా అని వర్ణించింది.
1: అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ హిమ్ సేయింగ్ దట్ వేరింగ్ ద రింగ్ ప్రెజెంటెడ్ బై రామ యూ కుడ్ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రామునికి అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
1: She also praised him such she is such a great noble one because she brought the jewel of Sita and gave to Rama.
0: Raghupati karyam eedechina kapi raja sikhamani nivayya ani marok title ichindi.
1: And she also gave another title. You are the king of kings who have done, who have fulfilled the command of Rama.
0: Ee varnanu vineṭappatiki Ramu Hanumantudu kramakramina krungipotu vachadu.
1: Listening to the praises, Hanuman was depressed and frustrated.
0: Ee satyanni gurtinchinatundi Sita, అయ్యో ఈ వర్ణనంతా కూడా నువ్వు హనుమంతుడికి ఏమాత్రం ఆనందాన్ని అందించలేదే.
1: సీత ఫెల్ట్ దట్ హౌ ఇస్ ఇట్ దట్ హనుమాన్ ఇస్ నాట్ హ్యాపీ అబౌట్ దిస్ ప్రైజెస్.
0: హనుమంత, నీ వంటి గుణవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: అండ్ సీత సెడ్ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ సచ్ ఎ వర్చువస్ వన్ యాజ్ యూ.
0: నీ బోటి బలవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు యూ ఇన్ రెస్పెక్ట్ టు ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: నీ బోటి హనుమంతుడు ఈ జగత్తులో రేరే.
1: A person equal to you is not found anywhere.
0: Hanumanta ani oka title ichindi.
1: And she gave the title Hanumanta.
0: Anaga gunavantudu balavantudu hanumantudu anevanti oka title nanthukundi.
1: She gave the titles, you are one of virtue, you are one of strength.
0: Kani dani kudunu hanumantudu e maatramo aanandinchaledu.
1: Even those titles have not pleased Hanuman.
0: Ee hanumantudiki aanandam nandincheetundi vaartalu emiti, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాన్ డీప్ ఇన్ థింకింగ్ వాట్ టైటిల్స్ వాట్ ప్రైజెస్ వుడ్ ప్లీజ్ హనుమాన్.
0: యోచన చేసింది.
1: షీ థాట్ ఓవర్.
0: హనుమంత,
1: హనుమాన్,
0: నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
1: యు ఆర్ నాట్ అటాచింగ్ ఎనీ వాల్యూ టు దీస్ టైటిల్స్.
0: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక

0: And she blessed him that Rama should dwell in the heart of Hanuman once for all. The love. That you be the recipient of Rama's
1: nirantaram
0: love.
1: Kudanu, sarvakala, sarvavastati endu kudanu. Sarvada, sarvakaleshu, Hanumanta, Rama prema swarupudu. Preman nivu pondiduga kalindi.
0: Rama is very embodiment of love. Let that love be installed in your heart, everywhere, every time.
1: Ah, premanu pondiduga kalindi cheppatiki, Hanumantu egiri dukkadu.
0: Then once she said, let you receive the love, and Hanuman jumped in joy, ecstasy.
1: Tandi, ee prema katti minchindi ee jagattulo marakati ledu kada.
0: Mother, there's nothing that is more than love.
1: Prema ku nenu paathudu kavatam intakante naa viruddhi naaku okkati ledu.
0: If I am deserving love of Rama, I don't want anything else.
1: Deeniki minchinatvanti phalatam naaku okkati avasaram ledu.
0: I don't want anything greater than this gift.
1: Jagattante kudunna naa hastam nandu unchinappudiki naaku aanandam kalagadu.
0: I will not be happy by catching hold of the whole world.
1: Aa prema kiranamunu nenu nochukunnappudu adi naa dharyam ayipothundi naa jeevithamu.
0: If I receive the rays of that love, it's enough for me.
1: చూశారా పరమభక్తుడైన హనుమంతుడు బలవంతుడైన హనుమంతుడు గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటు పడుతూ వచ్చాడు.
0: సచ్ ఎ స్ట్రాంగ్ మైటీ వన్ ఎన్ ఆర్డెంట్ డివోటీ హనుమాన్ కేర్డ్ ఫర్ లవ్ ఓన్లీ.
1: ఈ విధంగా పరమభక్తుడైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలి.
0: Therefore, a sincere devotee should yearn and pine for
1: ఆ ప్రేమనే సర్వస్వము.
0: In fact, love is life.
1: ఈ ప్రేమనే ఈ లోకము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ దిస్ వరల్డ్.
1: ప్రేమమయమైనటువంటి ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ జగత్తు నందు మనం ఉద్భవించి,
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్,
1: ప్రేమను మనం తెలుసుకునలేకుండా,
0: విదౌట్ అండర్స్టాండింగ్ లవ్,
1: ప్రేమను కోల్పోయి,
0: హావింగ్ లాస్ట్ లవ్,
1: ద్వేషము, అసూయ, క్రోధము ఇలాంటి దుర్భావములను మనం నింపుకొని,
0: ఫీలింగ్ అవర్ హార్ట్ విత్ హేట్రెడ్, జెలసీ, ద డిఫరెన్స్,
1: మనుషులము మనుషులము అని చెప్పుకుంటున్నాం మనం.
0: Yet to declare ourselves as humans.
1: ఇది కాదు మనుష్యత్వము.
0: This is not human quality.
1: నీ మనుష్యత్వం అనేటువంటిది నీ హృదయ తత్వాన్ని నీవు స్టడీ చేయి.
0: The human quality requires you to study your nature.
1: The proper study of mankind is man, అన్నాడు.
0: That's what is meant by the proper study of mankind is man.
1: ఈ proper study.
0: What is the proper study?
1: అది ఏ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆవిర్భవింపచేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము.
0: ద హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ కిండ్లింగ్ లవ్ విత్ ఇన్ స్పీకింగ్ విత్ లవ్ అండ్ యాక్టింగ్ విత్ లవ్.
1: దీనికంటే సాధించవలసింది ఏమిటింది?
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ టు బి అచీవ్డ్.
1: బుద్ధుడు ప్రయాణమై వెళుతుండగా,
0: వెన్ బుద్ధ వాజ్ పాసింగ్ బాయ్,
1: ఒక పండితుడు బయలుదేరి వచ్చాడు.
0: హీ సా ఎ స్కాలర్ పండిట్.
1: కంకణములు ధరించాడు.
0: అండ్ హీస్ హ్యావింగ్ ద డెకరేషన్.
1: రుద్రాక్షలు వర్ణించాడు.
0: హీ వాజ్ హ్యావింగ్ రుద్రాక్షస్.
1: బుద్ధ, మీ ప్రసంగంలో చాలా గొప్పగా వింటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ లిసనింగ్ టు యువర్ డిస్కోర్సెస్.
1: కానీ
0: బట్
1: ఈ పండితుని నీవు జయించి బట్టే నేను నా శిష్యులు అందరి కూడాను మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము.
0: ఇఫ్ యూ విన్ ఓవర్ మీ, ఐ అండ్ మై డిసైపుల్స్ విల్ ఫాలో యువర్ బుద్ధి.
1: 3,000 మంది శిష్యులు ఉంటున్నారు.
0: వెల్ ఐ హ్యావ్ 3,000.
1: ఈ 3,000 మంది శిష్యులు కూడాను నాతో పాటు నీకు శరణాగతులైపోయి నీ సేవన్నే మేము చేస్తాము.
0: I and my 3,000 disciples will follow your Buddhism and serve you.
1: నీవు నాతోని ఓడిపోతేవంటే నీవు నా పాదక్రాంతుడు కావాలి అన్నాడు.
0: If you are to lose, you should follow me.
1: అప్పుడు చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.
0: Then Buddha smilingly said,
1: పండిత సమదర్శనః.
0: A pandit will have equanimity.
1: పండితులకు సుఖము దుఃఖము అనేటువంటిది రెండు తెలియదు.
0: Pandit does not know the praise or blame.
1: గొప్ప హీనము అనేటువంటిది తెలియదు.
0: Nothing like great or low.
1: ఈ వర్ణన ఏమాత్రము ఉండదు.
0: దేర్ ఇస్ నో డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ నైట్.
1: పండిత అనగా సమత్వాన్ని పూరినటువంటి వాడే పండితుడు.
0: ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎ పండిట్.
1: కనుక నీవు పండితుడని ఏ రీతిగా చెప్పుకుంటున్నావు?
0: హౌ డు యు డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఎ పండిట్?
1: ఈ అహంకారము,
0: ఇట్ ఇస్ ఈగో.
1: ఈ అహంకార భావం యొక్క స్వరూపమైన క్రోధము,
0: ఇట్ ఇస్ ఈగోయిస్టిక్ ఫీలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్.
1: ఇవి రెండు నీ యందు చేరినప్పుడు నీవు పండితుడు ఎలా అవుతావు?
0: వెన్ యు హావ్ ఈగో అండ్ యాంగర్, హౌ కెన్ యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్కాలర్?
1: పండా, పండా అనగా జన్మించినటువంటి వారికి తిరిగి మోక్షాన్ని అందించేటువంటి యొక్క మంత్రములు ప్రబోధించేటువంటి వాడు పండ.
0: పండ ఇస్ ఎ స్కాలర్ హూ గివ్స్ ద మంత్ర దట్ గివ్స్ లిబరేషన్.
1: మరణించినటువంటి వారికి మోక్షప్రాప్తిని చేకూర్చేటువంటి మంత్రమును బోధించేటువంటి వాడు పండ.
0: ఎ టీచర్ హూ టీచర్స్ మంత్ర దట్ వుడ్ గివ్ లిబరేషన్ టు ద డిపార్టెడ్ వన్.
1: హరిద్వారము, ఋషికేశము, బద్రి, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశమునందు పండాలు అని కొంతమంది ఉంటారు అనగా మరణించినటువంటి వారికి మోక్షాన్ని అందించేటువంటి యొక్క మంత్రమును ఉపదేశిస్తుంటారు.
0: ఇన్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, యు హావ్ గాట్ ది పండాస్ హు విల్ గివ్ మంత్ర.
1: పండా అనేటువంటి పదమునకు అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: పీపుల్ డు నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పండా.
1: కనుక పండితుడనగా నీవు కాదు నాయన.
0: యు ఆర్ నాట్ పండిట్.
1: ఈ జగత్తునందు ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ హూ హావ్ గాన్
1: టు ఎంతమందో పండితులు ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ పండిట్.
1: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ కెన్ నాట్ బి అక్వైర్డ్ బై మియర్ స్కాలర్.
1: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: యు కెనాట్ గెట్ ఇట్ బై గోయింగ్ త్రూ ద బుక్స్.
1: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
0: సీక్రెట్ నాలెడ్జ్ కెనాట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ప్రిసెప్టర్.
1: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
0: యు మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ గెట్ ఇట్.
1: కట్టల కట్టల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
0: మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
1: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీవన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
1: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ scholarship is in vain.
1: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
0: When we spend all our life in reading, when are you going to practice it?
1: కనుక ఆచరణ లేనిటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
0: So it's not through scholarship, it doesn't take you to practice.
1: నీ పాండిత్యం ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the significance of scholarship?
1: అని ప్రశ్న ఇచ్చేటప్పటికి జవాబు లేకుండా పోయింది.
0: When that question was put, there was no response.
1: పదమునకు అర్థమును గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
0: The human quality requires to conduct one's own self as the true meaning of the word.
1: ఇలాంటివంతా చదివి పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతని పాండిత్యమే ప్రయోజనం లేనటువంటి.
0: Having known all the vocabulary, nomenclature and terminology, if one does not practice of the words that he would read, what is the fun of it?
1: కవిం, పురాణం, అనుశాస్తం, ప్రణోరణీయాంశమ స్వరేజ్య, సర్వస్య దాతారం చింత రూప మాధిత్యవర్ణం, తమస పరస్తాత్ అన్నాడు బుద్ధుడు. కవిం, పురాణం, అనుశాస్తం, ప్రణోరణీయాంశమ స్వరేజ్య, సర్వస్య దాతారం చింత రూప మాధిత్యవర్ణం, తమస పరస్తాత్ అన్నాడు. నాయన, కవి అంటే ఎవరనుకున్నావు?
0: హూ ఇస్ పోయట్? కవి
1: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
0: పోయిట్ ఇస్ వర్ణించినటువంటి
1: వాడు కాదు. కవి
0: పోయిట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
1: త్రికాల భాగ్యం కవిత్వం అన్నారు.
0: ద పోయిట్ ఇస్ ద వన్ హూ
1: మూడు కాలములు కూడా చక్కగా గుర్తించినటువంటి వాడు కవి.
0: కవి ద పోయిట్ ఇస్ ద వన్ హూ వుడ్ రికగ్నైజ్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కాబట్టి నీవు ఏ రెండు కాలములు కూడా నువ్వు అనుభవించలేదు.
0: యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దీస్ టూ అట్లీస్ట్.
1: అతను భగవంతుడు ఒక్కడే కవి.
0: గాడ్ ఈస్ ద ఓన్లీ పోయట్.
1: కవి అనేటువంటి పదములకు భగవంతుడికి మాత్రమే పేరు.
0: ద టైటిల్ కవి పోయట్ అప్లైస్ టు గాడ్ అలోన్. పురాణం.
1: పురాణం అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై పురాణం?
1: కొన్ని చరిత్రలను పురాణ రీతిగా గ్రంథించి దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
0: పురాణ ది ఎపిక్ ఇస్ క్వైట్ ఏన్షియంట్. దట్ వుడ్ డిపిక్ ది హిస్టరీస్ ఆఫ్ మెనీ.
1: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
0: బుద్ధ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఇస్ దిస్, ద బాడీ ఇస్ పురా వేర్ ది డివినిటీ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: పురము,
0: బాడీ ఇస్ పురా.
1: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
0: పురాణ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద డివినిటీ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ దిస్ దేహ. ద బాడీ ఇస్ ద పురా.
1: అతను భగవంతుడు ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హింసెల్ఫ్ పురాణ.
1: తర్వాత అనుశాసితం.
0: ద థర్డ్ వన్ అనుశాసితం.
1: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారములు చేసినటువంటి వానికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
0: దర్ మెనీ హూ కమిటెడ్ మిస్టేక్స్ and who harmed others also, they are punished periodically.
1: పరలోక సత్తును అపహరించినటువంటి వ్యక్తులను చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
0: Thieves are caught and they are kept behind the bars.
1: కానీ దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేశారు. కానీ
0: the body is kept in prison and locked.
1: అతని మనస్సు ఎక్కడైనా సంచరించవచ్చు.
0: But the mind of the prisoner can go anywhere.
1: తన వారం చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
0: ద మైండ్ ఆఫ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా, కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
1: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
0: దేర్ నన్ హూ కెన్ కమాండ్
1: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
1: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకటి కాదు.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: అనుశాసితుడుగా భగవంతుడు ఒక్కడే.
0: సో అనుశాసిత ద వన్ హూ కమాండ్స్ ద మైండ్.
1: ఈ విధంగా కూడా తాను అర్థం చెప్పి
0: టెలింగ్ ద మీనింగ్స్ లైక్ దాట్
1: ఆ పండితుడు నోరు మూయించాడు.
0: అండ్ హీ మేడ్ హిస్
1: అపవిత్రమైన అహంకారానికి అవకాశం ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ ప్రైడ్ అండ్ ఈగో.
1: ఈ అహంకారం అతపతనము చేస్తుంది.
0: ఈగో విల్ రూయిన్ యు.
1: నాయన ఈ పిచ్చి అహంకారం పాండిత్య అహంకారమే.
0: అండ్ దిస్ మ్యాడ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఈగో.
1: కేవలం భౌతికమైన లౌకికమైన తాత్వికమైనటువంటి పాండిత్యము.
0: ఇట్ ఇస్ ఆల్ వరల్డ్లీ ది ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి దివ్య పాండిత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
0: అక్వైర్ ద డివైన్ నాలెడ్జ్ విచ్ ఇస్ నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డివైన్.
1: అర్పితమే దివ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్.
0: సరెండరింగ్ టు గాడ్ ఈస్ ద డివైన్ నాలెడ్జ్.
1: దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: దట్ యు ట్రై టు ఇంప్లిమెంట్.
1: నేను ఇంతకాలం కూడా సాధన చేశాను.
0: ఐ ప్రాక్టీస్ సో లాంగ్.
1: ఆకలి దప్పులు వదలాను.
0: అండ్ ఐ హావ్
1: నిద్రాహారములు మానాను.
0: I sacrificed the food and drink and sleep.
1: ఈ సత్యాన్ని గుర్తించాలని అనేక శ్రమలు పడ్డాను.
0: In fact, I strained a lot to know this.
1: నీవు చదివిన గ్రంథముల కంటే అధిక గ్రంథములే నేను చదివాను.
0: I have gone through more books than you.
1: నీవు దర్శించినటువంటి పండితుల కంటే నేను అధిక పండితులనే దర్శించాను.
0: In fact, I met many of the scholars more than you.
1: అనేక మంది గురువులను సేవించాను.
0: I served many preceptors.
1: కానీ నాకు తృప్తి కలగలేదు.
0: But I have no satisfaction.
1: దేని వల్ల?
0: Why?
1: మొట్టమొదటి ఒక్కదాన్ని అందరూ గుర్తించాలి.
0: ఫస్ట్ థింగ్, వన్ పాయింట్.
1: భగవంతుడు వరప్రసాదంగా అందించినటువంటి మానవులకు ఐదు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ఫైవ్ గిఫ్ట్స్ టు మ్యాన్ కైండ్.
1: తాను స్వయంగా మనకు అందించినటువంటి ఒక గిఫ్ట్స్.
0: దేర్ ఆర్ గిఫ్ట్స్ గివెన్ పర్సనలీ బై గాడ్.
1: వాటిని నీవు సార్థకం చేసుకో, నీవు గొప్ప పండితులు అవుతావు.
0: మేక్ దెమ్ సీక్రెట్, ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్.
1: వాటిని నీవు పవిత్రంగా గావించుకున్నప్పుడే నీవు గొప్ప సాధకుడు అవుతావు.
0: If you observe the sacredness, naturally you can work for it. నీవు
1: సన్మార్గంలో పెట్టినప్పుడే నీవు కేవలము ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు అవుతావు.
0: If you make proper use of them, it amounts to the knowledge of spiritual knowledge.
1: ఆత్మ జ్ఞానము అన్నాడు.
0: And that is atmic knowledge.
1: ఏమిటి ఆత్మ జ్ఞానం అనగా?
0: What is this atmic knowledge?
1: శబ్ద స్పర్శ రూప రస గంధము. ఈ పంచేంద్రియములను పవిత్రము గావించుకొని పంచేంద్రియములను అరికట్టుకుని పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవటమే నిజమైన ఆనందానికి మూల కారణము అన్నాడు.
0: The main cause for bliss is to control the five senses and to experience them, the proper use of them.
1: ఈ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములను పవిత్రం గావించుకోనక ఎన్ని గ్రంథములు చదివి ఏం ప్రయోజనం?
0: If we don't sanctify the five senses, what is the fun of going through many of the books?
1: నేను ఇప్పుడు ఈ ఐదు అనుసరించాను.
0: I followed them.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టాను.
0: I made them in the proper way.
1: సద్విజయంలో నేను అర్థం చేసుకున్నాను.
0: I could understand the true meaning.
1: ఈ పంచేంద్రియములు నాకు అణిగిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్.
1: నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను.
0: నౌ ఐ హావ్ బికమ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: తన పిన్నతల్లి కుమారుడు అయినటువంటి ఆనందుని పిలిచి,
0: అండ్ హీ కాల్డ్ ఆనంద.
1: ఆనంద
0: హీ సెడ్, ఆనంద
1: నీ పేరు ఆనందం.
0: యువర్ నేమ్ ఇస్ ఆనంద.
1: కానీ నీలో ఏమాత్రమో ఆనందం కనిపించడం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ బ్లిస్ ఆనంద.
1: ఇదిగో నేను నిర్వాణాన్ని పొందుతున్నాను.
0: I am attaining liberation.
1: Nirvana managa emiti?
0: What do you mean nirvana?
1: Ee aanandamlo neelam kavatame.
0: Merger in bliss is nirvana, liberation.
1: Neeti ende putti.
0: I am been born in water.
1: Neeti ende nilchi. Neeti ende perigi. Neeti ende anangu neeti budaga.
0: It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water.
1: Budambu.
0: And man is water.
1: Narayanu neeru.
0: And this water is God himself.
1: ఈ బుడగలంతా కూడాను నీటి యందే పుట్టున్నాయి.
0: The bubbles are born in water.
1: నీటి యందే నిలుస్తున్నాయి.
0: They are sustained in water.
1: నీటి యందే సంచరిస్తున్నాయి.
0: They move in water.
1: నీటి యందే అణిగిపోతున్నాయి.
0: They submerge in water.
1: ఇదే మానవుని యొక్క జీవితము.
0: This is human life.
1: ఆనందం నుండి మనం పుట్టాము.
0: We are born in bliss.
1: ఆనందం నందే నిలిచాము.
0: We grow in bliss.
1: ఆనందం నందే సంచరిస్తున్నాము.
0: We move about in bliss.
1: ఆనందం నందే లీనం కావాలి.
0: And we will go back to this bliss.
1: ఇంతకంటే మరొక మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్.
1: ఇది ఏ పరమ జ్ఞానము.
0: దిస్ ఇస్ సుప్రీం నాలెడ్జ్.
1: ఆనందం అనేటువంటిది ఈ పంచేంద్రియం యొక్క అదుపును మనం పెట్టుకున్నప్పుడే ఈ ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ బై కంట్రోలింగ్ ద ఫైవ్ సెన్సెస్.
1: ఇది ఏ నిజమైన సాధన.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేస్తే కాదు సాధన.
0: నాట్ మియర్లీ చాంటింగ్ ద నేమ్ రామ్.
1: కృష్ణని భజన చేస్తే కాదు సాధన.
0: నాట్ మియర్లీ భజన్.
1: గోవింద గోవింద అని మెట్టెక్కితే కాదు సాధన.
0: నాట్ బై రిపీటింగ్ గోవింద.
1: గోపాల గోపాల అని ఏనుగులు ఇస్తే కాదు సాధన.
0: నాట్ షౌటింగ్ గోపాలాస్ నేమ్.
1: కానీ మొట్టమొదట మన ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ సీ ద ప్రొసీడ్ ఆన్ ద రైట్ పాత్. అప్పుడు మనం
1: ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ విల్ గెట్ ఆత్మిక్ నాలెడ్జ్
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఆ ఆనందుణ్ణి పిలిచి,
0: హి కాల్ ఆనంద,
1: నేను నిర్వాణం చేస్తున్నాను,
0: ఐఎమ్ అబౌట్ టు రీచ్ లిబరేషన్,
1: నీవు ఏమాత్రం కూడా నువ్వు కట్టి నీరు కార్చకూడదు,
0: డోంట్ షెడ్ టియర్స్,
1: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు,
0: ఐఎమ్ యువర్ బ్రదర్,
1: నీవు ఆనందుడు, నేను ఆనందుడే,
0: యువర్ ద ఫార్మ్ ఆఫ్
1: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే,
0: యువర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ,
1: అందరూ బ్రహ్మస్వరూపుడే,
0: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ,
1: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు,
0: డోంట్ వరీ ఎనీ లాంగ్
1: అని చేయి పెట్టాడు. అతనికి కూడా నువ్వు మోక్షం వచ్చేసి,
0: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ,
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడా తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
0: Those that have recognized this fact and experience can attain the state of
1: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమ పడుతున్నాం?
0: When liberation is so easy and simple, why do you struggle hard?
1: అనగా మనలో సత్యమేమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
1: మన పవిత్రమైనటువంటి సువర్ణవర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలైనటువంటి యొక్క ఇనుము, విత్తాడి, పెంగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాం.
0: ద గోల్డెన్ ఇన్నర్ ట్రూత్ ఇస్ మిక్స్డ్ విత్ సో మెనీ అదర్ మెటల్స్ లైక్ బ్రాస్, ద ఐరన్ అండ్ ది కాపర్.
1: మన హృదయము మాలిన్యమైపోయింది.
0: దేర్ఫోర్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
1: దానివల్లనే మన హృదయము ఆనందాన్ని మర్చిపోయింది.
0: దేర్ఫోర్ హార్ట్ హస్ ఫర్గాటెన్ ది బ్లెస్.
1: మన హృదయము స్వస్వరూపాన్ని కూడా గుర్తించుకోలేకపోయింది.
0: ది హార్ట్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ఇట్స్ ట్రూ నేచర్.
1: ఏ పెద్దలందరూ కూడా స్వస్వరూప సందర్శన భాగ్యమే ఆనందము అన్నారు.
0: దేర్ఫోర్ ది ఎల్డర్స్ హావ్ సెడ్ ద విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ నేచర్
1: స్వరూపం, అది ఏ మన ఆత్మ,
0: సా స్వరూప, వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ,
1: సాలోక్యము,
0: ఇట్ ఈస్ సాలోక్య,
1: అది ఏ సాయుధ్యము,
0: సాయుధ్య మర్జ.
1: ఆ సాయుధ్య సాలోక్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: ద నియర్నెస్ అండ్ ద మర్జ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్.
1: ఆత్మజ్ఞానం అనగా ఏకత్వమే ఆత్మజ్ఞానం అనుకుంటున్నాము, కాదు కాదు.
0: ఆత్మిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ మియర్లీ వన్నెస్.
1: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
0: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్, ఇన్ ద ప్రాపర్ వే, ఇస్ ఆత్మిక్ నాలెడ్జ్.
1: కపిల మహర్షి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు.
0: Sage Kapila said the control of senses is through yoga.
1: దీనికంటే మించింది లేదు.
0: Then nothing more than this.
1: ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు చేసినా, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికి ఇంద్రియములను నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
0: You may take austerities, penance and good deeds, but yet
1: సహజమైన
0: one has to control senses.
1: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
0: యూ మే క్వశ్చన్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ సెన్సెస్?
1: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
0: కంట్రోల్ డజన్ మీన్ టోటల్ అరెస్ట్.
1: మీరు చేయవలసిన కర్మలు అన్ని కూడా చేయండి.
0: డూ ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ.
1: నీవు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబ ధర్మములంతా నీవు నిర్వర్తించుకో.
0: యాజ్ ఎ హౌస్ హోల్డర్ డూ ఆల్ ద
1: రెస్పాన్సిబిలిటీస్. విద్యాపాఠం అన్ని కూడా చక్కగా నేర్చుకో.
0: యూ స్టడీ, యూ లెర్న్.
1: నీ వ్యాపారిగా ఉంటున్నప్పుడు వ్యాపారంకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడా నీవు ఆచరించుకో.
0: యాజ్ ఎ బిజినెస్ మెన్ డూ ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు.
1: ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వృత్తిని మీరు సక్రమంగా అనుసరించవచ్చు.
0: యు మే బి ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ వొకేషన్ బట్ యూ షుడ్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు.
1: చెప్పడం లేదు.
0: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
0: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ హస్ టు ప్లీజ్ హిమ్, దట్ ఇస్ ఎనఫ్.
1: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
0: దేర్ ఇస్ నో డిస్క్రిషన్ సచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
1: బ్యాడ్. సృష్టిలో ఉన్నది చెడ్డ.
0: In fact, it's only your vision.
1: కానీ భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
0: In God's creation, everything is sacred.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీని లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
0: In the sacred world, the surrender is so easy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
0: You find dedication difficult.
1: ప్రపంచంలో ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
0: Just to weave this cloth is so difficult.
1: పత్తినంతా తీసుకోవాలి,
0: కాటన్ ఎస్
1: విత్తనంతా తీసి పారవేయాలి, దీన్ని మెత్తపరచాలి, దీని తర్వాత దీన్ని ఒక దారంగా తీయాలి, దారంగా తీసినటువంటి దాన్ని మిషన్ లో వేసి వస్త్రంగా నీయాలి.
0: Cotton has to be collected, seeds have to be removed, and the yarn has to be interwoven so as to make the cloth. How difficult it is.
1: ప్రతి పండినటువంటి పత్తిని వస్త్రంగా చేయాలంటే కూడా ఎంతో శ్రమ పడవలసి వస్తుంది.
0: To make the cotton into cloth is so difficult.
1: పూచిన పూనంతా కూడాను తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టం అవుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హెస్ టు మేక్
1: సర్వము కష్టమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్
1: కానీ నా ఉద్దేశము నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటి లేదు.
0: But from Bhagavan's point of view, the surrender, dedicating to God, is so simple and easy. You just leave aside such a simple, easy one, but you struggle hard. And it's only very simple to collect the petals and rub them. And the surrender, dedication is much simpler than this. Why?
1: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
0: వై డు యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్?
1: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుండాలి.
0: సిన్స్ ద ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్ వి ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: భగవంతుడు ఉన్నాడు,
0: దేర్ ఇస్ గాడ్,
1: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా
0: గాడ్ ఇస్ దేర్,
1: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దేవుడు కానటువంటి మనిషే లేడు.
0: దేర్ ఇస్ నో పర్సన్ వితౌట్
1: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
0: దేర్ ఇస్ నో బీయింగ్ వితౌట్
1: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో మెటీరియల్ వేర్ దేర్ ఇస్ నో డివైన్.
1: సర్వత్రా భగవంతుడి యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ది డివైన్. ఈ సత్యాన్ని
1: హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
0: When you have strong faith in this inner truth, you will never find any
1: difficulty.
0: When the faith is defective, you find it difficult to achieve anything. Embodiments of love. With all your love, love
1: the
0: Lord. With all love, have faith in God.
1: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడాను మనకు సమకూరుతుండాలి, సర్వం కూడాను విజయాన్ని సాధిస్తుండాలి.
0: With the self-confidence, you are bound to be successful, accomplished.
1: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
0: There's nothing beyond this.
1: ఎంత కఠినమైన కార్యమైనా కూడాను భగవత్ విశ్వాసంతో సులభంగా మనం చేయవచ్చు.
0: It may be any hard task, yet with God's grace you can win.
1: సంత సంబున వీధి వీధులు దంతశాలలు వాడమేదలు దంత చేసిన దంతవర్ణులను కాంతకేయుడి గృహములో చెట్టి శ్రీరామ నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
0: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్ క్లైంబ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్
1: వీధి వీధులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వెంట్ ఆన్ ది స్ట్రీట్స్
1: దొంతిశాలలు వేడమేడలు.
0: అండ్ ఐ కుడ్ ఆల్సో సీ ద మ్యాన్షన్స్ దేర్.
1: ఆ లంకలో ఉన్నటువంటి మేడలంతా కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపించినాయట.
0: మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్ దేర్
1: ధనుజవల్లను.
0: అండ్ ఐ కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ దేర్.
1: కాంతకేడి గృహంబులరిసితి శ్రీరామ నా మనవి వినుమా.
0: రామ హావ్ సీన్ ది ప్యాలెసెస్ ఓవర్ దేర్ ప్లీజ్.
1: ఆనందించాడు పాపం రాముడు.
0: రామ వాజ్ సో హ్యాపీ.
1: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
0: హీ సెడ్ హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ దట్ వేలర్ ఇన్ ద స్ట్రెంగ్.
1: కట్ట కడపటికి ఒక్క వాక్యం మాత్రం చెప్పాడు రాముడు. కోపం వచ్చేసింది, ఆ అంబును తీశాడు.
0: అండ్ ఔట్ ఆఫ్ యాంగర్ హీ టుక్ ద యారో అవుట్ ఆఫ్ ఇట్ సెడ్ వన్ స్టేట్మెంట్.
1: చెలగి పిల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచును నచున్న పలువు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలో దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేసు అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేసు ఉంటారు.
0: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
1: చిలకి చిలకి రీతి వణకుచునున్నది, చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుంది పాప ఆ సీత.
0: అండ్ సీత ఇస్ జస్ట్ షివరింగ్ లైక్ ద ప్యారట్. దేనివల్ల?
1: పలువు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
0: Rama, listen to my prayer. I saw Sita shivering like the parrot kept in a cage because the demon surrounded, holding swords to cut off her head any moment of time.
1: అని అయినప్పటికీ రాములు లక్ష్మణులు విల్లు తీశారు. ఇంకో క్షణం కూడా ఉండడానికి వీలేదు రెండు దంపతి.
0: And Rama Lakshmana took out the arrow, said, "Oh, no, wait for a moment."
1: ఉన్నప్పుడు నేను భరించుకోలేను.
0: I can't bear the suffering of Sita any longer.
1: సీత బాధ్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద యాంగర్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైఫ్.
1: సీత ప్రకృతి.
0: సీత ఇస్ నేచర్ ప్రకృతి.
1: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
0: గాడ్ కెనాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ నేచర్ ప్రకృతి సీత.
1: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వ విధముల సందిగ్ధమయ్యాడు.
0: టు అలివియేట్ ఆల్ ద సఫరింగ్ హీ వాస్ ప్రిపేర్డ్.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
0: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ హావ్ టేకెన్ టు అకౌంట్.
1: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్.
1: ధర్మ అర్థ కామ మోక్షములు అని.
0: There are four primary objectives in life.
1: Kani, virunta kurnu, asrama vasamlayne 20 varanta, ee artham teesukuntaru.
0: Those that stay in hermitage will go by this meaning.
1: Ee purushatmanu nanu kurnu asrama dharmale kani, nijamaina dharmamlu kaadu.
0: In fact, this is the code of conduct of hermitage in that they don't speak in a true way. Ee pavitramaina yokka
1: paratattvam yokka bodhanlu kaadu.
0: They are not spiritual in any way.
1: Purushartamu, purushudu cheyavalasinatuvi nalugu annaru.
0: Purushartha, the human being is supposed to follow the four.
1: Kani ee padam yokka arthanni gurtinchukoneentundi vyaktulu deeniki aneka rakamuluga arthamulu galipinchukoni purushaniga magavadu ani vaadu artham teesukunnaru.
0: Individuals who don't know the correct meaning, they take purusha, the word standing for man.
1: Maaku sthiriku leda idantha arthamu?
0: Will it not apply to women?
1: Maaku sthiriku leva ani vaaru వాదం చేసుకుంటూ వచ్చారు.
0: Women also argue, what don't they apply to us?
1: పురుష అనగా,
0: పురుష మీన్స్
1: ఆత్మ అని అర్థము.
0: పురుష మీన్స్ ఆత్మ.
1: చైతన్యము అని అర్థము.
0: అవేర్నెస్.
1: ప్రాణము అని అర్థము.
0: లైఫ్.
1: జీవుడు అని అర్థము.
0: ది ఇండివిజువల్.
1: ఈ ఆత్మకు, చైతన్యమునకు, ప్రాణమునకు, ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగ భేదము లేవు.
0: For this Atma, the awareness, the life, and for the individual nature, it has no gender. There is no differences in gender.
1: Purushartham anaga Atma dharma me purushartamu.
0: Purushartha means the code of the Atma.
1: Chetana dharma me purushartamu.
0: The dharma of this awareness.
1: Pranayoga dharma me purushartamu.
0: Indeed, it is purushartha, objective in life.
1: Chetanya me purushartamu.
0: This awareness is purushartha.
1: Idhe oka vibration.
0: It is vibration.
1: Idhe oka radiation.
0: This is radiation.
1: Idhe oka pranatattvamu.
0: This is the life principle.
1: Deeniki పురుషార్థము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్.
1: పురుషార్థం అనేటువంటి దానికి అర్థం తెలియకోకుండా పురుషులు చేయవలసినవి ఇది స్త్రీలు చేయవలసినవి కొంత ఆశ్రమ ధర్మాలుగా విభజించుకున్నారు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వీ క్లాసిఫై క్యాటగరైజ్.
1: ఆత్మధర్మం ఏమిటి?
0: వాట్ ఈస్ ఆత్మిక్ ధర్మ?
1: అదే సాయుధ్యము.
0: దట్ ఈస్ మర్జర్ సాయుధ్య.
1: అది ఏ నిజమైనటువంటి పురుషార్థము?
0: దట్ ఈస్ ది మెయిన్ పురుషార్థ.
1: కామ అర్థ కామ అర్థం చెప్పాలి. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
0: అర్థ మీన్స్ మనీ.
1: ధనం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: కనుక ధనకనక వస్తు వాహనాలంతా ధనంగా భావిస్తున్నాము.
0: నాట్ ది కన్వీనియన్స్, ది కంఫర్ట్.
1: ఇది కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
0: ఇట్స్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్డ్ టు అచీవ్.
1: ఈ ధనము కాదు.
0: నాట్ దిస్ వెల్త్.
1: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
0: వి షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అద్వైత దర్శనం జ్ఞానం, అదే మనం సాధించవలసిన.
0: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయాలిటీ.
1: టు ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఓన్లీ వన్.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్, నాట్ టు, ఇస్ ద ట్రూ విజ్డమ్.
1: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
0: దేర్ ఫార్ ద వన్ హు హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్,
1: ఈనాటిది
0: విజ్డమ్ ఇన్ ట్రూ నేచర్,
1: ఈనాటిది రేపు వెళ్లిపోతుంది.
0: అండ్ దట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
1: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
0: దిస్ నాట్ ట్రూ వెల్త్.
1: కామం.
0: Then kama.
1: ఈ లౌకికమైనటువంటి దేహం వల్ల అనుభవించేటువంటి యొక్క విషయ వాసనలు కాదు కామం.
0: కామ ది డిజైర్, నాట్ సెన్సువల్.
1: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి హ్యావ్? వీ షుడ్ డిజైర్
1: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
0: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్ ఎల్స్.
1: మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
0: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ దట్ ట్రూ నేచర్, అండర్స్టాండింగ్
1: ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి కామము.
0: టు రికగ్నైజ్ ది ఆత్మ ఇస్ ద ట్రూ డిజైర్.
1: అర్థము.
0: దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ధర్మార్థ కామములుగా మానవుడు పుట్టినటువంటి వాడు,
0: మ్యాన్ హూ ఇస్ బోర్న్,
1: ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ దిస్ ట్రూ.
1: ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ ఆత్మిక్.
1: మోక్షకామాన్ని ప్రేమించాలి.
0: ఎంటర్టైన్ ద డిజైర్.
1: ప్రేమలోనే మానవ యొక్క జీవితం సార్థకమవుతుంది అన్నాడు.
0: అండ్ దెన్ హీ కెన్ వర్క్ ఫర్ హిస్ లిబరేషన్ బై లాగ్.
1: కనుకనే పదములకు ఎన్నో అర్థములుంటున్నాయి, కానీ ఎవరికి తగినటువంటి దాన్ని వారు స్వీకరిస్తున్నారు?
0: దీస్ టర్మ్స్ హ్యావ్ సో మెనీ మీనింగ్స్. పీపుల్ గో బై వెరీ వే.
1: ఆశ్రమ ధర్మాలు కానీ ఆధ్యాత్మిక ధర్మం కాదు.
0: That is just meant for the different stages in life.
1: ఆధ్యాత్మిక ధర్మం మనకు నిజమైనటువంటి ధర్మము.
0: The spiritual dharma is the true one.
1: అది ఏ సాలోక్య ముక్తి.
0: That is సాలోక్య ముక్తి. మర్జర్
1: ఏమిటి?
0: What is liberation?
1: భగవంతుని చేరిపోవటం అన్నారు.
0: మర్జర్ రీచింగ్ గాడ్.
1: కాదు కాదు, మన స్వరూపాన్ని, మన నడతలను, మన ప్రవర్తనను సర్వమును వదిలి భగవంతుల్లో లీనం కావాలి.
0: One has to merge in divine. The, in his true nature, in his true form.
1: Ganga, Godavari, Saraswati ప్రవహిస్తున్నాయి.
0: We find the rivers like Ganga, Godavari flowing.
1: ఈ జలమంతా కూడాను పవిత్రమైన సీతగా ఉంటుంది.
0: We also find the form also.
1: ఈ వంకర్లు టింకర్లు కాని,
0: not the bends,
1: రూపనామములు కాని, తన రుచిని కాని పూర్తి మరచి సముద్రంలో చేరినప్పుడు తన రూపనామములు లేవు, తన రుచులు లేవు. అంతా సముద్రం యొక్క రుచి, అంతా సముద్రం యొక్క రూపమే, అంతా సముద్రం యొక్క దివ్యమే.
0: రివర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ టేస్ట్. When once they merge in ocean, they get the name and the form and the taste of the ocean itself.
1: Ayyo nenu godavarini, nenu krishnane, nenu gangane ani samudramlo vibhagam emaina unda? Ledu.
0: Do you find any categorization such as godavari?
1: Daivatvanni pondinappudu ye vibhagamu untundadu?
0: Then once you attain divinity, there are no differences whatsoever.
1: Ani advaita darshanam unnaru.
0: That is the experience of non-dualism.
1: Atti divyatvanni chendatame purushartamu.
0: To attain the divinity is the objective of life.
1: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైన మానవత్వం.
0: కాంప్రిహెండింగ్ దట్ సేక్రెడ్ ఐడియల్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని,
0: టుడే సేక్రెడ్ డే,
1: శివరాత్రి యొక్క తత్వమని,
0: ఇస్ నేచర్ శివరాత్రి.
1: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారం చేసే సమయం లోపల,
0: Shiva, as he was emancipating this world,
1: ఆలాహలమును మింగటం చేతనే,
0: as he swallowed poison,
1: అక్కడ తన్మయత్వం అంతా కూడా నిర్మూలమైపోయిందని,
0: that he has forgotten himself,
1: తాను పడిపోయినాడని,
0: that he fell down,
1: అట్టు పడిపోయినప్పుడు ఆ వేడంతా కూడా ప్రపంచానికి ఎక్కిందని,
0: all that heat out of it has gone to the entire
1: world, ఆ వేడిని చల్లార్చే నిమిత్తమే హిమాచల పర్వతాన్ని సృష్టించాడని,
0: to cool it, to pacify the Himachala was created,
1: ఆ హిమాలయ పర్వతమునంతా కూడా తన కడుపైన పెట్టుకున్నాడని,
0: and that he kept that mountain Himachala on his stomach,
1: ఆ హిమాచలం వల్ల కడుపంతా చల్లబడిందని,
0: because of that ice that whole heat could be pacified,
1: శివుడు లేచాడని,
0: then Shiva got up.
1: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు.
0: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి.
1: కాదు కాదు, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు.
0: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్.
1: ఇది లౌకికమైన చరిత్రలు.
0: ఇట్స్ వరల్డ్ హిస్టరీ.
1: ఇది కేవలము ఒక దృశ్యకల్పితమైన చరిత్రలు.
0: ఇట్స్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్.
1: హిమాలయం అంత తనయందే ఉంటుంది అది.
0: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విదిన్ యూ.
1: తనకంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యూ.
1: సర్వము ప్రపంచమంతా తనయందే ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ విదిన్ యూ.
1: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఉండదు.
0: ఫర్ సచ్ గాడ్ దేర్ ఇస్ నో బర్త్ నో డెత్.
1: దేహములో మార్పులు చెందవచ్చును.
0: దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ.
1: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒక్కటే.
0: బట్ ద క్వాలిటీ రిమైన్స్ ద సేమ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటాది.
0: వేర్ ఎవర్ హీ ఇస్
1: లవ్. తీసుకుని పోయి నీవు నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది.
0: టేక్ షుగర్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
1: ఆ చక్కెర తీసుకుపోయి కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటాది.
0: షుగర్ మిక్స్ విత్ కాఫీ.
1: ఆ చక్కెర తీసుకుపోయి టీలో వేయి తీయగానే ఉంటుంది.
0: ఈవెన్ మిక్స్ ఇన్ టీ.
1: ఆ చక్కెర పాయసంలో వేయి తీయగానే ఉంటుంటాది.
0: రైస్ పుడింగ్ ఇట్ కంటిన్యూస్.
1: చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడ రాదు.
0: సో దెర్ కెనాట్ బి స్వీట్నెస్ విదౌట్ షుగర్.
1: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్.
0: So that which is changeless wherever you go is the sat, the
1: sat anaga ade being eppudu undetundi adi
0: sat, the ever existent
1: ekkade poyina tiyega undetundi adi.
0: It is nectarine wherever you go.
1: Keep manaku akkada chikkadu
0: and you don't get
1: manavindi untundali.
0: It is within us.
1: Manundi aavirbhavinchetundi yokka premane aa teepu.
0: It is love that comes out of us is nectarine.
1: Aa premana manamu vishesha sambandhamendi lekunda vishesha sambandhamendiga manam maarchukovali.
0: The nectar of love should be connected, should be related to God, not to the world.
1: Chakkara, chakkara, chakkara to samanamu.
0: It's equal to sugar.
1: Chitti.
0: Chit.
1: Chaitanya swarupamainatundi.
0: It's of awareness.
1: Adi ye, konda paina posina neellu kindike edugutayi gaani paiki povu.
0: Water from the mountain top flows downward.
1: Adi kindike vastayi.
0: It flows downward.
1: Kabatti adi ye chaitanyamu.
0: That is chaitanya awareness.
1: Ee sattanaitundi nippu guntalo pettina gaani velugu paike vastundi gaani kindiki povadu.
0: Sat, the fire, always would move upward, upward.
1: Kanaka sattu eppudu undetundi.
0: So sat is ever existent. It's ever existent.
1: Ee rendu yokka ekatvame aanandamu.
0: The unity of the two.
1: Chakkara
0: neelalo
1: kalipinappudu em ayipothundi?
0: What?
1: Chakkara neelalo kalipinappudu idi chakkara kaadu neellu kaadu.
0: When once you mix sugar in water, it's neither sugar nor water.
1: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది.
0: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద
1: సిరప్. సత్ ప్రత్యేకంగా ఉంది, చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: సో సత్ అండ్ చిత్ ఆర్ అపార్ట్.
1: ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి.
0: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్ ఆనంద.
1: సత్ అదే ఆత్మతత్వము.
0: ద సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ.
1: చిత్తే ఈ దేహము.
0: చిత్ ఇస్ ద బాడీ.
1: ఈ దేహమునే స్త్రీ అన్నారు.
0: అండ్ దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
1: ఆ సత్తే పురుషుడు అన్నారు.
0: And the sat is masculine.
1: ఈ చిత్తునే ప్రకృతి అన్నారు.
0: The chit is nature.
1: ఆ యొక్క చైతన్యమునే పరమాత్మ అన్నారు.
0: The chaitanya is
1: ప్రకృతి. పరమాత్మ యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The unity of the divinity and the humanity is the human life in general.
1: ప్రకృతి ఈ దేహము.
0: And the bodies of nature.
1: పరమాత్మ ఆత్మ.
0: God is Atma.
1: అదే దివ్యత్వము.
0: That is divinity.
1: అదే కాన్షియన్స్.
0: That is conscience.
1: ఈ కాన్షియన్స్ దేహం యొక్క సమూర్తమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: The conscience in the body together results in the human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వర తత్వము మానవత్వము.
0: Human life is androgynous.
1: మానవుని యందే స్త్రీత్వం ఉండాలి, మానవుని యందే పురుషత్వం ఉంటుంది.
0: In fact, within every human being there is this masculine and the feminine nature. ఈ
1: ఏకత్వమే ఈ యొక్క మానవత్వము.
0: The combination of these two is a human being.
1: అర్ధనారీశ్వరుడనగా ప్రతి మానవుడు కూడా అర్ధనారీ.
0: Everyone is Ardhanarishvara, androgynous.
1: Dehamu, stri.
0: Body is feminine.
1: Atma, purushudu.
0: Atma is masculine.
1: Atanu, chaitanya swarupudu.
0: Is one of awareness.
1: Atanu, divya swarupudu.
0: And is divine.
1: Rendintu yokka ekatvam okka manavuni ende untundadi.
0: The unity of these two you find in man.
1: Deenine Shivaratri annaru.
0: This is Shivaratri.
1: Ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame. శివతత్వము అన్నారు.
0: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
1: ఈ పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
0: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
1: జడమైనటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిగా భావిస్తున్నారు.
0: ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
1: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
0: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్
1: దీంతో ఉంటుండాలి.
0: But yet there lies divinity within.
1: ఇంత మాలిన్యమైనటువంటిది.
0: Yes, it's polluted.
1: కానీ దివ్యమైన నవ్యమైనటువంటి ఆత్మతత్వం చేరేటప్పటికి ఇదంతా నిర్మూలమైపోతుంది.
0: When once this divine, ever fresh, ever novel, the new divinity within, it becomes Atma.
1: ఈ ప్రపంచాన్ని చూపించాలంటే దేహమే మనకు ప్రధానము.
0: To set an ideal to this world, the body is important.
1: దేహం చేత కర్మలు ఆచరించి,
0: with this body we work.
1: హృదయం చేత ఆనందించి,
0: and we feel happy.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించడమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము.
0: We should experience the unity of these two and experience the state of bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేహమే పార్వతి,
0: the body is పార్వతి.
1: ఆత్మనే ఈశ్వరుడు,
0: ఆత్మ ఇది ఈశ్వర.
1: ఒక గురువు ఉండేటువంటి వాడు.
0: There was one teacher.
1: ఆ గురువుకు అనేక మంది శిష్యులకంతా నామ బోధన చేస్తుండేటువంటి వాడు.
0: Yes, many disciples. And he used to teach them every day.
1: Oka bhaktuniki vachadu nayana namas shivaya aneetundi panchachara naamanni smarinchu annadu.
0: And he wanted one disciple to chant namas shivaya, one mantra.
1: Inkoka daggariki poyadu.
0: He went to another disciple.
1: Aham shiva soham, aham shivoham, shivoham shivoham annadu.
0: He wanted him to chant and repeat this shivoham shivoham.
1: Aa okka sneetudu chusi అయ్యా శివోహం శివోహం అని కూర్చున్నా శివోహం శివోహం, లేచినా శివోహం శివోహం, జపం చేసినా శివోహం శివోహం, అన్నం తింటున్నా శివోహం శివోహం, ఈ విధంగా తింటున్నావే ఈ శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు.
0: Another person questioned like this. You go on chanting, repeating Sivoham, Sivoham while walking and sitting, eating every time. What do you mean by that?
1: Ayya na guru bodhinchinatundi mantram annadu.
0: He said that is the teaching of my
1: guru. Guru bodhinchadu nijame kaani deeni artham emiti annadu.
0: Yes, it's true, that's given by your guru. What's meaning?
1: Nene Sivudu, nene Sivudu, nene Sivudu deeni artham annadu.
0: The meaning of Sivoham is I am Shiva, I am Shiva.
1: దీని పైన ఎంతవరకు అతనికి నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించే కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: దెన్ హి సెడ్ యు ఆర్ శివ నో డౌట్, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యు
1: సంబంధ బంధవ్యం ఏమిటి అన్నాడు.
0: హి సెడ్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్,
1: అపరాధం అపరాధం అపరాధం అని చెప్పు.
0: దెన్ హి సెడ్ వాట్ ఇస్ సిన్, ఇట్ ఇస్ నో నో నథింగ్ లైక్.
1: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసం ఏమిటి, పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు.
0: In fact, he has got true faith that he is Lord Shiva. Why can't he declare that Parvati is his consort?
1: ఈ పార్వతి అనేటువంటి ఒక స్వరూపము లింగ భేదంగా తీసుకున్నాడు.
0: And he goes by the femininity for the word Parvati.
1: ఆత్మరీతిగా తీసుకున్నాడు.
0: And the one he has taken in ఆత్మ. కనుకనే
1: ఇక్కడ రెండింటి యొక్క భేదముల వల్లనే మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
0: And here we find the bifurcation duality.
1: ఆ నమ్మకమే పూర్తి ఉంటుంటే,
0: if he has got strong faith,
1: నేను శివుడు పార్వతి నా అంగమే.
0: Yes, I am Shiva and Parvati is part of
1: me. Mama vivamsa ane endukannakoddu.
0: Why can't he declare Parvati is just a spark out of him? Why not?
1: Kani ee naati manavudu aa vidhamainatundi namakam lekunda.
0: Today man has lost that such strong faith.
1: Prati manavudu kudanu eeshwarattvamto koodinatundi vaade. Eeshwarudu kudanu parvatito koodinatundi vaade.
0: Every man is essentially Ishwara, divine.
1: Parvati mane yokka dehamu.
0: The body is Parvati.
1: Atmane Ishwarudu.
0: Atma is Ishwara.
1: Ee rendu yokka ekatvame manavattvamu.
0: The unit of these two is human life.
1: Manavattvam anetundi kottadi kaadu.
0: The humanness is not anything new.
1: Kottadi kaadu.
0: It's not new at all.
1: Ee padamlone untundadi.
0: The meaning is there in the very
1: Ma
0: word.
1: Ma kaadu.
0: Ma no.
1: Nava kottadi.
0: New.
1: Kottadi kaadu ee manavattvamu ani deeni artham.
0: Manava not new.
1: అలాంటి పవిత్రమైనటువంటి అనాది అయినటువంటి అగమ్యమైనటువంటి అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
0: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్ అన్కాంకరబుల్ ఇంపెరిషబుల్.
1: అంతేకాకుండా అక్షర రూపకంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్ దే ఆర్ ది త్రీ లెటర్స్
1: మా అనగా మాయా,
0: మాయా ఇల్యూషన్,
1: నా అనగా కాదు,
0: నా నెగేషన్,
1: వా వర్తించడము, మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
0: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్.
1: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనము.
0: టుడే వీ గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
1: డీటెయిల్స్ ఎవరికూ బోధించేటువంటి వారు లేరు.
0: దేర్ ఆర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
1: కొన్ని అజ్ఞానం చేత తలుచుకున్నటువంటిది సత్యంగా భావిస్తున్నారు.
0: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
1: ఈనాటి నుంచైనా మీరు సత్యాన్ని గుర్తించి
0: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద ట్రూత్.
1: నా దేహం ఈ ప్రకృతి ఈ ప్రపంచమే.
0: దేహ ద బాడీ ఈస్ దిస్ వెరీ వర్ల్డ్.
1: దేహక్షేమం ఎంత ప్రధానమో లోకక్షేమం కూడా అంత ఆధారము.
0: జస్ట్ యాజ్ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మీ ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
1: కాగానే దేహము దేశము బింబ ప్రతిబింబములే.
0: దేర్ ఫోర్ దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: రెండు కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ద రిలేషన్ రియాక్షన్
1: రీసౌండ్. ఈ దేశాన్ని కూడా అంత ప్రీతిగా చూసుకో.
0: జస్ట్ యాజ్ యూ కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ సెక్యూర్ యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కంట్రీ ఇన్ ద సిమిలర్ వే.
1: నిజమైనటువంటి ఒక శివతత్వాన్ని మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to understand the sanctity and auspiciousness and the true meaning and the inner significance of Shivaratri.
1: ఈ హిరణ్యగర్భ
0: ది హిరణ్యగర్భ అయ్యర్
1: ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది.
0: దిస్ హిరణ్యగర్భ దట్ భగవాన్ ఈజ్ షోయింగ్ టు అస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగమునందు ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఇది దేహమంతా వ్యాపించి ఉంటుండాలి.
0: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
0: బట్ భగవాన్ విల్స్ ఈ టేక్స్ ఎ ఫార్మ్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
0: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంకా జన్మ లేదు.
0: దోస్ దట్ హావ్ సీన్ దిస్ హిరణ్యగర్భ కమింగ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్ విల్ నాట్ హావ్ బర్త్ అగైన్.
1: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
0: You must have seen as it has come the form.
1: కనుకనే ఇలాంటి దర్శనమే ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భావతం భావన గావించే నిమిత్తమే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రదర్శించవలసి వస్తుంది.
0: These things have got to be done now and then to make you know the divinity.
1: దీనివల్ల ఒక విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం వారికి అర్థమవుతుంది.
0: You can understand the latent immanent divinity within you.
1: ఇది ఎక్కడ వేసినా కానీ పగిలేటువంటిది కాదు.
0: It will not break. You may
1: ఎక్కడ వేసినా పగలదు.
0: యూ మే డ్రాప్ ఇట్ డౌన్ ఎనీవేర్.
1: అమృతత్వము చూడండి, ఎక్కడ వేసినా ఇది పగిలేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ బ్రేక్.
1: ఏ విధంగా కూడా మారేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
0: దిస్ డివినిటీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఏదైనా
1: బంగారుదైనా వేస్తే ముక్క అవుతుంది.
0: అండ్ ఈవెన్ గోల్డ్ వుడ్ బ్రేక్. But this will not break.
1: ఇలాంటి దివ్యత్వమైనటువంటిది ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
0: అన్బ్రేకబుల్ డివినిటీ యూ ఫైండ్ ఇట్ హియర్.
1: కానీ శివ శివ శివ శివ రాధా.

0: The last 20 years, there's no situation as this Lingodbhava. It stopped since 1970. The reason is Purnachandra Auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this
1: Lingodbhava.
0: At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, Lingodbhava was discontinued. Not only this, there are three types of linga. What is it?
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Gayatri mantra nandunnatundi antaratthamu.
0: This is the meaning of Gayatri mantra.
1: Bhur.
0: Idi materialization. Bhur signifies materialization.
1: Bhuvaha. Idi vibration.
0: Bhuvaha, vibration.
1: Suvaha. Idi radiation.
0: Suvaha, radiation.
1: Ah, radiation e atmagnanamu.
0: That radiation is atmagnanamu.
1: Ah, vibration e pranagnanamu.
0: Vibration is life.
1: E materialization e dehagnanamu.
0: Materialization is the physical.
1: You are not one person but three.
0: So Bhagavan tells us quite often, you are not one but three.
1: The one you think you are is physical body.
0: The one you think you are is the physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atmagnana.
0: The one you really are is Atma, the spirit.
1: Jesus kuda cheppadu. I am the messenger of God.
0: The same thing is stated by Jesus, I am the messenger of God.
1: Messengers. Adi a materialization.
0: It is the body that is the messenger, materialization.
1: I am the son of God. Adi aham brahmasmi.
0: The second statement, I am the son of God.
1: Anaga nenu bhagavantuni yokka biddanu.
0: I am the son of God.
1: Anaga bhagavantudu veru bidda veruga ayipoyindi.
0: It only means the
1: dvaitanga roopondindi.
0: Son and the father are different.
1: I and my father are one annadu.
0: The final state, I and my father are one.
1: Adi advaitanga maaripoyindi.
0: That is non-dualism.
1: Appude Holy Ghost annaru.
0: There comes Holy Ghost.
1: Ee vidhangane prati matam nandu kudanu.
0: In every religion,
1: prati vishayam nandu kudanu antaratmalu mooduga untuntayi.
0: In every religion, in every situation, there are three interpretations.
1: Prati Shivaratri yandu kudanu okka samayalo moodu kudanu aavirbhavinchetuvanti.
0: Every Shivaratri, all these three would come out.
1: Ippudu kudanu prarambhamaindi kani,
0: even now it started.
1: Nenu adagadrukkanu.
0: Bhagavan kept it under check.
1: ఎందుకంటే ఇంకా దీని విషయం మీకు బాగా చెప్పాలి.
0: Because there are many things to be told to you, taught to you.
1: కనుక ముందు దీని యొక్క స్వరూపాన్ని మీరు చక్కగా చూడగలరు.
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
1: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
0: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
1: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమేనే. దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
0: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ అస్ టాకింగ్, సింగింగ్, ఈటింగ్, డైనింగ్,
1: ఏది చేసినా సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్.
0: భగవాన్ ఇస్ సెల్ఫ్లెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: నో కించిత్తైన ఒక వెంట్రుకు మందమైనా కూడా సెల్ఫిష్ లేదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ అయోట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: అంతా పదార్థమే, పదార్థమే, పదార్థమే.
0: భగవాన్ ఇస్ బేసికలీ ఎసెన్షియలీ టోటలీ డివైన్.
1: దృఢంగా మీరు విశ్వసించాలి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ ఇన్ యూ.
1: తిరిగి మీరు అడగనక్కర్లేదు. ఎక్కడ ఉండినా కానీ మీ అభీష్టం నెరవేరుతూనే ఉంటాయి.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫార్ యువర్ డిజైర్.
1: సంపూర్ణ విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ సఫర్, యూ ఫేస్ డిఫికల్టీస్.
1: మొట్టమొదటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది ఏ మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
0: దట్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి హావ్ టు టేక్ టు.
1: నిజంగా మీరెంతో అదృష్టవంతుడు.
0: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
1: ఈనాడు సోమవారము.
0: టుడే ఇస్ మండే.
1: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
0: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
1: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
0: సోమవారం మండే సో ఎండేరింగ్ టు ఈశ్వర.
1: దేహం కూడా పుట్టినటువంటి సోమవారమే.
0: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే సోమవార.
1: కనుకనే సోమేశ్వర అన్నారు.
0: సోమేశ్వర
1: సోమశేఖర అన్నాడు.
0: సోమశేఖర
1: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
0: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
1: ఎక్కడ శివదేవాలయంలో కూడా సోమశేఖర్ సోమవారమే ఆరాధన జరుగుతుంది.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
1: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
0: దెన్ కమ్స్ మంగళవారం.
1: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ మెయిన్ కాజ్?
1: ఈనాడు అంతా మంగళవారము హనుమంతుని పూజిస్తుంటారు.
0: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
1: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
0: యాజ్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
1: తల్లి రాముడి యొక్క విజయాన్ని సాధించాడు.
0: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
1: రాముడి మనం అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్,
1: హనుమంత ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్స్ డే.
1: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
0: సిన్స్ యూ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
1: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
0: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
1: ఆనాడు త్రేతాయుగం లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంతా ఏమీ లేవు.
0: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
1: ఇవంతా కూడా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఈ వారాలు.
0: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ద రీసెంట్ టైమ్.
1: ఇది కూడా నువ్వు లేవు.
0: దేర్ ఆర్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దోస్ టైమ్స్.
1: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అనిపి.
0: మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
1: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడా నువ్వు మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడా నువ్వు అంతరాత్మను గురించినటువంటివి.
0: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి భారతీయులు భారతీయుల కల్చర్ అనేటువంటిది తెలుసుకోవటం లేదు.
0: భారతీయ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ నో ది కల్చరల్ వాల్యూస్ అండ్ ద మీనింగ్ దే గో బై ది రాంగ్ పాత్.
1: మంది కాస్ట్ కాదు కల్చర్.
0: అవర్స్ ఇస్ నాట్ కాస్ట్, ఇట్ ఇస్ కల్చర్.
1: ఈ కల్చర్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రిజర్వ్ అప్హోల్డ్ కల్చర్.
1: కాస్ట్ మారినా కూడా పోయినా కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: ఆత్మ. ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్యము కాదు.
0: ఇట్ ఇస్ ఆత్మ దట్ ఇస్ ఎంబాడిమెంట్ పర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యూ వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the 15th of February 1999 in Prashanti Nilayam during the Shivratri celebrations. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sairam from the Radio Sai team.

Thank you.

0: బ్రహ్మానందం. సాక్షిణ మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming

0: enlightened one.
1: Antarathani Buddhiji Pravartana Yandu Parivartana Gali దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
0: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums, but also to practice them.
1: గురుత్వం అనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
0: In terms of this sloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
1: Brahmanandam anaga Brahmanandam anaga ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
0: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
1: Prati manavudu tappana sariga ee brahmanandam anetundi yokka vishayanni telusukovadam atyavasaram.
0: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
1: Jagatte brahmanandam.
0: The world itself is Brahmananda.
1: Brahmanandame jagatte.
0: And Brahmanda is Jagat.
1: Jagat Brahmananda Sarupamani. Ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmananda ane padamunu uchcharistu antartone santrupti nondutunnaru.
0: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Sarupa.
1: Andhulu jagatthu yande janminchi jagatthu nande jeevinchi jagatthu nande adhrikunandi jagatthu nande kunti yaka vishyani vintu undinappatikani jagatthu no chudatam le.
0: The blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
1: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్ is taking to this blind person.
1: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదములకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
0: We can assign any number of meanings to this word Brahmananda.
1: కనకనక వస్తు వాహనాలు
0: material possessions in terms of money, wealth,
1: కీర్తి మర్యాదలతో
0: in terms of fame and position for
1: padavi pratishthalato
0: or in terms of one's own honor and dignity in society
1: aarogya bhagyamalato
0: and in terms of these material pleasures
1: vidya pandityamalato
0: or one's scholarship of the book
1: ek chakradhipatyam nelutunnatundi sthiti endu kaligeyundi aanandamunaku manushya aanandamu ante
0: and one who holds complete sway over his domain. These are all aananda all right, but something pertaining to man as such.
1: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములైనది వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కట్టును కలుగుక సర్వ విధమైనటువంటి సుఖశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా మనం పేరు.
0: ఇన్ అదర్ వర్డ్స్ దిస్ మానుష్య ఆనంద యాజ్ వి కమ్ టు నో ఇట్ ఈస్ రాదర్ ఇట్ పర్టైన్స్ టు ఎ పర్సన్ హూ కెన్ ఎంజాయ్ ఆల్ మెటీరియల్ ప్రాస్పెరిటీ ఆల్ వెల్త్ ఆల్ పొజిషన్ ఆక్యుపైస్ ఎ పొజిషన్ అండ్ సో ఆన్.
1: ఇట్టి మానుష్య ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము అని రెండవది.
0: A few steps above this Manushyananda is the second one called Gandharvananda.
1: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
0: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called the Pitru Devananda.
1: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని తెలుసు.
0: అండ్ 100 టైమ్స్ మోర్ పాస్ ఈస్ ద అజస్ ఆనంద
1: అజానజ
0: అజానంద.
1: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
0: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈస్ కాల్డ్ ద దేవానంద.
1: ఈ దేవానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందం.
0: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ దిస్ దేవానంద ఈస్ కాల్డ్ ఇంద్రానంద.
1: ఇంద్రానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందం.
0: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈస్ బృహస్పతి ఆనందం.
1: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
0: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ సచ్చిదానంద.
1: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
0: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
1: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్య గర్భానందం.
0: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతి ఆనంద ఈజ్ హిరణ్య గర్భానంద.
1: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
0: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
1: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
0: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
1: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
0: బట్ దెన్ యూ ఆల్సో సిడ్ నో దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్సనల్ థింగ్
1: మన ఏవో మనిశ్చారం కారణం నందమొచ్చేమన్నట్టు ఈ బ్రహ్మానందములకు మనిష్యానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందము యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
0: నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ వుడ్ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్. వన్ టు సర్టన్ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
1: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే స్వస్వరూపము అని చెప్పి కూడా చెప్తా వచ్చారు.
0: It has also been said that this Brahmananda Swarupa is one's own Swarupa, Satswarupa.
1: This Satswarupa means what?
0: What is this Satswarupa?
1: Jagratalo. Jagrata ka guttin chetuti. Jagrata le gani chalupi, Jagrata ne Satswarupa.
0: In the wakeful state, when you know that it is, all that you see is pertaining to your wakeful state, that is this.
1: Satswarupa means తన ఉనికిని తాను గుర్తించుకోవటమే సత్వరూపం.
0: దిస్ ఇస్ ది సత్వరూప మీనింగ్ యు నో వాట్ యు ఆర్.
1: ఈ ఉనికి అనగా జాగ్రత్త.
0: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
1: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క సత్వరూపం.
0: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ సత్వరూపం.
1: సత్వరూపమే అక్షరం.
0: అండ్ దిస్ సత్వరూప ఈజ్ అక్షరం.
1: అక్షరమే ప్రణవము.
0: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
1: ఈ ప్రణవమే బ్రహ్మము.
0: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
1: కనుకని ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ ఫర్ దిస్ బ్రహ్మానంద దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్ దట్ వన్ కెన్ థింక్ అబౌట్.
1: ఏకం సత్తు ప్రాభుదావదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతని ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
0: దోస్ టు బి షూర్ దేర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ యాక్షన్ వన్స్ రెస్పాన్సిబిలిటీ వన్స్ డ్యూటీ వన్ వుడ్ సీ ద వన్ థింగ్ యాజ్ అ మెనీ.
1: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి ఒక స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
1: Nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
0: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
1: Nenu aneetundi nenu lekapothame ee yokka swaroopam.
0: The very form of this brahmananda is when you have no place for this I.
1: Ee nenu aneetundi vedam. నేను కాకుండా నేను నేనే ఉండటమే వేదాంతం.
0: దిస్ ఐ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్టింక్షన్ దట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ డివైడింగ్. వెన్ యూ సే దేర్ ఇస్ నో ఐ దట్ ఈస్ వేదాంతం.
1: నేను ద్వైతం.
0: దిస్ ఐ సిగ్నిఫైస్ డ్యూయలిటీ.
1: నేను కానిస్థితియే అద్వైతము.
0: That state where I does not exist, that is non-dualism, Advaita.
1: ఈ ద్వైతము శరం.
0: This Dvaita is Kshara.
1: Advaitamu Akshara.
0: Whereas Advaita is Akshara.
1: ఈ అక్షర తత్వాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందం యొక్క స్వరూపము.
0: And the very form of this Brahmananda is to recognize this Akshara స్వరూపం.
2: కనుక ఇది బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్ముడే. So who is this బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప and ప్రణవ స్వరూప?
1: కనుక గురువు అనగా పరబ్రహ్మ తత్వమే గురుత్వం అనే యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దట్ ఈస్ బ్రహ్మ హింసెల్ఫ్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
0: దెన్ యూ కమ్ టు దిస్ పరమ సుఖదం, వన్ విచ్ ఇస్ నాట్ డివైడ్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ దిస్ సుఖ.
1: వేదమునందు కస్మై నమః సకర్మణి కస్మై నమః కర్మణి, భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించింది.
0: ది వేదాస్ అస్సూమ్ అండ్ డిటర్మిన్ దట్ గాడ్ ఈజ్ సుఖస్వరూప.
1: సుఖం అనగా ఏ,
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సుఖ?
1: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
0: డస్ దిస్ సుఖ సిగ్నిఫై బాడీలీ కంఫర్ట్?
1: లేక మానసిక సంబంధమైన సుఖమా?
0: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ది మైండ్?
1: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
0: ఆర్ పర్టైన్ టు ఇంద్రియస్?
1: ఏదో వాటి నివర్తంతే అప్రాప్తి మనసా. మనస్సులకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
0: ద సుఖ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
1: ఇదియే గురుత్వం అని కూడా నిరూపిస్తూ వస్తారు ఋషులు.
0: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఇస్ గురుత్వం.
1: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
0: That is the truth that this sukha swarupa is the atma.
1: Kevalam. Kevalam anaga desha kalamunaku atheetamaina sthitiga undinatundi shakti.
0: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
1: Deshamunaku kalamunaku patraku kattupadaka తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
0: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విత్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
1: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
0: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
1: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
0: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
1: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
0: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
1: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ పోస్ట్ గా నిర్మించారు.
0: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ పోస్ట్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
1: కానీ ఈ గైడ్ పోస్ట్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుతుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
0: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
1: Kani Bhagavantuda anetundi jnanamurti arthakaakunda thanakshanam kudanu aduvadugula kudanu ee yokka prayanamunu gurtinchi gamyamunu chertadaniki taginatundi bhadrathalu yerpalustadu.
0: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
1: Nee ventane gantane vintane kantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని
0: చేరుస్తాడు. అరౌండ్ యూ అబౌట్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీథింగ్.
1: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
0: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
0: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
1: సుఖ దుఃఖములకు
0: that is either for joy or sorrow,
1: labha nashtamulanu
0: loss again,
1: ninda stutulanu
0: or criticism of faith,
1: teetoshtamulaku
0: or cold and heat,
1: atheetamainatundi sthayilo undinatundi
0: one who is above all such divisions,
1: nindalaku krungaka
0: coming to
1: Yonanga
0: or being puffed up by
1: praise.
0: One doesn't get inflated, one doesn't get deflated. That is his God.
1: ఈ విధమైనటువంటి ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెల్లుతుంది.
0: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
1: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటి.
0: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వర్డ్ గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో విత్
1: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: జస్ట్ ఆస్ ది స్కై ఇస్ ఆల్సో విజిట్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిట్.
1: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
0: సో ది ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
1: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యమును లక్ష్యంగా నిరూపించి లక్ష్యంగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచమునకు దాటేసి వారు భగవంతుడు.
0: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ ఇస్ వెరీ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
1: ఇంకా ఏకం ఏకం అనగా ఒక్కటే ఒక్కటే భగవంతుడు.
0: ఏకం ద వన్ అండ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ గాడ్.
1: జాగ్రత్త ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
1: జాగ్రత్తలు అనేక దృశ్యములు మనం చూడవచ్చు.
0: Right? In our waking state, we do come across any number of sights.
1: అనేక విధములైనటువంటి కర్మలు ఆచరించవచ్చు.
0: We also perform any number of actions.
1: అనేక విధములైన అనుభూతులను మనం అనుభవించవచ్చు.
0: We also undergo any experience.
1: స్వప్నంలో మరొక రీతిలో మనం ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
0: ఇన్ ద సేమ్ మ్యాన్ ఐ నో డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్
1: సుశుద్ధి స్థితి అందు అనేక విధమైనటువంటి ఆనందమును అనుభవించవచ్చు.
0: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోర్స్డ్.
1: ఈ అవస్థ యందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అనుభవింగ్ ఆల్ దీస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటెయిన్డ్.
1: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత యందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
0: Certainly God is all pervasive, but at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
1: Tadupari Nityam.
0: That's why we come to this word Nityam.
1: It is Shastitam in Adventure.
0: Nityam, something which is permanent.
1: Mahatma Chandra Adventure
0: doesn't undergo any change.
1: ఇలాంటి బాధ్యత చెందినటువంటిది నిత్య సత్య నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇది దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
0: వచ్చింది.
1: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: Here again, there are other interpretations given to this word, Nityam.
1: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: Now, it might have a number of meanings, but what it really means is that it does not undergo anything which is permanent and lasting.
1: తదుపరి విమలం.
0: Then we have this word విమలం.
1: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై స్థితి ఒక దైవమే.
0: దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ దాట్ వేర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఇంప్యూరిటీ డర్ట్ ఆఫ్ దట్.
1: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
0: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
1: తదుపరి అచలం.
0: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం.
1: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
0: That means that which does not change with every passing second.
1: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ, మార్పు తత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటి,
0: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్, ద ఆత్మ యాజ్ సచ్ రిమైన్స్ పర్మనెంట్, ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
1: మనసు మనిషి చలత్వంతో కూడినటువంటి స్వరూపం,
0: ద మైండ్ అండ్ ద మ్యాన్ దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్ వెరీ చేంజ్.
1: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచరమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
0: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలస్ దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
1: అనేక మంది తెలిసి ఉండవచ్చు,
0: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
1: ఇట్. మా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేయొచ్చు.
0: దీస్ ఫిగర్స్ దట్ యూ సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
1: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాను.
0: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
1: అనగా కల్పితమైన జగత్తు అని.
0: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
1: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
0: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: కనుకనే ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
0: సరే, దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
1: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైనటువంటి శాశ్వతత్వము ఉండదు.
0: బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూ అండర్గోయింగ్ ఇట్స్ నెవర్ యాజ్ ఫార్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేట్ అన్వేవరింగ్ స్టేట్.
1: అక్షర స్వరూపుడైన చుట్టివాడు తెలిసిన చుట్టివాడు కనుక అతనే భగవంతుడు.
0: వేరాజ్ అక్షర స్వరూప వన్ హూ డస్ నాట్ వేవర్ హూ రిమైన్స్ పర్మనెంట్ హూ డస్ నాట్ చేంజ్ దట్ ఈస్ గాడ్.
1: సర్వది సాక్షిభూతం,
0: దెన్ వీ హ్యావ్ దిస్ సర్వది సాక్షిభూతం.
1: అన్నింటికీ తాను ఒక సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: That is why everything around him, he is this witness, eternal witness.
1: ఈ సాక్షిభూతుడనగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
0: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
1: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినవి తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉంటుండే కూడా తాను అతడుడై ఉంటున్నాడు.
0: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
1: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
0: నా వాట్ యాక్చువల్లీ ఈజ్ ద ఐడియా దట్ వీ హ్యావ్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ విట్నెస్?
1: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ మీనింగ్ అవేర్నెస్.
1: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చుగా ఉన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
0: We also use this word consciousness for this.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
0: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్.
1: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ దిస్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ ఎనర్జీ.
1: స్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: దిస్ యాక్టివైజింగ్ ఫోర్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
0: దెన్ యూ హ్యావ్ భావాతీతం బియాండ్ వన్స్ కాంప్రహెన్షన్.
1: సర్వ భావములు ఎందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా జరుగుతుంటాడు.
0: ఈ థాట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ దట్ యూ ఫీల్ అండ్ థింక్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ యూ కెనాట్ గ్రాస్ప్ హిమ్.
1: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
0: దిస్ హస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్ త్రిగుణ రహితం.
1: ఈ గుణముల్లో కూడా తానున్నాడు కానీ తన ఎందు గుణం లేదు కనుకని త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
0: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ, బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీస్ బియాండ్ దీ త్రీ గుణ.
1: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
0: Now the meaning attached to this word guna is rope.
1: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
1: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
0: Yet another meaning to this word guna is that which you make up, which you
1: think. కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజో గుణము చేతను బంధుతుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
0: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
1: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
0: There is man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, he is God. That is Madhava.
1: మట్టి చేత కుండలు చేయబడినది కానీ, కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ, మట్టిలో కుండలు లేవు.
0: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
1: Kundalu cheyabadinatundi maatrame madhyakalamlo kanipinchetundi maatrame.
0: Now what you see as a final product is adi pot.
1: Adhe vidhamgane ee gunamu anetundi madhyakalamlo manulo aavirbhavinchetundi maatrame.
0: In the same manner these gunas are those that have to be seen and experienced within oneself.
1: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కాని భగవంతుడు ఎందుకు గుణము లేవు.
0: That is, in these gunas, God is present. But in God, you can't have these
1: gunas. Gunamulaina kunti kundali yandu kudanu matte unnadi kani mattilo kundalu levu ane sutrachyani puttistu vacharu.
0: So these thoughts that are made of me, that is one way of looking at it. But you cannot look at the thoughts, the clay in the pot.
1: Itti pavitramain kunti palahar gunamula kaligina kunti vadu guruvu evaratanu adane sat annaru. Sat.
0: So these total up to 16 attributes, who is this person? That is this sat.
1: He sat anekunti yaka tattamu oka gurutva.
0: And this word sat in turn connotes this gurutva.
1: Sat anega brahma tattamu.
0: Sat means brahma tattamu.
1: Chit means jiva tattamu.
0: Chit means jiva tattamu.
1: He chit anekunti jivudu, sat ane brahma lo peru napude, ananda manekunti lavishindi kalpune, sat chit ananda mone jiva oka peru.
0: This chit jiva has to merge in this sat God. Then he can experience ananda also.
1: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి దేవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
0: When sugar gets mingled, gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in sat God to become the third quality ananda.
1: కనుక గురువనగా కేవలము భాష సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
0: సో అ గురు ఇస్ బాన్ హూ షుడ్ నాట్ బి లైకెన్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్.
1: భ్రాంతి రహిత గురువు, భ్రాంతి సహిత గురువు అని రెండు గురువు.
0: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు. వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఫ్రీ ఆఫ్ దిస్.
1: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
0: Now the first one, Bhranti Sahita Guru, he has the feeling of illusion and he keeps performing his
1: sadhana. Deni kosam chestunnadu, edo oka phala nimittamai chestunnadu.
0: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
1: Phalamunu aashinchinatundi vaade sadhana kalpataadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
0: One who aspires for a truth performs sadhana. One who does not aspire does will not do
1: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
0: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
1: gurus. They are sadhana gurus and chappavar.
0: Such people can at best be called sadhana
1: gurus. We are bhranti gurus and kuramu chappavar.
0: They can also be called bhranti gurus.
1: Yekki bhrantiyu leka, brahma-taktamudhoni anandam narbhavi ketunti gurus, yuvakka daivantava matrami.
0: There is this God who your true guru, who is not bound down by any such delusion.
1: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యత్వము మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
1: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
0: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ టు దిస్ శ్లోక.
1: అయితే ఈ గురు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
0: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
1: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువా?
0: ద క్వశ్చన్ ఇస్ ఈస్ ద గురు బ్రహ్మ ఆర్ ఇస్ బ్రహ్మ ది గురు?
1: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
0: Meaning, this Brahma, Vishnu, Maheshwara have this dualism tacked on to this.
1: Veeru kayamunu dharinchinatundi vaaru.
0: They are those who have a body.
1: Anityamu atashtamainatundi kayamunu dharinchinatundi vaaru satyam veerithiga untaru.
0: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
1: Bhaktadiksha nirasnetchini nimittamai, bhakta pushtam thalavishtivitcha nimittamai, veeru konni samayamayandu కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
1: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
0: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ అ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
1: కొన్ని అధిష్టములను సృష్టించిన లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
0: In terms of creating a few things, he takes on the form of Brahma.
1: Ikkada rajoguna swarupuduga untadu.
0: Now he has this rajoguna as his chief quality.
1: Konnintini atamatyekunta padayamlo tamoguna swarupuduga untadu.
0: And in yet other time, he has this తమోగుణ అండ్
1: దీపీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు ఏకం సత్తిత్రాబోధా వదంతి ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు ఏరీతిగా వచ్చినాయి.
0: Now when even as you are saying that there has been only one form, how then we have three different manifestations there.
1: Kalukane brahmane akaramu.
0: That is, Brahma is akara.
1: Vishnuve ukaramu.
0: So Vishnu is ukara.
1: Maheshwarade makaramu.
0: And Maheshwara is makara.
1: Ee aa oo ummu. Ee moodu chennetti omkarame vijayamaina akaramu.
0: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
1: Kalupa ekakshastu rupainatunte yokka bhagavantudu moodu aakaramu yendu cheri ee mumurtulaga velachi jagatnandu sakshitilayani chestunu ostundaru.
0: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
1: Kalupane itti divyattamaina sthitini lakshyamga unchukoni guru brahma గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
0: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వి హావ్ లుక్డ్ అపాన్ ది గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
0: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
1: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
0: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్ దెన్ యూ కెన్
1: హ్యాపీ. ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధి పరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
0: బట్ టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వర్డ్స్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ది ప్రాసెస్ అండర్గోయింగ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
1: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
0: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
0: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
1: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
0: దిస్ వాస్ ద డే వెన్ హీ రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
1: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
0: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షో ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
1: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనేది సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
0: అండ్ this truth was proclaimed that in these Brahma Sutras man has to find his goal.
1: Sutra Manigana-yavani aneka sutramuliyandu aneka manuliyandu okka sutramu chedinattuga aneka vidhamulaitunte roopanamuliyandu okka daivatvamaneetunte brahmatattvamu sutramuga nirupistu vachindi.
0: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
1: Kaluka prati manavattvam kodanu okka mani vantidi.
0: Therefore, the entire humanity is like a precious
1: mind. ఈ మానవత్వం అనేటువంటి మనులు ఎందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్ ది సూత్రం.
1: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
0: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
1: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
0: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ ఏ నో ట్రేస్
1: కాదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతి. ఈ పూర్ణం ఏది అపూర్ణం? దివ్యత్వమైనటువంటి పూర్ణం.
0: నౌ దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid
1: of anything.
0: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
1: Tomorrow it could
0: diminish and day after it could increase again.
1: పెరిగి తరగనటువంటి యొక్క సంగీతంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
0: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
1: Paramu anaga raka sokalu lenipati yoga sthiti.
0: So this state para is that which has no coming and no going.
1: Ante kaadu yemi lenipati sthiti ne paramu ani cheptu vacharu.
0: In fact, it is also said that which has nothing at all, that is para.
1: Anaga elanti yoga sthiti ne lenipati yoga sthiti ne paramu ani cheptu
0: vacharu. That state where you have no state at all, that is this para.
1: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
0: అండ్ దిస్ పర ఈజ్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
1: ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములే లేదు.
0: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
1: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
0: నౌ ఫస్ట్ పూర్ణిమ కమ్ టు అస్ ఫోర్ టైమ్స్ డ్యూరింగ్ ది ఇయర్.
1: ఒకటి వైశాఖ పూర్ణిమ,
0: The first is called the Vaishakha Purnima.
1: Rendavadi Ashada Purnima.
0: Second is the Ashada Purnima.
1: Moodavadi Shravana Purnima.
0: Third is the Shravana Purnima.
1: Naalugavadi Magha Purnima.
0: The fourth is the Madhava Purnima.
1: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
0: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
1: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
0: We should recognize the further meaning of this word గురు పూర్ణిమ.
1: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు.
0: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
1: Chetto Suryo Ajayata. Ee chandrudi yokka suryudi yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
0: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
1: Mana hrudayame vishalamaina aakasham.
0: And our heart is like a vast expanse of the sky.
1: Ee hrudayamane aakashamulo mana buddhulaneetundi yokka suryachandradulu tirugutu untunnaru.
0: And in the sky of the heart, you have these two, the moon and the sun.
1: Indulo madhya madhya mana yokka sankalpa vikalpamunnatundi yokka dattamaina meghalu kadustu untayi.
0: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
1: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
0: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ది సన్ అండ్ ది మూన్ ఎట్ టైమ్.
1: అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
0: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
1: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
0: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
0: ఈ
1: మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
0: వన్స్ వి అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వి ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
1: అజ్ఞానమే మానవుని కట్టబడి
0: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
1: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ టర్మ్స్ సబ్జెక్షన్ to greed and sorrow in this
1: way. ee ajnanam nu dooram cheskunavallam akram yokka gnanaanni manam gurtinchali.
0: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
1: Kanaka sarvamuna kudunu daivame aadharamu aneetundi yokka satyanni kudunu manam ardham cheskovali.
0: We should understand the truth that God is the very basis of everything.
1: Ee naadu daivatvanni vistarinchi jagattunu vishesinchi మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
0: టుడే ఫర్గాటెన్ డివినిటీ వి గో బై ది వరల్డ్ దట్స్ వై గ్రీట్ అండ్ పవర్ కమ్
1: అవుట్ కల్పన. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
0: దట్స్ వై టుడే యు ఫైండ్ ఎ థింగ్ లైక్ లవ్ ఫర్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్
1: కల్పన. యు
0: డోంట్ హావ్ ఎనీ ఫేస్ టు
1: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
0: వెన్ యు హావ్ దిస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ యు బికమ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఈనాడు మానవత్వమే కోల్పోయినటువంటి యొక్క స్వస్వరూపులుగా జీవిస్తున్నాం.
0: We are living past it as it were, having forgotten our nature.
1: దయాదాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
0: We have no trace of compassion, mercy and tenderness in our heart.
1: దయా ప్రేమలు లేని హృదయం కాదు.
0: And this heart devoid of compassion and love is no heart at all.
1: దయా ప్రేమలు లేనటువంటి మానవుడు కాదు.
0: And one who has no place for love and compassion is not a human being.
1: కనుకనే మానవుడు ఈనాడు దయా ప్రేమలనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
0: So today if man were to further this daya and prema, he would become a true man.
1: మానవుడు మానవుని మార్చలేడు. మాధవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
0: భగవతే జస్ట్ నాట్ సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్ బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
1: అది సరైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ సేట్ ఆఫ్ అఫైర్స్.
1: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
0: As much as God is necessary for man, man is necessary for God.
1: మానవుడు లేకపోతే మాధవుడే
0: లేదు. Without man in the first place, there is no God.
1: మానవుడిని ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
0: Just as God has given to man to create God.
1: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నవే కదా.
0: Like today's avatar has come for the sake of man.
1: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
0: బికాస్ ద ఇంటెన్స్ డివోషన్ and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
1: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
0: God is Narasimha Avatar stage form and shape.
1: Prahlada is responsible. మానవుడు మానవుని సృష్టిస్తూ ఉన్నాడు.
0: So here you have a case of man.
1: మానవుడు చేసే కొంచెం యొక్క ప్రార్థనల చేతను, జానవ చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
0: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
1: కనుకనే మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
0: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
1: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
0: Without God, there is nothing like life in man.
1: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
0: In the same manner, without man in the first place, there is no charm attached to God.
1: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
0: These two are inseparably linked.
1: అభినాభావ సంబంధమైనటువంటి.
0: Inseparably linked and interdependent.
1: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
0: These two are like negative and positive.
1: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
0: When both these are satisfied, current or electricity flows.
1: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉపాసర నీవారూ ఒకవర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
1: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: సో ఆల్సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫల్జెంట్ గాడ్.
1: అజ్ఞానమే నసుఖాల భేదే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
1: దుఃఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
0: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
1: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
0: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
1: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ఈ కష్టమైనటువంటి వాటి మధ్యలో మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
0: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
1: ఇంకటే లేకపోతే ఈ జీవములకు విలువ ఎదురుస్తారు.
0: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
1: ఆకలి లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు.
0: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
1: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
0: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
1: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
0: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్స్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు సర్వ్ యాజ్
1: నేచురల్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
0: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూ అసైన్ టు డిఫికల్టీస్.
1: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
0: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్ వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
0: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
1: ఈ సమత్వాన్ని
0: దిస్ ఈక్వల్ మైండ్
1: దిస్ సమగ్రతను
0: దిస్ కేపబిలిటీ
1: ఈ సమైక్యతను
0: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
1: సోల్ ఈ పరిరక్షణను
0: అండ్ సచ్ అబ్జర్వేషన్
1: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
0: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ ఈక్విటీ.
1: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
0: సో ట్రూ సచ్ మూమెంట్
1: ధైర్యంతో ఎదుర్కొని
0: బీ స్టెడ్‌స్ట్ బీ
1: సాహసంతో సాధించి
0: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ సన్
1: దివ్యత్వాన్ని చలించకుండా
0: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
1: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
0: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
1: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
0: The true Guru Purnima centers in man contemplating such things on a day like this.
1: Guru anaga kevalam mantropadesham chesinatundu vaadu maatrame kaadu guru.
0: A guru is not one who merely gives you a mantra.
1: Idu oka mantramu andinchinatundu guru kavachu.
0: Now he could be one who has given you a mantra over.
1: Ee anta margadarshakulu maatrame kaani guruvulu kaani
0: kadu. All these people are like the guidepost.
1: They cannot be called Guru. Guru Vanika cannot be put any such word Guru.
0: Because a Guru is one who is above these
1: Guru for a hit any such word Guru.
0: One who has no form.
1: హుకారమని అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూప గురువు.
0: వన్ హూ హాస్ ద ఫామ్ ఆఫ్ దిస్ హుకార టు డిస్పెల్
1: ఈనాటి గురువుని ఏదైతే కావాల్సిన అజ్ఞానము నిందితమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏ రీతిగా వారు పరిహారం
0: చేయగలరు? అది ఉంటుంది ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్?
1: కనుక సర్వ బాధలను కూడా సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
0: So God, one who can alleviate your suffering, moments of sorrow and distress, continue your
1: Guru. Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshatkara Brahma, Tatmai Shri Gurave Namahani, Aa Daivatvamune Manamu, Yadarthamaina Guru Gaadu Shravinchamu, Idi Sariyaina Sarthaka Margam.
0: So the true path consists in you looking upon your Guru as Brahma, Vishnu and Maheshwara, and knowing in full what this really stands for.
1: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమే సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనము గురువులుగా స్వీకరించరాదు.
0: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్.
1: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇద్దరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
0: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అండ్ అ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యు హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
1: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
0: When you have the means, you can also serve 10 other people.
1: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వడ్డించగలడు.
0: When he himself is not able to provide for himself, how can he take care of others?
1: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
0: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హావ్ దిస్
1: భ్రాంతి. గురువే నిజమైనటువంటి గురువు.
0: వన్ హూ డస్ నాట్ హావ్ దిస్ డిల్యూజన్ అండ్ డిల్యూజన్
1: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
0: అండ్ వన్ హూ హావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హావ్ దిస్ బ్రహ్మాండ.
1: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
0: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
1: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
0: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దాస్ ఈజ్ గాడ్ అండ్ దట్ ఈస్ యువర్ గురు.
1: నాయన ఈ జగత్ అంటే గురువు విద్యా జగత్తు. కృష్ణముడు ఎంతవరకు నువ్వు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్ అంతా సుప్రదృష్టంగా ఉంటుంటాయి.
0: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్ ద మూమెంట్ యువర్ అవే ఆల్ దీస్ గో దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
1: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రులు లేవు కదా.
0: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
1: Jnana lakshmi endu emathramu kanaravu kada.
0: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
1: అది అద్వైత దర్శనం.
0: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
1: అతి అద్వైత దర్శనమే జ్ఞానం.
0: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
1: అతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
0: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
1: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
0: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
1: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
1: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్
1: ఫ్యామిలీ. అడవుల పాలు కానక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో
1: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో ఈ
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
0: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వి కెన్ గెట్ సీ గాడ్.
1: దేవుడు అనగా మీరు దేశమందు ఉండలేడు. దేవుడు అనగా తన దేహం అండి.
0: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
1: తాపమనగ వేరు పరదేశం ఉండేది. తాను చేదు తనుల తల్లి.
0: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫార్మ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
0: సేమ్ మ్యానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
1: దైవం తన ఇంటే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్తు అనేటువంటి పెరుగుతుంది.
0: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
1: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
0: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ పర్ఫెక్ట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
1: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
1: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
0: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
1: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో. బంధములకు మోక్షములకు ఒక్క మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాగలదు.
0: సో దిస్ మైండ్ విత్ ఇస్ అకౌంట్ దిస్ ఐడియా ఆఫ్ బాండేజ్ హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
1: మనసును అధోగతి కావాలని దింపినప్పుడు మనం బంధములో పడిపోతున్నాం.
0: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యూ బికమ్ బౌండ్.
1: మనము మనసును ఉత్సవించడం మనం పట్టినప్పుడు మనం మోక్ష స్థితిలో చేరిపోతున్నాం.
0: Raise the mind. Let it go upwards. Then you reach
1: అధోగతి.
0: Now what is this idea of a higher
1: level? మనం పెంచుకొని బాకీ జీవితం నుండి మన జీవితం నుండి వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
0: When we have a sight to the world around us, surely bondage will come our way.
1: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Now, so long as you are in the world, you have to discharge your
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధనలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
0: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
1: ఇది కర్మ కౌశలము అన్నారు.
0: This is called కర్మ కౌశలం.
1: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనే ప్రతిదీతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
2: సత్నాంతరీతి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువస్.
1: కురు పుణ్య మహోరాత్రం. మనం రాత్రి పగలు కూడా పరోపకార్యం నెరవేర్చే కార్యంలో ప్రవేశించాలి.
0: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డే ఇన్ డే అవుట్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
1: మర నిత్యమనిత్యత. మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: దెన్ విచ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
1: మొట్టమొదటి సుజన సంసర్గం. దుష్టులైన స్థితి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
0: The first one is, let go instantly, the company of the evil enemy.
1: Run away from evil company.
0: Run away from evil company.
1: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
0: Instantly.
1: దీనికి కాలం కూడా వ్యక్తం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
1: కారణం ఏమనగా, దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
0: ద రీజన్ బీయింగ్, వన్స్ యూ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వికెడ్ అండ్ ద ఈవిల్, ఇట్ ఇస్ సెడ్
1: విరాయుడును తరాటిగా మారిపోతాడు.
0: ఈవెన్ ద బిలీవర్ కుడ్ బికమ్ ఎ నాన్ బిలీవర్.
1: మంచి వాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు.
0: అండ్ ద గుడ్ కుడ్ బికమ్ ద ఈవిల్ వన్.
1: ఈ చెడ్డవాడికి సంబంధం అనేటువంటి చాలా వికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
0: ద కంపెనీ ఆఫ్ ద వికెడ్ టేక్స్ అప్ ఎ వెరీ డిస్టార్టెడ్ డిటెక్టబుల్ ఫామ్.
1: ఈ దుర్బోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
1: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
0: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
1: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గాఢంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
0: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ రామ.
1: రామునికి ప్రాణం.
0: In Rama was my very life.
1: Tana kumarunina vadalapetti undagaladu kani Ramunni chanamaina vada undeyatundi kaadu Kaika.
0: Kaika was one who could possibly without her own son but not without Rama.
1: Prana kumaramga penchi vilividyalu nerpi
0: protecting him as her own life breath
1: and nirantaramu Ramunatone aadutu kodutu undinatundi Kaika
0: and beating him all the other hours. He would take care and ponder Rama.
1: Anta pranasamananga chusukunnatundi ee kaikaku mandara bodhana.
0: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
1: Ee durbodhana chetanu ee chittangudu chetanu kadaduki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
0: Once he heard a few words from this evil and wicked mandara, in a trice, the heart was full of nectar and love. Turned to one of the eyes.
1: Rāmulu yemi chesina, yemi cheppina kudanu, mahāvākṣamiluga visrisin chepatri. Anni manchi vēn chepinu mūkho chepatri. Kaika.
0: Prior to this, whatever Rāma would say, whatever is pertaining to Rāma, he would always think about it. And
1: Rāmulu cheppina manchi kudanu, sāt-sāt satya sarupālani visrisin chepatri.
0: He would have this tremendous belief and feeling that whatever Rāma says is a true prophet.

0: నిజంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటాను.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్భోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయము కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగం చేతని.
1: The reason being, this company of the
0: bad. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు,
1: కానీ
0: వారికి మనస్సు ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do
0: jnana. వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even to such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: వీటన్నిటి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are destiny, these are fate, and this is what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణం. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of the thing. The reason is, you are the bad company that you have been keeping.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్
0: ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do
0: jnana. వారికి అనేక కష్టములు నష్టములు

0: who has started to do sadhana should keep these four ideas in mind.
1: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుచుకున్నటువంటి వాడు ఏ నాటికి తెలియటువంటి వాడు కాదు.
0: వన్ హూ క్లింగ్స్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
1: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
0: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
1: పుస్తకంతో దుర్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, ప్రసంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనటువంటి భక్తి.
0: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing process.
1: కానీ ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
0: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
1: మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
0: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
1: అంతస్తుని మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
0: నా యువ సాధన డజన్ కమ్ టు అన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
1: భజ సజ్జన సంబంధం.
0: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
1: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
0: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
1: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
1: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
0: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
1: సో అహితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
0: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
1: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మనసు. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్, కెన్ యూ అటైన్ యూనిటీ.
1: ఈ సత్యన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వి షుడ్ లుక్ ఫర్ ఎ
1: సత్యని యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందుకు కానీ, సుఖములు ఎందుకు కానీ, దూషణలు ఎందుకు కానీ, భూషణలు ఎందుకు కానీ, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
0: హూజ్ ఇస్ సజ్జన? హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో. వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్. వన్ హూ డస్ నాట్ గెట్ పాప్డ్ అప్ విత్ పెయిన్ అండ్ నేమ్. వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్. దిస్ ఈస్ ఎ సజ్జన.
1: నిరంతరం కూడా సాధు సంగతులను ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉండాలి.
0: And such a person again looks to do some service to people who are in need of that, his help.
1: Tiruppur Alvar anekuntu varu Tamil Nadu undeetuntu varu.
0: So there was one person, Tiruppur Alvar, in Tamil Nadu.
1: Okanadu ayanaku kalayendu devudu prathyakshamayi varamu korukovannadu.
0: It so happened that one night in his dream God presented himself and gave him a boon, asked of anything.
1: Atanu దైవత్వాన్నే కోరవచ్చు, లేక దైవత్వంలో లీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు, కానీ ఆ విధంగా కోరలేస్తాను.
0: నా ఇఫ్ హీ హాడ్ వాంటెడ్, హీ కుడ్ హావ్ ఆస్క్డ్ గాడ్ హింసెల్ఫ్ ఫర్ ద స్టేజ్ వేర్ హీ కుడ్ హావ్ మెర్జ్డ్ విత్ గాడ్, బట్ హీ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఐదర్ ఆఫ్ దీస్.
1: ఏం కోరాడు?
0: వాట్ డిడ్ హీ ఆస్క్ ఫర్ ఫైనల్లీ?

0: స్వామి, మీరు మీ శాసనాన్ని కాకుండా కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి భక్తుల్ని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుని అని చెప్పుకుంటే భక్తులు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself.
0: మీ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, ఆయన మీరు నా భక్తుడా అని చెప్పాలి.
1: నా అయితే రామ భక్త ఆర్ కృష్ణ భక్త రామా కృష్ణ చూస్తే అంతేకాని
0: రాముడి దగ్గర పోయి భక్తుడు అయ్యా.

0: ഭക്ഷ്യം എന്റെ കൂടെ തനിക്ക് അധികാരമെക്കണമെങ്കിൽ
1: രാജാന്ത് ഈ ഗോസ്റ്റ് രാമായണത്തെ ഗോസ്വാമി ആനയോട്
0: ഈനാട് ഭക്തമെന്ന് ചെപ്പുകോട്ടം എന്താ കൂടുന്നു കേവലമോ ഇതൊക്കെ വിധമേ ചുറ്റി ആഡംബരം രൂപത്തിൽ കാണി ആത്മശുദ്ധിച്ചോ കേൾക്കാൻ.
1: സോ ദിസ് ഐഡിയാസ് ക്ലെയിമിംഗ് വൺ സെൽഫ് ആസ് എ ഡിവോട്ടി ഈസ് എൻ ഇൻഡിക്കേഷൻ ഓഫ് വൺസ് ഓൺ കോംപ്ലക്സ് നേച്ചർ.
0: ഭജനു ചേച്ചിനെന്ത മാത്രമല്ല ഭക്തരു കാണേ
1: by merely doing bhajan
0: sevam cheyyanta maatramana bhaktulu kaane
1: rabai by performing seva it is not
0: because of cheyyanta maatramana bhaktulu kaane
1: rabai doing japa
0: yanamulo kutthoni cheyyanta maatramana bhaktulu kaane
1: or sitting in meditation he did not become a bhakta
0: chitta shuddhi kariyinappude bhaktuluga untadu
1: when he has the purity of heart then he is a true bhakta
0: kashta sukhamani endukodumo sthirathvani vahinchinattu vaadu bhaktuluga untadu
1: one who has the equanimity either in joy or sorrow he is a true bhakta
0: kashtamulo kundaka సుఖములకు పొందకా ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: డస్ నాట్ డిస్ప్లే అట్ ది వెరీ మెన్షన్ ఆఫ్ సారో, డస్ నాట్ గెట్ పఫ్డ్ అప్ అట్ మోమెంట్ ఆఫ్
0: ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హి విల్ లుక్ అపాన్ దెమ్ యాస్ సో యస్ దే ఆర్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్ టు
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి. ఫస్ట్
1: భక్త షుడ్ ఇన్ టర్న్ బి సర్వ్డ్ బై అదర్స్.
0: ఈ వల్లే భజ సజ్జన సంపర్క.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
0: గురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కాని ఒక రాత్రిని కాని ఒక దినమని కాని మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాల్లో నువ్వు పాల్గొను.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: Think always of good.
0: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్, నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
0: నిరంతరము కూడా నువ్వు దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములు దుశ్చింతలు చేయటం చేతనే వారి వంశమంతా దోషం అయిపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanalaku dushchintalaku mana hrudayamlo emaatram kudamo avakasam andinchara.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintanam manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintanam manaku aguritu avutayi.
1: Now even as you think about the others, 10 times that compared to that, you get affected.
0: కనుకనే చెడపకున చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగా
1: అబౌట్ ఈవెన్ ఫాదర్.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పౌరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ అఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద ఫాదర్.
0: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: These things look mana kutimulo yematramo avakasam ivvara.
1: There should be no place for such thoughts in our heart.
0: Inka mara nitya manityatam, edi nityamu edi satyamu ane pradanni mana gurtinchali.
1: Then we come to the fourth injunction. What is real, what is unreal?
0: Dehamu pancha bhautikam.
1: This body is one of the five elements.
0: Dehamu kulaka tappadeppudu.
1: It has to decompose one day.
0: Dehi niravayundu.
1: Whereas the one who resides,
0: galatimpaka dehi savu puttikal moha nibandha bandhanala mudra levu.
1: The one who resides has no form and no question of decay. Is beyond
0: deham anityamu dehi satyam.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ ఇస్ రియల్ అండ్ అన్ రియల్.
0: ఈనాడు పూర్ణిమ, రేపటి దినం ఇంకా 15 దినాల్లో అమావాస్య వస్తుంది.
1: టుడే ఇస్ పూర్ణిమ, ఇన్ 15 డేస్ టైం
0: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
1: నా టుడే ఇది అమావాస్య బట్ టుమారో మూడు సమయం రాయి.
0: పూర్ణిమ ఎంత అస్థిరమో అమావాస్య కూడా అంత అస్థిరమే.
1: సో జస్ట్ ఆ పూర్ణిమ ఇస్ టెంపరీ, సో ఇది అమావాస్య.
0: ఇవి రెండు కూడా స్థిరములు కాదు,
1: టెంపరీ. దీస్ టు ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ రెండింటినీ అనుభవించేటువంటి నేను స్థిరము.
1: బట్ ద వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టు దట్ ఇస్ ఐ దట్ ఇస్ పర్మనెంట్.
0: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చించినప్పటికీ
1: ఈవెన్ అస్ ది సాంగ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై బట్ దిస్ ఐడియా ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రం మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైజ్ బట్ ద హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్.
0: కనుక ఇది సజీవమైన యొక్క సత్యము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డెఫినెట్లీ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్ విత్ రిమైన్ ఇట్ ఇస్ నాట్ ఇట్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్
0: ఇది నా తల
1: ఇట్ మై హెడ్
0: ఇది నా కడుపు
1: మై స్టమక్ ఇది నా కాళ్ళు మై లెగ్ నేనెవరు హూ ఆమ్ ఐ
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇఫ్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ
0: దట్ నా దేహము నా మనసు నా బుద్ధి నా చిత్తము నా ఇంద్రియము నా అంతఃకరణ అంటున్నావు నేనెవరు
1: సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి మై సెన్సెస్ మై బాడీ బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం బట్టే కదా నా మనసు నా బుద్ధి నా చిత్తం నా ఇంట్లో అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్ దట్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ
0: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివి
1: నేను మాత్రం శాశ్వతము ద బాడీ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్ పర్మనెంట్
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను
1: అండ్ బియాండ్ దిస్ బాడీ
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండేట్టుగా భావిస్తున్నాను
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: కానీ ప్రశ్నావర్తులు చూసి దేహం పొరపైన పడింది
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కాల్
0: నీవు ఎక్కడికైనా సంచారం చూసినట్టు ఏ ఢిల్లీకి వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు
1: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ నా
0: అక్కడ నీవెవరు హూ ఆర్ యూ దేర్ దేహంతో సంబంధం లేదు
1: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి
1: ఇంద్రియాస్ ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ
0: నిత్యానిత్య వచ్చే పరిశీలన చేస్తుంటే దేహాతీతం ఇంద్రియాతీతం మనోతీతం అన్నింటికి అతీతమైన స్థితి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి
1: సో ఇఫ్ యూ స్టార్ ఇంక్వైరింగ్ దస్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ
0: కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనం దారి తప్పకుండా సూచన మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం
1: యూ ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్ దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్
0: అన్నింటికీ సృజన సంసర్గం
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
0: సృష్టి యొక్క సంసర్గం వదిలిపెట్టాలి దుర్భావమును మనలో నుంచి వదిలిపెట్టాలి
1: దిస్ ఆర్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విథిన్ యు
0: ఈ దుర్భావములు సృష్టిన సంగతము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు
1: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యు ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యు
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా నీవు
1: వెన్ యు ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కెన్ యు టాక్ అబౌట్ బికమింగ్ గాడ్
0: కనుక మొట్టమొదట నీవు మానవుడుగా మారు
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ఎ హ్యూమన్
0: మానవత్వాన్ని పెంచుకో
1: ట్రై టు ఫర్దర్ ది స్ట్రాంగ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్
0: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది
1: దెన్ ఇన్ ఎ నేచురల్ వే డివినిటీ ఇస్ యువర్
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ యూ వాంట్ బికమ్ గాడ్
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని తిరసావహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు
1: సో యూ వాంట్ బికమ్ వన్ విత్ గాడ్ దెన్ ట్రై టు ఫాలో ద ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్ ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ యూ షల్ సక్సీడ్
0: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది
1: బికమ్ సాధక ఇంజంక్షన్ డిస్టార్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ రణవే ఫ్రమ్ విభాజ
0: సత్యన సమావనం
1: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ ద వరల్డ్
0: గురు పుణ్య మహోరాత్రం డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్ స్మర నిత్య మనిశ్చిత
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ యువర్ కాంగ్రిగేషన్
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యముల యొక్క సారము
1: దీస్ ఫోర్ వెరీ గివ్స్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం
1: ఓన్లీ వెన్ యూ రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫోర్ మహావాక్యం అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ అండ్ థింగ్స్ దెన్ కెన్ వి సే దట్ వి హావ్ సెక్యూర్డ్ డివినిటీ ఫర్ అవర్
0: కనుక ప్రకృతి ద్వైతం
1: Therefore, this world is creation is duality.
0: Purushude Advaitam.
1: The Purusha is Advaitam.
0: Ilanti Advaitattvam anetundi Purushattvanni manam pondalanukunnappudu divyatvam bhavam undali.
1: So we have to go to this Purushattva which is Advaita and that is the state of Divyatvam.
0: Daivattvam, Daivattvam, Daivattvam.
1: That is precisely what you mean by
0: Daivam and Divinity. దివము అనేటువంటి పదం
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ ఇట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ దివ
0: దైవము కాదు దివము
1: ఇట్ ఈస్ నాట్ దైవ బట్ దైవము
0: దినము అని అర్థం
1: దిస్ వర్డ్ దివము ఇన్ టర్న్ మీన్ దినము
0: దినము అనగా రాత్రి పగలు అని
1: దిస్ దినము డే మీన్స్ డే అండ్ నైట్
0: అనగా దైవం అనగా ఏంటి రాత్రి పగలు కానివాడు దైవము
1: మీనింగ్ గాడ్ ఈస్ వన్ హూ నాట్
2: this night and day.
0: Kala kalamulaku atheetamaina kutuvadu daivamu.
2: One who transcends the limitations of time that.
0: Kalukani kalaayana maha, kala kalaayana maha, kala dattunaya maha, kala atheetayana maha, kala swarupayana maha, kala nimitayana maha. Ani kalamulaku inta pradhanamaitam chesi pramanam ichchida.
2: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time. One who transcends
0: kala kala prapannanam kala chinna karishyate. కాలమును మృంగేసినవాడు దైవం.
2: In fact, God is one who has swallowed this idea of time.
0: కాలము చేత మృంగబడి వేసినవాడు మానవుడు.
2: Whereas man is one who has been swallowed by time.
0: కానీ కాలకాలమునకు అతీతమైనటువంటి ఒక దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడే మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
2: So if you seek shelter in God, who transcends time and God, you can also go the way in which you have.
0: కనుకని దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బాధం పట్టరా అన్నాడు.
2: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of
0: Kodanda, the Lord.
2: So one who seeks God's shelter, there is no trace of
0: Daivanne Guruga Bhavinchi, Daivanne Guruga Mana Vishwasinchi, Daivatmani Chirsa Vahinchi, Daiva Margani Anusarinchatame, Manavatvam Yokka Divyatvam Yokka Pavitrata.
2: Let God be your Guru. Seek God as your Guru and live your life in terms of injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం చేసుకోవాలి.
2: Whenever we have time, think of God. Concentrate on God and sanctify your life.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
2: There is no greater path, nobler path than this.
0: మార్గము.
2: This is the easiest
0: way, ఆచ మార్గము.
2: And this is the right all path.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేల కొలది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము జయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: The whole congregation came to a standstill.
0: కానీ అందులో మారు వేషములు ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: But there in that assembly are present Pandavas also incognito, in disguise.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: And Krishna started staring at these people.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: And he smiled at them.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: As they were whispering, talking among themselves, it was Arjuna who got up.
0: Arjuna, ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: Arjuna, smiling all along, slowly, gently, marched ahead and came close to that Machayantra.
0: Arjuna anaga chala shantam galavadu.
1: Arjuna means the one who is highly
0: chala dayagalavadu,
1: the one who is compassionate.
0: Arjuna anaga chala nemmadastudu.
1: Arjuna is one who is very calm and quiet.
0: Nemmadiga vachi danusunu chepatti chiram vaipu chustu okka turi aa yokka danusunu vadadu.
1: Calm and quiet, peacefully, he marched towards Machayantra. Watching the fish in water, he shot the arrow at once and could hit it.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: People were highly ecstatic beyond all estimates.
0: అందరూ కూడా అర్జును చూచి చాలా ఆనందించారు.
1: People were extremely happy, delighted watching Arjuna.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: King Drupada gave garland to his daughter and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటిలో వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with the
0: door
1: bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Neelo unnatvanti panchabhutamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkaga neevu arikettinadaru.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్వ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karma nu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటే వేరు వేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామా.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డను మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated. And the truth is taught.
0: Kalukane sri andaru kodanu goppa adarshanni andukunnaru.
1: That's the reason why women have become high ideals.
0: Purushulu cheppinattu daanu nadchukoledu.
1: She has not conducted according to the dictates of men.
0: Nee kartavyanni nee nirvartinchu naa kartavyanni nenu chestunnanu.
1: You do your duty, I will attend to my duties.
0: Kaani naa yokka kartavyamlo nee praveshinchakoddu. Nee kartavyamlo nenu praveshinchanu.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది సత్యబోధ అని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూతే ధర్మమును పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: However, where is God?
0: Sarvata paripadam tasarvato chishirobhukam sarvata srutimalloki sarvama vrittisthitini. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా పాము మొదలుకొని తేలు వరకును సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: దేర్ఫోర్ ఇట్ ద కాస్మిక్ డివినిటీ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ టు ఎన్ ఎలిఫెంట్ అండ్ ఆల్సో ఎన్ లయన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ డివైన్ డివినిటీ.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: రైట్ ఫ్రమ్ శాండ్ టు యాంట్ యు ఫైండ్
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వన్ డస్ షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ రైచువస్.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: షీ హాస్ నాట్ గివెన్ అప్ హర్ డ్యూటీ ఎనీ టైమ్.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది. తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది. తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: యాంట్ వుడ్ బి ఏబుల్ టు నో ద వేర్ అబౌట్స్ ఆఫ్ ద ఫుడ్ అవైలబుల్ అండ్ క్యారీస్ ఇట్ to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is, however, necessary for man.
0: కాని తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకలిమి భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారనకైన చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడిపోయింది.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని భరింపకుండు,
1: will never be successful in the task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ బోత్ ది వేస్ యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: షీ కుడ్ కరెక్ట్ బోత్ దీస్ ఫీచర్స్ అండ్ ప్రొపగేట్ పబ్లిసైజ్ ఇన్ ద కమ్యూనిటీ.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కాని క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards
0: them. విరోధిపైన క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడా చక్కగా ప్రబోధించింది.
1: Yes. Clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషము, హేట్రెడ్.
0: ద్వేషము,
1: ద్వేష, హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు, కాదు, కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nevu dveshinchinatte nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: Kalukani pasavachikuru gaadunu modalukoni anni kudanu ee deshanni chakkaga artham chesukoni vartichu vachindi.
1: Birds, beasts and animals understand these two principles and they conduct themselves in a natural way.
0: Ahimsa.
1: Then comes ahimsa, non-violence.
0: Evarini himsinchakoddu.
1: You should not hurt anybody.
0: Matato kani,
1: either by word,
0: palito kani,
1: or deed,
0: dehamto kani,
1: or physical,
0: inkevaina tarsto kani,
1: or by thought.
0: Evarini manu deshinchakoddu.
1: You should not hate anybody either by thought or word. Cheyakoddu. You should not harm anybody.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్ అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ అండర్స్టాండ్ ద విమ్స్ అండ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్.
0: దమయంతి సత్యమును అనుసరించినటువంటిది.
1: దమయంతి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమును అనుసరించటం చేతనే దమయంతి అనేటువంటి ఒక పేరు ఆమెకు కలిగింది.
1: బికాస్ షీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ షీ గాట్ ద ట్రూ నేమ్.
0: దమమును సాధించినటువంటి దారి.
1: అండ్ షీ కుడ్ అచీవ్ కంట్రోల్ దమ.
0: ఈ కంట్రోల్ చేయటం వల్లనే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధికి రాగలడు.
1: బై ఎక్సర్సైజింగ్ దిస్ దమ కంట్రోల్ యూ కెన్ బి ఎగ్జాల్టెడ్ రీచ్ హైట్స్.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: and you find this dhamma control is noticed among ants.
0: Chakkaga vicharinchi chudandi chimalu potu untayi oka line ga.
1: Watch ants moving in a particular line.
0: Oka line lopra potundi chimanu inkoka line nunchi vastunnatudu chimaru palakurinchi daniki muddu petti inji vellipothuntadu.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk. Watch ants clearly. There lies this dhamma, the control. God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore dhamma meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
1: Why God has gifted you ears?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: You should never listen to bad words.
0: కాని మంచి మాటలు మాత్రమే.
1: You should certainly pay attention to
0: good words. నాలుక ఎందుకోసము? నాలుక.
1: Why the tongue is gifted to you?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: Is it only to swallow morsels of food?
0: కాదు కాదు.
1: No.
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: And that which is good and palatable is allowed to go in.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: And if it doesn't taste good, it is just sent out.
0: అదే విధముగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: వి థింక్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ బ్యాడ్ టైమ్స్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ గుడ్ టైమ్స్ ఇస్ నాట్ సో. గాడ్ డజంట్ గివ్ ఎనీథింగ్ ఇన్ రియల్.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: ఈచ్ వన్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద జాబ్ గివెన్ టు హిమ్ బట్ గాడ్ డస్ నాట్ ఇంటర్ఫియర్.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల లోపల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమిరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమి రాట్టున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే, యూ విల్ గెట్ అరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైన ప్రతిక్రియ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్ గా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇన్ will express out in a similar way.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే వీరందరూ కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: And you can be a devotee by such actions.
0: కనుక మన మాటలు గాని మన నడతలు గాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు యొక్క సిద్ధమన్నా.
1: What is going to happen in future? What lies ahead in times? No one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాముని వలె చెన్నన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎట్లాగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: No.
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమని అనేక మంది ప్రపంచంలోపల విష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకు నున్న దానికి తృప్తి గలుచునుండు.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని సత్యభామ కాని సీత కాని రుక్మిణి కాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetham vastunte 200 rupayalu cheera na kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Kani viluvaku taginatvanti yokka verani ivvalsindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatvanti paddhatini tanu gurtinchali.
1: And therefore the qualities of Sati, the wife, have got to be noticed very clearly.
0: Appudu ikkani kodunu gunavantulu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kodunu mana yokka maarkullo unnadu kani mari dento dentona ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi cheddalu rendu nun kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vidigi evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekamuga endu cheyabodu.
1: There is nothing like bad apart or separate.
0: Manchi vachineni cheddu thana paadi taaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెట్టును వేరే పెరిగిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని,
1: calling this a new year,
0: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resound ga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as resound.
0: Oka pasuvulu kavari kapari.
1: And we are find
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటు ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏ విధమైన పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీ సౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు ద సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా? మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకు నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was, I faced an enemy. Who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your re sound.
0: Nee sound ee.
1: It is your own sound.
0: Kabatti nee sound ee neeku viruddhanga vachindi gaani baita vaari evvaru kuda neeku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of re sound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: Whole thing happens in the entire world.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాము, కానీ చెయ్యని అందుకోవడానికి వీలు లేదు.
1: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: Therefore the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డ రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడిది ఎవ్వరి వశము కాదు.
1: It's impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There's nothing like bad being apart, separate.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly will be the attachment towards one's own wife and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతను ఎట్టి చలనము లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావమార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీఈస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు?
1: వాట్ మేడ్ హర్ లార్డ్ ఈస్ ఎటర్నల్ విట్నెస్. హీఈస్ బ్లెమిష్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: అతను ఎట్టి చలనమో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్, నో మొబిలిటీ ఆర్ మోషన్.
0: ఎట్టి భావమార్పులు లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఐడియా.
0: కానీ ఇవన్నీ కూడా

0: అన్నారు.
1: యు వాచ్ సంబడి అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకు ఎట్లా తెలుసు?
1: వాట్ మేడ్ హర్ లాఫ్? హౌ డు యూ నో?
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హాజ్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
1: కింగ్ కాంగ్ వాస్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: And he could find a vendor moving about in the street selling that milk and curd.
0: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
1: And King Kong thought that this vendor is laughing at him.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
1: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
0: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
1: You are so strong.
0: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా నువ్వు ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
1: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుంది.
1: In fact, I feel humiliated if I laugh at such a person.
0: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకుంటుంది.
1: And she said, pardon me, and she left there.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: So our notions like that are based upon our own feeling within.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No manushya swarupam. Manushya swarupam e ledu.
1: There is no true human form.
0: Human form e kadu. E form kuda ledu.
1: There is no form in reality.
0: Aa form nu chusi manam peru pettukuntunname kaani aa vidyakudaniki oka form ledu.
1: And in fact, there is no form in the true sense. We only give a name.
0: Kanuka mana bhramane manaku bhramistundadi.
1: It is only our illusion that makes us feel delusory.
0: ఇది కేవలం ఒక ముఠాలి యొక్క లక్షణం.
1: This is the quality of a foolish person.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to the mind.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to your mind.
0: దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is witness to the qualities.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is the witness to the body.
0: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఈజ్ ది విట్నెస్.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఫూలిష్నెస్.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. If you don't know your true nature, how can you be educated and a true intellectual?
0: Nee satyanni neevu gurtinchinatvanti vaadu appude vaadu nijamga education.
1: If you know your truth, your true nature, then only you can call yourself educated.
0: Nee satyanni neevu gurtinchinatvanti vaadu idar satyanni ee vidhanga gurtinchagalavu.
1: If you don't know your own principle of truth, how do you know truth of others?
0: Kanuka mottamota మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ లెట్ అస్ నో అవర్ ఓన్ మిస్టేక్స్ విత్ ఇన్ అస్.
0: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
1: వెన్ వన్స్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్, కరెక్ట్ దెమ్, యూ విల్ బి ముముక్షు, ద లిబరేటెడ్.
0: కనుక మనం మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రార్థించే దానికంటే, దేవుణ్ణి పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్, instead of worshipping, we should first of all have a total control over our mind.